0: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్గా దగ్గరికి వచ్చేశారు.
1: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
0: Motorcycle padipoyindi.
1: When they just approached the turning point, the motorcycles fell.
0: Idru pillalu kuda motorcycle nunchi padipoyaru.
1: The two boys fell down.
0: Tachchane nenu kaaru aapi
1: Bhagavan stopped his car.
0: Nenu vaari daggariki poyi
1: Bhagavan went close to them.
0: Vaariki ainatuvanti mattinanta tudichi
1: he wiped out all the
0: dust. Naina emaina debba tagilinda endukosam inta speed ga vacharu ee vidhanga raakoddu chudalanukunte neevu nandaravanam raavachunu kaani ani vaadu cheppavalsina bodhananta cheppi వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
1: భగవాన్ కేమ్ దేర్ సాఫ్ట్లీ అండ్ వైప్డ్ అవుట్ ఆల్ ద డస్ట్ ఓవర్ దేర్ టోల్డ్ దెమ్ ఇట్స్ నాట్ ద వే టు ఫాలో మీ లైక్ దిస్ ఎట్ హై స్పీడ్ యు షుడ్ నాట్ హావ్ డన్ ఇట్ హి సెడ్.
0: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు
1: అండ్ ఆఫర్ దెమ్ టు కాలేజీ పిల్లలు the two boys are college
0: swami
1: students.
0: Swami darshanam kavalani mem vachamu
1: bhagwan we have come here to see you
0: nijanga ee kashtam jaragatam chetane motor cycle nunchi padipovadam chetane darshaname kaadu sambhashaname kaadu sparshame kaadu prasadam kuda maaku labhinchipoyindi.
1: The boys immediately said bhagwan because of this difficulty because of this accident because we fell down from the motorcycles we could speak to you
0: మా దగ్గరికి వచ్చి మా తలని మిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటి ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములో.
1: Without this had not this accident happened you would not have caressed and fondled us.
0: కనుక స్వామి మీ దర్శనాన్ని మేము ఆశించాము శ్రద్ధతో మేము వచ్చాము.
1: We wanted to see you. We came in all earnest.
0: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
1: We could see you. We could touch you. We could converse with you.
0: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
1: anna. If we are to have this triple benefit we are ready for any accident for any difficulty.
0: Ee kunti korinatundi.
1: This is the prayer of Kunti.
0: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
1: Naturally you will think of God and God will think of you with all affection in times of
0: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
1: Of course there is scope in times of pleasure.
0: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
1: From the God stand point of view there is nothing like pleasure and pain.
0: ఆ కుచేలుడు పోయాడు.
1: Kuchela went there.
0: ఆ యొక్క భవనంలో చేరాడు.
1: There he entered the
0: అడగవలసింది ఏదో అడగనే లేదు.
1: He has not asked what he really wanted.
0: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
1: The one who knows your mind, you don't need to ask him.
0: తిరిగి అంతా భోజనం ఇదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
1: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
0: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు నేనేనో పంచపక్ష పరమాన్నాలంతా భుజించాను కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
1: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this. What happened to my children? What is they are facing all problems.
0: Goppa bhavanam erpadipoyindi.
1: By the time he reached the spot he could
0: see
1: a man
0: sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
1: He saw his wife full of jewels.
0: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
1: Wife came there to receive him like a queen.
0: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
1: And Kuchela doubted, is she the queen or my wife?
0: ఆమె దగ్గరకు వచ్చి
1: and she came close to him.
0: నాథ కృష్ణుడు ఏమన్నాడు?
1: She went on asking what did Krishna say.
0: ఇతనికి ఏమీ తోచలేదు.
1: Well he couldn't say anything.
0: సతీ

0: హ్యావింగ్ కమ్ టు నో ఆఫ్ మై అరైవల్ హి హస్ సెంట్ హిస్ అటెండెంట్స్ టు
1: రిసీవ్ మీ దేర్.
0: ద మోమెంట్ హి కేమ్ టు నో మై అరైవల్
1: ద్వారపాలుల చేత ఆజ్ఞయం పే
0: హ్యావింగ్ కమ్ టు నో మై అరైవల్ హి సెంట్ హిస్ గేట్మెన్ టు రిసీవ్ మీ.
1: దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే.
0: ద మూమెంట్ హి సా మీ హి గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అండ్ హి హగ్డ్ మీ.
1: మోనరించి మోము వాచినట్టు ఎగ దిగ చూచి కౌటన్ బిగుచుకొని
0: హీ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ మీ ఫ్రమ్ టాప్ టు టో.
1: దేవి ఏమందు అతని దీనపరత.
0: వాట్ ఎమ్ ఐ టు సే అబౌట్ హిస్ కంపాషన్.
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీజ్ లవ్ హీస్ పర్సోనిఫైడ్.
1: పేద కుచేరుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబు నొసంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పిటికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణా ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడి హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒక లేరు లేరు లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ లవ్ హావింగ్ ఫుల్ ఫేత్ దేర్ ఆర్
1: కానీ దురదృష్టవశాత్తు నమ్మకుండా చెడిపోతున్నారు చాలా మంది.
0: బట్ అన్ఫార్చునేట్లీ మెనీ రూయిన్ దెమ్సెల్వ్స్
1: చెడిపోవడం కూడా ఎట్టటంటి
0: దే హావ్ నో ఫేత్
1: చాలా పెద్ద పర్వతం నుంచి కింద పడిపోయినట్టుగా పడిపోతున్నారు.
0: బికాజ్ దే హావ్ నో ఫేత్ దే ఫాల్ డౌన్ ఫ్రమ్ ద మౌంటెన్ టాప్
1: అయిపోతున్నారు.
0: దే రూయిన్ దెమ్సెల్వ్స్ టోటలీ.
1: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
0: దోస్ విత్ ఫుల్ ఫెయిత్ రైట్ ఫ్రమ్ ద బాటమ్ దే రైజ్ టు ద వెరీ హెవెన్ ఇట్సెల్ఫ్.
1: కనుకనే నమ్మకం చాలా ప్రధానము.
0: దెర్ఫోర్ ఫెయిత్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: విశ్వాసం, ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్,
0: ఫెయిత్ అండ్ ఫెయిత్, ఫెయిత్ అలోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దుక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యూ ఫైండ్ బికాస్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతని సాధించండి.
0: అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి, ఆంధ్ర పల్లెల పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the last 4 days and called it a heaven. The villagers are innocent.
1: వారంతకుడును పవిత్రమైన హృదయం కలవారు.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: They have strong faith.
1: భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: The culture of Bharat is preserved there in villages.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందము ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: Their joy in the state of bliss is beyond all
1: known భక్తి
0: measure. That is true devotion.
1: ఈ ఆంధ్రాల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిలించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantarapunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagwan brings his discourse to a close.

దయాసఖీ శాంతిపుత్రీ క్షమం పుత్ర సత్యం మాతా

శాంతం పత్ని ధృతం పుత్ర సడయతే.

0: సత్యం మాత. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హ్యావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత. నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హాస్ బిగాటన్ అస్, హూ హాస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, ఇస్ ట్రూత్.
0: పితా జ్ఞానం. జ్ఞానమనగా కేవలము అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కాని ఒకటియే జ్ఞానము, అది ఏ మన యొక్క తండ్రి.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యువలిజం, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ అవర్ ఫాదర్.
0: ధర్మో భ్రాత. ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: దయాసఖి. దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సిస్టర్, సిస్టర్, సిస్టర్, కంపాషన్.
0: శాంతం పత్ని.
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమా పుత్ర.
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జన బాంధవ. ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimana undunu brati.

0: మెలగుచునుండితే మేలు ఎగును.
1: వన్ డస్ నాట్ లివ్ ఫర్ వన్ ఓన్ సెల్ఫ్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. దేర్ఫోర్ వన్ హ్యాస్ టు లీడ్ లైఫ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ ఫర్ అదర్స్. దిస్ ఇస్ సీక్రెట్ ఫీలింగ్ ఇన్
0: మరచియు తను తాను మరచియు తను తాను మానవ దేహంబు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఇన్ సర్వీస్ వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ బాడీ అండ్ లివ్ ఇన్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మన్, ద ఇన్నర్ స్పిరిట్.
0: నిష్కళంక మగు ప్రేమను నిలిపి హృదిని.
1: వన్ హ్యాస్ టు ఇన్స్టాల్
0: సర్వ ప్రాణులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమియందు ఇంతకన్నను.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: ఆత్మానంద నిమిత్తము, ఆత్మాన్వేషణ నిమిత్తము, ఆత్మ సంయోగ నిమిత్తము, ఆత్మ సందర్శన నిమిత్తము మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ and to have the experience of the self.
2: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: Man struggles so hard to attain the divinity and to enjoy the sanctity or the sacredness of the divinity.
2: శ్రవణం,
0: listening,
2: కీర్తనము,
0: singing,
2: విష్ణుస్మరణం,
0: chanting,
2: పాదసేవనం,
0: service,
2: వందనం,
0: salutation,
2: అర్చనం,
0: worship, friendship,
2: ఆత్మనివేదనం,
0: surrender.
2: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సల్పుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
2: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: You can never attain the divinity by following these pursuits.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: All the spiritual paths will help you to give up that which is not atman.
2: Anatma duramainappudu atma sarvatrane untundi.
0: When once we are away from that which is not atman, then you will be so close to atman.
2: Kappukunna nimurunu manamu teesi veste nippu manaku prakashistune untundi.
0: When once the ash is blown out, you will see the fire.
2: Nee samasta sadhanalu kudanu anatmanu duram chese nimittame salipetuvanti nitya karmalu.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: Meghamulu kadiripogane suryudu prakashistadu.
0: As clouds pass off, you find the sun shining.
2: Suryuni pradarshinche nimittamai maroka oka sadham cheyanakkarledu.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: Kanuka manamu sadhana chesetvanni kudanu atma nimittamane manam bhramistunnam.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: Idi Atma nimittam kaadu.
0: It's not for the Spirit.
2: Anatma samviyogam nunchi samyogamunaku povatam.
0: We just give up this worldly feeling and this unite with the Spirit.
2: Kanuka Atma samyogamu, Anatma viyogamu rendinti yokka prapti kosam sadhana chestunnaru.
0: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
2: Kani manavudu ee naadu bhagavantunni aneka vidhamulaga stotram chestu tvameva mata cha pita tvameva

0: A devotee.
1: Tvameva matacha pitatvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ ప్రేయర్స్ ఆర్ ట్రూ.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తండ్రి.
0: ఓ గాడ్, యువర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer? భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
1: మాతాచ పితాత్వమేవ. నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, oh God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి,
1: నీవే నేను.
0: అండ్ యు ఆర్ మీ హియర్.
1: సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీవన్.
1: సర్వత పాణిపాదం తోచేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి, ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతనొక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname aipothavu.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatundi okka sthiramainatundi vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదేవిధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్ ఇస్ వైడ్ ది గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: the mind is Brahmamayame.
0: The whole universe is full of Brahman.
1: Scientists will cheptuntaru.
0: Scientists say
1: ekkada chusina kani anusaktiye ani.
0: Say that everywhere there is atomic power.
1: Ee daivanni oka aakaranga poojinchatamu, ee daivanni oka aaradhana cheyatamu, idi kevala murkhatvam antunnaru.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru purusho chakkaga yochinchali.
0: Enquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yaktanaga ee jagat antai kudanu swaroopamto kudinatvanti devi.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వ రూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవ ధరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss, existence, awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వ రూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు,
0: దిస్ ఇన్ పురుష సూక్త,
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్, ఏ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడు మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we can call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు,
0: what is its significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది అవుంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయ్యింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయ్యింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయ్యింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will have total
1: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is విలువ.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
0: Therefore, this world is zero, gets the light from that hero one.
1: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవం లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ ద కాజ్.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఈస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు?
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యూఆర్ ది మాస్టర్.
0: But you are the master.
1: Adi Atma.
0: That is Atma, the spirit.
1: Ee Atma anetundi sarvatra untundetundi.
0: This Atma is present everywhere.
1: Brahma anetundi Atma anetundi rendu okate.
0: Brahma and Atma are synonyms.
1: Kevata brahaswarupame Brahma.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetundi Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatundi Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade ప్రహ్లాదుడు చెప్పాడు.
0: దిస్ ఇస్ డిక్లేర్డ్ బై ప్రహ్లాద దెన్ ఇట్ సెల్ఫ్.
1: హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద ఇస్ ద సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు.
0: విరోచన ఇస్ ది సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దే ఆర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: దే లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: ది సేమ్ థింగ్ ఇస్ డన్ బై విరోచన.
1: తదుపరి విరోచని కుమారుడైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి కూడా చేశాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
1: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
0: సో వాట్ షుడ్ వీ లర్న్?
1: అనేక మంది బుద్ధుని దగ్గర చేరి
0: మెనీ అసెంబ్లీ
1: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
0: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
1: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
0: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్.
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్స్.
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డు యు ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
0: Follow dharma and speak truth and observe non violence.
1: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
0: This is the very form of God.
1: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
0: Some assembled very close to Paramahamsa.
1: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు దీనమై ఉంటున్నారు.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నా కంటి ఎదుటగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: హౌఎవర్
1: మీ దృష్టి వేరుగా ఉంటుంది.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్నపిచాన పశ్యతి మూఢో మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్తు నీవు చెప్పగలవు.
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫామ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది వేదం చెప్పింది. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆలి వీడి అడవికే గుట్ట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతలు వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind is
1: true yoga.
0: We have to give up the bad qualities, bad thoughts. That is true tyaga or sacrifice. How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థతత్వం మనకు అర్థమవుతుంది.
0: దెన్ వన్స్ వీ ఫాలో అండ్ అడాప్ట్ దిస్ ప్రొసీజర్ యూ విల్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: త్యాగంలో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేసుకోవచ్చు.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు. ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ఇస్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్.
1: బలి చక్రవర్తి, ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgress the very word that he gives.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకుని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము, సత్యమని ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువసున్న.
0: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just as zero. Satya.

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamulivinalgu.
0: These are the
1: gunamulivinalgu punadi godalappam.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize these values.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవే భగవత్ యొక్క స్వరూపాలు. ఇవే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం truth is God.
0: Truth is God.
1: ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ. దైవ స్వరూపమే ధర్మం.
0: Rama is the very embodiment of dharma.
1: శాంతి
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడ? బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది. నో పీస్
0: ఇన్ ది ఔటర్ వరల్డ్. యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఈస్ ది
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe pranam ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranam ga nilichi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్ ద ఫాదర్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్ డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములో చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ అ ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
1: అందువల్లనే కట్టగడపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.
1: కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ. అదే బ్రదర్.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
1: అదే మైత్రి.
0: దట్ ఈస్ ఫ్రెండ్.
1: వాట్ ఈస్ మైత్రి?
0: మైత్రి
1: సప్త రజో తమో గుణము. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
0: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
1: Kanukane niyu mitratvani pondali.
0: So we should develop friendship.
1: You are my friend.
0: You are my friend.
1: God is my friend.
0: God is my friend.
1: Ee worldly friends anta pocket lo money chustaru.
0: Worldly friends will be mindful of the
1: father
0: money in your pocket.
1: Position istaru.
0: And the position of your
1: father.
0: Father
1: position sariga untundadi.
0: The position is fine.
1: తన పాకెట్ లో మనీ ఉంటుండది.
0: దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద
1: పాకెట్. హలో హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
0: యు విల్ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యు హలో.
1: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
0: వెన్ ద పాకెట్ ఇస్ ఎంప్టీ.
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
0: ఫాదర్ రిటైర్డ్.
1: గుడ్ బై కూడా చెప్పడు.
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వర్డ్ ఫ్రెండ్స్.
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
0: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ హియర్. God is real friend.
0: God is the only
1: real friend. He is always with you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Aa friend eppatiki ni podu.
0: That friend will never be away from you.
1: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
0: All relations will come up to the doorstep or to the cremation ground.
1: Bandhamanchi ninbayani aapad bandhu vagavennaame mera.
0: But it's only God who is
1: bandhu okkade bhagavantudu.
0: God is only the refuge of the forlorn who will be with you.
1: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
0: యు మే గో ఎనీవేర్ హీ విల్
1: ఫాలో. వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
0: హీ ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అరౌండ్ యు, అండ్ హీ ఇస్ ఆఫ్టర్ యు.
1: అలాంటి ఫ్రెండ్షిప్ ని మనం సంపాదించుకోవాలి.
0: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
0: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
1: తనకనక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్
1: భూమి దానం చేయవచ్చు.
0: ఆఫరింగ్ ల్యాండ్,
1: అన్నము దానం చేయవచ్చు.
0: ఫుడ్,
1: వస్త్రం దానం చేయవచ్చు. ఇంకే విధమైన దానం చేయవచ్చు.
0: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
1: బలి చక్రవర్తి అట్ చేయలేదు. తనను దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హిమ్ సెల్ఫ్.
1: తనను తానే దానం చేసుకున్నాడు.
0: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
0: That is the greatest value.
1: ఏదో మూడు అడుగులు ఇచ్చారని కాదు.
0: Not the three foot step.
1: తననే ఇచ్చాడు.
0: He offered himself.
1: మదీయ ధనధారాది సర్వభార సమర్పితః

0: ప్రతి
1: ఐ సాక్రిఫైస్ మై వెల్త్ వైఫ్ ది ఎంటైర్ కింగ్డమ్
0: మదీయ ధన ధాన్య సర్వభార సమర్పిత
1: మై వెల్త్ ద ప్రాపర్టీ ద గ్రెయిన్ అండ్ ద కింగ్డమ్
0: ఆత్మానం శేషభూతం హి
1: అండ్ ద బ్యాలెన్స్ ద సెల్ఫ్
0: రక్షమాం శరణాగతి
1: ఐ సాక్రిఫైస్ ఐ సరెండర్ టు యు గాడ్
0: ఏ

0: Oh God, the heart that you have given
1: Magiri
0: to me.
1: Atpiteen atpintu amitamurti.
0: I give you the same heart. What else I am to bring here? I offer my salutations, kindly accept. What shall I offer you? Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: నేను చెట్టు పువ్వులు తెచ్చి నీకు అర్పితం చేస్తామంటే ఆ పువ్వులు పుట్టించింది ఎవరు? నీవే.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the flower?
1: ఏదైనా మార్కెట్ లో ఫలములు తీసుకొచ్చి అర్పిస్తామంటే ఆ ఫలములు ఏ చెట్టుకు పుట్టాయి?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: అందువలననే
0: సో
1: ఒక్కటి వేదాంతం నందు పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: There is one teaching in Vedanta with full inner significance.
1: పత్రము పుష్పము,
0: ఎ ఫ్లవర్,
1: ఫలము,
0: ఎ ఫ్రూట్,
1: తోయము,
0: ఆర్ వాటర్,
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ,
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: You will certainly weigh to that of the weight of this tulsi leaf.
1: ఏమిటి పత్రము? బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర? కాదు కాదు.
0: What is this leaf? Is the leaf of any plant?
1: పత్రము దేహం.
0: Body is the leaf.
1: పుష్పము
0: flower.
1: ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా? కాదు కాదు.
0: Are the flowers from the market, the rose flower, chrysanthemum, jasmine?
1: Na hudaya pushpame neekarpitamu.
0: The flower of my heart I offer.
1: Palamu.
0: Or fruit.
1: Vere okati banana pandu, inkodi jaama pandu, ek satkodi pandu, kamala pandu, ivanni ka taniki vastatvantidi.
0: Not the fruits, banana fruits or orange fruits.
1: Manopalamu. Manopalamu.
0: The fruit of one's own mind.
1: Toyamu.
0: Or water.
1: Ee Ganges water. ఏ రివర్ వాటరు, ఏ ట్యాప్ వాటరు, ఏ వెల్ వాటరు, అది కాదు. తోయము ఆనంద భాష్పాన్ని అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్ ట్రీ.
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: The mind is the fruit.
1: ఆనందమే మనకు జలము.
0: And the bliss is water.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: They are all present in the body.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: So Emperor Bali said, I offer myself.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: What more is to be given?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There's nothing more.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చును.
0: If you give any article, it may last for some time and go.
1: కనుకనే బలిచక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదుడి విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర lost his kingdom, felt very weak.
1: Purohitunni poi poraadu.
0: And he prayed to Purohit.
1: Swami.
0: Swami.
1: Tirigi naa rajyam vachi raavadaniki edi kaaranam?
0: How am I to...
1: Edaina margam bodhinchamannadu.
0: How am I to get back my kingdom? Tell me the path.
1: Ippudu Vishwajit aneetundi yagnam chestunnadu. Prahladudu.
0: Prahlada is conducting a yagna by name Vishwajit.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
0: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
0: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
0: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
0: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
0: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుక్కుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు

0: ఈ శీలం కావాలి అన్నారు.
1: ఇంద్ర ఆస్క్డ్, ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
0: నా క్యారెక్టర్ తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
0: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
1: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్. ఐ ఆస్క్.
0: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
1: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
0: ఈ యాగ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
1: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
0: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
1: ఐ ఆస్క్, ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్?
0: ఇచ్చానని దారబోసాడు.
1: He said he sacrificed his character.
0: ఒక 5 నిమిషాల లోపలే,
1: within 5 minutes,
0: ఈ ప్రహ్లాదు నుండి ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
1: Out of Prahlada, there came out a brilliant light.
0: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
1: Prahlada saw that light.
0: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
1: He asked, who are you who has come out of me?
0: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి,
1: and this light did say, ప్రహ్లాద,
0: నేను నీ యొక్క క్యారెక్టర్.
1: I am your character.
0: ఇంతకాలం నీలో నేనుండినాను.
1: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
0: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
0: రెప్యుటేషన్. ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
1: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
0: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
1: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
0: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
1: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద, దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ బ్రిలియంట్ ఫార్మ్, ఎ రేడియంట్ ఫార్మ్.
0: చూచాడు ప్రహ్లాద్.
1: ప్రహ్లాద వాచ్డ్.
0: ఎవరు మీరు రాజా?
1: హి సెడ్, ఓ కింగ్, హూ ఆర్ యు?
0: మీరు ఎవరో చక్రవర్తిగా ఉంటున్నారే.
1: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
0: ప్రహ్లాద, నేను నీ కీర్తిని అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
0: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ను సేవ చేసుకుంటూ ఉన్నాను.
1: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ, I can remain with you, name and fame. When once
0: character
1: left,
0: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
1: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ, ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
0: తర్వాత కొంతసేపు నిలిచాడు.
1: He stood still for some time.
0: మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
1: Later, a beautiful form of a woman came out of him.
0: చేతులు ముట్టుకాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
1: With folded hands, he prayed to her, Mother, who are you?
0: ప్రహ్లాద.
1: ప్రహ్లాద.
0: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మి, నీ రాజ్యలక్ష్మిని.
1: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ, ఐఎమ్ ద కింగ్డమ్.
0: కనుకనే నీ రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
1: దేర్ ఫోర్, ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్, దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
0: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
1: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ హిస్ వెల్త్ ఆఫ్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
1: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
1: Therefore, wherever there is character,
0: అందుకోసమే
1: భగవంతుని and kingdom.
0: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
1: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
0: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరు కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
1: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
0: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ ఆరు కూడా అంతర్ధానమైపోతాయి.
1: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ, ద రెస్ట్ ఆల్సో.
0: ఏమిటి మన ఐశ్వర్యము?
1: వాట్ ఈస్ మై వెల్త్?
0: జ్ఞానైశ్వర్యము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్
0: ఐశ్వర్యము. సత్యైశ్వర్యము.
1: ద వెల్త్ ఆఫ్
0: ధర్మైశ్వర్యము.
1: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
0: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
1: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
0: ఆ విధంగా ఇంద్రుడు సాధించిన తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ ప్రహ్లాద మ్యారీడ్.
0: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడు అనే కుమారుడు పుట్టాడు.
1: దెన్ హీ హాడ్ ఎ సన్ బై నేమ్ విరోచన.
0: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుండాలో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్, ద క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
1: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
0: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
1: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ ఇస్ సెల్ఫ్లెస్, వేర్ హాస్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ వన్ హాస్ గాట్ సెల్ఫ్.
0: ఒక్క తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్.
0: తండ్రి అయినా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
1: ఫాదర్ లవ్స్ బికాస్ ఆఫ్ బాడీ కనెక్షన్.
0: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
1: God has no
0: heart
1: such relationship.
0: Heart to heart, love to love.
1: It is only connection heart to heart, love to love.
0: Yetti swarthanni kudanu aashinchetunte vaadu kaadu.
1: He has no trace of selfishness whatsoever.
0: Atti daivaniki maatrame arpitam kavali.
1: So we have to offer ourselves to such God.
0: Yetti satyanityamainatunte yokka prabodhanu aanaadu bali chakravarti chaadutu poyyadu.
1: Therefore Emperor Bali propagated these eternal true principles.
0: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. Talli tandri guru.
1: To what extent they said mother is God, father is God, teacher is God.
0: Kaika tanaku priyamaina tunti oka ramachandruni aranyaniki pampinchi tanaku pattabhishekam kattalani cheppani durudesham topala inta ramachandruniki baadha kaliginchindadi. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
1: భరత సెడ్ మై మదర్ కైక ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామా బీంగ్ సెంట్ టు ది ఎగ్జైల్ అండ్ విత్ ఎ బ్యాడ్ డిజైర్ టు మేక్ మీ ద కింగ్ అండ్ షీ హస్ పుట్ రామా టు సఫర్. దైవాన్ని
0: గావించినటువంటి తల్లి తల్లియా కాదు.
1: కెన్ షీ బి ఎ మదర్ హూ బిట్రేడ్ గాడ్? నో.
0: తల్లి అయినప్పటికీ ఒక్క దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లి అయినా త్యజించవచ్చు.
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ ఇన్ ద వే between you and God, you can give up your mother.
0: Inka tandri,
1: then father.
0: Hiranyakaspudu,
1: father Hiranyakaspudu
0: nirantaram kudunu prahladu om namo narayanaaya narayanaaya narayanaaya smaristu unnatundi kumarunni aneka rakamuluga narayana naamaniki smarinchakudani viruddhanga prabodhistu vachadu.
1: Father Hiranyakaspu wanted Prahlada not to chant the name of God because Prahlada was repeating God's name.
0: Tandrinaina nenu vadaltani kani narayanu nenu vadalanu annadu.
1: Prahlada said I'll be away from my father but I'll never give up God's name.
0: Kanukane pitru aneetundi vaani kudunu tyajinchesesi daivanni smarinchadu Prahladu.
1: So one can leave father for that matter.
0: Inka guruvu,
1: then preceptor,
0: adi bali chakravarti.
1: That is Bali Chakravarti.
0: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
0: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
1: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
0: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
1: మీరా కంటెంపరీ, కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
0: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
1: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దోస్ టైమ్స్.
0: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
1: Rana has driven her out of this palace.
0: Patiye daivam,
1: the husband is God.
0: Patiye na gati,
1: and he is my destiny.
0: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
1: How can I leave him?
0: Idi sandeham vachindi.
1: She doubted.
0: Dwarakaku poyek munduga idi ee vidhanga pariharam kavali.
1: Before reaching Dwaraka, how to solve this problem?
0: Rajabatulu okkarni pampinchindi తులసిదాస్ దగ్గరికి.
1: షీ సెంట్ ఎ మెసేజ్.
0: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
1: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
0: స్వామి,
1: స్వామి,
0: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
1: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
0: భర్తను త్యజించడమా లేక దైవాన్ని త్యజించడమా?
1: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
0: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
1: Then Tulsidas sent a message.
0: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
1: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైవ్స్, వన్ ఆఫ్టర్ ది అదర్,
0: మెనీ మెనీ లైవ్,
1: మెనీ మెనీ లైవ్స్.
0: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
0: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
1: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
0: ఆ వార్తను వినింది.
1: షీ హర్డ్ దట్.

0: దట్ దిస్ మైండ్
1: ఏ ప్రయాణకు పోదామని, ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమునా తీర్ చల్లో రేమున్,
0: షీ హాస్ నాట్ గాన్ టు
1: లీలా సింగళ. రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: నిర్మల పాని,
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్.

0: ఓ మైండ్ గో టు దట్ ఏరియా ఆఫ్ గంగా అండ్ యమున ద షోర్స్ అలాంగ్ దట్
1: మోరమకుట పీతాంబర సుగి కుండల రజత శరీర చల్లో రే మన్ హే మన్ చల్లో రే మన్ గంగా జమున తీర్
0: ఓ మన్
1: గంగా జమున ఈ రెండింటికి తీరం అదే ప్రయాగ.
0: ద ప్రయాగ ఇస్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ గంగా జమున. ఓ మైన్
1: ఇది రేచకము, ఇది పూరకము, ఇది కుంభకము. రేచక పూరక కుంభం యొక్క స్థానమే ప్రయాగ స్థానము.
0: ద ప్లేస్ ఆఫ్ ప్రయాగ ఇస్ ద ప్లేస్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద బ్రెత్ దేర్.
1: అలాంటి రీతిగా త్యాగం చేసింది మీరా.
0: దాట్ ఇస్ ద సాక్రిఫైస్ ఆఫ్ మీరా.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గంలో ఎవరు చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoodu.
0: Doesn't matter even if there is fire on hand burning all around.
1: Divi bhumi bhumi divi kuda maarinappatikini daivani maarchakoodadu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni maatramu nirantaram gattiga untundala.
0: Under any circumstances hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatunte raksha.
0: That faith will protect you.
1: Idariki pothunnadu కుమారుడు.
0: ద సన్ ఇస్ గోయింగ్ ఫర్ వార్.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: అండ్ హీ డిడ్ నమస్కార్ టు సుభద్ర.
1: కానీ ఆమె ఏమిస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: అట్ ద టైమ్ అర్జున వాజ్ నాట్ ప్రెసెంట్ దేర్, హీ వాజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉంటుండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ద సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: హీ వాంట్ ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: చెప్పలేము. మీ మామయు తండ్రిలేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన మీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: మీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: మీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిను చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వెరవక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే, వేణురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే, నల్ది పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక, ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి, పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటుపడుతూ వచ్చారు.
1: In those days that people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahlada kudunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyagani punukunnatvanti vyaktulu aanati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu, kaalaku namaskarinchadu,
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Sirasu paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kyasuram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambarasura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్ష.

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఎస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికి లేదు.
1: హెర్క్యులెస్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాడు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము.
1: వెన్ యూ కన్సిడర్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఒక్క
0: క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి మూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము.
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, Aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit Brahmaiva Bhavati. Neeve Brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: అదే
0: అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఇస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renity of ekattum anand.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: యేహుని చెట మేది చెడినట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులో వెతివాడ వెతుకబోయద
1: జస్ట్ యాస్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఫ్లవర్స్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ అస్ జస్ట్ యాస్ ద మస్క్ డియర్ దట్ లాస్ట్ ఇట్స్ మైండ్ why do you indulge yourself in search of God, O foolish man?
0: Prema swarupula
1: embodiments of love,
0: tane daivamayundi,
1: being God
0: tanalone daivamundi, atti daivanni nilupala prapanchamulo vetukutaku prayatnistadu verri manavu.
1: Foolish man, he is in search of God outside, being God himself.
0: Nippupai nimuru kappinattuga,
1: just as the ash covers the fire,
0: ee daivatvamulu ragadveshamulu kappi untundi.
1: The divinity is covered by attachment and hatred.
0: Nimurunu hoopina nippu kanipinchinattuga రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను భార్యగాను తండ్రిగాను తల్లిగాను బిడ్డగాను అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ హస్బెండ్ యాజ్ ఎ సన్ యాజ్ ఎ చైల్డ్ సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: బాండేజ్, ద రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ వే.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: ద అఫెక్షన్ టువర్డ్స్ ద డాటర్ ఈజ్ నాట్ సేమ్ టువర్డ్స్ ద డాటర్ ఇన్
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: అఫెక్షన్ టువర్డ్స్ ద సన్ ఈజ్ నాట్ ద సేమ్ టువర్డ్స్ సన్ ఇన్ లా.
0: భార్య పైన ఉండేటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: ద కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ వన్ హ్యాస్ టువర్డ్స్ ద వైఫ్ ఈజ్ నాట్ ద సేమ్ టువర్డ్స్ మదర్.
0: కారణం ఏమి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: ద మూమెంట్ అసోసియేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ యాజ్ థాట్. It shapes in different fashions, such as love, affection, and attachment.
0: Prema, anuraga, vatsalya, mohamulaku, oke manase karanam.
1: The same mind is responsible for the love, the affection, the lust, and so on.
0: Ee sharira sambandhamulu puraskarinchukoni, ee vidhamainatti yokka gunamulanu pravesha pettindi manasu.
1: It's the mind that will have these qualities, basing on the body relationship.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ విచ్ ఆర్ ఎఫిమరల్ ట్రాన్సియంట్ మొమెంటరీ అండ్ టెంపరీ?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కానీ ఆనందించడానికి కానీ మోహించడానికి కానీ కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశమనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుష్టమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: because of the narrow feeling one identifies with the body,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: he has got full faith that he is a being,
0: ఈ జీవులకు దేవునకు చాలా సంబంధం లేదని భావించి,
1: he feels that there is no relationship with his self and God,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: he believes that God is different from him,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్య క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamainati manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanaka ee manomoolamu chetane, manoh kaaranamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలుసుకోవడను,
1: హావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్,
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He's not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He's bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. హీ ఈజ్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్ లింక్డ్ విత్ సెన్సరీ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తుంది.
1: దిస్ వరల్డ్లీ ప్లెజర్ బికమ్స్ పాయిజన్.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క చింతలే ఉండదు.
1: When there is no sensual pleasure, there will never be this poison. That heart is man.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of
0: pleasure, వివేకమును కోల్పోయి,
1: he aspires at principle,
0: విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ సఫర్స్ ఇన్ వేరియస్ వేస్ బికాస్ ఆఫ్ ది సెన్సువల్ ప్లెజర్.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ కాల్డ్ అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై రాగ?
0: మానవుని యందు
1: ఇన్ మ్యాన్
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: విత్ ఆల్ ద డెల్యూజన్స్,
0: తనకనక వస్తు వాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తు వాహనాల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ యర్న్స్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధమైన శ్రమలు పొందుతూ,
1: హీ స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడా శ్రమిస్తూ,
1: He exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది,
1: హి సాక్రిఫైసెస్ ద డ్రింక్ అండ్ ఫుడ్,
0: నిద్రను దూరముకు జాగించుకొని,
1: హి డజంట్ స్లీప్ వెల్,
0: అనారోగ్యములకు గురి అయి,
1: హి సఫర్స్ ఆఫ్ ఇల్ హెల్త్,
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసియు,
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక,
1: without having a control,
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత,
1: because of excessive desire,
0: మతిని చేర్చుకుని,
1: he becomes mad,
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: And he grieves, he suffers.
0: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు కారణము ఈ రాగమే.
1: For the grief, for the loss, for the anxiety, this
0: raga klesham aneetundi manavuni kungadisi kullippa chestunnadu.
1: Therefore the suffering of the attachment, it will degenerate human being.
0: I the desham,
1: the fifth one, hatred.
0: Ee desham anaga yedu?
1: What do you mean by hatred?
0: Oka palapeksha nimittamai,
1: expecting the result,
0: oka vyaktini cheri,
1: joining an individual,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
1: ఫుల్ఫిల్ ద డిజైర్,
0: ఇతరులను ఆశ్రయించి,
1: ఈ అప్రోచెస్
0: ఆశ్రయించినటువంటి యొక్క కోరిక విఫలమైనప్పుడు,
1: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ బై అప్రోచింగ్,
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: దెన్ హీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్,
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై,
1: ఫర్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని,
1: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్స్,
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు,
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్,
0: ఎదుటి వ్యక్తుల పైన క్రోధం ప్రారంభమవుతుంది.
1: యూ విల్ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్,
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్,
0: తాను కోరిన కోరిక,
1: ద డిజైర్ హి
0: తాను ఆశించిన ఆశలు,
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన,
1: నాట్ ఫుల్ఫిల్డ్,
0: దైవం పైన కూడా ద్వేషం వస్తున్నారు.
1: యూ విల్ హ్యావ్ హేట్రెడ్ ఆన్ గాడ్ ఆల్సో,
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సఫరింగ్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: దే ఆర్ ఆల్ అబరేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: హూ విల్ బి పుట్ టు లాస్.
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ విల్ లీడ్ టు పుట్ టు లాస్ టు ఎన్ ఇండివిజువల్.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
1: ద మ్యాన్ హూ పుట్స్ హింసెల్ఫ్ టు సఫరింగ్,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
1: will be all the responsible for restlessness.
0: Atma tattvanni marchipothunnadu.
1: He forgets the true nature of the
0: self. Atma tattvanni vismaristunnadu.
1: He forgets the nature of self.
0: Atma tattvam tanaku veruga undadani bhavistunnadu.
1: He considers the self is separate from
0: him. Ee gamane manavuniki aneka vidhamaina dukkham chetistunnadu.
1: It is this illusion that is responsible that will put the man to grief.
0: Inte kaadu.
1: Not only this.
0: Manavuni endu,
1: a man,
0: konni లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: సమ్ అపియర్ యాజ్ ఇఫ్ దే హావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మరి కొంతమంది నిరంతరం కొన్ని ఆనందం లేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
1: బట్ సమ్ అపియర్ టు బి గ్రీవింగ్ ఆల్ ద టైమ్.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: సమ్ they are blissful and in ecstatic position.
0: ఈ విధమైనటువంటి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: Only effect of the mind.
0: ఒక్క మానవుని అంటే,
1: in one man,
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని అంటే,
1: in same man,
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human, human, in him.
0: మరొక దేహమునందు,
1: another body,
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him.
0: మరొక దేహమునందు,
1: another body,
0: మానవ పశుత్వము అని ఒకడున్నాడు.
1: It's human animal in him.
0: మానవ దేవుడు,
1: human god,
0: మానవ మానవుడు,
1: human human,
0: మానవ దానవుడు,
1: human demon,
0: మానవ పశుత్వము,
1: human animal.
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: All the four are in man.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in
0: man? వీటి యొక్క ప్రభావములు ఏమిటి? ప్రభావములు ఏమిటి?
1: What are the effects and what are the causes?
0: మానవ దేవుడు,
1: one human god,
0: బ్రహ్మనిష్ట పరో దేవః, నిరంతరము కూడా బ్రహ్మనిష్ఠుడై,
1: కంటిన్యూస్ రిమైనింగ్ అస్ బ్రహ్మన్,
0: ఆత్మ లక్ష్యము చేత,
1: కీపింగ్ ద సెల్ఫ్ యాజ్ ది
0: ఎండ్, ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడా భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడా భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ద డివినిటీ,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: థ్రూఅవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ట చేతనే
1: ఆల్ ద
0: బ్రహ్మనుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్ష్యం గావించుకుంటాడు.
1: హి స్పెండ్స్ అండ్ డిలైట్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ థ్రూఅవుట్ హిస్ లైఫ్.
0: ఇంకా రెండవ వాడు,
1: ద సెకండ్ వన్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు. మత్స్యలోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
1: ద మ్యాన్ ఆన్ అర్త్,
0: సత్య ధర్మములను రచించి,
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని,
1: he will develop the feeling that he has to speak truth and do righteous acts.
0: సత్య జీవితాన్ని ధర్మ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: తన కర్తవ్యమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంచుకొని,
1: he will keep the duty as the aim.
0: అధికారములను ఆశించక,
1: without aspiring any position,
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: He discharges his duties.
0: దయ,
1: compassion,
0: ధర్మము, దానము, సానుభూతి, సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీ లైక్ కంపాషన్, ద వర్చ్యూ, టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్య ధర్మములను విశ్వసించి,
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్‌నెస్,
0: జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకడు
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్,
0: అతనే మానవ మానవుడు,
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు,
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్,
0: మద్యపాన రథు దానవ, తాను తినటము, త్రాగటము, నిద్రించటము, ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntaru.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu atlo vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntaru.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: పరులను బాధించడంలోని ఆనందిస్తాడు, కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: He delights himself while harming others, but not in any other way.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము, అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he
0: is always jealous. Samasta durgunamula chetanu, duralochana chetanu, nindina manasulu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
0: Inka manava pasuttamu.
1: Then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aasinchi, పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ and self-interest.
0: పశువులకైన ఒక విధమైనటువంటి సీజన్, రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హాస్ నో రీజన్ అండ్ రీజన్.
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హీ విల్ హావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఇన్ హిస్ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్వస్నెస్ ఆర్ జస్టిస్.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వమును
1: ది హ్యూమన్ లైఫ్
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: Kanuka paripurnamainatundi yokka ee prapanchamundu paripurnamainatundi jeevatattvanni manamu anubhavinchali.
1: Therefore in this comprehensive world we must experience the totality of the individual.
0: Kantiki karipinchedi,
1: that which is seen with the physical eye,
0: tanuvunu kaliginchedi,
1: that melts the heart,
0: manasunu muripinchedi,
1: that deludes the mind,
0: manugadanu veliginchedi,
1: that which expresses the
0: bhautika prapanchame.
1: Only the physical world.
0: ee parthavamanti ee prapanchamulandu apartyamainatunti yokka divyattu kudunu untundi.
1: In this world which is undeserving there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: దిస్ డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: అవుట్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ బ్రహ్మన్ దిస్ ఒరిజినేట్.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: Based on this,
0: ఉపనిషత్తులు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన,
1: వెన్ ది ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్.
0: మిగిలినది పూర్ణమే,
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
0: ఉన్నది పూర్ణమే,
1: దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: తీసినది పూర్ణమే,
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
0: మారినది పూర్ణమే,
1: దట్ విచ్ చేంజెస్ ఇస్.
0: సర్వము పూర్ణమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: మీనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ది ఫామ్ ఆఫ్ ది సచ్చిదానంద.
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
1: దిస్ హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ది వెరీ ఫామ్ ఆఫ్ సచ్చిత్,
0: మానసిక సంకల్పం యొక్క వికారం చేత,
1: because of aberrations of thought,
0: aneka vidhamainatundi kesamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manavuliga anubhavinchitamu madhyameinatundi jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchitame pradhanamaina jeevitamu.
1: The main life is to lead the life of a human God.
0: Kanuka ee naati manavudu manavatvanga anubhavinchataka కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: రాగద్వేషములే.
1: ద రీజన్ ఈస్ ది అటాచ్మెంట్.
0: ఈ రాగద్వేషములకు కారణము,
1: ద రీజన్ కాజ్ ఫర్
0: అటాచ్మెంట్,
1: ద మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this
0: attachment.
1: Human being is not the form of any grief or misery.
0: He is
1: not merely not the form of bliss.
0: That
1: which is the center of pleasure and pain,
0: Satchidananda swarupude manavu.
1: Man is the very form of Satchidananda.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దట్ సచ్చిదానంద.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: అనంతమైన జగత్తునందు
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్
0: వరల్డ్ భావములకు అవకాశం ఇవ్వక
1: వి షుడ్ నాట్ యూస్
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద పాస్ట్ ఫీల్
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని కాదు.
1: హీ ఈజ్ నాట్ మియర్లీ నాట్ ద ఫార్మ్ ఆఫ్ ప్లేస్.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో
1: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
0: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
1: మ్యాన్ ఈస్ ది

0: హూజ్ మిస్టేక్ ఇస్ దట్? ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
0: పశువు కంటిని హీనమై పతనమగును.
1: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
1: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలిజెంట్,
0: పశుపతిగా మారు.
1: హీ విల్ బికమ్ గాడ్.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానంతో కూడినటువంటిది.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
1: It is beyond the mind.
0: మొట్టమొదటి దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: దానికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: atheetamainatundi oka tattvamu buddhi.
1: So intellect is beyond the mind.
0: Ee buddhi ni kontha varaku vicharana chesi
1: inquiring the nature of intellect,
0: manavudu buddhiga bratakali.
1: Man should be intelligent and lead the life.
0: Appude nijamaiti aatma tattvam artham avutundi.
1: Then only the nature of self would be known.
0: Manavudu
1: human being
0: పుట్టింది మొదలు కొన్ని తీర్చున్నంత వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్,
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: హీ స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్ అండ్
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: బై స్ట్రగులింగ్ సో వాట్ ఈస్ దట్ హీ అకంప్లిష్డ్?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: నీతిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పో ఎడిగాలి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగిందగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖములుంది
1: What big happiness you have got.
0: Eetiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: Neevu yemi tirigi sadhinchavu?
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vismarinchi.
1: Forgetting God.
0: Kevalam jeevitam aneetundi okka bhautikamaitundi ee jeevitanni vishwasinchi.
1: Having full faith in this physical world.
0: Sadhinchavu.
1: What is that you have achieved?
0: Okka turi kannulu musukoni vicharana chesthe.
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలో చేశావు.
1: You have visited pilgrimage centers.
0: ఎన్ని సత్సంగములో ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని.
1: I studied books.
0: Puttiga chuchiti sarva shastramu.
1: I have gone through thoroughly all the texts.
0: Nishtulamaina vidyalanu nechitinanchunu sarvameela.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi.
1: Joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము,
1: దిస్ లైఫ్,
0: పరమాత్ముని చింతన చేయలేని,
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్,
0: నిస్తులమైన జీవితము,
1: వేస్ట్ఫుల్ లైఫ్,
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్, ఇస్ ఇట్ నాట్ ఎ వేస్ట్?
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: ఈజ్ ఆల్ యూస్లెస్.
0: ఏమి చదువు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే,
1: but when we inquire, nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ,
1: though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth, that we don't get.

0: కనుక సన్నిహితుడు మానసిక యొక్క వికారములు మనసుకు యొక్క ప్రభావములే.
1: దేర్ ఆర్ పర్వర్సిటీస్ ఆఫ్ ద మైండ్.
0: విద్యోగం చేస్తున్నాను,
1: వన్ ఈస్ డూయింగ్ ఏ జాబ్.
0: గొప్ప పదవిలో ఉంటున్నాను,
1: ఐ మీన్ హై పొజిషన్.
0: నేను అధికారిని,
1: ఐ మీన్ అథారిటీ.
0: ఇది ఏ పెద్ద పాపం,
1: ఇట్ ఎ బిగ్ సిన్.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ యు ఆర్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హీ ట్రావెల్డ్ విక్టోరియస్లీ.
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హీ రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హీ సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా, ఇతనేమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరం శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంతము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమేమి?
1: Many disciples felt Adishankara is the very form of Lord Shiva. Right from birth he has been going through sincerely sacred sex.
0: Nenu moodu paapam chesanu Shankara.
1: He said, I committed three sins.
0: Aa moodu paapamunu pariharam gaavinchukodaniki vachanu.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: Modati paapam emiti?
1: What is the first sin?
0: Eto vacho divartante apraapya manasaha. O Shankara, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్, ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్.
0: నేనే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్.
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్.
0: కానీ ఈశ గిరీచ పరేశ నిరేశ భిరేశ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నేతవ చరణయుగం. ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతమ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర. ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్. ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం గీతా వాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను. నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్. గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపమేను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాడు నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హెల్త్.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్.
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్.
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఇట్ ఇస్ ద థర్డ్ సిన్.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudanu poorna swaroopudai untunnadu.
1: Man is engrossed in the sin.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందుమో, మనోవాక్కాయములు మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being. కనుక
0: ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: ఉపనిషత్ సెడ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
0: ఆత్మ స్వరూపము,
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మ స్వరూపము.
1: వాట్ ఈస్ ది సెల్ఫ్? యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అట్టి ఆత్మస్వరూపుడు కాకుండా
1: వితౌట్ బీయింగ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్,
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం, దురాత్మలుగా మారిపోతున్నాం.
1: We become wicked because the word and deed and thought are different.
0: మానవుని ఉన్నత స్థాయికి వెళ్ళిపోవునది మనసే.
1: It is the mind that takes man to know the mind.
0: అధోస్థాయికి నెట్టునది మనసే.
1: It is the mind that ruins him.
0: కనుక నీ మనస్సును మనం ఆధీనం కావించుకుంటే,
1: when we have control over the mind,
0: మనస్సును మనం స్వాధీనం కావించుకుంటే,
1: when we have full control over the mind,
0: సర్వమునకు మనమే అధీనమవుతాం.
1: We have full control over everything. అధికారం
0: అయిపోతాం.
1: Then we have authority.
0: మనస్సు ఆధారంగా ఉన్న మానవు, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనం.
1: యు హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ద బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ యు హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వి షుడ్ డు టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్,
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామం?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు,
1: సేమ్ బ్రాహ్మణ్,
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: As he cooks, he is a cook Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు, పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: When he offers worship, he is a Brahmin priest.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటారు.
1: The same Brahmin as he chants mantra,
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: That Brahmin is one.
0: వారు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: Basing on the job they do, they have the name.
0: మానవుడు అనగా
1: human being,
0: మనిషి అనగా
1: man,
0: ప్రపంచం అనగా
1: world,
0: విశ్వం అనగా
1: universe,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్
0: అనగా
1: ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద
0: ఫైనల్. వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వీ మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం, అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many. బట్ ప్రాక్టీస్ వన్. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్,
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రత్నమం విద్య. అన్ని దేహములు రత్నములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్.
0: ఆత్మానాం
1: రథనంది.
0: రథికుడు
1: ఈజ్ ద చారిటర్.
0: దేహాలు రథములు,
1: బాడీస్ ఆర్ చారిటర్.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: చారియట్స్ ఆర్ డిఫరెంట్.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: చారిటర్ ఇస్ వన్.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: దిస్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: మానవుడు
1: ఇన్ ఏ మ్యాన్
0: అనేక విధములుగా కూడా ఉంటుంటారు.
1: They are different ways.
0: Kani anekattam undetundi ekattam anu ettu darshinchali.
1: How to visualize the unity of diversity? Andariki
0: tappani sariga undetundi untunnayi.
1: All have most
0: ekattvanni manam gurtinchali.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు
1: మిలియనేర్ హస్ కమ్ డౌన్ హస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఈ మట్టి నుంచి పుట్టి రాలేదు
1: ద పాపర్ హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మట్
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కుళ్ళను తల్లి గర్భం నుండే పుట్టారు ఇది ఏకత్వం
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్ దిట్ ఇస్ యూనిటీ
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగర్
0: ఈ ఆకలికి కూటి పేద అంబిలి గంజి త్రాగచ్చు
1: A pauper may take just the water among the dry
0: పచ్చపచ్చ పరమాన్నములు భుజించవచ్చు
1: A millionaire may have delicious food
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే
1: The food forms are different but hunger is one
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి
1: We have to see the unity here
0: ఇంకా మానవుని యొక్క మరణము
1: Then the death
0: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ
1: Millionaire or a beggar
0: మరణం ఒక్కటే
1: Death is one
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్
0: దాహం ఒక్కటే
1: థర్స్ట్ ఇస్ వన్
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు
1: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు
1: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ఎ లేక్
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఎ డిఫరెన్స్ ఇన్
0: వాటర్ భిన్నత్వం లేదు
1: దట్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం
1: దేర్ఫోర్ వెన్ వి రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ బికమ్స్ ది బేసిస్ ఫర్ డివినిటీ
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ లీడింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: As he grows, improves his
0: employment. మితిమీరిపోయి
1: as he income
0: more. అపమార్గములో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకుని జీవితమంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు
1: he leads the life of an insect.
0: ఇది కాదు మానవ జీవితం
1: this is not human life.
0: మరి అధికారం పెరుగుకొలది
1: as you grow in position.
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి
1: self also should grow.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి ఉత్తమ భావములు
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్
0: కానీ అట్టు కావటం లేదు
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ పారమార్థిక రంగంలో కానీ ధార్మిక రంగములో కానీ నైతిక రంగములో కానీ భౌతిక రంగములో కానీ అన్ని రంగములు ఎందుకు కూడాను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి
1: యాజ్ మ్యాన్ ఇస్ రీచింగ్ హైట్స్ in spiritual field in ethical field in moral field
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు
1: man today is not having
0: noble భావములు వస్తున్నాయి
1: he is having mean
0: చర్యల్లో పాల్గొంటున్నారు
1: he does wicked action
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు కానీ
1: he puts up a show as if he is having happiness
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ అన్నాడు ముందున్నది ఈ యొక్క బాధలు
1: There lies ahead the result, consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకుని ఎవరన్నా అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకుని ఎవరన్నా
1: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ ముసుళ్ళ పండగ
1: There lies ahead the old age crocodile.
0: ఓ తైతే తైతే తైబొమ్మ దీని తమాషతున్న తోలు బొమ్మ
1: ఓ టాయ్ వై డు యు డాన్స్ ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్ ఇట్
0: ఇస్ తోలు బొమ్మని
1: ఇట్ ఇస్ జస్ట్ ద టాయ్
0: తోలు బొమ్మ నిమిత్తమే ఎందుకు నీవు తొందరపడ్డావు కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యు షుడ్ హావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్
0: కనుక అన్నిటికి నీ మనసే కారణం
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్
0: కనుక మనసును కొంతవరకు నువ్వు అదుపులో పెట్టుకోవాలి
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ కంట్రోల్
0: మనసు కంట్రోల్ ఆన్ ద మైండ్ అంత వినకూడదు
1: యు షుడ్ హావ్ లీవ్ ద మైండ్ ఎనీవే
0: కొంత కాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి
1: టేక్ సమ్ టైమ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ డు
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు
1: బట్ యు డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్
0: మనసు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటుందా
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ ఇమీడియట్లీ ఫాలో
0: ఇది మానవునికి సరియైన మార్గం కాదు
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: నేచర్ ఆఫ్ ద మైండ్ దేవుడిగా రూపొందుతాడు
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్
0: మానవ
1: ఇస్ మానవ
0: ఈ మానవ అనగా ఏమిటి
1: వాట్ డు యు మీన్ బై మానవ
0: దేవుడు ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ ఐ గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరైన అర్థం. దినము కానివాడు దేవుడు.
1: ద వన్ డస్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యు ఫైండ్ దిస్ డే?
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములే లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములే లేవు.
1: He has no high or low.
0: సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని భగవంతుని కొడుకు చెల్లెచేస్తున్నాం.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యు విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హి ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి వాడికి కుక్కలు చూసి మురుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్స్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మురిగితే ఏనుగు తోక కూడా అల్లాడింటది.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్, ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వ్యాగ్ హిస్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోపం అయిపోతున్నాం.
1: యు లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడత లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.

0: బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
1: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
0: గత జీవుడగు పతిం బ్రతికించియము గెల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
1: Because of his truthfulness, the entire the forest fire was just put off and everything is calmed down by Chandramati. She belongs to this country.
0: Kulasatitvamu agnigundana prakatinche sita bharata dhara jatagade.
1: Sita, the mother, the daughter of Mother Earth, in fact, she could prove, demonstrate her chastity passing through the fire.
0: Kinisi

0: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాతగాదే కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణికాదే
0: సీత
1: సత్ప సాగర వేష్టి తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
0: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాజ్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చేస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీ శక్తి అనేటువంటి దాని అనంతకాలం నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
0: ద స్పిరిచువల్ లిటరేచర్ of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamunaku Talli Gayatri.
0: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
0: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamunde Kaka. Itara Desamunanda Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామి అయి సర్వభూతాంతరాత్మయ్య ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్ సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
0: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ worshipping Gayatri in different names and forms.
1: Modati name peru Satyavati.
0: The first name is Satyavati.
1: Rendavu peru Angavati.
0: The second name is Angavati.
1: Moodavu peru Anyavati.
0: Third name Anyavati.
1: Nalugo peru Nidanavati.
0: Fourth name Nidanavati.
1: Satyavati, Angavati, Anyavati, Nidanavati అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
0: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి అంగవతి అన్యవతి నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
0: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
0: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
0: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచం అనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
0: Ancients believed in this container of this entire world, all beings have got the principle of Atma as we find the butter in the milk.
1: ఏ జీవి ఎందుకూడను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలుకేదు.
0: There is no being without Atmic principle.
1: సర్వభూతాంతరాత్మ అనేటువంటి సార్థక నామాన్ని తాను అందుకుంది.
0: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: అన్ని జీవులు యందు ఉండేటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని కూడా నిరూపించుతూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో క్లియర్లీ ప్రూవ్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ది సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్
1: సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
0: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి,
0: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి ఒక దివ్యత్వమే.
0: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ రూప రస గంధములు.
0: దీస్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద డివినిటీ దట్ ఈస్ అన్యవతి. ద సెన్స్
1: ఈ పంచభూతములు కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వ జీవులు ఎందుకూడను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండదు.
0: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: ఈ పంచభూతములు లేనటువంటి జీవితము జగత్తులో కానరాదు.
0: There is no life without these five elements.
1: ఏ దేశమనందైనా ఏ కాలమనందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Any country anywhere at any point of time the five elements form the basic principle of life.
1: కానా సమస్త ప్రపంచమునకు కూడాను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
0: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
0: Third name అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
0: అంగవతి రిఫర్స్ టు ఏ పర్టికులర్ ఫార్మ్ టు ఏ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
0: దే హావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్ దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్
1: విష్ణు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు.
0: Vishnu is the one who has got this wheel and the crown and mace.
1: Alankara anetvanti oka tattvani kudanu nirupistu bodhisthu vachindi ee angavati.
0: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga veena vaani.
0: Saraswati has got with her veena.
1: Saraswati Bhagavati Bharati Purnendi bimbanana.
0: Saraswati Bhagavati Bharati పూర్ణేందు బింబానన.
1: ఈమె సర్వశక్తిమయమైనటువంటిది.
0: షీఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఆమె హస్తమునందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సరస్వతి థాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ వీణా ఆన్ హర్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మెలోడియస్ మ్యూజిక్ ఈజ్ ద నాదా ద సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: గణపతి అనగా గజముఖమును ధరించి
0: గణపతి హ్యాస్ గాట్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్
1: పెద్ద బొజ్జ చేత
0: విత్ ఎ బిగ్ స్టమక్
1: తాను అందరికీ ఆరాధన దైవంగా నిలుచుతూ వచ్చాడు.
0: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ
0: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం తదుపరి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది.
0: On all auspicious occasions, before the commencement of any sacred act, we worship Lord Ganapati. Thereafter, we worship other deities. కొన్ని రకములైనటువంటి
1: నియమనిష్టలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
0: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: నిదానవతి.
0: Next one is నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం.
0: The teaching of Nidanavati includes these: listening, singing,
1: Vishnu smaranam,
0: chanting,
1: padasevanam,
0: service,
1: vandanam,
0: salutation,
1: archanam,
0: worship,
1: dasyam,
0: servitude,
1: sneham,
0: friendship,
1: atmanivedanam,
0: and surrender.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితమును సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
0: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి, ఈ 4 దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ 4 ఫార్మ్స్, సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెడుతూ వచ్చారు.
0: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్.
1: ఏ దేశం వారైనా కానీ మాతృభూమి అంటారు, కానీ పితృభూమి అని చెప్పరు.
0: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఎవ్రీవన్ రిఫర్స్ టు హిస్ కంట్రీ యాజ్ ద మదర్ ల్యాండ్.
1: మదర్ ల్యాండ్ ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: దాట్ ఈస్ ద మైటీ ఇంపార్టెన్స్ గివెన్ టు మదర్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని, ఈశ్వరునికి కాని, ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని, కృష్ణునికి కాని, అందరికి కూడాను స్త్రీ మొదలు, పురుషుడు తర్వాత.
0: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బీ దట్ బి విష్ణు, శివ ఆర్ కృష్ణ, హ్యావ్ ఫస్ట్ ఉమెన్ నేమ్ ఫస్ట్ అండ్ దేర్ నేమ్
1: లక్ష్మీ నారాయణ.
0: లైక్ లక్ష్మీ నారాయణ,
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
0: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
0: ఎనీవేర్ మెన్ ఆర్ నాట్ గివెన్ ఫస్ట్ పొజిషన్.
1: మొట్టమొదట స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు.
0: ప్రయారిటీ ఈస్ గివెన్ టు విమెన్ ఫస్ట్.
1: ఇంకా ఈశ్వరుని ఎందుకుడను, పార్వతీ పరమేశ్వరుడు అంటారు. పరమేశ్వరు పార్వతి అని ఎవరు చెప్పారు?
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతి పరమేశ్వర, నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ,
0: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధా అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధా?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు,
0: నాట్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: రాధా,
0: రాధా,
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
0: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
0: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ, వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
0: ఇట్ ఓన్లీ మీన్స్ లక్ష్మి, పార్వతి, రాధ, దీస్ విమెన్ సిగ్నిఫై, రిప్రజెంట్ ద నేచర్, ప్రకృతి.
1: కనుక స్త్రీ యొక్క ప్రధానత ఈనాటికైనా కూడా భారతీయులు గుర్తించి,
0: ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఉమెన్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై భారతీయస్ అట్లీస్ట్ టుడే.
1: స్త్రీలు కేవలము అబలలు కాదని,
0: దట్ విమెన్ ఆర్ నాట్ వీక్,
1: సబలని
0: గుర్తించడం
1: అత్యవసరము.
0: అండ్ దట్ ఫ్యాక్ట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
1: ఏ గృహమైనా కూడాను,
0: ఎనీ రెసిడెన్స్,
1: అభివృద్ధికి రావాలన్నను,
0: ఇస్ టు ప్రోగ్రెస్,
1: కీర్తిని పొందవలనన్నను,
0: టు ఎర్న్ రిప్యూట్,
1: సాధించవలనన్నను,
0: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్,
1: స్త్రీయే ముఖ్య కారణము.
0: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునికే కాక, దేశమునికే కాక, విశ్వమునికే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: దేర్ఫోర్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ సో ఇంపార్టెంట్ అట్ హోమ్, ఫర్ ద కంట్రీ అండ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: దీస్ ప్రాక్టీసెస్ హ్యావ్ బీన్ ఫాలోడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బై భారతీయస్.
1: ఈ గృహములకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: ఫర్ ఎ హ్యాపీ హోమ్ షీఈస్ కాల్డ్ గృహలక్ష్మి.
1: అనగా గృహములందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: విమెన్ వుడ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ సో దట్ ఎవ్రీబడీ వుడ్ గెట్ అవే ఫ్రమ్ ద ఎంగ్జైటీస్, వరీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: స్త్రీల యందు 7 విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: ఎ ఉమెన్ హ్యాస్ 7 ఫ్యాకల్టీస్.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము
0: అండ్ బ్లెస్.
1: ఈ 7 శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ.
0: ఎ ఉమెన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది 7 ఫ్యాకల్టీస్.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని, దేశ వ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రత చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: ఎ ఉమెన్ ఈజ్ మెయిన్ కాజ్ ఫర్ ది పీస్, ప్రాస్పెరిటీ, అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెస్, వెల్ఫేర్, రెప్యుటేషన్, రెస్పెక్ట్, ఎయిదర్ అట్ హోమ్ ఆర్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ త్రూ హర్ ప్రోజెనీ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: కనుక
0: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయం.
0: హోమ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అబోర్డ్ ఎ టెంపుల్ ఫర్ ఎ వుమన్.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
0: సో వుమన్ హ్యాస్ ద టైటిల్ గృహలక్ష్మి.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
0: వెన్ హస్బెండ్ ఫేసెస్ సర్టెన్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్,
1: ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది,
0: షీ షేర్స్ హాఫ్ ద బర్డ్,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
0: అండ్ షీ రెండర్స్ హెల్ప్ దట్ ఇస్ నీడెడ్,
1: అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ee tyagamunaku puttinillu streene.
0: A woman is the embodiment of sacrifice.
1: Kaani purushulu endu itti tyagam ledu.
0: Such sacrifice is not there among men.
1: Itti tyagam purushulu endu undinappatikini adi swarthamu saprayojanamto koodi untuntadi.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: Kaani streela endu swartharahitamai undinetuvanti ee tyagamu.
0: But sacrifice is selfless among women.
1: సప్రయోజన రహితమైనటువంటి ఈ త్యాగమునకు,
0: ఇట్ ఇస్ నెవర్ ఫార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఉమెన్.
1: ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఐడియల్ షుడ్ బి ఫాలోడ్.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తును ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: As Gita already stated, they were as army, soldiers and a certain ideal.
1: వీరి ఆయుధములు ఏమిటి?
0: What were their weapons?
1: సత్యము,
0: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
0: ఎ వుమన్ విల్ నెవర్ స్టెప్ ఫార్వర్డ్ టు స్పీక్ లైస్.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
0: అన్నోయింగ్లీ దే మే కమిట్ మిస్టేక్స్.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకూడను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: Dharmamunu poshinchutu vachinatundi streele.
0: It's the woman who upholds, sustains
1: and preserves dharmamunu kani, brahmacharya dharmamunu kani, vanaprastha dharmamunu kani, sanyasa dharmamunu kani, nalugu dharmamunu kuda poshistu vachinatundi varu streele.
0: It's the woman who fosters dharma, the code to be followed, either at the level of a recluse, either at the level of a householder or a renunciant.
1: Kanukune vedam kudanu satyam vada dharmam chara, ee rendintini kudanu prapanchaniki bodhisthu vachindi.
0: Therefore Veda taught to the world, speak truth, follow righteousness.
1: Anadu Janaka Maharaju tana samavesham lopala tanaku evaru ee yokka pattamunu andinchali aneetunti vicharana salipinappudu,
0: in that congregation when the king Janaka wanted to know from whose hands he is to receive the degree,
1: గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ,
0: though a mighty scholar యాజ్ఞవల్క్య was there,
1: కాని గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
0: She received the degree there at the convocation from the hands of Gargi.
1: ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
0: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
0: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు,
0: not only men,
1: కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి ఒక భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: Not only men alone, people of total sacrifice, noble people, great so-called great people also started disrespecting women.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి ఒక శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
0: When the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: శబరి సద్గుణవంతురాలు,
0: శబరి
1: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు.
0: శబరి ఇస్ వర్చువస్, నోబుల్, ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
0: సేజ్ మతంగా కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సేక్రెడ్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెరిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: Kani, ee kaliyuga prabhavam cheta,
0: because of the effects of Kali,
1: ee yokka chadu sanjala cheta,
0: because of modern education,
1: kevalamu streelante oka aata bommalaga varu bhavistunnaru.
0: They consider women as toys or puppets.
1: Kaadu kaadu.
0: No.
1: Deshamunu uddharincheetunti varu.
0: In fact, they are the emancipators. దేశం యొక్క
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: They are the true ideal.
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు.
0: They have got all the auspicious qualities.
1: స్త్రీలు.
0: They are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: Though they recognized, they were not mindful of it.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
0: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: విమెన్ వర్ ట్రీటెడ్ యాజ్ కుక్స్ కన్ఫైన్డ్ టు ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద కిచెన్. మ్యాన్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆల్ హర్ సర్వీసెస్ ఫర్ గెటింగ్ దర్ కెపాసిటీస్ పొటెన్షియాలిటీస్ అండ్ ద పవర్. స్త్రీలు
1: ఉండడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ బిహైండ్ దిస్?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరి అయినటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
0: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ద హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: Okka streelaku maatrame ee pavitramaitvanti yokka birudulanta andistu vacharu.
0: In fact, in ancient times women were honored with these titles.
1: Illalu.
0: Illalu.
1: Grihalakshmi.
0: Grihalakshmi.
1: Dharmapatni.
0: Dharmapatni.
1: Ardhangi.
0: Ardhangi.
1: Ee titles evariki vachinayi?
0: Who got these titles?
1: Kanuka vaaru chesetvanti yokka aacharananu, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife they go to the office on job, who will take care at home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ జాబ్?
1: చేత గలుగు ఇబ్బంది తీరినా,
0: దో ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్,
1: తల్లెంతో ఉండుగాక,
0: బట్ యెట్ దేర్ సో మచ్ థింగ్ దట్ ఈస్ అన్కేర్డ్ ఫర్.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు.
0: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ.
1: చదవాల్సింది.
0: ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్.
1: చదువుకోవాలి. ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ, ప్రాక్టీస్ ఆల్ దట్ షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీరు చదవకూడదని, వీరు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, that she should not go to a job, she should not occupy exalted position. These are all said out of utter selfishness. In fact, a woman can control the whole world, ensuring security and peace. A woman not only has sacrifice, but also love.
1: సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, these are all said out of utter selfishness. In fact, a woman can control the whole world, ensuring security and peace.

0: ఫెర్టిలిటీ, ఇన్నర్ ఐడియలిజం, ఇన్నర్ సీక్రెట్ క్వాలిటీ.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు,
0: ఇఫ్ యు గో త్రూ ది స్టోరీ ఆఫ్ సావిత్రి,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్ధం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు, కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఈజ్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ధి అయిపోయి,
0: ద పర్వర్షన్స్ ఆర్ మోర్,
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని,
0: దే వాంట్ టు బిహేవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
0: దే ఇంటెన్షనల్లీ బ్రింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ టు దెమ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై,
0: ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ధర్మ,
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరుస్తూ వచ్చాము.
0: 19th of every month is categorized as the ladies day.
1: Kani kevalam neeminchitame kaadu,
0: it's not merely a lot.
1: Chaala mandi streelu dinni anusarinchi aanandinchi dinni taginatundi utsaha protsahalu andistu vacharu.
0: Many women have been participating in all activities encouraging cooperation with everybody.
1: Anekamandi rangamlo palguntunnaru.
0: Many are involved in the activities.
1: Ee vidhamainatundi yokka abhivruddhi ajjinappudu భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: వెన్ వీ ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ ఫర్ ప్రోగ్రెస్, ద హోల్ కంట్రీ వుడ్ ప్రాస్పర్.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి, కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
0: ఎ ఉమెన్ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ దిస్ ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
0: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా,
0: why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు.
0: Since ancient times, women worked for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
0: గీతారెడ్డి said.
1: పద్మిని.
0: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపత్రులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి, ఝాన్సీ
0: పద్మిని,
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది.
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: కదా ప్రాణములైనా తీసుకుంది, కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కనుకనే వారిలో ఇంత త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ finds a good place.
1: అదే బోధిస్తూ వచ్చింది.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్
1: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
0: విమెన్ ఆర్ ద డ్రాప్స్ ఆఫ్ నెక్టర్ ఇన్ ఎర్నింగ్ వర్కింగ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ త్రూ సాక్రిఫైస్.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును, కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
0: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice.
1: Samaya sandarbhanni puraskarinchukoni,
0: basing on the situation, on charity,
1: vaaru kontha varaku maravalasu vachindi.
0: And on other grounds, they may show some change.
1: Endukante vaariki taginatvanti yokka protsaha utsahamulu lekapothunnayi.
0: Because they do not receive enough of needed required cooperation.
1: Ee mundukochi ee karyamlo manam palgonali anukunte daniki aneka addulu tagulutunnayi.
0: If a woman is to come forward to do a good activity, she finds many objections on her way.
1: Vaidya samajam nunde kaadu intilone dani abhyantralu prarambhamavutunnayi.
0: Not only in outer society, even at home she has many problems.
1: Inka stree em cheyagalu?
0: How do you expect women to work?
1: Inti lopala streelaku taginatundi utsaha protsahalu ichisi varini mundanje veyinchali.
0: So at home women should be encouraged, she should be inspired to do what all she likes.
1: Gruhamulaku maatrame kaadu,
0: not limited to home.
1: Samajamulaku maatrame kaadu,
0: not merely society.
1: Deshamulaku maatrame kaadu,
0: not to the country.
1: Vishwaniki aadarshavantamainatundi yokka dinni varu చేకూర్చగలరు.
0: దిస్ ఇస్ ఎన్ ఐడియల్ ప్రిన్సిపల్ దట్ షుడ్ బి టేకెన్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణం లేనటువంటి వారు ఉండవచ్చును.
0: దేర్ మే బి సమ్ వితౌట్ దీస్ నోబుల్ క్వాలిటీస్.
1: అవంతా మనం లెక్క చేయకూడదు.
0: లెట్స్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: ది ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి

0: లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటది.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
0: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ బ్యాడ్ గుడ్ కాంట్ బి డన్.
0: ఒక కమలా పండు ఉంటుండదంటే
1: హియర్ ఇస్ అన్ ఆరెంజ్ ఫ్రూట్.
0: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికి
1: విత్ ఇన్ ది ఆరెంజ్ ఫ్రూట్ ద స్వీట్ జ్యూస్.
0: చేదు చర్మం ఉంటుంటది.
1: ది ఔటర్ స్కిన్ ఆఫ్ ది ఆరెంజ్ ఫ్రూట్ ఇస్ బిట్టర్.
0: ఆ చేదు చర్మ తీసి పారవేయాలి.
1: వి హావ్ టు రిమూవ్ దిస్ ఔటర్ స్కిన్ దట్ ఇస్ బిట్టర్.
0: మధురమైన రసాన్ని గ్రహించాలి.
1: అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్.
0: వృక్షమునందు కూడాను జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
1: ద ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ ఫ్రూట్
0: ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ద ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
0: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ద సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ద స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
0: కనుకనే వేదములందు కూడాను రసో వై సహా రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
1: Therefore, the Veda says the human heart should be full of this sweet juice rasa.
0: త్యాగరసము సత్యరసము ధర్మరసము స్త్రీల అధికంగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్. ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మరసము.
0: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
1: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
0: ఆడవారు ఆడవారు అంటే కేమి పనికి రానటువంటి వారిగా భావిస్తున్నారు.
1: We consider that women are useless.
0: మేము పురుషులము.
1: We are men.
0: పురుషుల శక్తి ఏమిటి?
1: What is the power of man?
0: ఉద్యోగం పురుష లక్షణం అని విర్రవీగుతున్నారు.
1: We are proud that job or employment is the quality of man.
0: ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు లేరు.
1: Don't you find many women doing jobs?
0: వారు పురుషులు కాదా?
1: Are they not men then?
0: ఎంతమంది ఉద్యోగం లేనిటువంటి పురుషులు లేరు?
1: There are many men unemployed.
0: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
1: There are many men who have work.
0: ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
1: To tell the truth, in fact, women are working more in number than men.
0: నేనుకో నేను అక్కడ ITI
1: భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
0: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
1: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
0: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను.
1: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
0: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
1: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
0: ఎందుకు మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
1: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
0: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు మా ఆడవారు చేస్తుంటారు.
1: హి సెడ్ Women work 10 times more than men.
0: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
1: When once woman starts to work, she determines to do it.
0: అది పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
1: Until she completes the task given, she won't go.
0: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండాలి.
1: The determination, workmanship is there.
0: కనుకనే ఆ వర్క్ వారికే తగినటువంటి శక్తి.
1: They have got this work culture, which is their power.
0: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
1: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
0: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
1: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
0: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
1: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
0: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
0: సందర్భాన్ని పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
1: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and also a woman, and woman can cook also a man.
0: Awareness is life.
1: Awareness is life.
0: అనగ అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
1: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
0: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
1: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
0: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
1: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
0: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
1: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
0: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
1: వీ థింక్ అవేర్నెస్ మీన్స్ అండర్స్టాండింగ్.
0: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము?
1: టు వాట్ ఎక్స్టెండ్?
0: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
1: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
0: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది ఏమిటి అని పిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్ కర్ చీఫ్ అంటారు.
1: నౌ వాట్ ఈస్ దిస్, యూ సే హ్యాండ్ కర్ చీఫ్.
0: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
0: తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
1: ఇఫ్ యు నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఏ ఫ్రాగ్మెంట్ యు కాన్ సే అవేర్నెస్.
0: అన్ని నేర్చుకోవాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
0: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీలు లేదు.
1: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
0: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ బి హ్యావింగ్ ది సిన్సరిటీ.
0: అబలని వారు పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
0: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహం అందించాలి.
1: వీ షుడ్ ఆల్సో
0: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
0: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ హిడెన్ పవర్.
0: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
0: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
1: Truly speaking, they are not weak, they are mighty powerful.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Commander chief ani untadu.
1: We have a commander in chief.
0: Bharat desham yokka sipayalu kadariki ani commander chief.
1: He is a commander chief for the entire army.
0: Commander chief vastunnadante sipayalu andaru kudunu adiripotharu.
1: As the commander chief comes on inspection, the soldiers shiver.
0: కానీ ఇంటికి వచ్చిందంటే
1: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
0: చూస్తే కమాండర్ చీఫ్ కూడా ఒడికిపోతాడు.
1: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
0: పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
0: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
1: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
0: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
1: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
0: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
1: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
0: ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
1: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
0: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
1: This has become a natural quality of men today.
0: Nature of life today. కాని అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
1: And men should not have that weakness.
0: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
1: Having been born as man purusha, we should have strength.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by purusha?
0: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
1: పురుష, manliness is not merely confined to man.
0: పురుష అనగా ఏమి?
1: పురుష, what do you mean?
0: చైతన్యమునకే పురుషుడు అని ఆత్మ అని పేరు.
1: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
0: కనుక పురుషార్థములు అంటారు.
1: పురుషార్థ ఆబ్జెక్టివ్.
0: పురుషార్థములు అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండదు.
1: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్.
0: అది సరైన అర్థం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
1: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ.
0: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని పట్టి ఉపాధిని పట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
1: పురుష ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఏ మ్యాన్ అలోన్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
0: ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
1: ద బాడీ ద వెస్చర్ has got the principle of atma that moves about from top to toe.
0: Adi andari endu untundadi.
1: It is in everybody.
0: Kabatti ee bhedamulku vaste streelu kuda purushule.
1: If you go by this principle, women are also men.
0: Ee purushatvam anetundi chaitanyam sarvulu endu kuda untundadi.
1: This purushatva, the awareness is present in all.
0: Kani aa satyanni gurtinchinatundi streelu dinni anubhavistunnaru.
1: Women who understand this principle of truth, they enjoy and experience.
0: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
1: దే గో బై దిస్ ఫండమెంటల్.
0: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
1: బట్ మెన్ గో బై ద ఫిజికల్.
0: ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు.
1: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్ దట్ ఈస్ వన్ ఈజ్ ఎ మ్యాన్.
0: స్త్రీలు కూడా నువ్వు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
1: We find women also wearing men's wear dress.
0: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
1: By wearing the men's dress can they be a man?
0: ఈ శక్తితో కూడినటువంటి వాడే పురుషుడు.
1: So the one with the divinity is purusha, the man.
0: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
1: And this ideal of divinity should be demonstrated by a woman.
0: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
1: Everyone should do righteous deeds.
0: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
1: You should discharge your duty.
0: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
1: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: అది ఏ ధర్మ?
1: దట్ ఈస్ ధర్మ.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
1: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇది ఆత్మ ధర్మము.
1: ఇట్ ఈస్
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత ఎందు
1: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
0: దేహము పరధర్మం.
1: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
0: ఆత్మ స్వధర్మము.
1: బాడీ రిప్రజెంట్ ద ఫిజికల్ లా, ఆత్మ స్పీక్స్ ఆఫ్ స్పిరిచువల్ లా.
0: కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
1: స్వధర్మ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
1: స్వభావ ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
0: స్వేచ్ఛ. స్వ ఇచ్చేనే స్వేచ్ఛ.
1: స్వేచ్ఛ
0: స్వ ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
1: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
0: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
1: స్వ మీన్స్ ఆత్మ.
0: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి పదం.
1: ది నియర్నెస్, ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ్ ఈజ్ ది సాయుధ్య.
0: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
1: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
0: సెల్ఫ్. దేహధర్మమే పరధర్మము.
1: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ పరధర్మ.
0: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
1: The whole ideal is this atmic principle.
0: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
1: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
0: అర్థం
1: అర్థం
0: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
1: అర్థం, వై థింక్ ఇట్స్ మనీ.
0: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
1: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
0: అర్థం అంటే ఇది ధనం కాదు.
1: ఇట్స్ నాట్ మనీ.
0: ఏ ధనము?
1: వాట్ వెల్త్?
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
1: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన ధనం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అర్థం కామము.
1: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
0: ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛనలు మనం పెట్టుకోవటం కాదు.
1: కామ ద డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
0: మోక్ష కామము.
1: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
1: ఎవ్రీవన్ ఇస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
0: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షమే, మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షము,
1: మోక్ష
0: ఏమిటి? ఈ మోక్షము,
1: వాట్ ఇస్
0: మోక్షయమే మోక్షం.
1: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
1: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే.
1: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్, మోక్ష.
0: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్
0: ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
1: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్, మోక్ష.
0: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక పురుషార్థం అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
0: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
0: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
0: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
1: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: ఈ సూక్ష్మ మార్గములను,
1: ద సటిలిటీస్
0: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి,
1: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
0: వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman, and therefore this 19th is allotted, categorized as Ladies Day.
0: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundali.
1: Dharma can be brought back by women alone in future.
0: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
1: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్స్.
0: పురుషులకు దీంట్లో హక్కు ఉంటుండాలి.
1: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్స్. మీరు
0: కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చం తోరణంగా రూపొందుతుంది.
1: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ ఇంప్రూవ్.
0: మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
1: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
0: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు.
1: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
1: మోరల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ఇది దైవం యొక్క నిర్ణయము.
1: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డస్ హి సేయింగ్?
0: ఏ మానవుడైనా సరే,
1: ఎనీ మ్యాన్,
0: వాడికి నేను అధికారం ఇస్తున్నాను.
1: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
0: ఏ విధమైన అధికారము?
1: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్,
0: ఏ మానవుడైనా కానీ,
1: లెట్ హిమ్ బి ఎనీవన్,
0: అనన్యా చింతయంతో మాం,
1: ఇఫ్ హస్ నో అదర్ థాట్,
0: ఏ జనం పర్యుపాసతే అన్నాడు, ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
1: ఎనీ మ్యాన్ ఇఫ్ హీ వర్షిప్స్ మీ ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
0: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
1: వీ కెన్ నో
0: జనాన్ పర్యుపాసతే
1: ఆల్ దోస్ ఎనీబడీ
0: యేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం, అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
1: ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ దే వర్షిప్ మీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. దిస్ ఇస్ ఇన్ఫినిట్ డివోషన్.
0: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి.
1: ఇఫ్ వి కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
0: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
1: If one works for the self and also the society, he stands for
0: Sarva
1: the middle state.
0: Okkate.
1: All are one.
0: Samasta pranulu okkate.
1: All beings are one.
0: Aneetundi ekatvanni gurtinchi telusukunnatunte vaade ananya bhaktulu unnaru.
1: The one who understands this principle of oneness and unity.
0: Ananya bhaktike sarvada sarvakaleshu sarvatra harichintanam anetundi kaadu.
1: Is the highest state, not merely chanting God's name non-stop.
0: అది కాదు అనన్య భక్తి.
1: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
0: అనన్యమనగా ఇతర భేదములు లేకుండా.
1: అనన్య భక్తి మీన్స్
0: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడము అనుభవించడమే ఇది అనన్య భక్తి.
1: ట్రీటింగ్ ఎవ్రీబడీ ఈక్వల్,
0: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడీ.
0: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
1: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
0: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: ఏదో ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
0: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇంత విశాలమైన దేవుణ్ణి,
1: గాడ్ ఈజ్ సో బ్రో,
0: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
1: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
0: నీ భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
1: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
0: కాదు భగవంతుడు.
1: వీ షుడ్ నాట్ లివ్ ఇట్
0: మార్కెట్ మాత్రమే కాదు భగవంతుడు.
1: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్, ఫ్రమ్ మైక్రో కాజమ్ టు ద మాక్రో కాజమ్.
0: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
1: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
1: when we recognize this,
0: sarva bhutamulu kuda bhaiva swarupanagane obhutunti,
1: we will understand that all elements are divine.
0: Kanuka
1: so
0: sarva bhuta namaskaram kesavam pratigacchite annaru.
1: Whomsoever you salute, it amounts to salutation to God.
0: Evariki manam namaskaram chesinappudiki kesavuniki namaskaram chesina varam avutam.
1: You may do namaskar to anybody, it amounts to namaskar to God.
0: Darini inkoka reetilo manam teesukunam, sarva jeeva tiraskaram kesavam pratigacchite, evarini manam dushinchina kani tirigi manam kesavunne dushinchina varam avutam.
1: Whomsoever you deny and accuse, it amounts to total denial and accusation of God.
0: Alpamaina సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
1: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
0: భగవంతుడు,
1: గాడ్ హ్యాస్ గాట్ థౌసండ్ హెడ్స్ అండ్ థౌసండ్ ఫీట్ అండ్ థౌసండ్ హ్యాండ్స్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: He has so many hands, so many heads and so many feet.
0: కాబట్టి ఒక్కొక్క నేమును నీకు ఇష్టంగా ఉండొచ్చును.
1: You may like one name.
0: మరొక నేమును నీవు ద్వేషించకూడదు.
1: You should not criticize another name.
0: అన్ని నామములు కూడా నువ్వు భగవంతునివే.
1: All names are his.
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
1: A small example today.
0: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
1: We worship God using thousand names.
0: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
1: వి పిక్ అప్ వన్ ఫ్లవర్.
0: కేశవాయ నమః.
1: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
0: ఇవన్నీ కూడా ఒకే రూపాన్నిపైనే వేస్తున్నాం, కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి, కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
1: దో వి వర్షిప్ గాడ్ అటరింగ్ థౌసండ్ నేమ్స్, పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్, ఆల్ దీస్ ఆర్ ఆఫర్ టు సేమ్ ఫోటో.
0: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
0: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్, ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
1: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
0: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
0: ఒక్క దేహం లోపల
1: అండ్ ద సేమ్ బాడీ.
0: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
1: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
0: ఒక్క దైవమునకు
1: వన్ గాడ్
0: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
1: హ్యాస్ మెనీ నేమ్స్,
0: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
1: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్, గాడ్ ఈజ్ వన్.
0: కృష్ణానుకో, రామానుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురు ప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కటే.
1: యు మే కాల్ గాడ్ యాజ్ రామ, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
1: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
0: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండ్.
0: పలాన్ నేమే, పలాన్ రూపమే నాకు అవసరము.
1: యూ కెన్, ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
0: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా అనుభవించినట్టు అవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
0: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
1: లెట్ ఇట్ బి ఎనీ ఫార్మ్,
0: అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్, ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీ బాడీ విత్ ఈక్వానిమిటీ.
0: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
1: సో ఆన్ దిస్ డే ఆఫ్ 19th,
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ప్రచారం చేసి,
1: షుడ్ బి ప్రాపగేటెడ్,
0: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను, భేదములు కూడాను పోగొట్టి,
1: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్,
0: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
1: వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్.
0: నా మతం ఒక్కటే,
1: మై రిలీజన్ ఇస్ వన్.
0: ఏమిటా మతము? మానవ మతము.
1: వాట్ ఈస్ దట్ రిలీజియన్?
0: నా యొక్క ఇది కులం ఒక్కటే.
1: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
0: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ,
0: రిలీజన్ ఆఫ్ లవ్,
1: ద రిలీజన్ ఆఫ్ లవ్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: హీ రిఫర్డ్ టు అంగవతి.
0: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది పంచభూతములు.
0: ఏ కులము,
1: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
0: ఏ కాస్ట్ లేదు.
1: దే హావ్ నో కాస్ట్.
0: ఆకాశమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
0: గగనమునికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
0: గంగకి ఏ కులము?
1: గంగెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
0: నీటికి ఏ కులము?
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
0: కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ప్యూరిటీ రియలైజ్ యూనిటీ ప్యూరిటీ
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం జరుపుతున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ. గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
0: దైవమే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవరీ.
0: ఏ దేశం వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్
0: టైం. ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దేవర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
1: దట్ bring samskara, refinement, ee sanskriti, ee culture.
0: Kanuka etti bhedamulaku avakasam ivvakunda,
1: don't give scope for differences.
0: Etti kulamatamulaku avakasam ivvakunda,
1: don't observe communal differences.
0: Etti purushulane etti bhedam lekunda,
1: don't observe differences on grounds of gender.
0: Okkate aneetundi ekatvaniki raavali.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: Oke daivam.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
2: భజన బినా సుఖ శాంతి.

0: నచేతరా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: Shiva is God, God is Shiva. The individual is divine, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu చాలా దుర్లభమైనటువంటిది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఇస్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుడు ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే. ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విత్ హిమ్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: దర్ ఫైవ్ షీట్స్. ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందున్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆర్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇండివిజువల్ ఈస్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈస్ డివైన్. దిస్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవు ఎందుకు నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ in all of the living beings is explained interpreted by man.
0: Aithe sarva jeevulu endukudunu moham aneetundi unnadi.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: Kaani manavudu maatrame mohamunu chayamu gaavinchukoni mochamunu pondutu vachadu.
1: But it is only man who can just reduce his attachment, moha kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హింసెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూజన్ the foundation happens to be the three attributes, the inertia, the emotion, and that of pious.
0: Mohamunaku, Ganeshana, Dareshana, Putreshana. Ee moodu kudanu mooladharam.
1: For illusion, the primordial principles, foundations happen to be the attachment towards money, the wife, and the progeny.
0: Rajoguna, Sattvika Rattomunaku kudanu, నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు. మాయ తన దగ్గర ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family, and the children.
0: Kanuka manavuni yendunnatundi maya tattvamunu manavuni yendunnatundi moha tattvamunu manam nirmoolam gaavinchukoni nischintaraga manam bratakalanukunte ee moodintini manam tyajinchali.
1: In order to cut off this attachment and to be steady and pure and steady, we have to kill these three attributes.
0: Inka acharam charame vacha anindi Bhagavad Gita. Charinchavadini charinchaka nistharamga undinatundi vanni nene anindi.
1: Gita describes the divinity as one that is mobile and immobile.
0: Prati manavuni endu kudanu characharamulu rendu kudanu sakshatkaristu vachayi.
1: These two aspects of motility and immotility are present in all of the living creatures.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోన నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
0: కనుకనే అంతర్పహిచ్చత సర్వవ్యాప్య నారాయణస్య.
1: And hence the principle of God is present inside and also outside.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: అదే విధంగానే మానవునికి వెలుపల మానవునికి లోపల సర్వత్రా కూడా ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: So the very same principle of divinity is present within and outside man.
0: ఇక్కడ కేవలం ప్రత్యేకించి రెండు స్థానములు కాదు.
1: హియర్ నాట్ టూ పొజిషన్స్.
0: అంతర్భావమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే బహిర్ముఖమునందు మనకు వెలుగుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: వెన్ దేర్ నో రియాలిటీ విద్ ఇన్, దేర్ కెన్ నాట్ బి రిఫ్లెక్షన్.
0: కనుక రియాలిటీ లోపల ఉన్నది,
1: రియాలిటీ ఇస్ విద్ ఇన్,
0: రిఫ్లెక్షన్ బయట ఉన్నది.
1: రిఫ్లెక్షన్ ఇస్ అవుట్ సైడ్.
0: రీ సౌండ్ లోపల ఉన్నది,
1: సౌండ్ ఇన్
0: సౌండ్ లోపల ఉన్నది,
1: సౌండ్
0: బయట ఉన్నది.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi, reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. Ee sound, ee yokka soundu. Renniti yokka ekatvame, ee charachara prakriti yokka sambandhamu.
1: The combination of action and reaction, sound and resound, the object and the reflection speak of the reality.
0: Kani itti satyanni prachinapu maharshulu prapanchaniki prabodhinchi అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ అండ్ బ్రాట్ ఇన్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ ది టూ.
0: సామాన్యమైన మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసింది.
1: ద ఏన్షియంట్ టీచింగ్స్ మేడ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఇంటూ అన్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: ఆల్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ హాస్ గాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: ఇట్స్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అవుట్ వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హెస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: బట్ ఇన్ ఏ డిజైర్ ఫర్ లిబరేషన్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ప్రాచీనుల యందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: ఇన్ ఏన్షియంట్ గుడ్ ఓల్డ్ డేస్ దేర్ ఇస్ పైనింగ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్.
0: 75% ఈ విధమైన ఆంక్షలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ee naadu 20% kudanu mochapeccha kaligala vaaru leru.
1: In today's population, not even 20% desire liberation.
0: Kaaranam emiti?
1: Why?
0: Bhautikamainatundi vaanchana cheta,
1: the worldly desire,
0: bhautikamaina vidyala cheta,
1: the worldly knowledge,
0: kooti yokka deeni kosamani
1: for living,
0: కోటి వేషములు వేస్తూ
1: they undertake many ways.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: ఆల్ హిస్ నాలెడ్జ్, ఆల్ హిస్ అటెంప్ట్స్ ఆర్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగిపోతుంది.
1: ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్ ఆర్ బెల్లీ విల్ నాట్ హెల్ప్ యూ టు అటైన్ లిబరేషన్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ ఇన్కల్కేట్ ద డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: ఇన్ఫాక్ట్ ఇట్ లీడ్స్ టు బాండేజ్.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్డ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహము,
1: వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటిది మోహము.
1: This kind of moha attachment is there in beings
0: and world.
1: Should we study for the reason? Do you need any practice for
0: them?
1: Earlier days, people have sacrificed these two. Because of modern education, the attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపముగా మారుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ హౌ ద డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాపనింగ్.
0: ఆనాడింత కూడబెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: ఆనాటి విద్య నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ gratitude to the preceptor or teachers for having helped their living.
0: Gurudakshana roopamlo pala varu korinadanta icchetunti varu.
1: They also offered whatever the guru teacher wanted.
0: Aanati teachers, aanati vidyarthulu ee vidhamainatunti tyaga bhavamto undetunti varu.
1: That was the feeling of sacrifice among the teachers and
0: students. Aanati vidyarthulu ee reethiga unnaru.
1: How are the modern students?
0: Ee naadu vidyananta chaala progress abhivruddhi ayipoyindi.
1: The education has progressed a lot.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడుబెట్టిన వారిని కూల ద్రోయు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్డ్ హిమ్.
0: ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: దట్స్ వై గల్ఫ్ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ నౌ.
0: ఇంకొంత కొంతవరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్లైటెస్ట్ ఆఫ్ ది డిఫరెన్స్ వీ కెన్ ఇంప్రూవ్.
0: పూర్తి మార్పు జరుగుతూ వచ్చింది.
1: ఆర్ టోటలీ డిఫరెంట్.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద The morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: The heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: The hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we acquire?
0: ప్రాచీన ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీరవిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learned archery.
0: కాని మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: గురువును స్మరించడము ఇల్లు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడప్పటికీ
1: ఫైనల్
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జును చేతిలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అంబును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అంబు వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అంబులు విడిచాడు.
1: Not one arrow, five arrows.
0: ఐదు కూడాను ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: అర్జునా వాచ్డ్ దిస్.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw ఏకలవ్య.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును వదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: నేను కాదు నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టాడు, I'm not your teacher.
0: స్వామి నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరువిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్, ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షరస్వీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Anaadu grandhamule levu.
1: There were no books at all.
0: Anaadu paperle levu.
1: And there nothing was.
0: Anaadu books e kaadu.
1: No books then.
0: Note nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharam ga daivame swaroopude aksharam.
1: Akshara imperishable is God himself.
0: Aksharam swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని కూడా నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ దట్ అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు నేనే నీకు గురువు అయితే నా గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున ద్రోణ ఆస్క్డ్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్ గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
1: ఎనీ మిస్టేక్.
0: కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: బట్ హియర్ ఈస్ ద డిసైపుల్ వితౌట్ ఎనీ మిస్టేక్.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హి సెడ్ ఓ సార్ వాట్ యు వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్డ్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హి వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంబును వదలడానికి వీటికి వీలు కాదు.
1: వెన్ వన్స్ ది థంబ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఇస్ ఆఫర్డ్ హీ కెనాట్ షూట్ ఎనీ లాంగర్.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అంబును ఇచ్చినటువంటి వాడు అవుతాడు.
1: అండ్ దెన్ అర్జున విల్ స్టాండ్ ఫస్ట్.
0: అతనికి మించిన వారెవరు ఉండరు.
1: నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్ దెన్.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి చెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ అర్జున విల్ హ్యావ్ వెరీ బిగ్ నేమ్.
0: దేనికైనా
1: ఏకలవ్య వాజ్ ది డిసైపుల్ దెన్.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. He is the Sambhadrai hand.
0: అది కొట్టేటప్పటికి
1: when he did so,
0: దచ్చిన అంగుష్టమిచ్చిన దాన చేసి
1: because of the fact that he has offered his thumb,
0: దచ్చిన అంగుష్టమిచ్చిన దాన చేసి
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే
1: he lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: లాస్ట్ థంబ్ ద రైట్ హ్యాండ్ హౌ కెన్ యూ షూట్ ఎన్ యారో దేర్
0: బాణ సంతాన లాగు అభంగమయ్యే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ హింసెల్ఫ్
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే
1: హీ హస్ లాస్ట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్చరీ.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు.
1: హీ హస్ ఆఫర్డ్ హింసెల్ఫ్ టు హిస్ గురు.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే
1: అట్ ఎనీథింగ్ బీ దేర్
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్థం గావించుకునేది.
1: హీ వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: ద మంత్ర ఇస్ విస్పర్డ్ ఇన్ ఇయర్.
0: చేతిలో డబ్బులు,
1: అండ్ దెన్ ద టీచర్ విస్పర్స్ మంత్ర ఇన్ ఇయర్ ఆఫ్ ది డిసైపుల్ అండ్ ఎక్స్పెక్ట్స్ మనీ. దట్ ఇస్ ద రిలేషన్షిప్.
0: ఇది కాదు,
1: దిస్ ఇస్ నాట్ మనీ.
0: గురువునందు వాత్సల్య బుద్ధి అధికంగా ఉండేటువంటిది.
1: ద గురుస్ దెన్ ఇన్ దోస్ డేస్ హాడ్ ఫుల్ ఆఫ్ ఎఫెక్షన్.
0: గురువుల యందు శిష్యులకు ప్రియమైనటువంటి ఒక కుమార భావం ఉండేటువంటిది.
1: అండ్ దెన్ ద ప్రిసెప్టర్ హ్యాడ్ ద ఫీలింగ్ ఆఫ్ ఎ ఫాదర్ టువర్డ్స్ హిస్ డిసైపుల్.
0: నాయన గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ కామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ ఎ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఎ టీచర్ ఇస్ ఎ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ టు ది సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్ యూఆర్ ది డిసైపుల్ అండ్ ఎక్స్పెక్ట్ మనీ. దట్ ఇస్ ద రిలేషన్షిప్.
0: ఇది కాదు,
1: దిస్ ఇస్ నాట్ మనీ.
0: గురువునందు వాత్సల్య బుద్ధి అధికంగా ఉండేటువంటిది.
1: ద గురుస్ దెన్ ఇన్ దోస్ డేస్ హాడ్ ఫుల్ ఆఫ్

0: ద్రోణాచార్యుడు చాలా శిష్యునికి చాలా ద్రోహం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the failing action, so is the consequence.
0: ఇలాంటి శిష్యునికి ద్రోహం చేయటం వల్ల తన కుమారునికి ఇంకోరు ద్రోహం చేయరా?
1: As he has betrayed his disciple, his son also was betrayed later.
0: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
1: As is the action, so is the reaction.
0: The reaction, rebound and reflection.
1: So then comes the reaction.
0: మనం తప్పని కాదు.
1: You cannot escape.
0: కాన
1: hence
0: మనము పవిత్రమైనటువంటి యొక్క గురువులకు శిష్యులుగా ఉండాలి.
1: We should be sacred disciples, students.
0: ఈనాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time only for acquiring
0: గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనము కాలం సద్వినియోగం చేయాలి.
1: We should make use of time to satisfy gurus.
0: కనుక ఏ ఒక్కదానికి కూడా సమత్వం ఏర్పడాలి.
1: There should be inequality for anything.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: Without equality, you cannot have any positive result.
0: కొన్ని సందర్భముల లోపల
1: in some circumstances
0: vali sugrivulu okka pranamga jeevinchetunte varu
1: vali sugriva brothers lived as one soul.
0: Kani konni karana sambandham cheta vaariddarki virodham yerpadipoyindi.
1: Because of the passage of time circumstances they turned enemies.
0: Kani vali chitrakoru tana yokka gramamlo unnadu.
1: Vali was residing at his place.
0: Kani sugrivudu kondallo untundi.
1: Sugriva was in mountain.
0: Ilanti paristhiti lopala vaarini ye reethiga sadhinchatam.
1: And how to win over
0: one?
1: How to conquer him?
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: He went on thinking.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: Who can conquer Vali unless one excels him?
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరి కూడా విజయాన్ని సాధించలేడు.
1: The one that equals him can never win.
0: కనుకనే చిత్రముఖ పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు.
1: Sugriva had none to help him.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: Only హనుమాన్ helped him.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: He called హనుమాన్.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: How can we conquer Vali?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచర్.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: At an appropriate time, at the right moment, things will happen.
0: సుగ్రీవా, కాలం కోసం నీవు కాచుకో.
1: Wait for the right time.
0: ఏ నాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: యాజ్ దే వర్ మూవింగ్ అలాంగ్ ద మౌంటెన్ రేంజ్
0: ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: దే ఆల్సో ఫౌండ్ టూ జెమ్స్ హ్యూమన్ బీయింగ్స్ మూవింగ్ అరౌండ్.
0: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవత నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, వారి
0: కళ్ళల్లో రాడుతూ ఉండాలి.
1: Their faces were full of
0: వారి ముఖంలో కెలకెలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికి
1: and they saw such beings.
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ హనుమాన్
0: అన్నయమైన మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించు.
1: Is it possible that my brother sent these two spies in this way to kill me?
0: Yavari gili varidi.
1: It's only guilty conscience.
0: Tana bhayam aa vidhangane untundali.
1: It is his own fear.
0: Kani nu bhayapadavadu.
1: Don't be afraid of it.
0: Aa tejomaya murtulu kevalam daivathulu.
1: Those brilliant people are very divine.
0: Nenu velli vastanu.
1: I'll go and tell.
0: Anugrahimmani koraadu.
1: And he wanted permission.
0: Tirigi hanumantudu krindiki vachadu.
1: Hanuman got down the mountain.
0: Krindiki vachi choochadu iruvarni.
1: He saw these two.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ ద అదర్ వన్ ఇస్
0: దశరథుని కుమారులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
1: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: వి ఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ది డిజైర్ ఆఫ్ ది స్టెప్ మదర్.
0: మేము అరణ్య వాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: ఐ యామ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: యాజ్ వి ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: సమ్వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: వి ఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
0: ఆ సత్యాన్ని విని
1: హావింగ్ హర్డ్ దిస్
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ద నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.

0: jewel to the ear is text, holy text.
1: దీనికంటే భూషణానికి ఏం కావాలి?
0: What else the jewels you want?
1: నోటి యందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
0: Whatever that you speak must be true.
1: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
0: The one personification of truth is the strongest of all.
1: స్వామి, మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
0: హనుమాన్ సెడ్, వి హావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
1: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
0: ఐ విల్ టేక్ బోత్ ఆఫ్ యూ దేర్ అండ్ హీ విల్ టెల్ యూ ది వేర్ అబౌట్స్ ఆఫ్ యువర్ వైఫ్.
1: ఇరువురిని భుజాల పైన కూర్చోబెట్టుకున్నాడు హనుమంతుడు.
0: హనుమాన్ మేడ్ దెమ్ సిట్, బోత్ ఆఫ్ దెమ్ సిట్ ఆన్ హిస్ షోల్డర్.
1: పర్వతం పైన దిగాడు.
0: అండ్ హి జస్ట్ ల్యాండెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటెన్.
1: దిగేటప్పటికి, వీరిని చూసేటప్పటికి సుగ్రీవునికి ఒక విధమైన ఆనందం ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: వాచింగ్ బోత్, Sugriva was ecstatic.
1: ఎంత కాలం నుంచినో పడుతున్నటువంటి బాధ నిర్మూలమైపోయింది.
0: He forgot all the sadness.
1: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
0: The face that never smiled any time now started smiling.
1: స్వామి,
0: స్వామి,
1: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
0: Yes, take some rest.
1: కొంచెం ఫలమును భుజించండి.
0: Take some fruits.
1: చల్లటి నీరు త్రాగండి.
0: Have cool water.
1: అని కోరాడు సుగ్రీవుడు.
0: And that was the desire, request of Sugriva.
1: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
0: They didn't like this.
1: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
0: They could not bear the pangs of separation from Sita.
1: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
0: Days passed by.
1: రెండవ దినము.
0: Next day.
1: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
0: And he wanted him to be his friend.
1: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి.
0: What type of friends should you have?
1: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
0: నాట్ ద వన్ హూ హాంట్స్ యూ.
1: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
0: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
1: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
0: సాక్రిఫైస్
1: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
0: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ షుడ్ ప్రొటెక్ట్.
1: రెండు దేహములు ఒక్క ప్రాణము ఉండాలి.
0: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
1: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
0: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
1: అని చెప్పి
0: సో సేయింగ్.
1: వాలి చాలా బలవంతుడు.
0: వాలి ఈజ్ వెరీ స్ట్రాంగ్.
1: అతని శక్తి సామర్థ్యం అలవి కాదు చెప్పడానికి.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
1: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోనే నేను స్నేహం చేయాలి.
0: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
1: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
0: హీ డౌటెడ్ విత్ రామ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
1: కొంత దూరం తీసుకెళ్లి
0: హీ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
1: రామ,
0: రామ,
1: ఇది ఏ వృక్షము?
0: వాట్ ట్రీ ఇస్ దిస్?
1: ఇది కేవలము
0: ఇట్స్ జస్ట్ ఫిగ్ ట్రీ, ఫారెస్ట్ ఫిగ్ ట్రీ.
1: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
0: వెరీ స్ట్రాంగ్.
1: పెద్ద పెద్ద వృక్షాలు.
0: వెరీ మైటీ ట్రీస్.
1: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
0: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
1: కాబట్టి నా అన్న అయినటువంటి వాడి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అంబు.
0: యాజ్ మై బ్రదర్ వాలి షాట్ ఎన్ యారో, ది యారో పియర్స్ త్రూ ది టూ ఆఫ్ ది ట్రీస్. అతనికంటే
1: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
0: ఇఫ్ ఎనీవన్ ఎక్సెల్స్ హిమ్ ఇన్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆర్చరీ, ఐ విల్ బి హిస్ గోయింగ్ టు బి హిస్ ఫ్రెండ్.
1: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
0: యాస్ రామా టు షూట్ ఎన్ యారో.
1: రాముని ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
0: When Rama shot an arrow at one instance, it pierced through all the six gigantic
1: trees.
0: Sugriva fell at the feet of Rama.
1: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
0: Such a strong man should be my friend.
1: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
0: Who is he? God himself.
1: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రతిప్పులు చేశాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
1: ఆ రెండవ దినమే,
0: సెకండ్ డే,
1: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
0: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
1: ఈనాటి నుండి నేను నీ దాసుడిని.
0: రామ, రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
1: ఈనాటి నుండి నీవు నా గురువు.
0: Right from this day, you are my preceptor.
1: నా దుఃఖమును పరిహారం చేయి.
0: Relieve me from this suffering.
1: నాకు ధైర్యాన్ని అందించు.
0: Give me the courage.
1: సాహసాన్ని కలిగించు.
0: Give me the valor.
1: నాకు విజయాన్ని చేకూర్చు.
0: Grant me the victory.
1: ప్రమాణం చేశారు.
0: That was the promise.
1: ఆ ప్రమాణ ప్రకారము,
0: as per the vow,
1: తిరిగి రాములే కట్టగడపటికి వాలిని చంపాడు.
0: Rama killed Vali.
1: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
0: Sugriva won because of Rama.
1: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బీ సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనీ.
1: చేసినప్పుడే మన యొక్క ద్వేషాన్ని మనం సాధించగలము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
1: ఈ విధంగా కూడాను
0: ప్రాచీన
1: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
1: ఇంకా హనుమంతుడిని పరీక్ష చేయాలి రాముని.
0: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
1: హనుమంతుడే సీతాన్వేషణ లోపల ప్రథమ పాదం పూర్చాడు.
0: And Hanuman was ready to go in search of Sita.
1: హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
0: Rama never doubted whether Hanuman would be able to accomplish the task or not.
1: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
0: Sugriva was ordinary man, so he started doubting.
1: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
0: Sugriva is highly intelligent.
1: గొప్ప చదువరి.
0: Highly educated.
1: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
0: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్ డౌట్స్.
1: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
0: దే డౌట్ ఎవ్రీథింగ్.
1: తనం తానే నమ్మలేరు.
0: దే డౌట్ వన్ సోర్స్ సెల్ఫ్.
1: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
0: దిస్ ఇస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు చూస్తున్నారే కానీ
0: we go by the intelligence.
1: గుణమును చూడటం లేదు.
0: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
1: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
1: గుణమైన గుణము పెంచబోదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చ్యూ.
1: ఎన్ని తెలివి తేటలు ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
1: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
0: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ వర్చ్యూ ఈస్ బ్లైండ్ యూస్.
1: గుణము కలిగాల.
0: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
1: బలము లేకపోతే దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
1: కర్ణుడు మహాబలశాలి.
0: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
1: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ
0: దో హి సో స్ట్రాంగ్
1: దైవానికి దూరం అయిపోయాడు.
0: బట్ హీ డిస్టెన్స్
1: ధర్మానికి దూరం అయిపోయాడు.
0: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
1: ఎంత సంపద ఉంది ఏమి ఫలము?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
1: దైవ బలము లేక దాసుడగును.
0: ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ సపోర్ట్ ఆఫ్ గాడ్ యు బికమ్ ఎ స్లేవ్.
1: ఇంత శక్తివంతుడు
0: దో పవర్ఫుల్
1: గుణవంతుడు
0: వర్చువస్
1: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
0: హీ కెనాట్ హీ డిడ్ నాట్ బికమ్ ఎ సర్వెంట్.
1: ఇతనికి దాసుడు కాలేదు.
0: హీ హాస్ నాట్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద గాడ్.
1: ఈ తెలివితేటలన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయన్నా.
0: ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూస్లెస్.
1: ఇంత శక్తి సామర్థ్యం ఉండినప్పటికీ కర్ణుడు ఓడిపోయాడు.
0: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
1: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
0: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
0: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
1: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
0: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హి విల్ బి స్ట్రాంగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని యుగారా,
0: గర్ల్స్ అండ్ బాయ్స్,
1: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
0: ఇట్స్ నాట్ నియర్లీ ఎనఫ్.
1: ఈ కాలానికి ఉండగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
0: ఇట్స్ నెసెసరీ దట్ యూ రీడ్.
1: చదువులు కూడా చదవవలసిందే.
0: యూ షుడ్ స్టడీ అండ్ లెర్న్.
1: కానీ
0: బట్
1: భక్తి బలము లేకుండా దేన్ని చదివి ప్రయోజనం లేదు.
0: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
1: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
0: డివోషన్ ఈజ్ నెసెసరీ.
1: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
0: విత్ ఆల్ ది శక్తి పవర్ వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
1: కనుక
0: సో
1: ఆనాటి శిష్యుల యొక్క తత్వములు
0: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్
1: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
0: హౌ సీక్రెట్ దే ఆర్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
1: ప్రతి వాని హృదయంలో కూడాను
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్
1: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి
0: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
1: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
0: ఎవ్రీ ఐడియా ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
1: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
0: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
1: మీకందరికీ తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
0: క్లాస్మేట్ యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
1: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
0: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్.
1: మీ వయసే.
0: యువర్ ఏజ్.
1: ఇంచుమించు పిల్లల వాటి వాళ్ళే ఉండేటువంటి వాడే.
0: జస్ట్ లైక్ ఎ బాయ్ లైక్ యు.
1: ఆ చిన్న వయసునందు
0: అట్ దట్ ఏజ్
1: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
0: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్. వాట్ వర్చ్యూ హి హాస్.
1: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్ సక్సెస్ఫుల్.
1: దేవేంద్రుని కూడా జయించి
0: and he conquered all.
1: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
0: హి కుడ్ ఆల్సో కాంకర్ ఇంద్రలోక.
1: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
0: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: దేవ గురువు అయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
0: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
1: శుక్రాచార్య, తాను ఎత్తైనప్పుడు తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
0: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
1: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా నువ్వు ఇవ్వడానికి వీలు కాదు.
0: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
1: ఒక దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అంటున్నాడు.
0: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్ యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
1: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
0: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
1: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
0: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
1: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
0: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
1: ఒకనాడు
0: వన్డే
1: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
0: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఇస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
0: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్ యు ఆస్క్ ఫర్ చారిటీ.
1: ఉన్నప్పుడు చిన్న వాణి వేషం వేసుకుని
0: హస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్
1: వెళ్ళాడు. వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
0: ఈ వెంట్ ఎస్ ఎ బ్రాహ్మణ్.
1: బ్రాహ్మణుడు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
0: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
1: అక్కడికి వెళ్ళి
0: హావింగ్ గాన్ దేర్
1: నాయన నీకేం కావాలి?
0: యాస్ వాట్ డు యూ వాంట్?
1: నాకు ఏమీ వద్దు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు. ఈ గుణములు
0: హీ ఆస్ డొనేట్ గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
1: పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను. ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
0: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్. వై డూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
1: నాకు ఇదే చాలు అన్నాడు.
0: హీ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
0: హీ సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
1: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయాడు.
0: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
1: దానికి లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
1: తర్వాత కొంతసేపటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
0: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
1: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్, హూ ఆర్ యూ?
1: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
0: హి సెడ్, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
1: నీ శీలం పోతానే రాజ్యం పోయింది.
0: యాజ్ యూ లాస్ట్ యువర్ కింగ్డమ్, వెల్ యూ
1: కాబట్టి రాజ్యం.
0: వై షుడ్ ఐ బి విత్ యూ వెన్ దేర్ ఇస్ నో క్యారెక్టర్?
1: ఆమెతోనే పోతాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐ విల్ ఆల్సో లీవ్ అలాంగ్ విత్ యువర్ క్యారెక్టర్.
1: మరి కొంతసేపటికి మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ గ్రేటర్ వన్ ఆఫ్ వాలర్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: అతని చీఫ్ సైన్యాధిపతి
0: అండ్ హిస్
1: కమాండర్ చీఫ్
0: ఈజ్ కమాండర్ ఇన్ చీఫ్.
1: అతను బయటపడ్డాడు.
0: అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: ఎందుకోసం నీవు వెళుతున్నావు అంటే,
0: వై ఆర్ యూ లీవింగ్?
1: రాజ్యలక్ష్మి పోయింది.
0: యూ లాస్ట్ యువర్ కింగ్డమ్.
1: రాజవీరుడు పోయాడు.
0: అండ్ యూ లాస్ట్ వార్.
1: నేను సన్యాసిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
0: ఐఎమ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ నో ఆర్మీ? సో ఐఎమ్ లీవింగ్
1: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
0: వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
1: కట్ట కడపకి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
0: అల్టిమేట్లీ హీ ప్రేడ్
1: నారాయణ నారాయణ నారాయణ.
0: ఈ ప్రేడ్ టు నారాయణ.
1: నారాయణ
0: నారాయణ,
1: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
1: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
0: నాట్ ది ఆర్మీ.
1: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
1: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోలేని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
0: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ ఫోర్ హి లవ్డ్ హిమ్.
1: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
0: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
1: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
0: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హి రియలైజ్డ్.
1: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
0: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
1: అప్పుడు ఇతని త్యాగానికి మెచ్చుకుని
0: అండ్
1: దేవేంద్రుడు కూడా తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసి ఇచ్చాడు.
0: హావింగ్ బీన్ ప్లీజ్ విత్ హిస్ సాక్రిఫైస్ హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్.
1: కనుకనే మానవుని యందు ఈ శీలము గుణమనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
0: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
1: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
1: ఇదంతా కూడా కేవలము
0: ఆల్ దిస్ ఇస్
1: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
0: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
1: తనయుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
1: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
0: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
1: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
0: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
1: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
0: ద వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
1: అట్టి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తన పైన దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
0: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
0: దేర్ వన్ బిగ్ బుక్ యూ షుడ్ రీడ్,
1: అది వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్.
0: వరల్డ్ ఈజ్ ఎ బిగ్ బుక్.
1: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
0: ఇన్ దట్ వెరీ బిగ్ బుక్ ఆఫ్ ద వరల్డ్
1: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
0: ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్.
1: దీనికి గురువు ఎవరు?
0: హూ ఇస్ ద టీచర్?
1: మీ హృదయమే దీనికి గురువు.
0: యువర్ హార్ట్ ఈస్ ద టీచర్.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
1: స్పిరిచువల్ హార్ట్.
0: ఇట్ ఇస్ ది స్పిరిచువల్ హార్ట్.
1: అదే నీ గురువు.
0: స్పిరిచువల్ హార్ట్ ఈస్ యువర్ గురు.
1: నీకు ఒక ఫ్రెండ్ నీవు సంపాదించుకో.
0: హ్యావ్ వన్ ఫ్రెండ్.
1: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
0: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
1: గాడ్ ఈస్ యువర్ మై ఫ్రెండ్.
0: గాడ్ ఈస్ యువర్ ఫ్రెండ్. గాడ్ ఈస్
1: కనుకనే గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకొని, ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీకు కావలసినంత చదువులు చదువు.
0: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్. The heart as your teacher and the world as a book.
1: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
0: All forms of knowledge are in that book.
1: అది ఏ పుస్తకము అన్నారు?
0: That is called పుస్తకం.
1: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
0: పుస్తక ద బుక్ ఇస్ మస్తక ద హెడ్.
1: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
0: సో రీడ్ దట్ మస్తక ద హెడ్.
1: రాజకీయ పుస్తకాన్ని నీవు చదవద్దు.
0: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
1: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువుని నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
0: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు ద స్పిరిచువల్ హార్ట్.
1: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా నీ వదలకుండా వెంట పెట్టుకో.
0: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
0: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్ ఆఫ్ టైమ్
1: గంట గంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
0: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
0: Who is your best friend? God is your best friend.
1: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి.
0: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకానొక సమయం లోపల స్వార్థపరులు.
0: ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ సెల్ఫ్
1: స్వార్థ స్వప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
0: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
1: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఇస్ సెల్ఫ్ లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అట్ ఆల్.
1: ఆశించడు.
0: అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఎట్టి ఆశలు అతని యందు లేవు.
0: హి హాస్ నో డిజైర్, అంబిషన్.
1: హృదయమంతా కేవలం ఖాళీ.
0: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
1: భక్తుని చూస్తే జాలి.
0: హార్ట్ ఈస్ ఖాళీ, ఎంప్టీ. హి హాస్ గట్ జాలి కంపాషన్ ఫర్ హిస్ ఫ్రెండ్.
1: జాలి కలిగినటువంటి ఒక భగవంతుణ్ణి నీవు ఫ్రెండ్ గా తీసుకో.
0: హ్యావ్ గాడ్ విత్ జాలి కంపాషన్ అండ్ ఫ్రెండ్.
1: ప్రాపర్టీని అది లవ్ ఇస్ జాలి.
0: అండ్ గాడ్ గాడ్స్ ప్రాపర్టీ ఇస్ జాలి కంపాషన్ లవ్.
1: నిజమైనటువంటి ప్రేమ.
0: డౌట్స్ నాట్ ఆఫ్ లవ్.
1: అట్టి ప్రేమ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో చెప్పండి.
0: దట్ ప్రాపర్టీ ఆఫ్ లవ్, వేర్ ఇస్ ఇట్ అవైలబుల్?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాటి నుండి మీకు సరైన భావములు అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రులను గౌరవించి, పెద్దలను గౌరవించి, నమస్కరించి, దైవాన్ని ఫ్రెండ్ గా తీసుకొని,
0: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆఫర్ సాలిటేషన్.
1: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ రెడీ యువర్ లైఫ్.
1: పరిచయం పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
0: God may put you to test, but it
1: bhagavantu yemi chesina this is good for me, good for me, good for me.
0: Whatever God does, have the feeling that is good for you.
1: Anni na manchi kosam ani.
0: Everything is good for me.
1: Doctor puttana poste katti iskoni putta vastadu.
0: When you have got the stomach complaint, doctor will operate.
1: Kaani ee patient paina doctor ku dvesham kaadu.
0: It's not out of hatred.
1: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
0: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్.
1: ఆపరేషన్ కూడా నీ మంచి కోసమని.
0: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: అదే భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
0: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
0: వాట్ ఎవర్ హీ గివ్స్, హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
1: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
0: వాట్ యూ షుడ్ నో,
1: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
0: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
1: మదాత్మ సర్వభూతాత్మ.
0: యువర్
1: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
0: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
1: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తాను కలిగి ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు మేక్ సిన్సియర్ ఎఫర్ట్ యు విల్ హావ్ ఆల్ ద డివినిటీ.
1: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
0: మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు నో రీచ్ దట్ ఫోర్త్ షీత్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
1: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు
0: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
1: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
0: వై షుడ్ హి సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఎ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
1: దైవానికి దాసుడు
0: యు షుడ్ బి ఎ స్లేవ్ టు గాడ్.
1: దాసను దాసుడును కావలెనురా.
0: వన్ షుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: దాసులకు సేవనే చేయవలెరా.
0: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
1: దాసను దాసుడను కావలెనురా.
0: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
1: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళలయందు.
0: The mother and the child at all times together.
1: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలయందు.
0: The children and mother together.
1: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
0: They should think of God, think His glory and work for their
1: redemption. కనుక మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
0: You should be servant to the servants
1: of God.
0: Don't be servant to others.
1: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
0: The whole world will serve you then.
1: ఆశకు దాసుడైన జగమంతుడికి నీవు దాసుడే కదా.
0: Then if you become a servant to the desire, you are servant to everybody.
1: జగమంతుడి నీకు దాసులం.
0: Then once you give up desire, the whole world will be your servant.
1: కనుక నీ డిజైర్స్ అంతకును దైవం పైన పెట్టుకో.
0: Therefore let all your desires be directed towards God. Nothing is more.
1: దైవం సర్వవిధములుగా మీకు రక్షించి,
0: God will protect you in every way.
1: సర్వవిధములుగా మిమ్మల్ని కాపాడి,
0: and he'll protect you.
1: కడతీరుస్తాడు.
0: And he will also liberate you.
1: కనుక విద్యార్థులారా,
0: students,
1: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
0: This age is highly sacred.
1: This is golden age.
0: And this is a golden age.
1: ఈ వయసును మీరు పవిత్రం చేసుకో, అపవిత్రం చేసుకోకూడదు.
0: Never make it unsacred.
1: ఈ పవిత్రతను ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
0: You have got this golden opportunity.
1: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
0: If you just lose one moment, you will lose many.
1: ఎలాంటి అనుగ్రహం అనేది తెలుసా?
0: You know what sort of.
1: ఒక దారము చెండు కడుతున్నాం మనం.
0: And here you have got the thread making it a bundle.
1: ఒక చెండు మాదిరి చూస్తున్నాము.
0: You are just rotating, revolving the thread in a bundle.
1: ఒక రౌండ్ మాత్రమే చూస్తున్నాము.
0: You have completed one round.
1: కానీ నీ చేతి నుంచి ఆ చెండు జారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
0: Then once you drop the bundle of threads, all of them will let loose.
1: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
0: ఇఫ్ యు జస్ట్ డ్రాప్ దిస్ బండిల్ ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్
1: గో. గట్టిగా పట్టుకోండి.
0: హోల్డ్ ఇట్ టైట్లీ.
1: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ యు కెన్ హావ్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదువులు చదవండి,
0: స్టడీ.
1: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
0: సెక్యులర్ నాలెడ్జ్
1: స్కింప హేమతారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఫర్ లివింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ లిబరేషన్.
1: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
1: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
0: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
1: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
0: బట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
1: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్తో వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టని నింపుతుంది.
0: ది ఇంటెలిజెన్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ సెక్యులర్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు ఫిల్ యువర్ బెల్లీ.
1: కానీ ఆధ్యాత్మిక విద్య,
0: ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్,
1: మన హృదయాన్ని పండిస్తుంది.
0: వెల్ ఆల్సో ఫ్రక్టిఫైడ్
1: కూడా మన హృదయములందే పండుతాయి.
0: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఫ్రక్టిఫైడ్ ఇన్ అవర్ హార్ట్.
1: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
0: బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: రైట్ అండ్ లెఫ్ట్.
0: వన్ ఈజ్ రైట్, అదర్ ఇస్ లెఫ్ట్.
1: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
0: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
1: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
0: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
1: లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
0: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
1: రైట్ గానే పెట్టుకోండి.
0: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
1: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
0: దెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
1: బలహీనమైనటువంటిది.
0: లెఫ్ట్ ఇస్ వీక్.
1: కాబట్టి లెఫ్ట్.
0: సో వీక్ is left,
1: right.
0: It has got to be left.
1: సంపాదించుకోండి.
0: అండ్ హ్యావ్ దట్ రైట్.
1: అయితే మానవుడు నడతాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
0: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
1: లేకపోతే మనం నడకనే జరగదు.
0: ఆర్ ఎల్స్ యు కాంట్ వాక్.
1: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
0: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
1: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే వచ్చుకో.
0: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
0: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ, లోకం లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
0: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

జై జై గోపాల జై జై గోవింద జై జై గోపాల.

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి

0: అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల ప్రశాంత నిలయుడై నిలువలేడు. నిశ్చల ప్రశాంత హృదయుడై నిలువలేడు.
1: వన్ కెన్ ఎక్వైర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విన్ ఓవర్ ఆల్ స్కాలర్స్ ఇన్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. వన్ కెన్ ఫైట్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్ అండ్ కాంకర్ ఆల్ ద ఎనిమీస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. హ్యావింగ్ బీన్ బోర్న్ ఎ ప్రిన్స్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ దేర్ ఆఫ్టర్. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, yet but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible. Embodiments of love.
0: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
1: In this modern world, every person is working hard, following spiritual path to earn peace.
0: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
1: పీస్ కెనాట్ బి అటైన్డ్ బై ఫాలోయింగ్ స్పిరిచువల్ పర్సూట్స్.
0: చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు.
1: నార్ కెన్ యూ అక్వైర్ బై ఫార్మల్ లెర్నింగ్ అండ్ స్టడీ.
0: అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు.
1: పీస్ కెనాట్ బి అటైన్డ్ బై ఆక్యుపాయింగ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్స్.
0: కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది.
1: యు క్యాన్ బి ది రెసిపియంట్ ఆఫ్ పీస్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ అలోన్.
0: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
1: దో టుడే మ్యాన్ ఈజ్ వెరీ ఈగర్ టు అటైన్ పీస్, దేర్ ఆర్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ హిజ్ వే.
0: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
1: As you all travel by train, you must be noticing a board there.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
1: The desires have become infinite. Limitless today to the modern man.
0: ee mitimiri poyinatundi korkala valla manavudu gati tappi mati tappi sthiti tappi ashanti ni anubhavistunnadu.
1: Because of this excess of desire, man has lost his position. Man is far off from the destiny and has turned mad.
0: Kanuka mottamota manavudu ceiling on desires.
1: So man should exercise ceiling on desires first.
0: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
1: When we exercise ceiling or control on our desires, we can attain peace to certain extent.
0: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
1: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
0: ee naati prapanchamunandu dushana bhushana tiraskara puraskaramulu mitimiri poyinavi.
1: In the modern world, We find the praise and the blame, the humiliation and exaltation, insult and shame.
0: Kani ee dushana pushana kosamai manavudu amitanga kurigipothunnadu.
1: Man is depressed and frustrated because of the praise and the blame.
0: ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
1: టు బి ఇలేటెడ్ బై ప్రైజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ బై బ్లేమ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: కేవలము విద్యుత్ ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
1: యు కెనాట్ కంట్రోల్ దిస్ బై మియర్లీ ఎక్వైరింగ్ నాలెడ్జ్.
0: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
1: వ్యాస ద కంపోజర్ of 18 epics also was restless at one time.
0: Vedamulanu tarjuma chesi vibhajinchinatvanti vyasude ee ashanti guri ayyadu.
1: It was Vyasa, the composer of 4 Vedas, classified them, had to be restless at one stage.
0: Kadapatiki ee ashantini ee dushana bhushana tiriskaramulu yokka anugrahanni kontha varaku arikattukune vidhanamu telpamani Naraduni prashninchadu.
1: Vyasa asked Narada how to overcome this kind of psychological drawbacks and upsets, how to control, how to give up that restlessness state of mind.
0: Narada cheppadu.
1: Narada replied,
0: Vyasa,
1: dushanaku
0: kurungi pokoddu.
1: Don't get yourself depressed by blame.
0: భూషణకు పొంగిపోకూడదు.
1: Don't get yourself extolled by praise.
0: భూషణ భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
1: You should be beyond praise and blame.
0: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
1: How is it possible for mankind?
0: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We have to understand this truth. Who is the one who criticizes? Who is the person who is criticized? What is their state of mind?
0: దేనిని దూషిస్తున్నాడు మానవుడు?
1: What is that man criticizes?
0: దేహాన్ని దూషిస్తున్నాడా?
1: ఈజ్ హీ క్రిటిసైజింగ్ ద బాడీ?
0: మంచిది,
1: గుడ్.
0: మన దేహాన్ని మనమే దూషించుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు అక్యూజ్ అవర్ ఓన్ బాడీ.
0: మన మూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాము.
1: వీ క్రిటిసైజ్ అవర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ ఫీకల్ యూరిన్ డర్టీ మ్యాటర్.
0: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకపడినట్టు అవుతుంది.
1: Under these circumstances, if another person criticizes your body, it amounts to a help.
0: Poni leka aatman dushistunnada?
1: Is he accusing the atma?
0: Dushinchetunte vyakti yandu dushimbapadetunte vyakti yandu unnatvanti oke aatma.
1: The one who criticizes, the other one criticized, same atma principle is present in both of them.
0: Kanukai aatmareetiga manam vicharam chesinappudu tanantane dushinchukuntunnadu.
1: So when we inquire in this direction of atmic principle, it amounts to criticizing one's own self.
0: Kanuka dushana kani bhushana kani tiraskaram kani puraskaram kani kevalamu dehamunu sambandhinchinatundi kani naaku sambandhinchindi kaadu aneetundi satyanni gurtinchi vartinchali.
1: So one has to conduct himself in full realization of the basic fact that the praise and the blame, the acceptance and the denial relate to the body but not to the true self.
0: Nannu dushistunnadu aneetundi abhimanam penchukunnappudu aa dusham niku cherutundi.
1: When once we react, respond to the criticism, naturally it
0: goes down to your head. Aneetundi oka deento tiraskarinchinappudu neeku e maatramo baadha kalagadu.
1: When you deny and reject the criticism, it will never come to you.
0: Neevu neeku ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు.
1: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటర్న్ టు యూ ఎ రిజిస్టర్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
1: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్ అక్యుజేషన్స్.
0: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబురు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
1: అన్లెస్ యూ సైన్ ది అక్నాలెజ్మెంట్ రిసీట్, ద పోస్ట్ మ్యాన్ విల్ నాట్ గివ్ యూ దట్ రిజిస్టర్డ్ లెటర్.
0: కానీ నీవు అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేయనప్పుడు ఆ లెటరు రీడైరెక్ట్ రాసిన వాడికి పోయి చేరుతుంది.
1: ఇఫ్ యు డోంట్ సైన్ ఆన్ ద అక్నాలెజ్మెంట్ రిసీట్, ద రిజిస్టర్ లెటర్ విల్ గో బ్యాక్ టు ద సెండర్.
0: కనుక దూషణ అనేటువంటిది ఒక లెటర్.
1: దేర్ఫోర్ దిస్ అక్యుజేషన్ ఈజ్ ఎ లెటర్.
0: దీనికి నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలజీమెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
1: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్, ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలజ్మెంట్ రిసీట్.
0: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్ ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
0: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వి షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
0: కేవలము వారి యొక్క భావను పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారములు పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్ హేట్రెడ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
1: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణ జరుగుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విద్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: కృష్ణ దుర్యోధనని పిలిచి,
1: కాల్ దుర్యోధన క్లోజ్ బై,
0: దుర్యోధన కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
1: ఈ సెట్ దుర్యోధన యు షుడ్ హెల్ప్ మీ.
0: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
1: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్?
0: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
1: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్.
0: తప్పక చేస్తానన్నాడు.
1: ఐ విల్ సర్టన్లీ హెల్ప్ యూ.
0: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యము లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
1: ఇట్స్ ఓకే, నౌ యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్, ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
0: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
1: హి వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
0: కృష్ణ ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
1: ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ఎనీవేర్ ఆల్ ఓవర్.
0: ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
1: ఐ స్ట్రెయిన్డ్ మేడ్ ఆల్ ఎవ్రీ ఎఫర్ట్.
0: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
1: ఐ కుడెంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ సింగిల్ గుడ్ మ్యాన్.
0: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును.
1: ఇఫ్ దేర్ ఇస్
0: తనం తాను వర్ణించుకున్నాడు.
1: If there is goodness left over to some or more, I am the only good man, he started praising himself.
0: Sari santoshinchadu. Idi Duryodhana yokka reflection reaction resound.
1: This is the reaction reflection resound of Duryodhana.
0: Dharmajunni pilichadu.
1: Then Krishna called Dharmaja.
0: Dharmaja, neevu oka sahayam cheyali annadu.
1: You should help me, he said.
0: Swami,
1: neekemti
0: nenu sahayam cheyatam emti?
1: What is it that I am to help you?
0: Sarva jagattukunu rakshinchetuvanti prabhu neevai undaga neeku nenu sahayam em cheyatam?
1: You are the sustainer and the protector of the entire universe, how am I to help you?
0: Kaani naa korikani neevu nerveyachamani cheppadu
1: Krishna. Krishna said, you must certainly help me and fulfill my desire.
0: Tappaka cheyagalanu Swami.
1: And Dharmaja said, yes Swami, I'll certainly attend to
0: ee rajyamulo.
1: In this kingdom,
0: ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుకుని రామన్నాడు.
1: యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్, ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
0: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
1: ధర్మజ వెంట రౌండ్
0: తిరిగి వచ్చి, కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గం నాకు కనిపించలేదు.
1: ధర్మజ వెంట రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ, ఐ వెంట రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
0: దోషము ఉంటుంటే ఈ ధర్మజుని ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
1: సార్ కృష్ణ, if there is any mistake in anybody, it is with me, not with anybody else.
0: ఇవి రెండు కూడా
1: fulfill my desire.
0: తప్పక చేయగలను స్వామి.
1: And Dharmaja said, yes Swami, I'll certainly attend to the
0: job. ఈ రాజ్యములో,
1: in this kingdom,
0: ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుకుని రామన్నాడు.
1: You go around

0: ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ ధర్మాజ.
0: ఉత్తమమైనటువంటి దృష్టి.
1: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
0: దుర్యోధన దృష్టి చాలా వికారమైన దృష్టి.
1: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
0: వారి వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్, వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
1: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
0: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
0: కనుక క్రియేషన్ అనేటువంటిది, సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అపార్ట్.
0: మన దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది.
1: The whole creation shapes itself basing on our vision.
0: ఎలాంటి రంగు అద్దాలు ధరించినటువంటి వారికి సృష్టి అలాంటి రంగుగా కనిపిస్తుంది.
1: As is the color of the glasses we wear, so is the color of the world that we see.
0: కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ, వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
1: Therefore, our sin, our merit, our good actions are based on our own vision.
0: కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కజేసుకోవాలి.
1: Therefore, we have to correct our vision first.
0: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
1: Basing on this, Buddha said, good looks, the first principle.
0: మన దృష్టిని మొట్టమొదట చక్కజేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారమవుతాం.
1: Correct your vision, the sight, everything would follow well.
0: మన దృష్టిలో దోషం నుంచుకొని,
1: with all the mistakes in our sight,
0: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
1: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు ఎక్స్పెక్ట్?
0: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
1: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
0: గొప్ప గొప్ప పండితులు కూడాను, మేధావులు కూడాను చెప్పగలరే కానీ చెయ్యలేరు.
1: ఇంటలెక్చువల్స్, గ్రేట్ స్కాలర్స్, దే సే ఎక్స్పౌండ్ బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు,
1: దేర్ వాజ్ ఎ స్కాలర్.
0: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
1: ఎవ్రీ డే ఎ మిల్క్ మేడ్ యూస్ టు ఫెచ్ మిల్క్ టు ది స్కాలర్స్ రెసిడెన్స్.
0: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
1: ద మిల్క్ వెండర్ యూస్ టు పాస్ ఆన్ ద మిల్క్ అట్ 6 o'clock, 8 o'clock, 10 o'clock ఇన్ ద మార్నింగ్.
0: కానీ ఆ పండితుడికి కోపం వచ్చింది.
1: ద స్కాలర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ హర్.
0: అమ్మా, నాకు పూజకు సరైనటువంటి కాలము నిర్ణయించుకున్నాను.
1: ఐ హావ్ ఎ స్పెసిఫిక్ టైమ్ టు ఆఫర్ వర్షిప్ టు గాడ్.
0: ఆ సరైన కాలమునకే నీవు పాలు అందించినప్పుడు నేను అభిషేకాది పూజలు సమర్పించి దాంతో నేను ఆనందించగలను.
1: ద స్కాలర్ సెడ్ టు ద మిల్క్ వెండర్, ఇఫ్ యూ జస్ట్ బ్రింగ్ మిల్క్ ఇన్ టైమ్,
0: నీ వివిధ కాలంలో అందిస్తున్నావు కనుక నా పూజకు ఆటంకం జరుగుతుండాలి అన్నాడు.
1: సిన్స్ యూ డోంట్ bring milk on time, I am put to a problem. At different times you bring.
0: ఆ గొల్ల పడు చెప్పింది, స్వామి, నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు.
1: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
0: పడవ నుంచి నేను రావాలి.
1: I have to come travel by boat.
0: ఎవరైనా శ్రీమంతులు, ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
1: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
0: Rendo pariyayame maaboti variki istuntaru.
1: We people can take second chance, go there in the second trip.
0: Kanuka nenu padavulo vacheetundi prayanam kanuka sakalaniki nenu raalekapothunnanu annindi.
1: So as I have to travel by boat, I am not able to reach in time.
0: Aa panditunu kopam vachindi.
1: The scholar was furious.
0: Pichigana chinna nadini daataniki padavunu nu aashrayinchala.
1: The pandit said, oh mad cap, to cross the river do you need a boat?
0: Om namo narayanaya ani anukuntu vasti nadiye neeku daarinistundi annadu.
1: The scholar said, chant the name of God, oh namo narayanaya, the river would part and give you the way.
0: Ee ashtachana namam cheta neevu nadini kuda nu sulabhanga daati raagalavu.
1: By uttering the 8-lettered name of God,
0: sakalamlo raagalavu, naa poojana sakalamlo salpugogalavu,
1: you can reach in time and I can offer worship regularly.
0: Appudu agolla padchu, swami, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
1: ద మిల్క్ మేడ్ సెడ్ సాఫ్ట్లీ, స్వామి, ఐ డిడ్ నో దిస్ ప్రొసీజర్.
0: పండితుల మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
1: దిస్ మిల్క్ మేడ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్కాలర్.
0: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
1: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్, ఓ స్వామి, ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
0: పోయేటప్పుడే

0: ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
1: ద మిల్క్ మేడ్ జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
1: వైల్ సేయింగ్ గాడ్స్ నేమ్ ఓ నమో నారాయణాయ ఎయిట్ లెటర్డ్ వన్ షీ జస్ట్ స్టార్టెడ్ క్రాసింగ్ దిస్ రివర్.
0: ఆనాటి నుండి
1: సిన్స్ దెన్
0: సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది.
1: మిల్క్ మేడ్ టు బ్రింగ్ కుడ్ బ్రింగ్ ద మిల్క్ ఇన్ టైమ్.
0: ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు.
1: ద స్కాలర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బికాస్ ద మిల్క్ మేడ్ డెవలప్డ్ ద సెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ అండ్ బ్రింగింగ్ మిల్క్ ఆన్ టైమ్.
0: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
1: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్ హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్.
0: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండాది అన్నది.
1: ద మిల్క్ మేడ్ సేడ్, స్వామి, ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, ఐఎమ్ అటరింగ్ గాడ్స్ నేమ్, ద రివర్ ఆల్సో పార్టెడ్ అండ్ గేవ్ మీ ద వే.
0: కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
1: The pandit has no faith in his own words.
0: ఆ పండితులకు అనుమానం కలిగింది.
1: And the pandit doubted his own teaching.
0: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
1: He followed his
0: milkmaid. నేను కూడా ఈనాడు నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
1: The pandit said, "All right, I'll follow you today and see how you are going to cross the river."
0: ఆ దగ్గరికి వచ్చింది.
1: They came close to the river.
0: తలపైన బుట్ట పెట్టుకుంది.
1: Milkmaid kept
0: కన్నులు మూసుకుంది.
1: Close her eyes.
0: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
1: ద మిల్క్ మేడ్ కెప్ ద పాట్ ఆన్ హర్ హెడ్, క్లోజ్ హర్ ఐస్, అటరింగ్ గాడ్స్ నేమ్ షీ స్టార్టెడ్ క్రాసింగ్ ద రివర్.
0: అనుమానము లేదు ఆమెకు.
1: షీ పాస్డ్ క్రాస్ డౌట్లెస్లీ. షీ రీచ్డ్ డౌట్లెస్లీ.
0: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
1: వెన్ ద పండిట్ వాస్ క్లోజ్ టు ద రివర్,
0: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని,
1: he started doubting that he might fall or drown in the river. So lifted the panchi doubting.
0: Om namo narayana dugadu.
1: And while saying God's name,
0: padipoyadu kottukoni poyadu.
1: He jumped and drowned and sunk there.
0: Chuchara,
1: see this.
0: Kanuka vishwasamato namminatvanti varini ye vidhamainatvanti margamulaina kodanu guru cheppina danni anusaristu untunte tappaka varu gattekkagalaru.
1: If anyone follows the teaching of one's own preceptor in all good faith, they will certainly reach the destination.
0: Kani cheppina guruvuki dani paina vishwasam lenappudu thanu munigi pothadu.
1: When the guru, the teacher himself, has no faith in what he says, he is sure to be sunk.
0: Ee naati vatavaranamu ee paristhitilone untundadi.
1: This is the atmosphere today.
0: Cheppavachu koti cheyyaru okkati.
1: People say thousand many things, crore, but they don't do even one.
0: Cheppute sulabambu చేయుట కష్టము.
1: ఈజీ టు సే, డిఫికల్ట్ టు డూ.
0: దాతకైనా వాని తాతకైనా,
1: టు బ్రహ్మ అండ్ ఈవెన్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో డిఫికల్ట్ టు డూ.
0: ఎవరికైనా సరియే,
1: లెట్ హిమ్ బి ఎనీ,
0: చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు.
1: లెట్ హిమ్ బి ఎనీ వన్, ఇఫ్ వన్ యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ దే సే, దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్.
0: ఈనాటి ప్రభావము, ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది.
1: The effects of the modern age is highly valuable.
0: Kani vidyarthulu gandu kani vidyayadulku endu kani vishwasamu adhikangane untunnadi.
1: The students and the teachers as well, they have faith more and more.
0: Kani madhya madhya konni samshayatmulaipoyi munigipothunnaru.
1: But in between they get themselves drowned in doubts.
0: Kankani samshayatma vinashyati.
1: Therefore those that doubt are sure to
0: perish. Samshayamunaku avakasam ivvakunda,
1: without giving any scope for doubt,
0: ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని,
1: స్ట్రెంగ్ అవర్ ఓన్ ఫెయిత్ ఇన్
0: దాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
1: When we rely on the teaching of the guru and lead our life, we can be successful.
0: తాను వేసిన డ్రామాలో కూడాను,
1: in the drama he enacted,
0: బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
1: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
0: Jesus kuda ade prashninchadu.
1: Jesus also,
0: nenu ivvagalanaatundi vishwasam neekunnada?
1: Jesus says, do you have full faith that I will be able to give you sight?
0: Nenu nee drishtini ivvagalanaatundi oka namakam neekunnada?
1: Do you have faith that I will restore your sight?
0: Aa namakam unte nenu isthanu.
1: You have that faith, I will grant you.
0: Aa namakam neeku lekapothe nenu ivvanu annadu.
1: If you have no faith, I am not going to grant you.
0: Namakam undi annadu.
1: And the blind boy says,
0: I have ichadu.
1: Immediately
0: చూసుకుంటానన్నాడు.
1: అండ్ ఐ విల్ టేక్ కేర్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
1: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటల్లీ బ్లైండ్,
0: నమ్మకమైనటువంటి కన్నులే లేనటువంటి గ్రిడ్డి వారిగా ఉన్నారు.
1: అండ్ వీఆర్ టోటల్లీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్. నమ్మకం
0: లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది, ఏం ప్రయోజనం?
1: వితౌట్ దిస్ ఫెయిత్ వాట్ ఫార్ ఇస్ ది అదర్ థింగ్స్.
0: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫెయిత్ అండ్ ద బిలీఫ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: భగవంతుని పైన విశ్వాసం ఉంది,
1: వీ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: కానీ మాట పైన నమ్మకం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ హిస్ టీచింగ్.
0: కనుకునే వారికి, ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్న క్షణాలతో తీరిపోతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
0: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
1: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
0: Dharma manetvantidi cheeninchetvantidi kaadu.
1: Dharma can never diminish.
0: Cheeninchetvantite dharmam kaadu.
1: The one that declines cannot be dharma.
0: Aithe paritranaaya sadhunam sadhunu rakshinche kosamani.
1: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
0: Kaani సాధువు అనగా సాధు వేషమును ధరించినటువంటి వారు కాదు.
1: సాధు ద పయస్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ హూ హాస్ గాట్ స్పెషల్
0: రూల్. సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ పయస్ క్వాలిటీ.
0: కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి.
1: By merely take putting on the ochre robes, you cannot have devotion just for that reason.
0: గీతలు చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
1: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
0: చెప్పు మాటలకును చేసేటి చేతలకు సంయమున్నది వాడు సాధువగును.
1: And he is the pious one who establishes unity between word and action.
0: కనుకనే మానవునికి సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
1: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.
0: అది ఏ నిజమైన ధర్మం.
1: That is true dharma.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఏమిటి?
1: What is this mankind?
0: Thoughts, words, action.
1: The thoughts, words and actions should go together.
0: ఇది education and human value అన్నారు.
1: This is what is called education E-H-V in human value, EHV.
0: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
1: Bhagavan opines this way, it's not EHV, it is 3HV.
0: Heart.
1: The first H,
0: head.
1: First H, heart, second H, head.
0: Hand.
1: The head, heart and hand, 3H.
0: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్కైండ్.
1: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్కైండ్.
0: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
1: దిస్ ఇస్ ది యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
0: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు.
1: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్ గ్రౌండ్.
0: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
1: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
0: ఎంత శక్తి అయినా కూడా వాళ్ళని రక్షించలేదు.
1: In spite of his mighty power, nothing would ever come to his rescue.
0: Positive manchi powerful gaane untundadi.
1: Positive is highly powerful.
0: Kaani negative sarilega lenappudu,
1: when the negative is proper,
0: ee positive undi prayojanam ledu.
1: What is the use of all this positive mighty?
0: Kaaka negative manchiga untundi,
1: when the negative is good,
0: positive lekapothe నెగిటివ్ కూడా పని చేయలేదు.
1: విదౌట్ పాజిటివ్ ఈవెన్ నెగిటివ్ వుడ్ నాట్ వర్క్.
0: కనుక రెండింటి ఎందుకు కూడా దివ్యమైనటువంటి యొక్క ఏకత్వము అందులో ప్రసరించాలి.
1: దేర్ ఇస్ డివైన్ యూనిట్ ఆఫ్ అండర్ కరెంట్ దట్ ఫ్లోస్ కంటిన్యూస్లీ ఇన్ బిట్వీన్ ద టూ, నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: ద బాడీ నెగిటివ్,
1: ద బాడీ ఈజ్ నెగిటివ్.
0: ఆత్మ పాజిటివ్,
1: ఆత్మ ఈజ్ పాజిటివ్.
0: కనుక దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: దేర్ఫోర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఈ టెంపుల్ బాగుండాలి.
1: The temple should be good.
0: లోపల దైవము సరైన స్థితిలో ఉంటుంది.
1: The deity also should be in proper position.
0: కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటుంది, ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్లరు.
1: Sometimes if the temple is dilapidated, nobody would go there.
0: కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు.
1: In some places you find most beautiful idols there.
0: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
1: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
0: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
1: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్.
0: లోపల స్టాచ్యూ ఉండదు.
1: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్ సైడ్.
0: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
0: మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీ కెన్ అక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
0: శాంతి అనేటువంటిది
1: పీస్
0: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని
1: ఇస్ నాట్ సీన్
0: వ్యక్తులతో కానీ విషయములతో కానీ మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
1: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
0: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
0: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
0: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
1: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
0: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
0: కంపాషన్, ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
0: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
1: వాట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
0: హృదయమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
1: దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ కంపాషన్ ఆర్ హృదయ, నాట్ అవుట్ సైడ్.
0: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ట్రూ పీస్ విద్ ఇన్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
1: Outside there is God. When you go on searching outside, in spite of a long period spent, you can never get peace.
0: Divyattvam sarvatra undinappatikini.
1: So the divinity is all pervasive.
0: కాని కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది.
1: బట్ అట్ సర్టన్ ప్లేసెస్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: చూడు, ఇదంతా వైర్ వేశారు.
1: యు ఫైండ్ ద వైరింగ్ ఆల్ ఓవర్.
0: ఈ వైర్ లోపల కరెంట్ ఉంది.
1: దేర్ ఇస్ కరెంట్ ఫ్లోయింగ్. దిస్ ఇస్ ప్రూవ్డ్ బై వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: నా ముందు నీవు నిల్చుకో.
1: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు,
1: వెన్ యు స్టాండ్ దేర్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ మీ, స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
1: మై ఫార్మ్ ఈ సీన్ ఇన్ యువర్ ఐ బాల్.
0: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది.
1: యువర్ ఫార్మ్ ఈ సీన్ ఇన్ మై ఐ బాల్.
0: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ యువర్ ఫార్మ్?
0: నాలో ఉంది.
1: యువర్ ఫార్మ్ ఇస్ ఇన్
0: మీ. స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
1: వేర్ ఇస్ మై ఫార్మ్? ఇట్ ఇస్ ఇన్ యూ.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
1: The one who knows this unit of these two doesn't matter wherever he is.
0: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
1: God is everywhere.
0: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
1: If you just concentrate your looks, naturally you will catch his looks in turn.
0: అట్టు లేకుండా,
1: otherwise,
0: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
1: You don't look at God. How do you expect God to look at you?
0: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
1: If you want God to look at you, you should look at him.
0: దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి.
1: We should make every effort in this direction.
0: ఈ విధమైనటువంటి ఒక సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి ఒక అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
1: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpty number of experiences.
0: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhangano pratyaksham chesukolemu.
1: We cannot have the direct manifestation of the latent divinity in man.
0: Personal anaga practical anatundi dantlo kakunda konni vidhamainatundi oka anubhutilo manam anubhavinchali.
1: You can experience it, that's all, not by way of comprehension.
0: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్.
0: దైవం చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ ఏమైనా కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
0: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: కానీ శాంతి ఎక్కడ దక్కుతుంది?
1: దెన్ వేర్ డు యూ గెట్ పీస్?
0: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
1: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యూ టర్న్ ఏ వికెట్ మ్యాన్.
0: సత్యభావము చేత సజ్జనుండు.
1: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
0: Sarva sankalpa rahitude shanti pondu.
1: The man who transcends the thought flow will attain peace.
0: Unna mata telipuchunna mata.
1: This is the truth that Bhagwan tells us.
0: Endukati
1: why
0: dugunal lopala unchukoni దుష్టభావముల చేత, దుష్ట సంకల్పముల చేత దైవత్వం అనేటువంటి చిక్కాలంటే ఎలా చిక్కుతుంది?
1: విత్ ఆల్ ద వికెడ్ థాట్స్, మెనోవరింగ్, మానిపులేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు ఇట్?
0: దుష్ట సంకల్పము ఉన్నటువంటి వాడికి దుష్ట సంకల్పములే ప్రత్యక్షం అవుతుంటాయి.
1: ద మ్యాన్ విత్ వికెడ్ థాట్స్ విల్ ఫైండ్ దెమ్ ఇన్ ఫ్రంట్.
0: అదే తన యొక్క రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
0: అనగా ఏమిటి? రియాలిటీ తన యందు ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ రియాలిటీ ఇస్ విదిన్ హిమ్.
0: తన యందు ఉన్నటువంటి మంచిది ఎగినైపోతే రియాక్షన్ మంచిదిగానే ఉంటుంటాది.
1: ఇఫ్ గుడ్ ఈస్ విదిన్ యూ, ది రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: కానీ తన యందు ఉన్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ విదిన్, ద రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్.
0: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మర్చి,
1: వీ ఫర్గెట్ యాక్షన్ అండ్ రియాక్షన్,
0: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు,
1: యూ రిమైన్
0: పవిత్రమైన రూపాన్ని పొందగలగదు.
1: బియాండ్ యాక్షన్ అండ్ రియాక్షన్, ఇఫ్ యూ రిమైన్ ఇన్ ఎ పీస్ఫుల్ స్టేట్, యూ డ్ అటైన్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
0: కనుక
1: సో
0: మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమైనటువంటిది కాదు.
1: ఇఫ్ యూ వాంట్ పీస్, యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
0: కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
0: ఇచ్చేటువంటిది కాదు.
1: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
0: తన ఎందే ఉంటున్నది.
1: పీస్
0: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
1: Peace is within, latent, and it should become patent.
0: Mana sankalpanni kramakramena tagginchukuntu prayatnam cheyali.
1: It only means we have to put a check on our thought flow.
0: Manalo aneka vidhamaina aasalu periginappudu,
1: when desires are more and more,
0: atma shakti kramakramena channagilutundi.
1: The atomic power diminishes.
0: ఎత్తనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: టుడే
0: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
1: యు హావ్ మెనీ డిజైర్స్ బిగినింగ్ విత్ కాఫీ ఇన్ ద మార్నింగ్.
0: మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ టు స్మోక్ ఎ సిగర్ ఆర్ ఎ బీడీ.
0: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
1: దేర్ ఆఫ్టర్ యూ వాంట్ ప్లే కార్డ్స్.
0: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
1: ఆర్ యూ వాంట్ టు వాచ్
0: ఎన్నటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసం నేను తగ్గించుకో.
1: The one with all these bad habits, at least should control few of them.
0: Inaade meer prayatnam cheyandi, tea, coffee, smoking, drinking ilanti vanta konni tagginchukoni chudandi.
1: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
0: Enni dinamallo chudandi, mee yokka buddhi kusalata chaala perigipothundi.
1: In 2 days time you will be more intelligent.
0: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
1: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
0: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్,
0: మన మతి గతి తప్పుతుండదు.
1: అండ్ వీ బికమ్ మ్యాడ్.
0: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
1: బికాస్ ఆఫ్ మతి,
0: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
1: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఎ హ్యూమన్.
0: మానవత్వం అనేటువంటి స్థితి మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ది ఫ్యాక్ట్ దట్ వీఆర్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్, వీ ఆల్సో లూజ్ ద విజ్డమ్.
0: భగవంతుడు ప్రతి మానవులకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
1: గాడ్ హెస్ గివెన్ ఆల్ దిస్ ఫోర్. మతి ద మైండ్, స్థితి ద పొజిషన్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద వెల్త్.
0: కానీ
1: బట్
0: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి.
1: We have lost all the four, therefore this is the present plight.
0: మిగిలినటువంటి ఒక వాంఛలు మాత్రం పెంచుకుంటున్నాము.
1: We go on increasing our desire.
0: ఈ వాంఛలు అన్ని కూడా కేవలము ఒక అనిమల్ వాంఛలు.
1: And all these
0: మృగవాంఛలు.
1: All these are bestial, animal desires.
0: మృగవాంఛలను ఏ మాత్రమూ మనం ప్రవేశపెట్టకూడదు.
1: We should not entertain bestial desires.
0: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
1: We have to develop human
0: values. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: The human values are satya, dharma, shanti, prema.
0: Human value potam chetune animal value perigipothunnayi.
1: As human values are lost, animal values are on the rise.
0: Ee animal vanyan penchukoni
1: with all the animal desires behind,
0: kevalam sukha shantulu manam labhinchalante ee vidhanga labhistayi.
1: How do you expect to be peaceful and happy?
0: Dushta bhavanni manam penchukuntunnamu.
1: We develop only bad thoughts.
0: Dushta sthitini manam penchukuntunnamu.
1: And we have all wicked thoughts.
0: దుష్ట పనులు చేస్తున్నాము.
1: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
0: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యు అటైన్ పీస్?
0: కనుకనే
1: సో
0: వ్యాసుల వారు కూడాను,
1: వ్యాస,
0: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు,
1: వ్యాస, వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్,
0: వ్యాస,
1: వ్యాస,
0: నీవు ఎన్నో పురాణములు రాశావు.
1: నారద సేస్ టు వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ ఎపిక్స్.
0: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
1: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
0: నీవు స్మరిస్తూ, భజిస్తూ, లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
1: While thinking, while chanting, while glorifying God, compose Bhagavata.
0: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
1: As one goes through Bhagavata, the sacred text, you will have all sanctity, the sacredness.
0: Secret test antaru. Test. Secret test.
1: This is a kind of secret test.
0: Kaani idi secret kaadu.
1: It's not secret anyway.
0: Chaala pavitramainatundi.
1: It is highly
0: sacred. Bhagavatamu. Aidu aksharamulu.
1: Here we find five letters. Bhagavatamu.
0: Ee aidu aksharamule mana panchapranamulu.
1: These five letters are five life.
0: ఇవే మన పంచభూతములు.
1: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇవే మన పంచకోశములు.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ షీట్స్.
0: ఇవే పంచ స్వరూపములు.
1: అండ్ దే ఆర్ ది వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: స్థానములు కూడాను. స్థానములు.
1: అండ్ దేర్ పొజిషన్స్ టూ.
0: ఏమిటి ఈ స్థానము?
1: వాట్ ఆర్ దే?
0: భా
1: భా
0: భక్తి.
1: భా భక్తి డివోషన్.
0: గా జ్ఞానము.
1: గా జ్ఞానము విజ్డమ్.
0: భా వైరాగ్యము.
1: భా వైరాగ్యము రినన్సియేషన్.
0: తా తత్వము.
1: తా తత్వము నేచర్ డివినిటీ.
0: ముక్తి.
1: మూ ముక్తి లిబరేషన్.
0: ఈ ఐదు అక్షరముల లోపలనే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
1: దీస్ ఫైవ్ లెటర్స్ టీచర్స్ ద పాత్ టువర్డ్స్ లిబరేషన్.
0: మొట్టమొదటిది భక్తి.
1: ఫర్ లిబరేషన్ ద ఫస్ట్ డివోషన్ ఇస్ నీడెడ్.
0: ఈ భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది?
1: వాట్ ఇస్ యూ గెట్ అవుట్ ఆఫ్ డివోషన్?
0: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
1: భక్తి డివోషన్ గివ్స్ అస్ శక్తి, ది ఎనర్జీ.
0: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
1: శక్తి ఎనర్జీ గివ్స్ అస్ రక్తి.
0: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
1: యాజ్ వీ హావ్ దిస్ రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
0: పుడుతుంది.
1: అండ్ అల్టిమేట్లీ యూ గెట్ వైరాగ్య రెనన్సియేషన్.
0: సో మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
1: సో వీ హావ్ టు సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్.
0: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికీ
1: యాజ్ వీ సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్
0: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
1: నేచురల్లీ విజ్డమ్ డెవలప్స్ విదిన్.
0: ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
1: Does it confer?
0: Nana Devata Kaivalyam.
1: It gives us liberation.
0: Ee gnanam anetundi rendo vacharamu.
1: The wisdom is second letter.
0: Vakaram vairagyam ravali.
1: Va vairagya renunciation.
0: Enta kaalamainappudu kuda manaku ragamlone untunte vairagyam eppudu manaku labhyam avutundi.
1: When we spend life long in attachment, how do you develop detachment?
0: Kalukune teenini vedam kudanu na karmana na prajaya dhanena tyageneki amrutatva manasu. Ee vairagyam manlo avirbhavinchali.
1: So Veda wants us to develop detachment, renunciation.
0: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
1: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్. విజ్డమ్
0: వైరాగ్యం ద్వారా ఏం
1: కలుగుతుంది?
0: తత్వం అసి, అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
1: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ థౌ ఆర్ట్ గాడ్.
0: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
1: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
0: కాబట్టి బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
1: దేర్ ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ భాగవతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
0: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
1: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ప్రహ్లాదుడు కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
1: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
0: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
1: In the path of devotion there are many obstacles.
0: Kalukune the pleasure is an interval between two pains.
1: So pleasure is an interval between two pains.
0: Ee bhakti anetundi manlo abhirudhi kavalanukunte aneka vidhamainatundi ikkata jarugutu untayi.
1: To grow in the path of devotion you face problems on the way.
0: Yavaro ee prahladuniki badala pettaledu, kanna tandriye badala pettu vachadu.
1: No one else has put Prahlada to suffering, the very father has put him to suffering.
0: Karanam emiti?
1: Why?
0: తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
1: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
0: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం.
1: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
0: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
1: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్, హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
1: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
0: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
1: హీ హేటెడ్ రామ గాడ్, బట్ హీ వాంటెడ్ సీత.
0: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
1: హూస్ ప్రాపర్టీ సీత? షీఈస్ ద ప్రాపర్టీ ఆఫ్
0: రాముని. దూరం చేసి రాముని సొత్తు అయినప్పుడు సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
1: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
0: కనుక నీ భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
1: బై హేటింగ్ గాడ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
1: దర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
0: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
1: ప్రహ్లాద లవ్ గాడ్.
0: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఏనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
1: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ టు ది మౌంటైన్ టాప్స్, బిటెన్ బై స్నేక్స్, ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్ హి డిడ్ంట్ సఫర్.
0: కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధలోభ మద మాత్సల్యమైనటువంటి గుణములను నేర్పించమని చెప్పని చండా అమార్కునికి బోధించాడు.
1: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండా అమార్క టు టీచ్ ఆల్ ఫండమెంటల్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ లైక్ లస్ట్ గ్రీడ్ యాంగర్ ఎవరిస్ అండ్ సో ఆన్.
0: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గమును బోధించమని చెప్పాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాంటెడ్ ది టీచర్స్ టు టీచ్ దాట్ విచ్ ఇస్ అపోజ్డ్ టు డివోషన్.
0: ఎంత బోధించినప్పటికి హృదయంలో చేరలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ టీచింగ్ దిస్ హెస్ నాట్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
1: యువర్ సన్ ప్రహ్లాద
0: ఓ పన్నగ సాయి
1: వెంట ఆన్ సైనింగ్ ఓ లార్డ్
0: ఓ ధనుజ భంజన ఓ మహాపచన్న శరణ్య.
1: The Yuvarsan Prahlada went on praising God who reclines on Adishesha, the one who would come to the rescue of the forlorn.
0: Ta kannula neeru teedu.
1: He praised God.
0: Bayakanta sametudu kaadu.
1: He didn't shed a tear in crying.
0: O Bhuvara.
1: He was not fear stricken, O King.
0: Yevati aschayam.
1: What's mystery it is?
0: ఏ విధంగా హింసించినప్పటికీ ఏ మాత్రము తన బాధపడ్డు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ హి వాస్ పుట్ టు
0: కన్నులు నీరు తేడు
1: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హి డిడ్
0: భయప్రాంతులు లేవు.
1: హి డజంట్ షెడ్ ఎ టియర్ హియర్ నో సెన్స్ ఆఫ్ ఫియర్.
0: హరినామం తప్ప మరొక నామమే లేదు.
1: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్ నథింగ్ ఎల్స్.
0: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
1: those that chant God's glory
0: sarvaishwaryamulu kuda labhyamavutuntai.
1: We have all kinds of wealth in this world.
0: Kanuka mana jnanamu oka velthe
1: wisdom is wealth.
0: మనకు సౌఖ్యము ఒకవేళతే
1: హ్యాపీనెస్ ఇస్ వెల్త్.
0: హెల్త్ కూడా హెల్త్.
1: హెల్త్ ఇస్ వెల్త్.
0: అన్ని కూడా సంపదలే.
1: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: సంపద. ఆరోగ్య సంపద.
1: హెల్త్ ఇస్
0: ఆనంద సంపద.
1: బ్లెస్ ఇస్ వెల్త్.
0: శాంతి సంపద.
1: పీస్ ఇస్
0: సంపదల కిందనే చేరుతుంటాయి.
1: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు.
1: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్.
0: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు.
1: వితౌట్ ఫెయిత్ వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్.
0: పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్.
0: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైన దాన్నైనా అందిస్తుంటాడు.
1: వెన్ యూ హావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్ గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను.
1: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్.
0: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి.
1: బికాస్ దే హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
0: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి?
1: వై హాస్పిటల్స్ నీడ్ టు బి బిల్ట్?
0: ఈ విధంగా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి?
1: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్, వై కన్సిడర్ హాస్పిటల్?
0: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది.
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
0: డాక్టర్. కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది.
1: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
0: ఏది నర్స్ అనేటువంటిదో డాక్టర్ అనేటువంటిదో ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయిందంటారు.
1: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్.
0: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము.
1: The cause is our faith in medicine. So modern man has become totally blind, having lost the two eyes of faith. And the cure is based on the faith of
0: water.
1: It is the faith that gives bliss.
0: కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
1: Thousands and thousands of such homes are there.
0: భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని.
1: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫామ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్.
0: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు.
1: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్.
0: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు.
1: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్.
0: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది.
1: ఎ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ.
0: కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి.
1: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్.
0: మానుష రూపేణ
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది.
1: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ he could come close to humanity.
0: ee aakaram tappa maroka aakaram vaari samipaani chechukodu.
1: It's only human form that brings God close to humanity. No other
0: samipattu anetundi saayujyanni andistundi.
1: Its proximity samipa that gives saayujya marja.
0: Sambhashana anetundi chintana teestundi.
1: Conversation sambhashana solves problems.
0: Kevalamu దర్శించటము పాపనాశనం కలుగుతుంది.
1: దర్శన, ద వెరీ విజన్ ఆఫ్ ద లార్డ్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అనేక పాపం చేసి ఉంటాం.
1: వి మే హావ్ కమిటెడ్ మెనీ సిన్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. మానవుడు
0: ఎప్పుడు కూడాను మూడు రకమైన స్థితిని మనం పొందాలి.
1: మ్యాన్ షుడ్ రిటైన్ త్రీ లెవెల్స్, త్రీ పొజిషన్స్.
0: దైవ ప్రీతి,
1: వన్ లవ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ లవ్ ఫర్ గాడ్ యూ హావ్ ఫియర్ ఆఫ్ సిన్.
0: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
1: వెన్ యూ నో లవ్ ఫర్ గాడ్ యూ నెవర్ ఫియర్ సిన్.
0: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
1: వెన్ దర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
1: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకమైన ఉంటుంది.
1: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
0: Because individual family idantha kuda society pai aadhar padi untundadi.
1: The individual and the family depend on society.
0: Society baagundinappudi mana kutumbam baagundadi.
1: When society is good, your family will be good.
0: Kutumbam baagundinappudi individual baagundadi.
1: When the family is good, individual will be happy.
0: Kanuka ee pavithramaina Bharat desham nandu,
1: in the sacred land of Bharat,
0: prachina kaalam nundi,
1: since ancient times,
0: oka vidhamainatvanti pavithramainatvanti namakanni abhivruddhi parichukuntu,
1: a sacred faith is developed,
0: mana samskrutini poshinchukuntu,
1: our culture is fostered,
0: anadi kaalam nundi aneka mandi maharishulu, mahaniyulu, swamulu anta abhivruddhi avutu vacharu.
1: Ancient sages, seers, parents and sadhus have been growing in their number.
0: ee vidhamainatvanti yokka deeni kalagatam chetane Bharat desamku enni chikkulu vachinappatikini,
1: because of this background, in spite of many problems, difficulties,
0: yugamulu jariginappatikini,
1: though ages
0: jagamulu kadillappatikini,
1: though things changed,
0: mana samskruti ye matram kodunu marpu kaledu.
1: The culture of Bharat has not been changed.
0: Idi sushashtamainatundi.
1: The culture of Bharat is permanent.
0: Idi chaala unnatamainatundi.
1: It's noblest.
0: Idi chaala pavitramainatundi.
1: Most sacred.
0: Idi kevalam aadarshavantamainatundi.
1: It's most ideal.
0: Atyadbhutamainatundi.
1: It's mysterious.
0: Amrutamayamainatundi.
1: Wonderful.
0: Amaratvam pondinatundi.
1: It's immortal.
0: Ichi samskrutanni manam ee naadu manam vadalukuntunnam.
1: Such culture we are losing today.
0: Kevalam paschatya nagarikam manam baansalaipoyi,
1: we become slaves to western culture.
0: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
0: అందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
1: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్, దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
0: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
1: హౌ డు ఎక్స్పెక్ట్ సో మెనీ ఫారినర్స్ హియర్?
0: ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
1: ఫారినర్స్ హావ్ గాట్ సో మెనీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ సర్వమును త్యాగం చేసి,
1: దే హావ్ సాక్రిఫైస్ ఎవరి,
0: ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని,
1: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
0: అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు.
1: వెన్ వన్ స్వామి ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, దే ఆర్ ఎక్స్టాటిక్.
0: ఒక్క తూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతున్నారు.
1: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్, ది జంప్ ఇన్ జాయ్.
0: ఈ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
1: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
0: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
0: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
1: భారతీయస్ ఆల్సో షుడ్ డెవలప్ దట్ ఫెయిత్
0: సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
0: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
1: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్, మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏమిటి ఈ కల్చర్?
1: వాట్ ఈస్ దిస్ కల్చర్?
0: ఏమిటి ఈ కాస్ట్?
1: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
0: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
1: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
0: Cost of humanity
1: is the cost of humanity.
0: Religion of love,
1: religion of love.
0: Language of the heart,
1: language of the heart.
0: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: They are not making any endeavor to know this truth.
0: ఏంటి మన కాస్ట్? కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: What is our cost? It's cost of
0: humanity. నీవు నేను అందరూ కూడా ఒకటే.
1: You and I are one.
0: Culture and love.
1: Culture means love.
0: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి?
1: Atheist or atheist or atheistic, theist or theistic, atheist, there is love in him.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కాలరాడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కేవలం మానవులకే కాదు, పచ్చిపచ్చి మృగాదులు కూడా ప్రేమ ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ మ్యాన్, ది ఇన్సెక్ట్, ది బీస్ట్ అండ్ ది అనిమల్స్ హావ్ లవ్.
0: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే,
1: ద కౌ వెన్ వన్స్ ఇట్ గెట్స్ బట్ ద కౌ,
0: ఆ మాయతో కప్పబడినటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
1: When once the cow gives birth to a calf, it licks its body to clean it.
0: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: The moment the calf is cleaned, it starts getting up.
0: అంతవరకు అది లేదు.
1: Till then it
0: అనగా పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
1: It means cleanliness is important.
0: కనుకనే క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
1: So cleanliness is godliness.
0: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనలో అభివృద్ధి కావాలి.
1: The purity, cleanliness should develop.
0: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్ట మనకు అభివృద్ధి అవుతుంది?
1: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
0: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
1: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
0: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
1: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్ డివినిటీ.
0: యూనిటీ లేదు,
1: దేర్ ఇస్ నో యూనిటీ టుడే.
0: ప్యూరిటీ లేదు,
1: దేర్ ఇస్ నో ప్యూరిటీ.
0: డివినిటీ లేదు,
1: దేర్ ఇస్ నో డివినిటీ.
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
1: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ, దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వమే లేదు,
1: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
0: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
1: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
0: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
1: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
0: చర్యలంతా కూడాను దానవ చర్యలు.
1: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ హిస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
0: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
1: సో వీ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
0: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
0: సత్య మార్గం అవుతుంది.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చెర.
1: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఏమి శ్రమించవలసినవి కాదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్సెల్ఫ్.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
1: To say what had happened is so easy.
0: సత్యం చెప్పడం చాలా సులభం.
1: To tell truth is easiest.
0: అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి.
1: To tell false or lie, you should think over.
0: చాలా కష్టపడాలి.
1: You have to struggle hard.
0: ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది.
1: In spite of hard struggling, but it ultimately lands up in untruth.
0: ఈ విధంగా శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు
1: పాల్పడాలి? Why should we struggle hard to utter a blatant lie?
0: సులభంగా సత్యాన్ని చెప్పు.
1: Easily tell truth.
0: ఒకవేళ కలిగితే కష్టం కలుగొచ్చును.
1: Well, it may put you in difficulty.
0: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
1: But you will be happy ultimately.
0: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
1: So proceed along the path of truth.
0: ఆ సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
1: And dharma depends on satya, the truth.
0: సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
1: Dharma, the wall, stands on the foundation of satya, the truth.
0: లేకపోతే వాలే ఉండదు.
1: Without satya, the foundation, the wall of dharma cannot sustain.
0: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ కెన్ డెవలప్ శాంతి అవుట్ ఆఫ్ ది
0: శాంతి సులభంగా మనకు లభ్యమవుతుంది.
1: అండ్ పీస్ ఈజ్ సో ఈజీ టు అటైన్.
0: ఈ అన్నింటి ఎందుకు ప్రేమతత్వం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: ద లవ్ అండ్ లవ్
0: ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 9th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హెస్ అ లాట్ ఆఫ్ వెరైటీ, భగవాన్ టీచెస్ అస్ కాన్సెప్ట్స్ యాజ్ కాంప్లెక్స్ అస్ ద్వైత, విశిష్టాద్వైత అండ్ అద్వైత, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires. ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు. That one who has conquered the desires can only conquer anger. అసంకల్ప జయేత్ కామం క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
2: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
1: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
2: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
2: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: థాట్స్ are full of life.
1: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
2: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏ స్టోన్.
1: మనిషి మరణించినా సంకల్పం సజీవములై ఉంటాయి.
2: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
2: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
1: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
2: దేర్ఫోర్ బై సేక్రెట్ ఫుడ్ యు కెన్ గెట్ సేక్రెట్ థాట్స్.
1: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటిగా రూపొందుతాయి.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ ఈజ్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ ఈజ్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
1: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
2: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
2: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్. అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్. నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. ద వెరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెరీ ఫారమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ ది థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన ది ఫెనామినల్ వరల్డ్ అండ్ ది థింగ్స్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్ యాస్ సచ్. ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వీ లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్. సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. ది వరల్డ్ వెల్త్ ఈజ్ యూజువల్లీ మిస్టేకన్ యాజ్ ది కౌస్, ద ప్రాపర్టీస్ అండ్ ది చిల్డ్రన్ దట్ వన్ పొసెసెస్. ధనం అనగా భూములు, ఇండ్లు, కరెన్సీ నోట్లు, బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావమునకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. ధనం ఆర్ వెల్త్ అగైన్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు ది ఫిక్స్డ్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్స్ అండ్ ది యాక్చువల్ క్యాష్, గోల్డ్ ఎట్సెట్రా. ఐశ్వర్యం అనగా కీర్తి, ప్రతిష్టలు, పదవి, స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. అనదర్ వర్డ్ ఐశ్వర్యం రెఫర్స్ టు ది నేమ్, ఫేమ్, పొజిషన్ అండ్ స్టేజ్ ఇన్ లైఫ్ ఎట్సెట్రా. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. బట్ భగవద్గీత డస్ నాట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ త్రీ థింగ్స్. నిజమైనటువంటి సంపద సత్యలమే అని బోధించింది. ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్. సదాచారమే నిజమైన ధర్మముగా, ధనముగా రూపొందింపచేసింది. గుడ్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్. సత్శీలమే సంపద. క్యారెక్టర్ ఈజ్ సంపద. సదాచారమే ధనం. గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్ టు యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక. అయితే వెల్త్ ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్

0: ధనము ఐశ్వర్యము జీవితకాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు.
1: ఓన్లీ వెల్త్ ప్రాపర్టీ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్.
0: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, sometimes on account of their bad luck they lose their property, they lose their wealth, they lose their name, fame.
0: Itti sampadalu, itti dhanamu, itti aishwaryamu jeevithamu sadarantaramu athanito emaatramu sambandham undadu.
1: These properties, movable, immovable, name and fame will have no connection whatsoever after the death.
0: Kaani satyamu sadaacharamu gnanamu జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
1: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్. ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హి రీచెస్ ద లార్డ్ అండ్ మర్జెస్ ఇన్ హిమ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్.
0: మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు.
1: The fame of a man is not associated with the physical beauty and charm.
0: Dhana kanaka vastuvahanulato raadu.
1: It is not even associated with the property, the wealth and other things which he possesses.
0: Idi kevalam seelamuto maatrame praaptistundi.
1: This one can get only through good character.
0: Kanuka manavudu satchiludai sadaacharudai ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
1: దేర్ఫోర్ గీత హాస్ డిక్లర్ దట్ ఏ మ్యాన్ టుడ్ ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్.
0: భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠుల పైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోవెస్, వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
0: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
1: Vasishtha based his entire prowess only on the principle of Brahman, and she wore the cloth of Brahma principle itself to fight against Vishwamitra.
0: Vishwamitrudu vesinatundi baanamulu kevalam oka parvatamunaku kutchukunnatundi ambula vale nirveeryamaina nishakti ayipoyina.
1: The arrows which Vishwamitra left on Vasishtha became absolutely powerless, like arrows hitting the mountain as such.
0: Sarvastramulu kudanu chinna bhinnamai mukkala mukkalaga koolipoyayi.
1: All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha.
0: Deenini chusi Vishwamitrudu chi chhatrabalam durbalam.
1: Vishwamitra saw this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power.
0: Bhautika balamu durbalam.
1: The physical strength is actually a weakness only.
0: Brahma balame nija balam.
1: Power which is based upon Brahman is true strength.
0: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
1: The strength of the righteousness itself is a true strength.
0: ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi Vasishthula vari sthanamunu andukonavalanani enniyo shramala korchi kadaku brahmajnaniga roopondadu.
1: Vishwamitra, after realizing this particular thing, undertook

0: penance. He wanted to reach the stage of Vasishtha, and after penance, he acquired the knowledge of Brahman.
1: Dhanabalamu, Janabalamu, Bhujabalamunu, ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కచ్చన పూని కడకు తండ్రికి పిండములైనా విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
0: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
0: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ asking for help to wage a war, he entirely believed in the physical power and the power of money, the power of people.
1: Arjunudu naaku krishna balame sarva balamani okka krishnuni maatrame aashinchadu.
0: Arjuna on the other hand believed in the strength arising out of surrendering to Krishna, and he sought only the help of Krishna.
1: Krishnuni paadamula paina padi Arjunudu prarthinchina samayamlo కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
0: వెన్ అర్జున ఫెల్ అండ్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ యాజ్ సరెండరింగ్ అండ్ ప్రేయింగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ప్లీజ్డ్ విత్ హిమ్ అండ్ కృష్ణ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ జస్ట్ సెడ్ గెట్ అప్ ఓ ధనుంజయ.
1: విధి బలీయము,
0: ఫేట్ ఈజ్ వెరీ పవర్ఫుల్,
1: న్యాయము గెల్చు.
0: Justice always wins.
1: Nasinchu swarthamu,
0: selfishness shall perish.
1: Sada yuga dharma nidekadoi,
0: this is always the dharma of yuga.
1: Kanugunnika,
0: therefore realize this.
1: Noor guru pitala tandrikaina,
0: the father who has got 100 children.
1: Anchambuna,
0: at the last
1: pindamidu dikku kalagarakata prarabdham edemito,
0: he would not have even one to perform the last rites. What a fate it is.
1: Anadi Krishnudu Arjunudiki telipadu.
0: That very day Krishna told Arjuna,
1: karanam emiti, kevalamu bhautika balamunu ee yokka bhautika shaktini aashrayinchukunnatundi manavunaku daivanandam anetundi kaani daivanugraham anetundi kaani daivajnanam anetundi kaani labhinchuta durlabhamani bodhinchadu.
0: The reason is, what is the reason you ask? It is clear from that those people who do not take shelter and refuge in the Lord would not be able to win the grace, would not be able to just do anything successful.
1: Kanukane daivanugrahamunu pondagorunnatuvanti sadhakudu motta modata ee laukika sambandhamainatuvanti yokka bhautika bhavamulu yokka vanchalanu arikattukunnataku prayatninchavalenu.
0: Therefore, a sadhaka who wants to earn the grace of Lord has to control all the worldly desires, desires associated with the world as such.
1: Bhutakasam yokka phalatamulu swapna drushyamulu.
0: The results which arise out of the contact with bhutakasha are merely sights which are through only of dream or in dream.
1: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
0: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
1: Swapnamunandu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
0: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
1: Jagratalo anubhavinchinatvanti anubhutulanni kudanu swapnamlo shunyamaipothunnayi.
0: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
1: Kanuka bhutakasham yokka sutra swaroopame chittakashamani, chittakasham yokka ati sutra swaroopame chidakashamani, kanuka chidakashame shashvatamainatundi yokka karana swaroopamani kudanu nirupistu vachindi Bhagavad Gita.
0: Bhagavad Gita has established The Chittakasha is only a form of, a subtle form of Bhutakasha, and Chidakasha is very subtle form of Chittakasha, and it is the very cause and very permanent.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడా అనుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: This Chidakasha is all pervasive. It is the smallest in the small and the biggest in the big. Thus it is all pervasive.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువు నందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సట్లెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్. ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్ అండ్ దిస్ ఈజ్ ట్రూత్ అండ్ దిస్ ఈజ్ బ్రహ్మన్ అండ్ దిస్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఇట్టి ఆత్మతత్వమును ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యువలిజం,
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ఇస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణా ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం and has to enter into the stage of visishtadvaita which is the same as soham.
1: ee sohamulo manamu paripurnamainatunti yokka bhakti prapattulato sadhana salipinappudu pundu maani pokku raalipoyinattuga kamakrameena so kudanu dooramaipothundi.
0: If one continues to do sadhana in this particular stage of soham and over a period of time that particular syllable so also goes and hum alone remains, just as when the wound is cured the cover automatically drops down.
1: ee so kudanu duramai potam cheta nichetundidi hum.
0: Once one overcomes even that syllable, so the only thing that remains is hum.
1: Ide advaitam.
0: This is Advaita non-dualism I principle.
1: Nenu nene.
0: I am I.
1: Nenu Brahmanu anetunti visishta advaitamulo dvaitam untundadi.
0: In this stage where one declares as I am Brahma, it is visishta advaita in a way. There are two entities. I
1: purna advaitamu kaneradu.
0: This is not complete advaita.
1: Nenu Brahma anukunnappudu nenu బ్రహ్మ రెండు ఉంటుండాలి.
0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అని సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈజ్ విశిష్ట అద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: వెన్ యూ సే దట్ ఐఎమ్ యువర్ సర్వెంట్, the lord is different and the servant is different.
1: Kanuka idi sthanamulu kudanu vyathyasanga untuntadi.
0: The stages also are different.
1: Nenu brahmamu ani anukune samayam lopala bimbam yokka pratibimbanga roopondutundi.
0: When he just says I am brahman, it is something like the finding the రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
0: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ హీఈస్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్, హీఈస్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: వెన్ ది పీపుల్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ దేర్ రిఫ్లెక్షన్ దేర్ ఇమేజ్ ఆల్సో విల్ బి డిఫరెంట్.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గానీ ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే పొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: In Vishishta Advaita, when there is only one person who sees his own image, the only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone.
1: Bimbambe sarvavyapakamainappudu pratibimbamunaku sthanamey ledu.
0: When the object is all pervasive, there is no need for its image at all.
1: Sarvatra nindinatvanti yokka paramatma tattvamunaku inka veru pradesham ekkada untuntadi.
0: When God is all pervasive, there is no place where God doesn't exist.
1: Vishwamanta prana vibhini mandiramaina veejivakili ekkada.
0: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
1: Veedi anetundi oka pradesham unte kada daniki veejivakili ani okati pettali.
0: If there is a street, then there is a door which is open to the street as such.
1: Veediki sthaname ledu.
0: There is no street at all.
1: Sarvatra nindi nimidikrutam ayinatundi oka bhagavat tattvamunaku inga pratibimbamunaku ekkada sthanam untundali.
0: Then the all pervasive God is seen everywhere. Where is the place where you find the object as such?
1: Kanukane ee sarvavyapakatvamainatundi oka brahma tattvamunu purnaadvaitam ani kuda nirupistabattu vachindi.
0: Therefore this all pervasive complete అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. My atma is sinning and I am doing acts which are sin. Where is the question of sinning at all?
1: If he... Kanuka, ee padamulu, ee bhavamulu, sadhakunaku, sariyaina utsaha protsahamulu andinchataku, sariyainavi kadani, telusukoni, bhagavantudu, achyutoham, anantoham, govindoham, ani, సదా శివోహమని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక. ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
0: If a person can treat happiness and misery with an equal-mindedness, the question of Advaita doesn't arise at all.
1: Niyandu nayandu undinatundi paratattvam okkate anetundi satyanni gurtinchukunnatundi vaadu inka itharunu deshinchadaniki avakasam ledu.
0: If a person recognizes that the transcendental principle which is embodied in him as well as in the others is the same,
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ రూమ్ ఫర్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం, ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్? అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: in certain circumstances there is a extraordinary joy which people get by the attitude of I am thy servant. He gets extraordinary bliss.
1: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: The feeling is that once he reaches the state of I am Brahman itself, he would not be able to enjoy and the experience of sweetness of the Lord himself.
1: ఎట్లనగ చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: To understand this, you can take sugar. Sugar does not know the sweetness of sugar.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: A person who believes in dasoham can be compared to one who is able to enjoy the sweetness of sugar.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: This dasoham refers to the stage where I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడా దాసోహం కోసలేంద్రస్య, నేను ఎప్పుడు కూడాను రాముని యొక్క దాసుడని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ ఫర్ ఎగ్జాంపుల్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ బై అడాప్టింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: అయితే తాను బాధలకు గురి కావలసి వస్తుంది.
0: ఇన్ కేస్ దాట్ హీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ హీ విల్ బి పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్.
1: సోహములో అట్టిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీ ఈజ్ వన్ విత్ ద లార్డ్ హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్.
1: దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం there is a room for separation between the Lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edavaatu kudanu undadu.
0: In the stage of soham there cannot be any question of separation between the Lord and the servant.
1: Edavaatu lenatunte sthitilo aanandamu kudanu enti abhyantaramu undadu.
0: There will not be any discontinuity in the state of bliss in the stage of soham because there is no separation at all.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దాన్ని విచారించాలి సాధకుడు.
0: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it.
1: Idi manchi thata anaga manchi sankalpama leka chedu sankalpama ani tachchane gurtinchi chedu sankalpame aina tachchane danni duram cheskovali.
0: He has to inquire into and find out whether this is a desirable thought or an undesirable one. If it is an undesirable one, he has to eliminate.
1: Prarambhamlone ee durbhavamulanu దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్
1: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ నాట్ టు హ్యావ్ థాట్స్ అట్ ఆల్.
1: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
0: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇన్ టు గుడ్ థాట్స్.
1: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇన్ టు వర్క్
1: ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: By this particular process, it is possible to enter into a sacred path.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవటానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవటానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాస్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చినా, ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: ది మూమెంట్ యు గెట్ యాంగర్, ది మూమెంట్ యు బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్, యు జస్ట్ లాఫ్ లవ్.
1: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
0: Or you can go to bathroom and have a cool bath.
1: Inka neeku maroka margam emaina avasaramaithe challan neeru oka glass neeru traagi nee oka pradeshamlo prashantanga kurcho.
0: Still if necessary you can have a cup of cold water and then relax in a cool place.
1: Kopam vachina aa sthanam tachchame nee vadali maroka sthanam nee vellu.
0: The moment you get anger leave that place immediately. Go to another place.
1: ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిల్చుకో.
0: Still you are not been able to control your anger, go and stand before the mirror.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
0: You examine your own form, your own face.
1: చీ, నేనెంత వికారునిమాగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
1: Ee vidhamga kopamunu arikattukovataniki aneka vidhamainaatundi upayamulu untunnayi.
0: There are plenty of ways and methods by which you can control your anger.
1: Maroka upayam emanaga ee kopam vachindi, ee kopamunaku sariyaina reason unda, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారణ చేసి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: వెన్ యూ గెట్ యాంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్, ఆమ్ ఐ హావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైమ్.
1: నా కోపము న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: హీ హాస్ టు గో ఆన్ ఇంట్రోస్పెక్టింగ్ వెదర్ హిస్ యాంగర్ ఇస్ జస్టిఫైడ్, వెదర్ దేర్ ఆర్ జస్టిఫైబుల్ రీజన్స్ ఆర్ నో. ఇఫ్ దేర్ ఆర్ నో జస్టిఫైబుల్ రీజన్స్, హీ ఈస్ గోయింగ్ టు పుట్ సమ్ పీపుల్ టు సమ్ హర్ట్ అండ్ హార్మ్ అకౌంట్ ఆఫ్ హిస్ యాంగర్, హీ ఈస్ గోయింగ్ టు కమిట్ ఎ సిన్ అండ్ దట్ ఈస్ నాట్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: ఇంత ఆలోచన చేయటము, ఎన్ని విధమైనటువంటి పరికరములు మనం తెచ్చిపెట్టుకోవటము, ఇది సామాన్యమైనటువంటి వారికి ఇది అసాధ్యం కనుక మొట్టమొదట కోపం వచ్చిన తక్షణమే నాలుగుకు ఎక్కువ పని ఇవ్వదు.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: Anger weakens in a number of ways any person who
1: is balaheenudu ee vidhamainta sadhanam cheyalekapothunnadu.
0: This weakling would not be able to do any sadhana.
1: Kramakramina ee kopamunu arikattukovatam cheta శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
0: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్,
1: అప్పుడు మనసు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
0: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్ అండ్
1: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ ఎవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ వన్ హస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కానీ, అశాంతికి కానీ, విప్లవానికి కానీ, దుర్మార్గములకు కానీ, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టూ, ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్, ద ప్రాబ్లమ్, ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ఇన్ యువర్ ఓన్ మైండ్, అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేత్యలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది, నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్, ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడా ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెట్టల యొక్క గంధమునకు ఏమాత్రం కూడా భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది, నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హు ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమలనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్, బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యు హావ్ గాట్ గుడ్ యాక్టివిటీ, ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఇస్ ది అథియస్ట్.
1: కనుకనే ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీఈస్ డియర్ టు మీ ఇఫ్ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక, ఆస్తిక నాస్తిక, ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక, ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ మూడికి కూడాను అతీతమైనటువంటి మరొకడు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
0: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈస్ యాస్తిక.
1: ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
0: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖము సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వేర్ ఇన్ వెన్ యూఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ faith in God and pray to him, and when you do not have, when you are happy, you forget about God. This is aastika.
1: Kani aastika anaga kevalamu oka prahladuni vanti vaadu.
0: But aastika stage may be compared to the stage in which you can find prahlada.
1: Idi kevalamu janmato prarambhamainatundi okka pavitra bhavamu.
0: This particular principle కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
1: ఒకరి బోధన చేత కాని, ఒకరి నిర్బంధము చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
0: దిస్ ఆస్టికా స్టేజ్ ఇస్ నాట్ అక్వైర్డ్ ఆర్ నాట్ స్టార్టెడ్.
1: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు కలిగాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మ సాక్షాత్.
1: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్మని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ కంటిన్యూస్లీ హీ వాజ్ ఎంజాయింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది.
0: Therefore, the name Prahlada is totally justified in case of him.
1: Prahlada. Adi Prahlada. Nirantaram kunnu aanandamto undetundi vaadu kanaka ataniki Prahlada ane peru undi.
0: Prahlada means the one who is continuously and continually very happy.
1: Prahlada. Kaada managa aanandam. Aahlada managa aanandam.
0: Aahlada refers to joy or bliss.
1: ప్రాణగా వికాసము.
0: ప్రా రెఫరెన్స్ టు ద బ్లాజమింగ్ ఆఫ్
1: ప్రా పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిది ఇది ప్రపంచము అని.
0: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్.
1: అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
0: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాజమ్డ్ హిస్ హార్ట్ on the basis of ananda bliss.
1: Kanuka nirantaram daiva chintana cheyatam cheta manalo atti aanandam anetundi chejarinettundi.
0: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
1: Mana vachasse mari potundi.
0: Our very splendor will
1: change. Brahmaiva bhavati ani brahma tattvamto ekamaipothundi.
0: Based upon the principle of Brahma with Brahma Bhavati, we'll become one with Brahma itself.
1: Karaka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu prayatnapurvakanga arikattukonataku ponukovali.
0: Therefore in the very first place, in the very primary stage, with a little effort we should be able to control attachment and hatred.
1: Idi anni vidhamulo kudanu manavatvanni raanimpajestundi. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడా మంచిది కాదు.
0: అటాచ్మెంట్ అండ్ హేట్ షేక్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. డిజైర్ అండ్ హేట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్.
1: డిజైర్ అండ్ యాంగర్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: Based upon this, when you start your sadhana, you would be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it would be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th ఆఫ్ జనవరి 2006 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.
1: Dear students, boys and girls,
2: మానవ జన్మం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
2: అయితే ఎంత పవిత్రమైనగా దైవం మానుషైన ఏ అవతారమునందు కూడా మీరు చూసినప్పటికీ దైవము మనిషి రూపంతోనే ఉంటాడు, కానీ ఇంకొక గురువు రూపంలో ఉండడు.
1: Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meer tarinchukodadu.
1: So never think that God has a separate form.
2: మనుషుల కంటే దైవము వేరు లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ అపార్ట్ ఫ్రమ్ ది హ్యూమానిటీ.
2: ఈ మనుషులు ఏ రూపం ధరించాడంటే పంచభూతంతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద సౌండ్, ద స్పేస్, ద వాటర్, ఈథర్ అండ్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిమిట్ విత్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
2: అందుకోసమనే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: దేర్ఫోర్ ఇన్ టోటాలిటీ ద హోల్ థింగ్ ఇస్ కాల్డ్ ఆత్మ.
2: ఆత్మగా దాని రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: ఇట్ ఈస్ నాట్ ద మియర్ ఫార్మ్ దట్ స్టాండ్స్ ఎస్ ఎన్ ఎవిడెన్స్ ఆర్ ద ప్రూఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్.
2: కనుక అట్టి మానవ స్వరూపాన్ని నిరూపించాలంటే మనం కేవలం గ్రంథ పఠనము చేత కాదు.
1: టు డెమోన్స్ట్రేట్ దట్ వీఆర్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ గో బై ద బుక్ ఇస్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: కేవలం మన నడత చేత, మన ప్రవర్తన చేత మనం దానిని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
2: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
2: విద్యార్థి అనగా కేవలం నెగటివ్.
1: విద్యార్థి ది స్టూడెంట్స్ మియర్ ఇస్ నెగటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక దివ్యభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. All that is related to the world and its position. Truly speaking, that which is beyond is educare.
2: Education veru, educare veru.
1: Education and educare are different.
2: Education kevalam physically, mentally manam dani artham chesukovachu.
1: We can understand education physically and mentally.
2: Kaani adi ekkadu chustunnadi.
1: Where from it arises?
2: Krishna Godavari Pinakini Nishwati Sa. Dini perlu, ee sthanam lo puttinevo, ee bhagam lo puttinevo, tani gurinchi chepthu vacharu.
1: In fact, people have been explaining the very birthplace of Krishna Godavari, the rivers that flow incessantly.
2: Adhe vidhamagane, education anechwati paramanchi vacharu.
1: Therefore, education is derived out of this educare, the origin.
2: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
2: కానీ ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క పావం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
1: బట్ ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఇస్ విద్ ఇన్ రిప్రజెంటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
2: ఏ మాట అయినా ఏ పాట అయినా ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్ యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
2: కానీ లోపల అంతర్భావమైన చక్కగా లేకుండా మాట్లాడకూడదు మంచిది.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
2: కనుకనే ఈనాడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ సింప్లీ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్ హిస్ హై పొజిషన్స్.
2: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educator is.
2: లోపల నుంచి వచ్చే భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: The outer action arises because of inner feeling.
2: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: When once we understand that which is latent and immanent, the exterior could be well understood.
2: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: ఓన్లీ
2: అనేక బిల్డింగ్ వస్తూ ఉంటాయి.
1: ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ది ఇమ్మనెంట్ ప్రిన్సిపల్. బట్ అదర్ పీపుల్ గో బై ఆల్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ లైక్ ది అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్.
2: మీరెల్లరూ కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకుని పరులకు తిరిగి బోధిస్తుంటారు.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men. That will not make you worthy of an educated person.
2: BA, MA, BSc, CA, ilanti pedanta pettukunnaru.
1: You have so many degrees like BA, MA and so on.
2: Ivanni elanti ventante kevalam bahyamaina chuti.
1: These are all the degrees acquired in the outer world, external.
2: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
2: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: అండ్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: You should not depend on individuals who teach you different subjects.
2: Meenu you understand chesko deen kosamane realization ante dehamu tana manasu tana buddhi chittamu antakarana ivanni kulunu manasu pai aadharapadali.
1: Therefore it is said realization is beyond which comprises the body, mind and intellect that will take you to the higher altitudes.
2: Deenne త్రిమూర్తులు
1: దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు
2: అనగా సత్వ రజో తమో గుణం.
1: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ అట్రిబ్యూట్స్ సత్వ రజస్ తమో గుణాస్.
2: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
1: ద సాత్విక్ ఇస్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
2: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
1: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
2: Kali, truth and truth, jinga, anni vidhamalu, anni indriyamalu, lobachukunnatvanti yokka, ide satyam.
1: Therefore, the fundamental truth will have total control over all these components of the human being.
2: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: సపోజింగ్ యూఆర్ డూయింగ్ అన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
2: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి వచ్చినవి.
1: ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆల్ దట్ యూ డూ దే రిప్రజెంట్ రజోగుణ ది ఎమోషన్ ఆఫ్ ద ప్యాషన్
2: స్వార్థాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ యువర్ సెల్ఫిష్నెస్
2: పరార్థాన్ని బోధిస్తుంటారు
1: అండ్ వీ జస్ట్ స్పీక్ ఆఫ్ ద స్పిరిచువల్ వాల్యూ
2: కాదు కాదు పరార్థాన్ని ఆధారం చేసుకుని బాహ్యమంత కూడా చేయించాలి
1: సో వీ షుడ్ బేస్ ఆన్ ద స్పిరిచువాలిటీ అండ్ క్యారీ ఆన్ ద ఫిజికల్ యాక్టివిటీ
2: ఇప్పుడు అనేక తీపులు చేస్తుంటారు
1: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్
2: కానీ వీటన్నిటికీ ఏది కారణము
1: వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ ఆల్ ది స్వీట్స్
2: నీ అంతర్భావంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమనే
1: ఇన్ఫాక్ట్ ఆల్ దట్ విచ్ ఈస్ ఎసెన్షియల్ బేసిక్ ఈజ్ ద సీక్రెట్ ఫీలింగ్ విదిన్
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్
2: ఆ ఆధారమే లేకుండా పోతే ఆధారమే లేదు
1: Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn.
2: Daivam okkate.
1: God is one.
2: Ekoham bahusyam annadu.
1: One God assumes many forms.
2: Paramu vere anipatikini, God okkade.
1: There may be plurality or multiplicity, but God is one.
2: Manu alankaram chesinatuvanti oka balbulu anta kudanu prakashistuntayi.
1: We find the illumination because of so many bulbs around. Where from you get them? Because of the current supply, they illumine. It is the current which is responsible for all these activities. Basing on these essentials and the components and the ingredients, we just speak and act. First of all, a human being you should have the steadiness and you should have purity and you should be totally detached.
2: ఇలాంటి మూడు గుణములు చేసినటువంటి వాడే భగవంతుడు
1: God has all these three basic qualities of purity, of that which is beyond the transcendental. Therefore, the title or the name is given basing on his expression or the conduct. We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact it's only one, the divinity, that takes many forms.
2: కనుక మనము చక్కెర అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది చక్కెర
1: ది షుగర్ వేర్ ఫ్రమ్ యూ గెట్ ఇట్
2: ఆ షుగర్ తో ఎన్నో తీపులు మనం చేస్తుంటాం
1: విత్ ది షుగర్ యూ మేక్ సో మెనీ ప్రిపరేషన్స్
2: అనేక రకమైనటువంటి తీపులు బొబ్బట్లు ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంటాయి
1: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్ లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్
2: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటి ఎవరు గుర్తించలేదు
1: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ది బేసిక్ షుగర్ హియర్
2: అట్లే దైవము అంటే అందరూ పూజిస్తారు
1: ద నేమ్ ఆఫ్ గాడ్ వీ వర్షిప్ వీ సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్
2: కానీ హృదయమునే ఈ యొక్క దైవము
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్
2: ఆ హార్ట్ అంతా కూడా ప్రేమతో ఫిల్ చేయాలి
1: His heart should be filled with love.
2: Love lekapothe vadu manushye kadu.
1: One is not a human being bereft of love.
2: Manandaru kuda ippudu panchabhootamunu daivam bhavinchu.
1: Therefore we should consider the five elements as divine.
2: Mottamota pranam.
1: The first one is life.
2: Ee pranam ekkada nunchi vastundi evaru isthunnaru ee sadhanto manam sadhistunnamu
1: Life. who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice? And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? The true will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only. All students are assembled here. What is the basis for all your learning and studies? Through learning, you get very high degrees. Degrees may be different, but the acquisition, learning, is one and the same. So we shall have to find out where from this learning has come. We have got so many names given to this origin. But it is a mistake. It is our illusion. In fact, the only one, the God, the existence. God is present, God is existent. He is God, but he behaves as a human being. Why? When God descends in a human form, the fellow human beings can understand the divinity. Therefore, it is out of this feeling the educare develops. Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger.
2: Temper.
1: We say he has got temper. So who cannot control himself has this temper. Therefore, the one who has got full education is just societal, oriented to the outer world. Therefore, we shall also

0: ఆఫ్ అర్త్.
1: అర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
0: Though it is taken out, extracted of earth, we give it different names.
1: White petrol antaru.
0: We say white petrol.
1: Dark petrol antaru.
0: Dark petrol.
1: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడా ఆ యొక్క లైఫ్ నుంచి వచ్చినవి.
0: Therefore, the good and bad have originated out of the same source.
1: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వము.
0: Therefore, ఆత్మ represents the essential basic oneness of all of the beings.
1: ఈ ఒక ఆత్మ అనే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
0: In fact, when one this ఆత్మ is spelt out, it includes all the vastness of
1: the being. మీరు చూస్తే అందరూ మనుషులు.
0: And if you just watch, you will find all human beings around.
1: ఒకరి ఎందు నూనె, ఒకరి ఎందు నీరు, మరొకరి ఎందు పెట్టరు, ఇవంతా ఉంటాయి.
0: And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గము ఒక్కటే.
0: The path is one.
1: వస్త్ర భేదము వేరు.
0: The cloth is different.
1: వస్తువు ఒకటే.
0: But the yarn is one and the same.
1: శృంగారములు వేరు.
0: The jewels are different.
1: బంగారం ఒకటే.
0: But gold is one.
1: పశువుల వర్ణం వేరు. పాలు ఒకటే.
0: The cows are of different colors, but the milk is same.
1: బ్రతుకు కోసం బహువాదు బుద్ధులు.
0: People struggle for their living.
1: కానీ ఆత్మ ఒకటే, జీవుడు ఒకటే.
0: But the indweller, ఆత్మ, is one and the same.
1: అతనే అన్ని రకాల దేహమును సృష్టించి.
0: God has created different bodies.
1: ఆ సృష్టించిన కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
0: And God has manifested in the form of men and women, and that leads to progeny.
1: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
0: Therefore, the child is a part of both the parents.
1: కనుక మనము ఆత్మతత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
0: Therefore, we should never forget the atmic principle. We should realize it.
1: దేని మర్చినా కూడాను ఆత్మ మర్చకూడదు.
0: You may forget anything else, but not Atma.
1: ఎందుకంటే నీ ఎందుకు కూడా పంచభూతములు ఉన్నాయి.
0: Because five elements are within you.
1: నీ పంచభూతములను ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
0: When all the five elements are united, once they combine, it is Atma.
1: ఓ జపం చేస్తుంటారు నాకు అంత తెలిసి ఉంటారు.
0: One does japam and they think they know everything.
1: కేవలం మాల తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
0: If you just rotate this talisman, japamala, it doesn't mean that you know everything.
1: ప్రపంచ లౌకిక విషయంలో మర్చిపోయినప్పుడే అదే జపమాల.
0: When once you forget all the outer world and worldly matters, then only you can call japamala.
1: కనుక మనము ప్రతి దాని ఎందుకు మూలమును కనుక్కోవాలి.
0: Therefore, we should understand the source, Moola, for everything.
1: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: Therefore, he is a true human being. When once he knows this Moola, the primordial essential base.
1: భగవద్గీత ఎంత చదివిన ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ.
0: You may go through భగవద్గీత number of times and you may say you got it by heart.
1: నేను గొప్ప చదివాని అంటాను.
0: You may call yourself highly educated.
1: ABCD మొదలుకొని
0: రైట్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్ ABCD.
1: భారతం, భాగవతం, రామాయణం అన్ని కూడా తయారవుతున్నాయి.
0: అండ్ యూ నో దట్ దీస్ ఆర్ ద లెటర్స్ దట్ కాన్స్టిట్యూట్ గ్రేట్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత.
1: కనుక ఈ యొక్క ఒక్క భాగం అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతాయి.
0: Therefore, if you understand the essential main part, you will understand all the rest.
1: లేకపోతే మేము ఎందుకు కాలేజీ స్టార్ట్ చేయాలి?
0: Or else, why should we start colleges?
1: మా కాలేజీలో మంచి గుణము, మంచి ప్రవర్తన, మంచి ఆచారం.
0: దట్ఫర్ ఇన్ అవర్ కాలేజెస్ ద క్యారెక్టర్ ద వర్చ్యూస్ ద కాండక్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రతి ఆశకు ప్రతి వంచకు డిజైర్ చాలా ఇంపార్టెంట్.
0: అండ్ వీ ఫైండ్ వేరియస్ లైఫ్ పర్సూట్స్ బేస్డ్ ఆన్ ద డిజైర్స్.
1: ఆ డిజైర్ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రము.
0: In fact, if you do not have this noble desire, you cannot realize anything.
1: కాని ఆ డిజైర్ కూడాను ఎట్టనుకోవాలి, అది కూడా భగవత్ యొక్క సంకల్పమే.
0: You should consider the desire is also the will of God.
1: కనుక స్త్రీ పురుష అనేటువంటిది బాల్య వృద్ధ కౌమారం సౌఖ్యం అనేటువంటిది కేవలం మనం పెట్టుకున్న పేర్లే.

0: మెన్ అండ్ ఉమెన్ ద డిఫరెన్సెస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఎవరైనా సరే చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
0: Therefore, let him be anyone for that matter. When one there is pure heart, he is bound to be successful.
1: అనవసరంగా ధ్యానం అనేది కూర్చొని కన్ను మూసుకుని.
0: People sit in the name of meditation with closed eyes.
1: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
0: And once you close your eyes, you will not be able to see the person in front of you.
1: కనుక నీవు వ్యక్తి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
0: Therefore, vyakti is individual who will comprehend avyakta, that which is hidden.
1: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
0: Therefore, when once you understand clearly, you will know the totality of atma.
1: ఎంత జపం చేసినా ఎంత జపం చేసినా కట్టగడకు ఆత్మ చింతగా.
0: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో, జప ఆర్ తప, ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు
1: హనీ బీస్. బీస్ ఉంటాయి,
0: యు నో ఆఫ్ హనీ బీస్?
1: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
0: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్.
1: అన్ని పువ్వులు వాసన చూస్తుంటాయి.
0: అండ్ ది స్మెల్ ఆల్ ఫ్లవర్స్.
1: కానీ అన్ని స్మెల్ ఆరోగించు.
0: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
0: ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, ద రోజ్ ఫ్లవర్ అండ్ జాస్మిన్.
1: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసన ఎంత కూడా,
0: ఇట్ ఈస్ ఆల్ ది స్మెల్ అవుట్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ విత్ ఆల్ ది అవేర్నెస్ ఇన్ హిస్ కాంటాక్ట్.
1: కనుక మనసు ఈ మూడింటిని మనం చేర్చుకున్నాం కనుకనే మనం మానవులు అయ్యాం.
0: Therefore, we are manavas, human beings, because we have got the mind, manasu.
1: ఈ మూడింటిని మనం మర్చినప్పుడు మనం పరమహంస అవుతాం.
0: When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant.
1: కనుక మనం మనుషులు కాదు, మాధవులం.
0: We are not merely human beings, manushya, but we are madhava, divine.
1: ధవ అనగా ధైర్యము. ధైర్యము
0: means ధైర్యం, కరే
1: సాహసము, నమ్మకము,
0: ఫెయిత్.
1: ఇలాంటి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
0: అండ్ వన్స్ యూ హావ్ దీస్ వర్చ్యూస్, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ మనిషి, హ్యూమన్ బీయింగ్.
1: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
0: సంథింగ్ లైక్ ఎ పర్సన్ హూ నోస్ ది వాల్యూ ఆఫ్ ద డైమండ్ విల్ నో హౌ టు ప్రిజర్వ్ ఇట్.
1: డై మైండ్ మనోనాశనం కావాలి.
0: ఇట్ ఈస్ ఎనిహిలేషన్ ఆఫ్ ది మైండ్.
1: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
0: For everything, manas, mind is necessary.
1: అందుకోసమే మనోమూలం మూలం జగత్.
0: And therefore, mind is the basis, manomoolam, for the whole jagat, the world.
1: ఆ మనసును జయించుకోకుండా అన్ని గుణములనే మాత్రము కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాము?
0: If we do not control the mind, even if you achieve all those things, what for? Where will you reach?
1: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
0: Can that be true diamond?
1: ప్రందరూ కూడా చదివేదంత కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములు ఉన్నాయి.
0: ఆల్ దట్ యు లర్న్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ఆఫ్ మైండ్
1: ఎవరు
0: కూడా
1: పరమహంస ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
0: అండ్ దేర్ ఫార్ నో వన్ షుడ్ ఫాలో ది మైండ్ ఆర్ మనసు.
1: అది తీయని పదములు ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
0: దో ఇట్ హెస్ గాట్ ది స్వీట్ ఫ్రూట్స్ అవుట్ వర్డ్స్, దేర్ ఇస్ బిట్టర్ జ్యూస్ ఇన్ సైడ్.
1: కనుక మనము ఉపయోగమయ్యేటువంటిది మధురమైనటువంటిది మధురమైనటువంటిది మనసు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ యూస్ఫుల్ విచ్ ఇస్ స్వీట్.
1: కానీ ఈనాటి యువకులు అంతా కూడా మనసును మైండ్ అంటారు.
0: బట్ వీ సే ద మైండ్, వీ గో బై ద మైండ్ ఆర్ మనస్.
1: కానీ అది ఏ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
0: And the mind stands for ignorance, ajnana.
1: అది కేవలము చదువు.
0: And that is all chadu or education that we acquire.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలు చెడ్డి వరకు ఉంటుంది అక్షరాలు.
0: అండ్ ఇట్ మే బి వాల్యూమినస్ బిగ్ బుక్స్ దట్ యు మే హ్యావ్, బట్ ఆల్ దే షో ఓన్లీ లెటర్స్ ఏ టు జెడ్.
1: అక్షరాలని తెలుసుకున్నప్పుడు
0: యూ నో ద లెటర్స్,
1: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
0: దెన్ యూ కెన్ నో ది అర్థ, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతుపోతుంటే ప్రయోజనం.
0: Without knowing the meaning, why should you simply read?
1: Veda nechukuntunnaru.
0: You learn Veda.
1: Ananto vai Veda.
0: Ananto vai Veda.
1: Aina Veda manayi antamainatundi yokka sikti kalinatundi Vedamu.
0: Ananta, that represents the vastness, that which is infinite.
1: Nijanga Bhagavad Gita chesinatundi vallu, Bhagavad Gita cheppesinatundi vallu, kevalu artham chesukoni vartinchesinatundi vallu.
0: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
1: Kai understand cheyakunda enta chaduvu chadinappudu prayojanam ledu.
0: Without understanding, basically, after all the education books, reading will be of no value.
1: Idi goppa mahanini rasadi ee education kadu, idi kevalam vedamu ani antuntam.
0: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
1: You like to see and like to see. It is applicable to the Veda, Veda.
0: Whether you like or dislike, Veda is Veda.
1: Kaluka, ilanti Veda manu chadina chuttu vallu, ilanti vidyanu vinachina chuttu vallu, prati manavudu kuda dani arthanni gurtinchi vartinchali.
0: Therefore, all those that go through the Veda, that chant Veda and other books, should know the meaning first.
1: ఈనాడు తనను తాను మార్చి ఏదో విద్యను నేర్చుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిజ్ నేచర్ హిమ్సెల్ఫ్ బట్ హీ వాంట్స్ ఎక్వైర్ నాలెడ్జ్.
1: అది మనిషి యొక్క వీక్నెస్.
0: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
1: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
0: ద మ్యాన్ విత్ దిస్ వీక్నెస్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది ఫండమెంటల్.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రియమైన
0: డియర్ స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్,
1: మీకనే తెలుసు.
0: యు నో ఆల్
1: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
0: యు నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ద ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
0: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అది రూపము అది నామము చక్కగా మనకు బోధిస్తుంది.
0: When once we see the name and the form specifically, you
1: know all are one. అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
0: Though we say all are one, how do you explain it? How is it possible?
1: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
0: We have got the illumination bulbs. We decorate it in the way we want.
1: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
0: బల్బ్స్ మే బి మెనీ బట్ ది సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఆధారమైనటువంటి దాన్ని గుర్తించారు కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
0: బట్ వీ హావ్ ఫర్గాటన్ ది బేసిక్ ఫౌండేషన్ బట్ వీ గో బై ది సపోర్టెడ్.
1: అయితే భౌతికంలో కూడా ఆధ్యాత్మికాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఈవెన్ ఇన్ ఫిజికల్ వరల్డ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక మీరు మొట్టమొదట దైవ విశ్వాసాన్ని కలగండి.
0: Therefore, first develop faith in God.
1: A daiva vishwasam em okadu unte annintiki ikku vishwasam manaku labhistundi.
0: With faith in God, you will develop all the rest of the things.
1: Ee daivam paina bhajyatam esi ee kartavyalu nirvartinchu.
0: Lay all your responsibilities on God and discharge your duties.
1: Appude meeku sarayina vidya abhyasam.
0: Then only you will acquire proper education.
1: Kaluga education ante కేవలం గ్రంథములు పరిచయం చేసుకోవచ్చు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు గోయింగ్ త్రూ ద బుక్స్.
1: ఈ చదువుకు అంత మించిన బియాండ్ ఎడ్యుకేషన్.
0: బట్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ బియాండ్.
1: ఆ ఎడ్యుకేషన్ లేకుండా పోతే బుక్కులు ఏ విధంగా చదువుతారు?
0: వితౌట్ దట్ విచ్ ఇస్ బియాండ్ వాట్ ఫర్ ఆల్ దీస్ బుక్స్.
1: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటిది దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పాడు.
0: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈస్ డివినిటీ.
1: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
0: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
1: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
0: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ విల్ రీచ్ ది ప్రాపర్.
1: కానీ ప్రపంచము బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
0: But the world will know all that is outer, bahya.
1: కానీ గాడ్ ఇన్నర్ భావాన్ని చూస్తాడు.
0: But God will look into the bhava.
1: కనుక ఇన్నర్ భావాన్ని చూడాలి. ప్రతి ఒక్కరు కూడా నేనెవరు నేనెవరు అయ్యా హు ఆర్ యు ప్రశ్నిస్తాం. కానీ హు ఆర్ మై ఎవరిని ప్రశ్నిస్తాం.
0: సో ఇన్నర్ ఫీలింగ్ భావ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ గో ఆన్ క్వశ్చనింగ్ హు ఆర్ యు బట్ హ్యావ్ యూ ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హు ఆర్ మై
1: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ నోయింగ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హూ ఎమ్ ఐ.
1: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐఆమ్ యు ఆర్ యు అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
0: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యు ఆర్ సో అండ్ సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కనుకనే మనం మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
1: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ వన్నెస్ ఈజ్ ద ట్రూ ఎస్పిరెంట్ ది సాధక.
1: షీఈ్ మై మదర్ హీఈ్ మై ఫాదర్ అని ఈ విధంగా ఫాదర్ మదర్ ఈ రిలేషన్షిప్ పెట్టు కేవలం మనసుకు మాత్రమే సంబంధం.
0: దేర్ఫోర్ వెన్ యూ కాల్ సో అండ్ సో యువర్ ఫాదర్ don't say your mother, that is all based on the physical relationship.
1: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెచ్చుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమే లేదు.
0: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
1: కానీ నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను ప్రధాని రామయ్యను లక్ష్మయ్యను అని ఎందుకు చెప్పింది పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
0: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
1: Ramaya anukunnappudu Ramaya
0: then once your name is Ramaya you should act like Rama.
1: Ukaraka oka bidda undinadi,
0: there was a child,
1: a bidda pendi kavalani koyindi,
0: and the grown up daughter is to be married later.
1: Indana desi chupichadu,
0: all have been shown to her.
1: He is not good, his nose is సొట్ట కన్వీన్స్ అని ఈ రకంగా ఒక తప్పులు పెడుతూ వచ్చారు.
0: హి హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీవన్, షీ హాజ్ బీన్ పాయింటింగ్ అవుట్ ది మిస్టేక్స్ ఇన్ అదర్స్ ఇన్ దేర్ ఫామ్.
1: కానీ ఎవరు వచ్చినా కానీ నీ యొక్క వాంఛని తీర్చుకోవడం
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ సాటిస్ఫై యువర్ డిజైర్.
1: కానీ దీన్ని కూడా చూసి చేసుకుంటే అన్ని విధాల జీవితం అంతా కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు.
0: అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ ది బేసిక్ ప్రిన్సిపల్ you'll have eternal happiness throughout your life.
1: Pramda students unto unnaru,
0: here all students are here.
1: Kani students andaru students e kani okoko subject teeskuntaru.
0: All are students but each one has got his own subject.
1: Kani patti maaru MA pass chesaru,
0: but everyone has passed MA.
1: MA ante diniki artham emiti?
0: What is the meaning of MA?
1: ఆ ఎంఏ అనేటువంటి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
0: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
1: కనుక చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
0: సో ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
1: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకొక అనుకుంటాను.
0: One may say, I'll get through BCom and go to America and take up some job.
1: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
0: And we have got more outer desires, more and more.
1: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
0: So every hand should have only one bangle. That's what Swami tells.
1: కానీ రెండు మూడు ఉంటే సర్దుబాటుంటారు.
0: And when you have 2 to 3 bangles, they make sound.
1: Kanuka prati manavudu kodu ekoham bhavasyam ke manasto undala.
0: So everyone should have single pointed mind.
1: Okay, pehle namakam ravalante vaani poorthiga nammali.
0: So we should have total faith. In fact,
1: al chukekunda kevalam bumps vidhanga undute adi pichi vaalukuntaru.
0: Without faith, if we have got bumps and gems, it means we are mad.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దిస్ కరెక్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్.
1: కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వాడు అనేక భావంతో ఉన్నాడు.
0: వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్, సో మెనీ ఐడియాస్.
1: ఈ డిజైన్స్ వేరు వేరు అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
0: When there are so many desires which are different, we cannot understand this oneness.
1: కొంతమంది అన్నింటిని చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
0: Some combine all, make into a gold. And it may be, the jewels may be quite different, but basically the gold is one.
1: కనుక మనం పూర్తిగా మంచి వారిగా ఉండాలి.
0: Therefore, we should be good in every way.
1: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మకు.
0: Therefore, we should know the meaning and act accordingly so as to become a true human being. Embodiments of love.
1: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమే.
0: It is the same love present in everyone.
1: ఒక రైటు ఎంతమందికో దాన్ని ప్రకాశిస్తుంది.
0: In fact, one light will give illumination light to so many people within.
1: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోవాలి, ఉదయాన్ని ఒకే బల్బుగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్, దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
1: దాని నుంచే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయ్యాయి.
0: అండ్ దెన్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ దట్ లవ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్, ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ద
1: రెస్ట్. చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాటు చేస్తుంటారు.
0: అండ్ వీ ఫైండ్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే నో వాట్ లవ్ ఇస్, దే షుడ్ బి యునైటెడ్, దే షుడ్ బి వన్.
1: ఆ యూనిటీ ఉన్నప్పుడే ప్యూరిటీ బయలుదేరుతుంది.
0: యూనిటీ దేర్ డెవలప్స్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఉన్నప్పుడే చివరి వెల్త్ వస్తుంది.
0: వెన్ దేర్ ప్యూరిటీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఆ ప్యూరిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది.
0: దేర్ ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ లవ్ విల్ డెవలప్ దిస్ యూనిటీ. And thereafter the purity.
1: ఆ భేదం వేరు వేరు ఉండినప్పుడు అన్ని డిఫరెన్సెస్ వస్తుంటాయి.
0: When there is variation, the variety, there will be number of differences.
1: కనుక విద్యార్థుల మీరు చదివి చదివినంత మాత్రమే డిగ్రీలు పొందినంత మాత్రమే మాకు సంతోషం లేదు.
0: By simply acquiring knowledge, by studying here, by earning degrees, we will not be happy.
1: కానీ బయట కూడా ప్యూర్గా ఉండాలి, లోపల కూడా అంతా బహిష్ట.
0: You should be happy. You should be pure outward. You should be pure inward also.
1: Whatever manchi vaadu ellipothunte chaala manchi vaadu chaala manchi gunamu manchi edi maatladu edi cheppedi thaku thaku tochinattuga thanu nadchukuntadu evar jorike podu ane varnistaru.
0: People say so and so is a very good boy and he doesn't interfere with anybody. He minds his own business. That's how people praise him.
1: ఆ విధంగా ఏ కారణం తెలుసుకోవాలి?
0: హీ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: ఏకోహం బహుశ్యాము, అతని నుంచి ఎన్నైనా మనం చేయొచ్చు.
0: ఫ్రమ్ దట్ పర్సన్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్, అటైన్డ్.
1: కనుక మన ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి.
0: దెర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: ప్రవర్తన పురస్కరించుకొని మానవుని పేరు మంచి.
0: సో మ్యాన్ గెట్స్ ద నేమ్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ది అంబియన్స్ సరౌండింగ్స్.
1: కనుక మనము మంచి పేరు సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు చాలా మంచి అని చెప్తారు.
0: యు ఆర్ ఎ బ్రహ్మచారి సెలబ్రేట్, యు ఆర్ గుడ్, దట్స్ వాట్ పీపుల్ సే.
1: నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాడ రౌడీ అంటారు.
0: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్ పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో ఈజ్ అ రౌడీ.
1: కాబట్టి రౌడీ అని
0: So no one should get this title, rowdy.
1: Good boy.
0: Get a good name. Everyone should say you are a good boy.
1: Good name and a person.
0: When do you get good name?
1: Good work, good water, good tea, good taste. Good dinners.
0: People say you are a good boy when your thoughts are good, when your behavior is good, when your conduct is good.
1: Kani good ante koti yagani kuda untundi.
0: But good in Telugu is yag. It shouldn't be like that.
1: చింతన కలిగినటువంటి వాడికే ఆ చింత.
0: It's only with cheap behavior people act like that.
1: ప్రేమ స్వరూపుల
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే, మీ అందరూ ప్రేమ ఉంది. ప్రేమ లేని మానవుడు లోకంలో లేదు.
0: You are all embodiments of love. There is love in everyone. There is no human being without love.
1: కానీ చాలా మంది వివేకులు అతను కేవలం హెడ్ వాడు.
0: బట్ ది పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ దే గో బై ది హెడ్ ఓన్లీ, దే డోంట్ కన్సిడర్ ద లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తెచ్చితే మనకు హృదయాలు చేయదు, తెచ్చినవన్నీ గాల్లో చేరిపోతుంది.
0: డోంట్ బాదర్ ఇఫ్ ఎనీ వన్ అక్యూజెస్ యువర్ బ్లేమ్స్ బ్లేమ్ యూ, ఆల్ దట్ విల్ రీచ్ గాడ్.
1: కానీ చెప్పే వాడు తగ్గించుకుంటున్నాను అది సరి సాత్వికం.
0: ద ట్రూ సాత్విక్ క్వాలిటీ లైన్స్ ఇన్ లివింగ్ అకార్డింగ్ టు ద ప్రామిస్ గివెన్.
1: అందరూ కూడా తెలివితేటలు కలిగి ఉండాలి.
0: All students should have this intelligence.
1: Ah, sincerely, it should have character.
0: And it's full, it should be full of character.
1: Appe atiruki good names.
0: Then only you will get a good name.
1: Vivekananda chudandi enta idiga unnadu kaani kattagapatiki kalaku bhema karindi.
0: You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded.
1: Kaani ade bhavanto జీవితం చెప్తుంది.
0: లేటర్ హియర్ ప్రొసీడ్ ద రైట్ డైరెక్షన్ సో దట్ యూ బికమ్ యూ కుడ్ బికమ్ వెరీ నోబుల్ అట్ ది ఎండ్.
1: ఫెయిత్ ఉండేటప్పుడు ఎంతైనా సాధిస్తుంది.
0: విత్ ఫెయిత్ యూ కెన్ అటైన్ ఎనీథింగ్.
1: కాబట్టి మీరందరూ కూడా దైవ ప్రార్థన చేయండి.
0: సో ఆల్ ఆఫ్ యూ ప్రే టు గాడ్.
1: ఇది రూపుపోతేనే దాన్ని తీసి పారేస్తే.
0: డోంట్ లిమిట్ యువర్ రూమ్స్ ఓన్లీ అండ్ గివ్ ఇట్ అప్ లేటర్.
1: ఆ విధంగా మీరు జీవిస్తారంటే మీ గురించి మాకు
0: వెళ్ళి. ఇఫ్ యూ లివ్ ఇన్ ప్రేయర్ రియలీ దట్ ఈస్ ద ట్రూ థింగ్ విచ్ యూ షుడ్ డెవలప్.
1: ఐ వాంట్ దట్.
0: ఐ వాంట్ దట్. భగవాన్ వాంట్స్ యూ టు ప్రే.
1: మీరందరూ కూడా ఏకత్వంగా ఉండి,
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ బి యునైటెడ్,
1: తల్లి పిల్లలుగా ఉంటుంది,
0: అండ్ యూ షుడ్ బి గుడ్ చిల్డ్రన్.
1: మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: అండ్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది తెచ్చేప్పుడే మాకు కాలేజీ పెట్టినందుకు సార్థకం అవుతుంది.
0: వెన్ యూ ఆల్ గెట్ ఎ గుడ్ నేమ్, దెన్ ఓన్లీ ది పర్పస్ బిహైండ్ ఫౌండింగ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ బై భగవాన్ విల్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
1: ఎప్పుడు మేము వెంటనే వెంటనే ఇంటెలిజెంట్ ఉంటాము.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్తు లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
0: సో భగవాన్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ డివోషన్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ డివోషన్ విత్ ఎవ్రీ వన్ అరౌండ్.
1: అనే నాకు సంతోషం.
0: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ.
1: అందుకోసం ఇది ఉత్తరాయణం.
0: దిస్ ఇస్ ఉత్తరాయణ.
1: ఉత్తమ కాలం.
0: దిస్ ఇస్ నోబుల్ టైమ్. ఉత్తమ కాలం.
1: పవిత్రమైనటువంటి కాలం.
0: ఇట్ ఈస్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
1: ఈనాడు మీరు మంచి భావాలను కలిగి ఉంటుంటే తప్పక భవిష్యత్తులో మంచి పేరే వస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ ఆల్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ నౌ, యూ విల్ గెట్ గుడ్ నేమ్.
1: ఖండితంగా అది చిక్కే చిక్కుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇక ఫేమస్
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ఇంత సేవ ఇచ్చినందుకు చాలా విచారంగా ఉంది.
0: భగవాన్ ఇ ఫీల్ సారీ దట్ హీ హస్ గివెన్ యూ స్ట్రెయిన్.
1: మిమ్మల్ని చూసినంత మాత్రమే నాకెంతో ఆనందము.
0: భగవాన్ ఇస్ బబ్లింగ్ విత్ జాయ్ యాజ్ హీ సీస్ చిల్డ్రన్ స్టూడెంట్స్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: కాబట్టి మీ హ్యాపీనే.
0: దేర్ఫోర్ దిస్ హ్యాపీనెస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్, సెంటర్ ఆఫ్ డివినిటీ.
1: మీరు ఎప్పుడు కూడా విచారమైనటువంటి పెట్టుకోకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ.
1: అయ్యో ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, ఎట్లా తెలియదు, పాస్ అవుతారా కాదు, ఈ సందేహాన్ని ఏమాత్రం చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ వరీ అబౌట్ ఎగ్జామినేషన్స్. నెవర్ డౌట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: ఏమైనా దాని లోపల తాను పుట్టించినటువంటి భావాన్ని మనం రాస్తాం.
0: రైట్ వాట్ ఆల్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ దట్ వాట్ ఆల్ విద్ ఇన్.
1: అప్పుడు తప్పక మీరు మంచి వారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్లీ గుడ్.
1: అందరూ మంచి సోదరులు.
0: In fact, all of you should move intimately like brother.
1: Bhajana bina sukha shanti nahi. Bina sukha shanti
2: nahi. You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 6th September 1996. ఇన్ దట్ స్ట్రీమ్ ఆఫ్ విజ్డమ్ భగవాన్ లెట్ ఫ్లో దట్ డే హి రివీల్స్ ద మిస్టీరియస్ ఫార్మ్స్ ఇన్ విచ్ డివినిటీ మేనిఫెస్ట్స్ ఇన్ ద యూనివర్స్. హి ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద ఎసెన్స్ బిహైండ్ ద ఫిలాసఫీస్ ఆఫ్ ది 3 గ్రేట్ సేజెస్ ఆదిశంకరాచార్య, రామానుజాచార్య అండ్ మధ్వాచార్య.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే, కాని అనేక రూపనామములతో కూడినటువంటి యొక్క ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవులు యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వముని మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we will understand the same thing will be of different names and forms and used.
0: Vittanam okkate.
1: The seed is one.
0: Kani skandam veru.
1: But the stem is different.
0: Branches veru.
1: Branches are different.
0: Kommalu remmalu veru.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poolu veru.
1: Flowers.
0: Kayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And fruits are different.
0: Ivanni ikkudunu vividhamainatundi roopa naamamu chethi kaligi vividha roopamulu chetha viniyogam garu jarugutundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way.
0: Kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi kaaranalu manam vicharinchali.
1: For this we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్, ఉపాదాన కారణ, is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కాని మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: కుండలు పగిలినంత మాత్రమున కుమ్మరి వాడి పగలలేదు.
1: Pots may break, but not the potter.
0: కాని మట్టి వేరు రూపమును పొందలేదు.
1: Mud will not take another form.
0: అదే విధముగానే
1: likewise
0: ఒక హారం ఉంటుండాలి, ఆభరణము.
1: Here is an ornament.
0: ఈ ఆభరణము ఒక కార్యము.
1: This is in effect.
0: దీనికి కంసలి, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్, ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: కానీ నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మర లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulu chestuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఈ కుండలు మాత్రమే useful and useless.
1: Only the pots at one time useful and useless.
0: దుర్వినియోగము.
1: One is the use, the other one.
0: ఈనాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటారు.
1: Divinity operates with all these five attributes.
0: Paranama managa idi vaikuntha nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntha managa kuntitam kaanatunte vaikuntamu maarpu lenatunte vaikuntamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamamto untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డెయిటీస్, ఏంజెల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: ఇస్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: హౌఎవర్ దిస్ వ్యూహానామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డేటీ.
0: అందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టోరీస్.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుటింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకమునకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక నీ వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ వుడ్ బి సీన్.
0: విభవనామము విభవ.
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించడము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ వీ నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచముతో ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము.
1: Vibhavanama is the aspect of the divinity that will have a kind of association with this world.
0: Durgunamulanu duralochanalanu duschintalanu dushtulanu sarayina margamlo nilipi pravesha petti satchintannu sadaacharamlu satpravartanalu satchintannu variki andincheetuvanti avataramule ee vibhavanamamu yokka perlu.
1: Vibhavanama is the divine himself who corrects all the wicked thoughts, wicked thinking, wicked feelings, so that one would develop the pious thoughts and good feelings.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివే.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు భగవంతునికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది.
1: The fourth one.
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామము.
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: దాని పేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈజ్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటుంది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్ లిసన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్ one will not be able to believe.
0: కృతయుగములో ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatundi shariram kudanu inta chinnadiga undetundi kaadu.
1: The physical body is not so.
0: Ajanubahulainatundi varu.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetundi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృతయుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అష్టపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము, ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటిది.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దేర్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
0: ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడా ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply
0: then. అమ్ములంత సగలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding, it lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగము లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్, వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగం మనకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ వాస్ ది ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంతా కూడా గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడా ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగం
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఇస్ నాట్ ది ధర్మ నార్ ధన, ఇట్ ఇస్ దయమూలం.
0: ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయ అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ ఇస్ నో కంపాషన్.
0: కనుకొని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
0: బుద్ధ జైన మతములంతా కూడా ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: కాలడి శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని ప్రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్ దేర్ ఇస్ బిట్టర్ హేట్రెడ్ బిట్వీన్ పీపుల్.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: డ్యూ టు దిస్ అబ్సల్యూట్ హేట్రెడ్ ఓవర్ దేర్ ఈ ఐకమత్యం
0: పోవటం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: డ్యూ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు ఆనాటి మహావేదాంతులు ఆనాటి చదువరులు ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్ స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamul paina vishwasamu shastramul paina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and Shastra, sacred text.
0: Aa samayam lopana deeni uddharinchetunti varu okaru kavali.
1: There should be

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేర్ ఎస్ విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times we find the descent to the Lord.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus కూడాను,
1: Jesus
0: మొట్టమొదటి I am the messenger of God అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతరు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dootalu.
1: Yamadhuta
0: avadhutalu rakshincheetvanti dootalu.
1: Avadhuta protects.
0: Kalukuni I am the messenger of God annadu motta motta.
1: So Jesus declared I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated I am the son of God.
0: Anaga emti, భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: The two types of
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is అవధూత, the second is యమదూత.
0: యమదూత హింసించేటువంటి దూతలు.
1: యమదూత
0: అవధూతను రక్షించేటువంటి దూతలు.
1: అవధూత

0: అండ్ సెంటిమెంట్.
1: అప్పుడే ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దట్ మూమెంట్ హి సెడ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: ఇంకా ఆ ఆస్తి తనకు ఎప్పుడు లభ్యమైపోయిందో ఇంకా తండ్రికి ఏ ఆస్తి లేదు, అంతా కొడుకు అప్పచెప్పాడు.
0: When once he inherited all the property, ee
1: satyanni gurtinchukunnadu,
0: he recognized this.
1: Andulo unnadi, indulo unnadi, adi aatma okkate sarvaatma bhavamu.
0: He could know that the divine principle is present over there and here also.
1: Appudu I and my father are one annadu.
0: Then he stated, I and my father are one.
1: Ide vidhamga Persian language lo kudanu,
0: the same thing in Persian language,
1: motamota varu kudanu dootagane vachesaru.
0: They too came down as messengers.
1: Hazrat Muhammad aa oka dootaga vachadu.
0: He came as a messenger.
1: Appudu ayana em anipadu?
0: What did he say?
1: I am in the light annadu.
0: He said, I am in the light.
1: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపల నేను జీవిస్తున్నాను అన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
1: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
1: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
0: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
1: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
1: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
0: Light is not outside.
1: Adi,
0: light is in me.
1: Reflection of the inner being. Lopunnatuvanti light naaku bayata dari chuptundi adi.
0: Therefore is the inner light that shows you the way outside. Reflection
1: ee vidhamainatuvanti yokka dinni abhirudhi gavinchukuntu raga last lopala I am the light annadu.
0: He progressed in this ideology and finally declared that I am the light.
1: I am in the light is in me, I am the light.
0: I am in the light is in me, I am the light.
1: ఇవన్నీ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతం కింద చేరినటువంటివి.
0: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
1: శంకరుల వారు అద్వైతాన్ని జగత్తుకు చాటించాలని చెప్పిన ఉద్దేశంతో మొట్టమొదట తాను ఒక దాసుడిగా భావించుకుంటూ వచ్చారు.
0: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
1: అయితే
0: however,
1: దురదృష్టవశాత్తు శంకరులు పుట్టిన తర్వాత 3వ సంవత్సరం లోపలనే శివగురు తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
0: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
1: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
1: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
0: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
1: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
0: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన to your son.
1: ఆ కాంతియే మాట్లాడింది.
0: That light spoke that way.
1: అదే, the light is in me.
0: That's what is meant when we say the light is in me.
1: చాలా తొందరపాటు పడి త్వరత్వరలో 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
0: He was surprised and he hurriedly performed ఉపనయన in 3 days time.
1: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
0: This boy started chanting Gayatri Rama.
1: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
0: ఫాదర్ డైడ్ వెన్ హీ వాస్ ఏజ్డ్ 3.
1: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
0: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
1: అప్పుడు మొట్టమొదట
0: అట్ దట్ టైమ్
1: ఒక గురువు దగ్గర నిద్ర ప్రవేశపెట్టింది.
0: హీ హాస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
1: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
0: The teacher taught him all
1: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
0: శంకరా కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
1: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
0: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
1: ఈ బిడ్డ చాలా స్పెషల్.
0: దిస్
1: సూపర్ స్పెషల్.
0: ఇట్ డస్ లైక్ దిస్. శంకరా ఇస్ సూపర్ స్పెషల్.
1: ఏ విధంగా ఒక్కతూరి చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
0: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
1: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
1: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
0: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
0: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్, ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
1: పిల్లవాడు చెప్పాడు.
0: బాయ్ సెడ్,
1: నాకు వివాహం అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
1: నేను సన్యసించాలని చెప్పిన ఆశపడుతున్నాను.
0: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
1: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికే అర్పితం చేయాలనుకున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.

0: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ, ఇస్ నాట్ మై వెల్త్ ఈదర్.
1: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్, ఇస్ గాడ్స్ పవర్.
1: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
0: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ టు గాడ్.
1: వివాహం అక్కర్లేదన్నాడు.
0: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ, హి సెడ్.
1: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
1: చాలా ఏడ్చింది తల్లి,
0: మదర్ క్రై.
1: ఆర్యాంబ చాలా బాధపడింది.
0: షీ ఫెల్ట్ వెరీ
1: సాడ్. అది లోకంలో సహజమే,
0: క్వైట్ నేచురల్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
0: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: వెనకనే పోతున్నాడు, అమ్మా నాకు ఆగ్నేయి, నాకు ఆగ్నేయి, నాకు ఆగ్నేయి.
0: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్, మదర్ పర్మిట్ మీ, పర్మిట్ మీ, షీ సెడ్.
1: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
0: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
1: కానీ ఆమె పట్టు వదలలేదు.
0: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
1: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుంకాడు.
0: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్,
1: దూరం పోయిన ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
0: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
1: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞేయమని చెప్పని కోరాడు.
0: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్, మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
1: మింగుతుండాది, మింగుతుండాది, నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
0: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సే.
1: అప్పుడు తల్లి, నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొక.
0: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
1: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
0: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
1: నాకు ఒక ముసలి మింగింది.
0: ఐఎమ్ స్వాలో.
1: ఏంటి ఈ ముసలి?
0: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
1: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఇస్ ఫాలోయింగ్ మీ.
1: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
0: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఇస్ గోయింగ్ టు స్వాలో మీ.
1: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
0: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి అసెటిక్, నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు మ్యారీ హిమ్.
1: కనుక నాకు సన్యాసం తీసుకుంటాను. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
0: Sanyasa, asceticism doesn't mean change of dress.
1: Buddhulu maratame.
0: One should change the mind, thought.
1: Appudu talliki namaskarinchukoni.
0: And then he namaskar to mother.
1: Aa 16 samvatsalo illu vadalaadu.
0: He left home at the age of 16.
1: Kaani talli oka pramana anuga vaagdanam ivvanu korindi.
0: Mother wanted him to make a
1: promise. Na antha samayamlo maatramu ninnu okka thuri nenu choodali kanuka neevu raavali ani.
0: And she wanted her son to come to her when the end approaches.
1: Aanaadu ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ప్లేన్లు లేవు. ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
0: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్స్ ఎవర్.
1: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
0: హీ విజిటెడ్ ఆల్ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు, శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఆల్ ది స్కాలర్స్ of Vedas and Shastras, and he defeated
1: andarki oke oka advaitamu.
0: He taught them only non dualism.
1: Meeru bhinnanga bhavistunnaru.
0: Don't go by diversity.
1: Aakaramulu bhinname.
0: Their forms are different.
1: Meeku talalu bhinname.
0: Heads are different.
1: Kaani hrudayamlu okkate.
0: But the heart is
1: spiritual. Adane daivattamu.
0: That is divinity.
1: Cherukulu enno cherukuluga undachunu. Anni cherukulu nunchi vacheetundi rasamu cheruku rasam okkate.
0: There may be many sugar canes, but the juice is one and the same.
1: Karukune atti చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
0: ద జ్యూస్ ఆఫ్ ది షుగర్ కేన్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఎస్ ది ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దిస్ హీ డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
1: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
0: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్టరన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
0: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
1: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక ప్రయాణం చేశాడు.
0: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
1: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
0: Ultimately convinced all pandit scholars.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Only one that exists, not two.
1: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
0: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
1: కేవలం రూపనామం మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
1: అన్నిటికీ ఆధారమైన మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్, ద సెంటర్.
1: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ ద ప్రైమల్ బేసిస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
1: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆర్ ఆర్నమెంట్.
1: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టును చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ మడ్ యు కెనాట్
1: మూలాధారము.
0: వితౌట్ మడ్ యు కెనాట్ హావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దాట్స్ ద బేస్.
1: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
0: దాట్ ఈస్ ది ఎఫెక్టివ్ ప్రిన్సిపల్.
1: అది మహమ్మదస్ అనుకోండి, లేకపోతే హిందువు అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
0: You may think of any religion, Islam or Christians or
1: Jews. వేరు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
0: Names are different, God is one and the goal is one.
1: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: నాన్ డ్యుయలిజం డాక్టరీన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
1: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరైజింగ్ గా చెప్పారు.
0: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయలిజం.
1: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చూతరు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు. అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము, అది అద్వైత మతము.
0: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్
1: డ్యుయలిజం. మతం అనగా ఏమిటి అనుకున్నారు?
0: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
1: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
0: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
0: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
1: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 32,
1: చాలా చిన్న వయసు,
0: అట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్
1: తాను వచ్చిన పని అయిపోయింది.
0: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
1: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
0: ఇన్ ఫ్యూచర్ యు హావ్ టు ప్రొపగేట్.
1: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
0: దెన్ హి కలెక్టెడ్ 5 లింగాస్.
1: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
0: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
1: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశారు.
0: అండ్
1: కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
0: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర, హీస్ మేడ్ ది హెడ్ దేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడలంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశంలంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు.
0: శంకర మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేషన్ ప్రివైలింగ్ అట్ ద టైమ్.
1: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ ఇఫ్ దే వర్ రిటన్ బై శంకర.
1: విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే.
0: విద్యారణ్య ఆల్సో ఇస్ హిస్ డిసైపుల్.
1: కట్టగడిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
0: అల్టిమేట్లీ దే వర్ నెవర్,
1: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుందో.
0: దే కాంట్రాడిక్టెడ్ ఈచ్ అదర్.
1: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
0: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: కట్టకడపటికి ఒక్కడు నిలిచాడు.
0: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
1: అతనే మాథ్యూ.
0: హీస్ మాథ్యూ.
1: అతను ట్యాక్స్ కలెక్షన్.
0: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
1: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
1: మొట్టమొదట చేరినటువంటి వాడు పీటర్.
0: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఇస్ పీటర్.
1: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
0: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
1: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటు పడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశాలన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
0: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఇస్ బ్రాట్ డౌన్.
1: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను, విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర, బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
1: ఇతను ఏమన్నాడు? శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
0: He said this non-dualism is the sugarcane juice which is uniform.
1: ఈ షుగర్ కేన్ జ్యూస్ని ఎంతకాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
0: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
1: ఇది శాశ్వతం కాదు.
0: ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
0: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
1: ఇది అమృత రసం కాదు. ఇది
0: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
1: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
0: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సో యాస్ టు బి టోటల్లీ స్వీట్.
1: రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
0: దేర్ఫోర్ వెన్ షుగర్ కేన్ జ్యూస్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ షుగర్ యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
1: బియ్యపిండిలో వేసుకోండి తీయ వస్తుంది.
0: రైస్ ఫ్లో
1: పిండిలో వేసుకోండి తీయ, బేడల పిండిలో వేసుకోండి. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
0: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
0: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
1: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
1: కనుకనే షుగర్ రసం అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు.
0: దేర్ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
1: మూడవది ద్వైతము.
0: థర్డ్ వన్ డ్యువలిజం.
1: ఇతనే మధ్వాచార్యుడు.
0: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఫౌండర్ స్కూల్స్
1: పెట్టాడు.
0: మధ్వాచార్య
1: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
0: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
1: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
0: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
1: దేవుడా
0: ఈట్ ది షుగర్.
1: షుగర్ నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
0: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
1: నువ్వు భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
0: మేక్ మీ సో యాస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
1: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మార్చుతావు?
0: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్?
1: తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడుగా తయారవుతాను.
0: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ ది స్వీట్నెస్.
1: అంతవరకు మాత్రం కాదు.
0: నాట్ దట్ ఫార్మ్.
1: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి.
0: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్ పాత్.
1: ఎన్ని తపస్సైనా చేయండి.
0: ఆర్ పెనన్.
1: ఎన్ని యోగములైనా చేయండి.
0: ఆర్ స్పిరిచువల్
1: ఎన్ని జపములైనా చేయండి.
0: ఆర్ జపం.
1: ఎన్ని ధ్యానములైనా చేయండి.
0: మెడిటేషన్.
1: ఎన్ని గ్రంథములైనా చదవండి.
0: గో త్రూ బుక్స్.
1: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
0: యట్ యూ విల్ నాట్ హ్యావ్ అథారిటీ. యూఆర్ నాట్ క్వాలిఫైడ్.
1: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
0: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
1: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
0: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు.
0: దెన్ మధ్వాచార్య
1: ఏ హృదయమును సగితి ఓయిసే నాకు.
0: ఓ గాడ్ దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ.
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: ఓ లార్డ్ ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: టు వర్షిప్ యువర్ ఫీట్ వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు.
1: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
0: ఇట్ ఆల్
1: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు. ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను.
0: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
1: అప్పుడు
0: దెన్
1: భగవంతుడు ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
0: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్ హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
1: భావం తద్భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
1: భగవంతుడు ఎప్పటికీ మారడు.
0: గాడ్ విల్ నెవర్ చేంజ్.
1: నీ యొక్క భావంలే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: నీటికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
1: గాలికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
1: ఏమీ లేదు.
0: నో ఫార్మ్.
1: భగవంతుడు కూడా అంతే.
0: ఆల్సో గాడ్.
1: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
1: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
0: వెన్ ది ఎయిర్ ఈస్ పంప్డ్ ఇన్ టు ది ఫుట్బాల్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
1: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
0: వెన్ ది ఎయిర్ ఈస్ పంప్డ్ ఇన్ టు ది బెలూన్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
1: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
0: యాజ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది టంబ్లర్
1: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
0: యాజ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది ట్యాంక్ సో ఇస్ ది ఫార్మ్ ఆఫ్ వాటర్.
1: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
0: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్.
1: రూపమే అతి రూపమే భగవంతుడికి భేదములు లేవు.
0: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
1: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ ఫార్మ్ ద డివోటీ వాంట్స్ గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
1: రూపధరం శాంతం సర్వనామధరం శివం.

0: సర్వరూపధరం శాంతం.
1: భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
2: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం,
1: అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
2: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఎవరతను?
2: విసి
1: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
2: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్
0: అద్వైతం,
2: నాన్ డ్యువల్.
0: సత్యం
2: ట్రూత్
0: శివం సుందరం,
2: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే. మరి
2: దో దే అపియర్ టు బి త్రీ, బట్ ఆల్ దేర్ వన్ అండ్ సేమ్.
1: సత్యమే సుందరము,
2: ట్రూత్ ఇస్ బ్యూటీ.
1: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
2: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
1: అసత్యానికి బ్యూటీ ఉండదు.
2: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
1: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
2: దేర్ విల్ బి అట్రాక్షన్, బట్ దేర్ విల్ నో బ్యూటీ.
1: కాబట్టి సత్యం,
2: సో ట్రూత్
1: అదే సుందరం,
2: దట్ ఇస్ బ్యూటీ.
1: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
2: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
2: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
1: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
2: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
1: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
2: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్
1: అరిస్టాటల్. చెప్తూ వచ్చాడు ప్లేటోకు
2: అరిస్టాటల్ టాట్,
1: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం శివం సుందరం.
2: హి సెడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సేక్రెడ్ టెక్స్ట్, ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం శివం సుందరం, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
2: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
2: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
1: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
2: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
1: మానవుడు మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
2: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
1: మానవుని యందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
1: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
2: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
1: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు, కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
2: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
2: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు డివినిటీ. మానవుని
1: మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
2: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ values, how does he know?
1: ఉట్టికి తనమ్మ స్వర్గానికి ఎక్కిందా?
2: The one who cannot climb up the little stair, how do you expect him to
1: be the heaven? తను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
2: He is not able to know the human quality. దైవ
1: గుణం తెలుస్తుంది.
2: How does he know the divine?
1: కనుకనే మొట్టమొట్ట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
2: First we should make every effort to know human values.
1: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
2: Then it's quite possible and easy enough to know.
1: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
2: Everything is possible to know easily.
1: కనుక మొట్టమొట్ట మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Govindam, bhaja Govindam. Bhaja Govindam.

ಹಿರೇಕ್ಕತಿ ಉತ್ತೂಂಕರಣೇನ ನಹಿ ನಹಿ ಹೇಕ್ಕತಿ ಉತ್ತೂಂಕರಣೇನ

0: త్రిత మానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇంటూ మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontamandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vari vari sthayi yokka vyathyasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vari yokka bhavamu yokka pratyekate.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు దర్శిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetuvanti manavulu aneka roopamulu teristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavulu ee vidhanga talustuntaro aa vidhangane roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడిగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టవుతారు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకనే ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is enemy to another.
0: Ee enemy friend anetundi veellallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విత్ ఇన్ దెమ్.
0: ఇట్ ఇస్ నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ ఎవరు పొందుతాడు?
1: హి హస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురల్లీ హి వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటూ ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone, you call she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటే.
1: Wife today and the college girl yesterday happen to be same person.
0: కనుకనే మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పులు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavuni yendu yematramu doshamu ledu.
1: In fact, there is nothing wrong in man.
0: Andari yendu oke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kani are samaya sandarbhanni praskarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantivanta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కాని దైవమునందు కాదు.
1: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: God is beyond attributes.
0: గుణములంతా కలిగినటువంటి వాడు మానవుడు.
1: It is a human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
1: The guna or an attribute may be good or bad.
0: Aa manchi chetti gunamulu manavuni endhe kaani paramatmani endu kaadu.
1: The good and bad are within you. They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఇది అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ తాగుడను గుణముల్లో ఉన్నటువంటి వాడది.
1: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాషన్తో చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాల పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: Konta kaalamunaku aa Paale parama bhaktudiga maaripoyadu.
1: The very Paul became a saint, a devotee later.
0: Kanukani prati manavuni endu kuda nu ilanti guna marpulu inniyo jarugutunnavi.
1: Therefore there will be so sequential changes in every man.
0: Ee African ni chuchadu atanu nannu చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.
1: యు మస్ట్ హావ్ వాచ్ దిస్ పర్సన్ ఫ్రమ్ నైజీరియా టాకింగ్ టు అస్ నౌ. హి నోస్ భగవాన్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: హి హాడ్ ఇమెన్స్ లవ్ ఫర్ భగవాన్ మోర్ అండ్ మోర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేటివ్ age and position.
0: కరుణనే అతన్ని వెళ్ళాడు.
1: He returned.
0: వెళ్ళినప్పటి నుంచి కూడాను అతను ఏ మార్పు చెందలేదు.
1: Though he returned, he has not changed even a bit.
0: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడి బాబా బాబా అని పిలిచేటువంటి వాడు.
1: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: Prati African kudanu nannu chusi andaru swami maa daggara unnandi maa daggara unnandi maa daggara unnandi ani koreetunte varu.
1: Every African that had darshan of Bhagavan insisted that Bhagavan should continue to stay among them, with them.
0: Akkada pillalandaru chethi konni vandara mandi unnaru.
1: Hundreds and hundreds of children gathered there.
0: Akkada Africans ku maatrame చోటు.
1: And it is a place dominated by Africans.
0: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామిపైంది.
1: All of them had their concentrated attention on Swami only.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
0: మీకు తెలుసును అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: He spent all the time with Bhagavan only during his visit.
0: Pradhana sayankalam kudanu nannu chudandi aru poyetunte vaadu kaadu office.
1: He never returned without having darshan of Bhagavan day in and day out.
0: Atanu chaala pedda ettu raavu anta undevaadu.
1: A hefty personality, well built, very tall and fat.
0: Nenu chaala chinnaga undetunte.
1: You know Bhagavan is so tender and delicate and short.
0: Atanu కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి
1: ఉండేటర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. స్వామి సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్ టు వాచ్ ది సీన్.
0: 15 దినములు కంపారాలో ఉన్నాను.
1: భగవాన్ స్టేడ్ ఫర్ అబౌట్ 15 డేస్ దేర్ ఇన్ కంపారా.
0: కళాచూరికి గురు పౌర్ణం వచ్చింది.
1: And it was the day of Guru Purnami.
0: Guru Purnami Bombay vastanani nenu cheppanu.
1: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi teligi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay,
0: వారి దృష్టి మీద కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లెడ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రులపై కూడా అంత ప్రేమ ఉండదు. బిడ్డలపై కూడా అంత ప్రేమ ఉండదు.
1: దేర్ లవ్ ఫర్ భగవాన్ ఈజ్ మచ్ మోర్ దాన్ దేర్ లవ్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ అండ్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్ ఫర్ దట్ మ్యాటర్.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: అండ్ ఆల్ ది డివోటీస్ ఆర్ ఫీలింగ్ సాడ్ బట్ భగవాన్ కుడ్ నాట్ హెల్ప్ ఇట్ అండ్ హీ హాడ్ టు రిటర్న్.
0: బొంబాయి చేరేటప్పటికీ
1: by time Swami reached Bombay,
0: ట్రైన్ కూడా చాలా ఆలస్యం అయిపోయింది.
1: ద ఫ్లైట్ వాజ్ ఆల్సో డిలే.
0: అక్కడ మున్షి కాచుకొని ఉన్నాడు.
1: మున్షి వాజ్ వెయిటింగ్ టు రిసీవ్ స్వామి.
0: మున్షి ఎవరు మీకు తెలుసా?
1: యు నో హూ ఇస్ మున్షి?
0: భారతీయ విద్యాభవన్ ఉన్నారు.
1: ఈస్ ద చైర్మన్ ఆఫ్ భారతీయ విద్యాభవన్.
0: అప్పటి నుంచి నేను ఏ దేశము వెళ్ళలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ బీన్ టు ఎనీ ఫారిన్ కంట్రీ.
0: ఇప్పుడు కూడా ఆ దేశంలో పోవడానికి కారణం ఒకటి ఉంది.
1: There's one reason for his visit earlier.
0: Dr. Patel chaala prarthinchadu.
1: Dr. Patel prayed repeatedly, fervently.
0: Swami, maa kosam vaddu. Animals anta untunnayi.
1: Swami, we are not so selfish as to pray your visit for our sake. There's lot of wildlife in Africa.
0: Kanuka, vaatinnitni aashirvadinchandi.
1: We want you to bless the wildlife of Africa.
0: నాలుగు ప్లేన్లు తీశాడు.
1: అండ్ హీ అరేంజ్ ఫ్లైట్.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్
0: ఆఫ్ ది ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు అని.
1: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
0: డే అండ్ నైట్ అంతా కూడా తిరిగాము.
1: దే మూవ్డ్ డే అండ్ నైట్ continuously.
0: అన్ని చూచాము.
1: దే సా ఎవ్రీథింగ్ దట్
0: విక్టోరియా లేక్ చాలా పెద్దది మీకు తెలుసు. విక్టోరియా లేక్.
1: విక్టోరియా లేక్ ఇస్ బిగ్గెస్ట్ యాజ్ యు నో.
0: విక్టోరియా లేక్ దాటడానికి ప్లెయిన్ లో దాటడానికి 1.5 hours పట్టింది.
1: టు క్రాస్ దిస్ విక్టోరియా లేక్ యు నీడ్ 1.5 hours.
0: అంత పెద్ద విక్టోరియా లేక్.
1: సచ్ ఎ బిగ్ వన్ ఇస్ విక్టోరియా లేక్.
0: దాంట్లో ఈ ముసళ్ళు ఉన్నాయి.
1: There you find there in Victoria Lake so many crocodiles.
0: ఒకదాని పైన ఒకటి స్థలం లేదు, ఒకదాని పైన ఒకటి ఉన్నాయి, ఒకదాని పైన ఒకటి.
1: As there is no sufficient place, they are all piling up one above the other.
0: అన్ని మా పడవ వైపునే చూస్తున్నాయి.
1: All crocodiles directed their attention towards the boat. నోరు
0: పెద్దగా తెరుచుకున్నాయి.
1: They were just, they opened their mouth.
0: వాటంత మేము యాపిల్స్ వేశాము.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: ఆ తర్వాత నీటి గుర్రములు అన్నారు.
1: హిపోపటామస్.
0: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ది హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను, అంత పశువులు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, అనిమల్స్ ఆల్సో హ్యావ్ సో మెనీ డిజైర్స్.
0: ఎంత ప్రేమ వాటికి.
1: బట్ లాట్స్ ఆఫ్ లవ్ దే హ్యావ్.
0: మనుషులకు కూడా అంత ప్రేమ ఉండదు.
1: మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ లవ్ యాజ్ దోస్ ఆఫ్ ది యానిమల్స్.
0: అది దాన్ని కట్టుకొచ్చాము.
1: అండ్ దే కుడ్ ఆల్ క్రాస్ ఆల్ దిస్ ఏరియా.
0: గట్టుకు వచ్చేటప్పటికి ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా కానీ గుంపులు గుంపులు వేరు వేరు ఏనుగులు ఉన్నాయి.
1: వెన్ దే క్రాస్ ద షోర్ దే కుడ్ సీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ హర్డ్స్.
0: ఆ ఎలిఫెంట్స్ చెవులు చాలా పెద్దవి.
1: ది ఇయర్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ ఆర్ సో బిగ్, సో వైడ్.
0: ఒక్క తూరి అట్ట విసిరితే పడిపోతాడు.
1: వెన్ వన్స్ ది ఎలిఫెంట్ మూవ్స్ ఇట్స్ ఇయర్, ఇట్స్ ఎనఫ్, ద మ్యాన్ విల్ ఫాల్ డౌన్.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
1: సచ్ టైప్ ఆఫ్ ఎలిఫెంట్స్ వర్ దేర్.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants.
0: ఏమి చేయలేదు.
1: They didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: And elephants started moving hither and thither.
0: మేము కూడా దాని దగ్గరికి పోయి ఫోటోస్ తీసుకున్నాము.
1: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రం కదలలేదు.
1: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలకు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషులు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: But there in the wild life, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: That is the order of equality and balance state among the animals there in that place.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals ను ఎంత ఉంటుంటే మనుషులు ఎందుకు ఉండకూడదు?
1: When animals have so much of love, why not mankind?
0: వాడికేమి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం ఏమాత్రము లేవు.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: Sarva prajnana vijnana sajnanamulu kalukunnatundi grandhalu chadivinatundi manushudu endu kinchit prema kuda kanipinchadu.
1: Man who is knowledgeable, man who is familiar with the text, endowed with wisdom, has no trace of love.
0: Kaluka manavulara meerandaru kudanu andaru cheri okkadiga meeru kalisi merisi anyonyamuga undalani nenu aashistunnanu.
1: Bhagavan made a statement that the entire human society, everybody should mingle freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
1: Then Bhagavan declared, love all, serve all.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: అందరినీ సేవించండి.
1: Serve all.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: That is the message of Bhagavan.
0: ప్రేమ ఒక్కటి ఉంటే,
1: with this one quality of love,
0: అన్ని సాధించవచ్చు.
1: యూల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఈజ్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: దెర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
0: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
1: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
0: ఇది మంచిది కాదు.
1: This is not proper.
0: మనం మానవులమే పుట్టి మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: We are giving up the human quality.
0: Animal qualities పెంచుకుంటున్నాం.
1: We are fostering animal bestial quality.
0: Animals చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: And in fact the animal qualities at times seem to be better.
0: అంత man qualities అంత ఉన్నాయి వాటిలో.
1: And in fact they have qualities more than that of humans.
0: కనుక animals మానవులుగా మారిపోయినారు. మానవులు అనిమలిగా మారిపోయినారు.
1: టుడే వాట్ హ్యాపెండ్, అనిమల్స్ ఆర్ బిహేవింగ్ లైక్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ బిహేవింగ్ లైక్ అనిమల్స్.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా ఉంచాలి.
1: అండ్ టుడే ఇట్స్ మోస్ట్ నెసెసరీ టు డిసైడ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ హ్యూమన్
0: క్వాలిటీస్. హ్యూమన్ క్వాలిటీ
1: వీఆర్ గివింగ్ అప్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: అనిమల్ క్వాలిటీస్ పెంచుకుంటున్నాం.
1: వీఆర్ ఫాస్టరింగ్ అనిమల్ బీస్టియల్ క్వాలిటీ.
0: అనిమల్స్ చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్

0: అండ్ హీ స్పీక్స్ ఫుల్ థ్రోటెడ్ ఇన్ లౌడ్ వాయిస్.
1: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
0: టుడే వీఆర్ యూజ్ టు స్పీక్ హార్ష్లీ.
1: కఠినంగా కాదు, మృదు మధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
0: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
1: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
0: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
1: అప్పుడు మనకు పీస్ వస్తుంది.
0: Then only you will earn peace.
1: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
1: Peace is inside.
0: Peace is inside.
1: Not outside.
0: Not outside.
1: Outside pieces గా ఉండాలి.
0: Outside you find only pieces.
1: లోపల ఉంది పీస్.
0: దేర్ ఇస్ పీస్ విద్ ఇన్.
1: శాంతి కావాలి నాకు, శాంతి కావాలి.
0: అండ్ యూ సే ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
1: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
0: యూ బిహేవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ ది పీస్ విద్ ఇన్.
1: ట్రూత్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: వెర్ ఇస్ ది ట్రూత్?
1: గ్రంథాలలో చదువుకుంటామా?
0: ఇస్ ఇట్ ప్రెసెంట్ ఇన్ బుక్స్ దట్ యు రీడ్?
1: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
0: అండ్ ఆల్ ది ట్రూత్ దట్ యు రీడ్ యు ఫైండ్ ఇన్ ద బుక్స్ cannot exist in reality.
1: Truth kuda inside nunchi undi.
0: The truth is within you.
1: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante enti nee nunchi raavali.
0: In fact, to tell out the truth, it should come from within.
1: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda manavuni yokka qualities.
0: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
1: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
0: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
1: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
0: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
1: శాంతి,
0: పీస్,
1: అది రెండు చాలా అవసరము.
0: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
0: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
1: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
0: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
1: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
0: దే హావ్ నంబర్ ఆఫ్ కార్స్.
1: వారికి ఏ సుఖము లేకుండా ఉన్నది.
0: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
1: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
0: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
1: ఐఎమ్ హ్యాపీ. కానీ no peace of mind.
0: Yes, I am happy, but there is no peace of mind.
1: Adi matram ledu.
0: There is no peace.
1: Anni unnai.
0: We have all comfort.
1: Aa shanti lekunda undinappudu enni undi em prayojanam?
0: Without peace, what for all the rest of the comforts in this world?
1: Manishiki kavalsindi aar adugulu.
0: After all, you need only 6 feet.
1: 6 feet.
0: 6 feet.
1: Antakante manaku ekku kavalsindi avasaram.
0: You don't need more than that.
1: Evaro chepparu. ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
0: They said we acquired some land that we can get it easily, better you go and see.
1: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
0: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గివ్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
1: పోయినాడు ఆశపడి పాపం.
0: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
1: ఒక దగ్గర బయలుదేరాడు.
0: They start at one point.
1: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
0: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
1: ఆశపడ్డాడు.
0: He wanted it.
1: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: He went round and round.
1: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
0: Oh, they're still 6 feet distant from that point.
1: పడిపోయాడు.
0: He fell down there.
1: ప్రాణమిచ్చాడు.
0: And he died.
1: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
0: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
1: అంతే.
0: That's all.
1: మంది కూడా అంతే.
0: The same is true with everybody.
1: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
0: You may be the king of many.
1: Alexander. చాలా దేశమంతా చుట్టాడు.
0: అలెగ్జాండర్ ద గ్రేట్, ద కాంకరర్ ఆఫ్ ద వరల్డ్.

0: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
1: అండ్ హి కుడ్ విన్ అండ్ కాంక్వర్ ఎవ్రీథింగ్.
0: భారతదేశానికి వచ్చాడు.
1: హి విజిటెడ్ భారత్.
0: కానీ వచ్చి
1: హావింగ్ కమ్ హియర్
0: నది దాటి వస్తున్నాడు.
1: హి క్రాస్ ద రివర్.
0: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: అండ్ ఆన్ ద వే హి హాడ్ హార్ట్ అటాక్.
0: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
1: అండ్ ఎవ్రీబడి విజిటెడ్ హిమ్ దట్ నైట్.
0: కలవడానికి వీల్లేదు.
1: దే సెడ్ యూ కెనాట్ ట్రావెల్ ఎనీమోర్.
0: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: నౌ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ అటాక్.
0: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
1: యు ఆర్ షూర్ టు లీవ్ దిస్ వరల్డ్ విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్.
0: మీకు ఎంత మంది ఇచ్చినా
1: హౌఎవర్ యు మే బి మెడికేటెడ్
0: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ యువర్ సర్వైవల్.
0: అప్పుడు తాను అన్నాడు.
1: దెన్ హి సెడ్
0: నాకు ఇంత సైన్యం ఉంది.
1: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one conquering.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికీ పిలిచి చెప్పారు మంత్రులకు.
1: And he summoned all ministers.
0: Ministers.
1: He said,
0: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
1: అండ్ హి ఆర్డర్డ్ ఎవ్రీబడి దట్ ఆఫ్టర్ హి లీవ్స్ దిస్ వరల్డ్ దట్ బాడీ షుడ్ బి ర్యాప్డ్ ఇన్ వైట్ క్లాత్ అండ్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రెచ్డ్ ఓపెన్లీ.
0: అప్పుడు అందరూ ఈ అరెంజ్మెంట్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
1: అండ్ పీపుల్ ఆస్క్డ్
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి ఒక బట్టలు చుట్టి ప్రొసెషన్ చేస్తున్నారు అని అడిగారు.
1: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్ హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ ర్యాప్డ్ ఇన్ ఎ వైట్ క్లాత్ లైక్ దట్ విత్ ఫుల్ ఆఫ్ బ్యాండేజ్ అండ్ విత్ లిఫ్టెడ్ హ్యాండ్స్.
0: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: ది ఓన్లీ మెసేజ్ ఇస్ with many of the kingdoms under his control with the lots of gold he is returning empty handed.
0: Empty handed.
1: Empty handed.
0: Andarkudanu ade labinchedi.
1: The same is the message that applies to everybody.
0: Enta rajyam undina enta dhanam undina enta palaki undina enni prajalu undina enta sainyam undina manam poye tappudu maatramu evvaru manam entararu.
1: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా అనాటి మహారాజులు అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: సే దట్ యు స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడాను హిస్టీరియాని.
1: హౌ ఈస్ ది హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ట్రూ హిస్టరీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్.
0: హిస్టరీ అనేది నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
1: What is history? His story is history.
0: కనుక ఎవరి చరిత్రను మనం చదువుతున్నాము వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: మీరందరూ ఇంత చదువుతున్నారు.
1: You study today.
0: ఈనాడు నోబెల్ ప్రైజ్లు అంతా వస్తున్నాయి.
1: You also find Nobel Prize
0: సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు.
1: యు ఆల్సో స్టడీ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత ట్రిక్నాలజీ.
1: హౌ అబౌట్ ద టెక్నాలజీ? బట్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రిక్ నాలెడ్జ్.
0: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
1: దిస్ టెక్నాలజీ, దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాస్ పుట్ టు టెస్ట్ బై మెనీ దేర్ ఇన్ బాంబే.
0: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది, కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
1: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ ఎ బిగ్ జీరో.
0: కనుక మనము ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మనకు తనలో నిలిచవు.
1: దెర్ఫోర్ వాట్ ఎవర్ యు మే రీడ్ దట్ ఈస్ దట్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ will be helpful in the long run.
0: Practice ne okati pette kuda chalu.
1: Is enough if you learn even one mantra.
0: అదే మనకు అన్ని విధాల సహాయం చేస్తుంది.
1: దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: మీరందరూ చదివింది ఏదైనా కూడా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఈ ఐదు కూడాను మానవుని యొక్క విలువలు.
1: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అండర్స్టాండ్ థరలీ వెల్ ది హ్యూమన్ వాల్యూస్, ద ట్రూత్, రైసెస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
0: ఇవి మీరు చదివి ప్రాక్టికల్ లో పెట్టండి.
1: యూ స్టడీ దెమ్ వెల్ ఇన్ డెప్త్,
0: తప్పక మీ లైఫ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంటది.
1: అండ్ యూఆర్ బౌండ్ టు బి పీస్ఫుల్ సర్టన్లీ బియాండ్ డౌట్.

పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును యవనం బరుదంచ అలరు పిలుకుని మోలి స్వామి నీనోరుడై కారుచుండు మధ్య వయస్కున ఏకంబున మునిగి ద్రవ్యమార్జించుటం కాలియుండు ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు కాలమంతయూరక గడపనేలా

0: కాలంబు నీ గతి గడుపు చుండిన నీకు సార్థకంబ. ప్రేమ స్వరూపుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్.
0: యవనం బర్జన్సు

0: It is in youth one spends time in fun and frolic.
1: ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
0: In old age he does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
1: కాలమంతయు ఈ రీతి గడిపనేల.
0: Why should all the time be spent like this?
1: గడిచిపోయిన కాలంబు రాదు ఇకను.
0: The time that has gone by gone will never come back.
1: కళ్ళు తెరిచిన ఇక మీరు కాంచరయ్యా.
0: Open your eyes at least now and see clearly.
1: ముందు గతి ఏమి అది ఎవరు తరువలేరు.
0: What lies in future, what is going to happen, nobody can imagine or expect.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: embodiments of life, students, boys and girls,
1: ఈ రీతిగా కాలంలో గడిపినాం మానవ జన్మ వచ్చింది ఎందుకోసం.
0: If we spend like this, we should put a question ourselves, why the human life is gifted to us.
1: ఇంకనైనా మీరు కనులు తెరచి.
0: At least now, open your eyes.
1: ముందు గతి ఏమి అది తలచుడు ముఖ్యముగను.
0: Most importantly, think of what is going to happen in future, what lies ahead of you.
1: సార్థకం బౌను మీ జన్మ తమనియందు.
0: On earth, your life is sure to be redeemed.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ విధంగా కాలం అంతా ఇప్పుడు నువ్వు వ్యర్థం కావించిన ముందు మీ గతి ఏమిటి, మీ స్థితి ఏమిటి.
0: If you waste your time like this, what is going to happen in future? What is going to happen to your position?
1: జీవితమునకు కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
0: For the life, it is the time which is most important and basic.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు ఈ విధంగా కాలమునంతా ఇక్కడ వ్యర్థం గావించిన ఇది వేస్ట్ జీవితం వరకు కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
0: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
1: ఈ వయసు లోపల మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం. మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది.
0: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
1: జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
0: In this planet Earth, right from our birth until the end comes, we are in the field of action.
1: జీవితం రావటము కర్మానుగుణ్య నిమిత్తము.
0: The life is given to perform action.
1: పుట్టిన మొదలుకొని మనం గిట్టినంత వరకు కూడా మనం కర్మలు ఆచరిస్తూనే ఉన్నాం.
0: Right from birth till the end, we perform different actions.
1: కానీ మనం చేయనటువంటి కర్మ సరి అయినటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: But no one is making an attempt to inquire whether our actions are proper or not.
1: Kanuka ee vayasunde kalamu saarthakam gavinchukovali.
0: Therefore at this age itself we should make proper use of our time.
1: Tintunnam dehaniki.
0: We eat for the maintenance of the body.
1: Kani ee sakramamainatvanti tindiya leda okramamainatvanti tindiya అని మీరు విచారించాలి.
0: Yet you should find out whether the food that you partake is good food or not.
1: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా?
0: Is this going to help us?
1: సాత్వికం కావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: We should undertake that action which will be really the sacred and noble one.
1: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
0: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
1: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు.
0: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
1: కాని చేసేటువంటి కర్మలను ఎవరు కూడా గుర్తించాలి వీలేదు.
0: But while in action, nobody will be able to know what it is.
1: గుర్తించలేరు కూడా.
0: No one can know that for that matter.
1: కాలమంతా ఈ ఊరక గడపలేలా?
0: Why should you waste your time in a lazy way?
1: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
0: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
1: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచన అని భగవద్గీత బోధించింది.
0: It is Bhagavad Gita that taught us that we have right on action and not on the result.
1: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu karma niramayundu gantim pragachari gaji చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
1: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
0: Every action undertaken has a result.
1: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
0: Good action will yield good result. Bad action will bear bad result.
1: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
0: When you eat mango fruit, you will feel the taste of a mango fruit.
1: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చిన
0: వెన్ యూ ఈట్ మ్యాంగో ఫ్రూట్ యూ కెనాట్ హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ ఎ లైమ్ ఫ్రూట్.
1: లైమ్ భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చిన
0: ఇఫ్ యూ ఈట్ లైమ్ యూ కెనాట్ హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎ మ్యాంగో ఫ్రూట్.
1: కనుక ఏ ఫుడ్ ను తీసుకుందామో ఆ హెడ్డే తయారవుతుంది.
0: దేర్ఫోర్ యాజ్ ఈజ్ ద ఫుడ్ సో ఈజ్ ద హెడ్.
1: ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
0: ఫుడ్, హెడ్ అండ్ గాడ్ కమ్ ఇన్ ఎ
1: సీక్వెన్షియల్ ఆర్డర్. హెడ్ ఎలాంటిది?
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్.
1: హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటి వాడు.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: హెడ్ అంతా కూడా బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడే చిక్కుతాడు.
0: ఇఫ్ ది హెడ్ ఇస్ టోటల్లీ బ్యాడ్, you will have bad understanding of God.
1: Kanuka manavudu head ni sakramaina margamlo pettukovali.
0: Therefore man is necessary for man to keep his head in the right way.
1: Kanuka manu edi sankalpinchukunnappatikini dani sariyainatundi sankalpamchu gavinchukovali.
0: Therefore we should have correct and right thoughts.
1: Balyamlo pala head chakkani satvikamainatundi head ni tayar chesukunte మన జీవితం అంతా సాత్వికమైనటువంటి మార్గంలో బయలుదేరుతుంది.
0: ఇఫ్ యూ కీప్ అవర్ హెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఈ షుడ్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మనము హెడ్ ను ముఖ్యంగా చూసుకోవాలి.
0: Therefore, we should keep our head in view so that it would be proper.
1: మానవుని సార్థకం గావించడం వలన పసిపచ్చిపుడు కాదు మనం బ్రతకకూడదు.
0: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
1: మానవుడై పుట్టిబడను మానవ కర్మ ఆచరించాలి.
0: Having been born as a human being, one should act in a human way.
1: మానవతా ధర్మమును బోధించాలి.
0: We should share, propagate human values.
1: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూ?
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస.
1: ఈ ఐదింటిని మనం పాటించినప్పుడే మనం మానవులు అవుతాం.
0: వెన్ యూ అబ్జర్వ్ అండ్ ప్రాక్టీస్ దీస్ హ్యూమన్ వాల్యూస్, వీ కెన్ కాల్ అవర్ సెల్వ్స్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
1: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
0: అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ వాల్యూస్ వీల్ హ్యావ్ త్రీ గుణాస్, అట్రిబ్యూట్స్.
1: త్రిగుణం, త్రిజరాకారం, త్రియచంత్య, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
0: Therefore, the three attributes are equal to the three petals, and that is equal, that all the three are made in unison, harmony, and offered to God.
1: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడా పనిచేస్తున్నాయి.
0: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate.
1: కానీ సాత్వికమే మనకు కనిపించడం లేదు.
0: But there is no trace of sattvic or pious nature.
1: సాత్వికాన్ని మనం బోధించాలి.
0: వీ షుడ్ ఓన్లీ టీచ్ ద
1: సాత్వికమైన కర్మలు ఆచరించాలి.
0: వీ షుడ్ అండర్టేక్ సాత్విక్ యాక్టివిటీ,
1: సాత్వికమైన స్థానం చేరాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో రీచ్ దట్ పయస్ స్టేట్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇది బాల్యం,
0: దిస్ ఇస్ చైల్డ్హుడ్.
1: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
0: యాజ్ యూ ఫాలో certain ways and procedures, you will be reaching the correct point.
1: వృద్ధాప్యం లోపల సత్వగుణములు అనుసరించిన ఏమి ప్రయోజనం?
0: In old age, if you follow the pious path, what is the use? Where will it take you?
1: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణములను మీరు అనుసరించాలి.
0: Therefore, at this tender age itself, you should follow the correct direction.
1: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా, దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
0: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
1: కానీ అనుసరించినప్పుడు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
0: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
1: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
0: బై ఫాలోయింగ్ ఎమోషన్ అండ్ ఇనర్షియా, యూ కెన్ నెవర్ రీచ్ ద పయస్ స్టేట్.
1: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ దీస్ నోబుల్ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ ఏజ్.
1: కనుక మనం యవ్వనం నందే సాత్వికమైన గుణమును మనం అనుసరించాలి.
0: అట్ దిస్ రైట్ ఏజ్ ఓన్లీ వీ షుడ్ కల్టివేట్ గుడ్ క్వాలిటీస్.
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను ఎవరం నందే చక్కని గుణములను, చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ అడాప్టెడ్ దిస్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ దేర్ యంగ్ ఏజ్.
1: కనుక మీరు సాత్వికమైన ఆహారం భుజించాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ టేక్ సాత్విక్ ఫుడ్.
1: సాత్విక ఫుడ్ వల్లనే సాత్విక హెడ్ కలుగుతుంది.
0: ఇఫ్ యూ టేక్ పార్ట్ దట్ కైండ్ ఆఫ్ పార్ట్ టేక్ సాత్విక్ ఫుడ్, you will have that sattvic head.
1: Sattvic face vachinappude sattvikamaina karma aacharistavu.
0: With this sattvic head, you will certainly undertake sattvic actions.
1: Kaduka sattvic action vachinappude sattvikamaina gunamulu kalugutayi.
0: With these sattvic actions, you will develop this piousness, that quality.
1: Kaduka evaram nandu manu sattvikamaina friendship kavali.
0: Therefore, at this age, it is necessary to have pious friends, friends of pious nature.
1: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
0: When you are in the company of good friends, you'll have good thoughts.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, in this good company only you'll be having a kind of detachment that you'll never be deluded అండ్ దెన్ బై దిస్ గుడ్ కంపెనీ యూ అటైన్ లిబరేషన్.
1: కనుక మీరు సాత్వికమైనటువంటి ఫుడ్ని కూడా ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఆల్వేస్ పార్టేక్ సాత్విక్ ఫుడ్ ఓన్లీ.
1: ఈ సాత్విక ఫుడ్ మనకు చిక్కదే అని మీరు అనుకోవచ్చును.
0: యు మే డౌట్ ది పాసిబిలిటీ ది అవైలబిలిటీ ఆఫ్ సాత్విక్ ఫుడ్.
1: కూరగాయలు మీకు చిక్కవా?
0: డోంట్ యు గెట్ వెజిటబుల్స్?
1: ఆకుకూరలు చిక్కవా?
0: డోంట్ యు గెట్ గ్రీన్ లీవ్స్?
1: అన్యమైనటువంటివి మీకు బోధన పడుతున్నాయా? అన్యమైనటువంటి తమోగుణ రజోగుణములే మీకు ఆశిస్తున్నారా?
0: డూ యూ వాంట్ ది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ దట్ ఎంకరేజెస్ ది ఇనర్షియా తమోగుణ అండ్ ఎమోషన్ రాజసిక్?
1: కనుక మీకు మొట్టమొదటి సాత్వికమైనటువంటి గుణములే కలుగుతున్నాయి.
0: Therefore, as you take sattvic food, you'll have sattvic qualities.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మీరు తల్లి పాలను తాగి,
0: as you take the milk from your mother,
1: గోచీరమును భుజించి,
0: and you also consume the milk,
1: కారము ఉప్పు పులుసు లేనటువంటి యొక్క కూరను భుజించి,
0: and when you take the curries without any kind of the pepper or hot stuff,
1: ఈ విధంగా జీవితాన్ని పోషిస్తూ వచ్చినప్పుడు,
0: when you continue the life like that,
1: అప్పుడు మనకు సాత్విక గుణం కూడా ఏర్పడుతుంది.
0: దెన్ యూ హ్యావ్ సాత్విక్ క్వాలిటీస్.
1: కనుక తల్లిదండ్రులు కూడా చెప్పాలి.
0: సో పేరెంట్స్ ఆల్సో మస్ట్ టీచ్ దిస్ లెసన్.
1: నేను బాల్యంలో ఉన్నాను,
0: ఐఎమ్ ఇన్ యంగ్ ఏజ్,
1: నాకు సాత్విక ఆహారమే పెట్టండి.
0: సర్వ్ మీ ఓన్లీ సాత్విక్ ఫుడ్.
1: అట్ లేకుండా
0: అదర్వైజ్
1: తెల్లవారి మొదలు,
0: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
1: రాత్రి పన్నెండున్నంత వరకు కూడాను,
0: అంటిల్ ఐ గో టు బెడ్,
1: రజోగుణ తమోగుణములు అనేటువంటి ఒక ఫుడ్ ను భుజించినప్పుడు,
0: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
1: మాంసము చేపలు ఇలాంటి జీవహింసని గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్లా వస్తుంది?
0: మీనింగ్ ఈటింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ లైక్ మీట్ ఫిష్ అండ్ సో ఆన్, హౌ కెన్ యూ గెట్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్?
1: కనుక మొట్టమొదటి మనము సాత్వికమైనటువంటి ఫుడ్ ను ప్రయత్నపూర్వకంగా భుజించాలి.
0: దేర్ఫోర్ to make a beginning, we should make every effort to have sattvic food only.
1: Aa vidhanga jeevithamunu poshistukuntu ravatam cheta maa jeevithamu sattvikamainatvanti gunane vastundi.
0: Like that, when you continue our life, we'll have sattvic qualities.
1: Kada sattvic gunam raavalante sattvikamaina food kavali.
0: Therefore, to develop sattvic quality, sattvic food is very essential.
1: Aa vidhanga bhujistu ravatam cheta manam ente ayyukunna sadhanaku duri kavalsindi.
0: With these food habits, we can certainly proceed along the spiritual path.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Mana senses anta guna rupena aadharapadi untundali.
0: And the whole life depends upon the gunas, the attribute qualities.
1: Kaluka mana gunamulanni kudanu food paine aadharapadi untundali.
0: So all the qualities depend on food.
1: Kaluka motta mota sattvikamainatvanti food ni bhujinchi sattvikamaina panulu chestu untundaru. సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
0: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
1: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ద బ్యాడ్ కంపెనీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వికెట్ క్వాలిటీస్.
1: కనుక మనం సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ కూడా భుజించాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వర్చ్యూస్, ఇట్ ఈస్ నెసెసరీ టు ఈట్ సాత్విక్ ఫుడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థి దశ ఉంది కోపతాప ఈశాశ్వర్యాలను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహా చెడ్డదిగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ డెవలప్ క్వాలిటీస్ లైక్ యాంగర్, హేట్రెడ్, ఎవరీస్ రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: కనుక నీ మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
0: యు ఆర్ టర్నింగ్ యువర్ మైండ్ ఇన్ టు ఎ పాయిజన్.
1: కనుక నీ సాత్వికమైనటువంటి యొక్క ఫుడ్ సాత్వికమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి.
0: Therefore, we should learn to take only sattvic food and develop sattvic temperament and behavior.
1: Kaani mee dusangamanu elaati kodanu meer vadalu.
0: You should never join bad company, but you don't leave it.
1: Kaduka mottamatte manamu good company tho cheyalandi.
0: Therefore, we should always join good company.
1: Neevu etti friendship chestavo atti kudavane neevu bayil cheyatai.
0: You will develop those qualities depending upon the company you are in.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Kaduka nee company anta kodanu good company tho maarde good thoughts e vastayi.
0: Therefore, When your company is good, you'll develop good thoughts.
1: కనుక మీరు మొట్టమొదట కొన్ని ప్రవర్తనలు సక్రమమైనటువంటివిగా తీసుకోవాలి.
0: Therefore, we should have the correct good behavior.
1: స్కూల్లో బయలుదేరిన తక్షణమే అంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: The moment you start going to the school, you'll have all bad friendships.
1: Bad moments. Bad ప్రవర్తన.
0: And you will have all bad behavior.
1: కనుక ఆ బ్యాడ్ గుణం బయలుదేరినట్టుంటే నువ్వు పూర్తి బ్యాడ్ అవుతావు.
0: If you develop bad company, bad behavior, you will ultimately turn very bad.
1: మీరు అనుకుంటారు కానీ మేము చదివేటువంటి చక్కని సత్యమైనటువంటి మార్గం పోతున్నాము.
0: You think that you are having good education in the right way.
1: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
0: Education is good.
1: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక సారము బ్యాడ్.
0: But the essence within you inside is very bad.
1: చిన్న వయసులోందే
0: at this tender age
1: అనేక రకములైనటువంటి ఒక బ్యాడ్ థాట్స్ మీలో బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ మెనీ బ్యాడ్ థాట్స్.
1: ఇది వయసు యొక్క ప్రమాణము అనుకుంటారు మీరు.
0: యు థింక్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అట్ దిస్ ఏజ్.
1: అది న్యాచురల్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: అన్యాచురల్.
0: ఇట్ ఈస్ అన్యాచురల్.
1: కనుక మీరు బ్యాడ్ ఫుడ్ పోవటం చేతనే బ్యాడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ టేకింగ్ బ్యాడ్ ఫుడ్.
1: కనుకనే మీరు మొట్టమొదట బ్యాడ్ థాట్స్ రాకుండా బ్యాడ్ ఫుడ్ వదిలిపెట్టాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ గివ్ అప్ పార్టేకింగ్ బ్యాడ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ థాట్స్ సబ్సిక్వెంట్లీ.
1: మీరు భక్తిగా ఉండేటువంటి వారు సత్సంగంలో చేరాలి.
0: యూ ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్, యూ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కానీ గుడ్ కంపెనీని మీరు ఏమాత్రం ఆశించడం లేదు.
0: బట్ యూ డోంట్ వాంట్ టు జాయిన్ గుడ్ కంపెనీ.
1: కానీ బ్యాడ్ కంపెనీని ఆశిస్తున్నారు.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీని ఆశించడం బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ యూ డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: ఈ బ్యాడ్ థాట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా అరికట్టలేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ బ్యాడ్ థాట్స్ నో వన్ కెన్ కంట్రోల్ యూ.
1: ఆ బ్యాడ్ థాట్స్ రాక పూర్వమే
0: ఈవెన్ ప్రయర్ టు దీస్ బ్యాడ్ థాట్స్
1: మనం గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: పిల్లలారా,
0: చిల్డ్రన్,
1: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
0: Your parents are not thinking of your future.
1: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ తెలుసుకోవాలి.
0: If you want to join the good company, you should have good thoughts.
1: గుడ్ పాత్రను మీరు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: If you proceed, tread along the good path, your parents will watch and will feel very happy.
1: కానీ మీరు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
0: బట్ ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ, ఇఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద బ్యాడ్ డైరెక్షన్, యువర్ పేరెంట్స్ మే నాట్ టెల్ ఓపెన్లీ, దే విల్ ఫీల్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టాలి.
0: సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: తల్లిదండ్రులను సంతోషపెట్టాలంటుంటే నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని ప్రయాణం చేయాలి.
0: టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది కరెక్ట్ పాత్, రైట్ డైరెక్షన్.
1: అప్పుడే మీకు గుడ్ థాట్స్ అంతా బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోష పెట్టాలి.
0: యూ షుడ్ మేక్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ.
1: నీవు కూడా గుడ్ పాత్ లో ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొసీడ్ అలాంగ్ ది గుడ్ పాత్.
1: అప్పుడే నీకు అన్ని విధములు కూడా గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన నీకు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్ సబ్సిక్వెంట్లీ.
1: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
0: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మొట్టమొదట థాట్స్.
0: ద ఫస్ట్ వన్ థాట్స్.
1: రెండవది ప్రవర్తన.
0: ద సెకండ్ కాండక్ట్.
1: మూడవది రిజల్ట్.
0: ద థర్డ్ వన్ రిజల్ట్.
1: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యు గెట్?
1: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీలో బ్యాడ్ థాట్స్ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ కాండక్ట్, యూల్ హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: చాలా మంది టీచర్స్ కూడా మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
0: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: కానీ మనం అనుభవించేదంతా కూడాను, తినేది తిరిగేదంతా కూడాను బ్యాడ్ కంపెనీ.
0: బట్ వాట్ ఆల్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వచ్చుకున్నారు.
0: నేచురల్లీ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్, హౌ డూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ గుడ్ థాట్స్?
1: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీని చేరాలంటే అది వీలే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ విత్ బ్యాడ్ థాట్స్.
1: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేసుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
0: వైల్ యూ ఈట్ స్వీట్స్ యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: కనుక మీరు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
0: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
0: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్ యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
1: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
0: యూ షుడ్ టెల్ యూర్ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ ఇస్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
1: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే టేస్ట్ వస్తుంది.
0: వెన్ యూ ఈట్ మ్యాంగో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్.
1: కాబట్టి ఏది భుజిస్తావో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
0: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలా.
1: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైనటువంటి సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
1: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
0: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
1: నాయన నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని ఎంత కోరినప్పటికీ అది రాదు.
0: వైల్ సర్వింగ్ యూ బ్యాడ్ ఫుడ్ ఈవెన్ ఇఫ్ యూ మదర్ వాంట్స్ యూ టు గెట్ గుడ్ నేమ్ గుడ్ రెప్యుటేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
0: యాజ్ యూ స్టడీ ఇట్ ఈస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
1: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
0: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
1: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
0: ద హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్.
1: బ్యాడ్ థాట్స్ వచ్చినా కూడా నీవు జీవించగలవు.
0: Even if you have bad thoughts, you can continue to live.
1: కానీ బ్యాడ్ ఫుడ్ ని భుజించగలవా?
0: But can you continue to live on bad food only?
1: Good company ని మనం చేరాలి.
0: And we should join the good company only.
1: సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం మనము సంబంధం గావించుకోవాలి.
0: We should have association with good pious people.
1: కనుక మీరు గుడ్ ఫ్రెండ్స్ ని మీరు చేసుకుంటే,
0: if you have good friends,
1: మీకు గుడ్ థాట్స్ ఏ వస్తుంటాయి.
0: You will develop good thoughts only.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు పిచ్చి పిచ్చి స్టోరీస్ అంతా మీరు చదవకండి.
0: డోంట్ గో త్రూ, డోంట్ రీడ్ చీప్ స్టోరీస్.
1: బ్యాడ్ థాట్స్ రావాలంటుంటే మీరు బ్యాడ్ బుక్స్ ఏ చదువుతున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ రీడింగ్ చీప్ లిటరేచర్ నావెల్స్.
1: లైబ్రరీకి పోతున్నాను, లైబ్రరీకి పోతున్నాను.
0: యూ గో టు ద లైబ్రరీ.
1: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
0: When you go to the library, you select good books that's with the autobiographies of sages, saints, noble souls, so that you'll develop good thoughts.
1: కనుక మీరు గుడ్ బుక్స్ మీకు లేదు.
0: You are not reading good books.
1: కానీ ఆ గుడ్ బుక్స్ అజీర్ణ వ్యాధులు తెప్పిస్తుంది.
0: And whereas you feel that it leads to constipation if you read good books.
1: కనుక మీరు బ్యాడ్ బుక్స్ చదివి మీరు బ్యాడ్ థాట్స్ అంతా వస్తున్నాయి.
0: Therefore, you read bad books and entertain bad thoughts.
1: దీనికంత కారణం ఏమిటి?
0: What are the reason behind all this?
1: స్టడీని దీనికి మూల కారణం.
0: And your study, what you read is all important.
1: కనుక నీకు గుడ్ థాట్స్ రావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: If you want to have good thoughts, you should read good books.
1: మహనీయుల యొక్క గుడ్ థాట్స్ అంతా కూడా వాళ్ళు చదివినటువంటి చదువుల వల్ల, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: All great people have got great thoughts, noble thoughts, good life. Because they were always in good company and they have gone through good books.
1: కాని మనం అట్టి గుడ్ బుక్స్ చదువుకోకుండా బ్యాడ్ బుక్స్ చదువుతుంటే దట్ ఈస్ బ్యాడ్ బాయ్ అట్.
0: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
1: కనుక నీకు బ్యాడ్ నేమ్ రావాలంటే నీవు చదువు వల్లనే మంచి గుణములు, మంచి ప్రవర్తనలు మనలో బయలుదేరుతాయి.
0: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books. Take good food and lead a correct direction, good path.
1: కనుక బ్యాడ్ అండ్ గుడ్ మన యొక్క మనసే కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ మైండ్ ఈజ్ ది మెయిన్ కాజ్.
1: మన ఏ మనుష్యానాం కారణం బంధమో చేహో.
0: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక మనము బ్యాడ్ బుక్స్ ఏమాత్రం చదవకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ రీడ్ దీస్ చీప్ బ్యాడ్ బుక్స్.
1: ఈనాడు కలియుగం లోపల బ్యాడ్ బుక్స్ కే చాలా విలువ.
0: ఇన్ దిస్ కలి ఏజ్ బ్యాడ్ బుక్స్ ఆర్ హైలీ వాల్యుబుల్.
1: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
0: వీఆర్ నాట్ గెటింగ్ గుడ్ బుక్స్ అట్ ఆల్.
1: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
0: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్ బుక్స్ ఓన్లీ.
1: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
0: అండ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ అసోసియేషన్.
1: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ అండ్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గుడ్ రీడింగ్.
1: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
0: యూ గో ఎనీవేర్ ఎనీ లైబ్రరీ.
1: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
0: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్ యూ షుడ్ సర్టన్లీ రీడ్ గుడ్ బుక్స్.
1: ఆ గుడ్ బుక్స్ ఎక్కడ చిక్కుతుంది?
0: వేర్ డూ యూ గెట్ దీస్ గుడ్ బుక్స్?
1: గుడ్ కాలేజీ ఎందు, గుడ్ స్టూడెంట్ ఎందు, గుడ్ స్టడీ ఎందు మీరు లభిస్తాడు.
0: ద గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎ గుడ్ కాలేజ్, ఎ గుడ్ స్కూల్.
1: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంతా రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
0: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్ దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కనుక మీ క్యారెక్టర్ అభివృద్ధి పరిచేటువంటి ఒక గుణములు ఉన్నటువంటి ఒక బుక్స్ ను మీరు చదవాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ రీడ్ దోస్ బుక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
1: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే బ్యాడ్ బుక్స్ ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
0: వెన్ పీపుల్ గో ఆన్ జర్నీ ఏదర్ ఇన్ ఎ బస్ ఆర్ ఎ ట్రైన్ దే సెలెక్ట్ బ్యాడ్ బుక్స్.
1: కనుక మీరు గుడ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ సెలెక్ట్ గుడ్ బుక్స్.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్ వస్తాయి.
0: దెన్ యూ డెవలప్ గుడ్ థాట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరంతా కూడా గుడ్ థాట్స్ రావాలనుకుంటే, గుడ్ ప్రవర్తన కావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, యూ షుడ్ రీడ్ గుడ్ బుక్స్.
1: కానీ ఇప్పుడు కారణంగా చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
0: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
1: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది? దీని వల్ల చెడ్డదంతా బయలుదేరుతుంది.
0: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
1: ఇంతకు పూర్వం అంతా కూడాను చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ చదవాలి.
0: అండ్ ఆల్ దీస్ డేస్ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ గుడ్ బుక్స్ అండ్ డెవలప్ గుడ్ క్యారెక్టర్.
1: క్యారెక్టర్ ముఖ్యమైనటువంటిది.
0: క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కానీ ప్యారెట్ మాది ఇష్టం వచ్చినట్టు తెలియకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో రాంగ్, గో అబౌట్ ఇన్ చీప్ వే.
1: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
0: వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ఎ చీప్ వే.
1: తక్కువ వేలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
0: వీఆర్ పర్చేసింగ్ చీప్ బుక్స్.
1: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
0: అండ్ వీ గో రన్ ఆఫ్టర్ బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
1: కానీ ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
1: కానీ కళాతులకి చెడ్డ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
0: వెన్ వన్స్ యూ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఫన్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్ లేటర్.
1: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
0: దట్ఫర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ స్టార్ట్ రీడింగ్ గుడ్ బుక్స్.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: There are many, many important things.
1: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మంచి మార్గంలో పెట్టాలి.
0: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ సో దట్ యూ లీడ్ ఎ కరెక్ట్ పాత్.
1: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ రీడ్ గుడ్ బుక్స్, గుడ్ థాట్స్, యూ షుడ్ సెలెక్ట్ ఆస్పిషియస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం.
1: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
0: బి రెడీ, భగవాన్ విల్ టెల్ యూ ద ప్రొసీజర్ టు డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ ద కమింగ్ 2 డేస్.

బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు, అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు, సమత మమత మనుజ హక్కు కాదే, సమత

0: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: As time passes by, the environment, the company, make him lose his character.
1: ఎట్టి దోషములు లేక ఎట్టి అపచారములు లేక ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుని హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఒరిజినల్ ప్రిస్టైన్ ప్యూర్ హార్ట్ విచ్ హాస్ నో డిఫెక్ట్ మిస్టేక్ నో డిజైర్స్ ఆర్ సెల్ఫిష్నెస్ ఐదా ఈస్ కంప్లీట్లీ స్పాయిల్డ్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు చెడిపోవటం కానీ బాగుపడటం కానీ ఈ పరిసరము యొక్క ప్రమాణము స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ ది కంపెనీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద టోటల్ లాస్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఇది ఒక పేపర్.
0: దిస్ ఈజ్ ఎ పేపర్.
1: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి.
0: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
1: ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్ లో లేదు.
0: దేర్స్ నథింగ్ బ్యాడ్ నార్ ఫౌల్ స్మెల్ దేర్.
1: కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ అండ్ థ్రో ఇట్ ఇన్ ద డస్ట్ బిన్ ఇట్ గోస్ టు ది మున్సిపల్.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: లేటర్ ఇట్ విల్ గో టు the shop where sweets are sold.
1: Indulo konni pakodalu pottam katti idi amminappudu kramakramina ee doshamu leka ee durgandhamu lenatundi ee paper pakodalu vasanaga pondutundi.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: Ide paper oka dry fish vaadi daggari poi cherthe dantlo dry fish nanta pottam katti ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ పేపర్ ఈజ్ యూజ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ ఆఫ్ ద డ్రై ఫిష్.
1: ఇదే పేపర్ పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
0: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపర్ ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.

0: On this it is said, tell me your company, I shall tell you what you are.
1: ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటాము, ఎట్టి పదార్థముల యొక్క స్నేహముతో మనం చేరుతుంటామో, దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: As is the company that you join, naturally you carry the effect.
1: కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి.
0: Therefore, man should always look forward to the good material and good company.
1: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
0: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచి వారి.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company, friendship, that ruins your life.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రము విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness, and finally
1: మన సర్వేంద్రియములు కూడాను మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
0: In fact, if you want to have hold on everything, sat anaga you join good company. What is sat?
1: Ade sat chit anand. Sat anaga permanent,
0: sat
1: shashtamu,
0: sat that which is permanent.
1: Anaga edi shashtam ee jagatlo?
0: What is permanent in this world?
1: Annu ashashtam le,
0: all are ephemeral, fleeting.
1: Okka daivattu maatrame shashtamu.
0: God is permanent.
1: Kanuka atti shashtamainatundi yokka daiva sambandhane manam kalpinchukunnappude మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu pudutunnadu,
0: man is born,
1: aneka vidhamaina sambandha bandhavyanni kalpinchukuntunnadu.
0: In fact, relationships are of his own making.
1: Enneniyo karyamulu cheyalani aashisthunnadu.
0: He wants to do many,
1: kaani annitiki nee lopala tanaku teliyanatundi bhayamu atanni praveshisthundadi.
0: But there is fear latent hidden in him.
1: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: Kanuka manavudu puttinadu,
0: man is born,
1: periginadu,
0: he grows,
1: aasaranu mosamulanu annitini nechukunnadu.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: Kaani danitone patanam pondutunnadu.
0: Well, there he falls.
1: Manavuduku nechukovalsindi emiti?
0: What is that man should learn?
1: Manavudu puttinadu, perugutunnadu,
0: is born,
1: ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
0: He has got certain machines to go around the planet.
1: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: They are mysterious and most wonderful.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నిటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హెస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఇస్ the machine of the human body.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious.
1: అయితే ఈ యంత్రమును దేనికోసం కనిపెట్టాడు?
0: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలను అనుభవించుకోవటం, దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
0: Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about?
1: కాదు, కాదు.
0: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
0: That kind of eating and roaming about are equally done.
1: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
0: The human life is not given to that.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple of God.
1: ఈ దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.
0: The body is the temple of God.
1: అలాంటి టెంపుల్ ను మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ని ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారు నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారి అవుతుంది.
0: ఇఫ్ యు నో డ్రైవింగ్, ఇఫ్ యు డోంట్ నో దాట్ యు విల్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు నో ద ప్రాపర్ టెక్నిక్ హస్ టు మేక్ యూజ్ ఆఫ్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధమైనటువంటి దుర్గుణములతోనూ, దురాచారంతోనూ, దుర్గంధంతోనూ ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention of the human body, the machine.
1: ఏదో పశువు మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే,
0: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమల అనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is a true human if has all this power.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియల్లీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైం మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైం.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైం టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైం.
1: ఇందులో ఒక్క భాగం కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైం గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in study.
1: కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
0: In fact, they're wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవాల్సినటువంటి తన కాలమును పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు. మూడు భాగాలు.
0: సన్యాసి, an ascetic, is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these four categories, the celibates, the householder, the recluse and renunciants, are wasting three portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of?
1: సత్కర్మల్లో ఎట్లా ప్రవేశిస్తాడు?
0: How can they take good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అహంకారం ఎదురుగా పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
0: In fact, he makes every attempt, but it is the ego that comes on the way.
1: కనుకనే మానవుడు మొట్టమొట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
0: Therefore, man should undertake activity to sanctify the time given.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత, కర్మణ్యేవ అధికారశ్చ మా ఫలేషు వదాచనన్న, కర్మ యందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore, Bhagavad Gita declares, you have not every authority.
1: పరనిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
0: Don't be carried away by
1: పరనిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
0: Don't waste your time.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
0: Don't think of the rewards.
1: కర్మను ఆచరించు.
0: Undertake action.
1: అది ఏ నిజమే, డ్యూటీ ఈజ్ గాడ్.
0: That's what's meant by duty is God.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
0: In fact, their action would manifest in front of us.
1: భక్తులమే భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు.
0: We consider ourselves as devotees.
1: సర్వీస్ చేసినంత మాత్రమే నా భక్తులు కానేరు.
0: You cannot call yourself a devotee by service.
1: ఆ సర్వీస్ కూడాను దైవ భావంతో సర్వీస్ చేయాలి.
0: You have to render service with the divine
1: soul. సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి.
0: Think that God is everywhere and everyone.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అని భావించాలి.
0: Consider that God is present in the entire universe.
1: నేను ఎవరికో విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను.
0: That you have gone to that village and
1: నేను ఏదో ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను.
0: That I served those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాననుకుంటే ఇది సరైన సేవ కాదు.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
0: A small example.
1: పవిత్రమైనటువంటి భాగవతం.
0: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి, బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము, దట్ విల్ బి గుడ్.
1: భాగవతంలో సర్వ వస్తువుల యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెంట్స్ ది ఎసెన్స్,
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: బాగా వాతాము, ఐదు అక్షరాలు.
0: బాగా వాతాము, ఫైవ్ లెటర్స్.
1: బా భక్తి,
0: బా డివోషన్.
1: గా జ్ఞానము,
0: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము,
0: వా రెన్సియేషన్.
1: తా తపస్సు,
0: తపస్సు, పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యూ విల్ హావ్.
1: అది ఏ కడపటి అక్షరము,
0: దట్ ఈస్ ది లిబరేషన్, ది ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపకుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపారుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హస్ గాన్ టు మధుర అండ్ హస్ టేకెన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Em cheyalanipindi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: Tinadaniki tindi gaani, kattadaniki vastram gaani lekapoledu.
0: There's no shortage of dirt for food or clothing.
1: Kaani undi vaaru bhujinchatam ledu.
0: They have food but they couldn't partake.
1: Anni sukhamulu undi kudanu anubhavinchatam ledu.
0: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
0: Why?
1: Maa yokka swasa swaroopudainatundi Gopaludu maa venta ledu.
0: God, Gopala, the very breath of our life, is not here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు,
0: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి,
0: he summoned Uddhava.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of Uddhava.
1: ఉద్ధవ,
0: ఉద్ధవ,
1: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్.
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడం అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెం, పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ద ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ ఇన్నర్ విజ్డమ్.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: హీ నోస్ గాడ్ ఇస్ ఓమ్నిస్.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: Doesn't matter if you simply
1: గోపురములకు వెళ్లి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు. హిందుకలడు అందులేడు సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloke. Sarva Uttishtati. Ekkada chusina untunnadu Krishna.
0: His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: Appudu Gopikalu navvinaru.
0: Then Gopika smiled.
1: Aa navvukudunu aanandamtho navvinatundi navvu kadu.
0: It's not the smile or born of happiness. Elantho
1: navvinaru.
0: They just made fun of it.
1: Ayya Uddhava.
0: Uddhava.
1: Neevu cheppavachchu.
0: You can tell.
1: Kaani దీన్ని అనుభవించగలవా?
0: యు సే ఆల్ దాట్ బట్ హ్యాస్ ఇట్ కమ్ టు యువర్ ఎక్స్పీరియన్స్?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ టు
1: us. ఇవి మాకు అక్కరలేదు.
0: వీ డోంట్ వాంట్ దట్.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరం.
0: వీ వాంట్ గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: What taste is there in formless divinity?
1: Plastic wares untai enno chikkutuntai.
0: We have got plastic articles many.
1: Kaani plastic palamulu enno chikkutuntai.
0: You have any plastic fruits?
1: Kaani avanta manam bhujistunnama?
0: Do you eat plastic fruits?
1: Kaani plastic draaksha valene kanapadutundadi.
0: You have plastic grapes too.
1: Kaani aa draakshani manam emaina bhujistunnama?
0: But do you eat them?
1: Ledu.
0: No.
1: Ivanta kudunu maatalu magic le kaani అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
0: దట్స్ ఆల్ జిమిక్స్ ఆర్ వెర్బాసిటీ ఇన్ ది వర్డ్ బట్ నాట్ ద బ్లిస్ ఇన్ రియాలిటీ.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
0: యు షో us కృష్ణ.
1: నీ వేదాంతము నీ యోగము నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ కన్సర్న్ విత్ యువర్ స్కాలర్షిప్.
1: వాళ్ళు చెప్పారు అది ఉద్ధవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: దే వర్ నాట్ టాకింగ్ టు ద
1: వర్ల్డ్. వారి హృదయములు భగవంతుడికి అర్పితమైపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ హావ్ సరెండర్డ్ దేర్ హార్ట్స్ టు గాడ్.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: కృష్ణ హాస్ స్టోలెన్ అవర్ హార్ట్స్.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: సో వి కాల్ కృష్ణ ఇస్ హరి.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: ద వన్ హూ హాస్ స్టోలెన్ ఇస్ హరి.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: We have no place for anyone other than
1: Hari.
0: We have only one mind.
1: We
0: don't have
1: many.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: ఇట్ హెస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: యు షో us హరి డైరెక్ట్లీ.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్ధవుని యొక్క మనసు తిరిగిపోయింది.
0: Their declaration that they have only one single mind brought a change.
1: అది ఏ దైవత్వానికి మూల కారణము?
0: In fact, that's the main cause.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనసుతో మాత్రమే మనం అరికట్టాలి.
0: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: కనుక మా మనసు కృష్ణునికి అర్పితం చేశాము.
0: We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
0: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
0: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
0: Then they sent a message through this butterfly.
1: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
0: They didn't look at Uddhava.
1: ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
0: We will be transcending this. Transcending the discipline.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ దట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లిసన్
1: కృష్ణుని ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణుని యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎనఫ్ ఫర్ us టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇతర రూపములు కానీ ఇతర శబ్దములు కానీ ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఫార్మ్స్ ఆర్ సౌండ్స్ ఆర్ టీచింగ్స్ ఆఫ్ ఎనీవన్.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుని నిమిత్తం ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కన్నులు అంతా కాయలుగాచినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినప్పుడు నీటి బిందువు లేదు.
0: వి హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టీర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకులో పడవను నడపగలవా?
0: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుకుగా మారిపోయింది.
0: So our heart is full of sand and desert.
1: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
0: And don't allow the boat of the message.
1: నీ పడవను తీసుకుని నీ వెళ్ళు. ఎక్కడ నుంచి వచ్చావు అక్కడికి?
0: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
0: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
0: We don't want.
1: సగుణ బ్రహ్మమే మాకు సత్య అవసరం.
0: We want God with attributes.
1: అని చెప్పి
0: so saying
1: నీ వెళ్ళిపోమన్నారు.
0: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానవి కాదు.
0: హీ పిక్డ్ అప్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హీ సేడ్
1: నేను పరమ అజ్ఞానం, నేను
0: ఐ ఇగ్నోరెంట్
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
0: డిక్లేరింగ్ దట్ ఇస్ ఎన్ ఇగ్నోరెంట్ వన్ హీ హ్యాండెడ్ ఓవర్ టు దెమ్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ ఏ పేపర్.
1: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
0: హీ వాంటెడ్ దెమ్ టు రీడ్.
1: అయ్యా ఉద్ధవా, మేమున్నది ఎక్కడున్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
0: ఉద్ధవా, we are not living in cities, we are living here in
1: gramamlo. ye school kani ye yokka vidya vidhanam kani maake emi teliyadu.
0: In this village there is no school at all.
1: maaku ye maatramo akshara gnanam em ledhu.
0: we don't have any literacy.
1: mem aa yokka jeevitham anta aksharamlo neenam ayipoyindi.
0: and in fact our entire life got
1: akshara gnanam lenetti varu ee lekhani em ye reethiga mem chadavagalam.
0: when we don't know alphabets, how do you expect us to read the message?
1: maaku akkarle nuvu teesukoni pomannaru.
0: we don't want this message, but you take it with you.
1: emi krishnudu yokka lekhanu వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ మచ్ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
0: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీ,
1: భక్తునికి పూర్తి సమత్వమే.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
0: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
0: ఏ గోపిక, ఉద్ధవా, ఉద్ధవా,
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
0: యువర్ క్యారీడ్ అవే ఇన్
1: యువర్ జ్ఞానివి.
0: యువర్ పర్ఫెక్ట్లీ టోటలీ ఇగ్నోర్.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
1: మాకు చదువు రాదు.
0: వీ డోంట్ లెర్న్.
1: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ,
0: though we know how to read to some extent,
1: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
0: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
0: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుంది అది.
0: There's another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుంది.
0: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
0: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
0: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
0: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
1: అని చెప్పి,
0: దే సెడ్ సో,
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
0: టేకింగ్ ద హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్,
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
0: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Enda barinan madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma cheyamanuma.
0: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
1: Mabbu grammina madu manasavidilo Krishna bhanuni tejamu nilupamanuma nilupamanuma.
0: Across the sky of our mind, They're full of clouds all over there.
1: పాట పూర్తి చీకటిగా ఉంటుంది.
0: In fact, our hearts are pitch dark.
1: ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి మాకు దిక్కు తోచటండి.
0: We don't know where to go.
1: అలాంటి మా మబ్బురు కప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణ భాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు.
0: In our hearts which are totally dark and cloudy, let the Krishna light the lamp.
1: ఈ విధంగా వారు సందేశాన్ని పంపుతూ వచ్చారు.
0: That's the way how they send their message.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి,
0: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్,
1: రాధిక చెప్పింది.
0: రాధిక సెడ్,
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది, పోనీ మేము మరణిస్తాం, నీ చింతనలోనే మేము మరణిస్తాం.
0: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
1: కృష్ణ. నీవు తిరిగి పుట్టినప్పుడు, తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు, ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు.
0: కృష్ణ, యాజ్ వి డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్, సీ దట్ వి ఆర్ బోర్న్.

0: God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో, మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మం ఇచ్చేవారు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ అరౌండ్ యూ.

0: If you are born here like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you.
1: నీలో ప్రవేశించడానికి చుట్టూ నీ యొక్క పేరు చెప్పుకుంటూ నీలో ప్రవేశిస్తాం.
0: ఐ గో రౌండ్ యూ లైక్ ఎ హనీ బీ సింగింగ్ యువర్ నేమ్.
1: అలాంటి జన్మ సాధించు.
0: గ్రాంట్ అస్ దట్ లైఫ్.

0: పరచుకొని పారేదా నేను సెలయేరునై సెలయేరునై.
1: కృష్ణ, యాజ్ యూ స్టాండ్ లైక్ ఎ మేరు మౌంటైన్, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ వాటర్ ఫాల్స్ ఫాలింగ్ క్రాస్.
0: వర సముద్రుడే నీవైనా, సముద్రుడే నీవైనా.

0: ఓ కృష్ణ, ఇఫ్ యూఆర్ హియర్ ఇస్ అ మైటీ ఓషన్, వీల్ ఆల్ బి ద రివర్స్ దట్ మర్జ్ ఇన్ యూ.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: That is one point.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం, కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted that cosmic consciousness not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider that service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపమును ధరించినా, ఏ రూపమును ధరించినా,
0: ఎనీ ఫామ్ దట్ హి మే టేక్,
1: ఏ వస్తువుగా మారినా,
0: హి మే టేక్ ఎనీ ఆఫ్,
1: ఏ ప్రదేశమునకు పోయినా,
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్,
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను నేను నేను అని నీవు పలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మా ఎందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్, దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పుడు ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ, దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము,
0: దాట్ ఈస్ ట్రూ,
1: అదే నిత్యము,
0: దట్ ఈస్ ఎటర్నల్,
1: అదే నిజమైనటువంటి మార్గము,
0: దట్ ఈస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నీ అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధన చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్. మీరు
1: ఆ రిపోర్ట్ కూడా విన్నారు.
0: యు హావ్ లిసన్ టు ద రిపోర్ట్ ప్రెజెంటెడ్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ దే సేడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ, ది
1: జిస్ట్ ఆఫ్ ఇట్. వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్, దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: The many that left this place.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో, అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: Our students are there all over the world, Canada, Germany, United States.
1: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: They are rendering similar service everywhere.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: They have been serving the entire community wherever they are, carrying the banner of Sri Satyasai
1: of higher learning. కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: In fact, they are spending all the money they earn.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు
0: పిల్లలు
1: సరైన జవాబు చెబుతున్నారు.
0: కరెక్ట్ ఆన్సర్,
1: నాన్న అమ్మ మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంత కూడా స్వామియే.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వి ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా.
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దట్.
1: కట్ట కనపడికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసును.
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
1: ఆమె విడో పాపం.
0: షీస్ ఎ విడో.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
0: షీ హాస్ ఎ డాటర్.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: షీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్.
1: ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
0: నౌ షీస్ ఇన్ ఆస్ట్రేలియా.
1: భర్తతో ఉంటుంది.
0: షీ స్టేయింగ్ విత్ హర్
1: హస్బెండ్. భర్తను కూడా మార్పు చేపించింది.
0: షీ బ్రాట్ ఎ చేంజ్.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: హస్బెండ్ ఇస్ ఆల్సో సర్వింగ్.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సేడ్ ప్రే టు స్వామి.
1: ఆ అమ్మాయి చెప్తుంది నాకు ఎందుకు ఈ బాధ్యత.
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు, తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరూ కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సెక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కాంచుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గత జీవుడు పతి బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వి గారి.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే పృథ్వీ చంద్రమతి భారతీయ గారి.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: పురుషదిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాత గారి.
0: In fact Sita who stepped into the furnace and flames టు దుర్మద
1: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
0: దమయంతి హూ బ్రాట్ ఆన్ ఎంటైర్ థింగ్ టు
1: సప్త సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకనే అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయులు పుణ్యపుంజులే లేకుండా జగములెట్టు వెలుగుపగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా
0: ఉంటున్నారు.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యూ.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనగా స్త్రీలంతా కూడా చేరి
0: ది అలుమ్ని అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1000 bags rice అంతా తీశారు.
0: They are ready with 1000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంటే మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పి దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నుంచి
0: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: దట్ డివోషన్ అండ్ సిన్సియరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడైనా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్ లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: ఉమెన్ హూ సింబలైజెస్ డివోషన్
1: అంతఃపురము అనగా ఇవి అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చు బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానములు అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులు.
0: Man considers that's the one of wisdom, but actually he is
1: ignorant. పరిచయం జరుగుతున్నటువంటి జ్ఞానులే కానీ అంతఃపురణ పరిశీలన చేసినటువంటి వారు కాదు.
0: They only have textual knowledge, but they have no entry into the inner.
1: అదంత bookish knowledge.
0: That's all the bookish knowledge.
1: కానీ స్త్రీలది మాత్రము practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: అందరూ కాదు కానీ ఎక్కువ మంది వారిలో ఉన్నారు.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ
0: ఇక్కడ
1: పుట్టబర్తికి రావాలనుకుంటే మొట్టమొట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టబర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యు ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులే లేకపోతే మీరు కాలైనా కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలని నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఎన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: Anatilo uddhavudainatuvadu goppa gnaniga bhavinchevaru.
0: Uddhava was considered to be the one of wisdom.
1: Aa uddhavuni manase karigipoyindi.
0: And in by the heart of Uddhava melted.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: ఇవెంటు కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేతు కృష్ణ Bless me at least with a part of their mighty mind.
1: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
0: They all said that they have single mind, one mind.
1: కాని మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
0: Men have many minds.
1: కాని గోపికలు చెప్పినటువంటి అంతరార్థము అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతము.
0: There lies the entire philosophy in the teachings of Gopikas.
1: మీకు పోయిన తూరు కూడా చెప్పాను.
0: భగవాన్ said last time.
1: జనక మహారాజు ఆస్థానం లోపల
0: There in the court of Janaka, King
1: Yajnavalkudu, veerandarukudunu goppa goppa panditulanta cheraru.
0: There are great scholars like Yajnavalkya.
1: Kaani athariki minchina varu marokaru leru.
0: None would ever excel him.
1: Kaani aa sabha lopala
0: There in the court.
1: Gargi okkati maatrame enichukundi.
0: There stood up one Gargi.
1: Aame ee Yajnavalkuni aneka rakamuga prashnalu vestu vachindi.
0: She went on questioning Yajnavalkya.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్యుడు
1: జవాబే చెప్పలేదు.
0: కానీ
1: యాజ్ఞవల్క మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
0: గార్గిసడి యజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్, ద గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశము మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద స్కై అండ్ ద ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయా.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా? నేను
0: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఎర్త్ యూ ఫైండ్ ద స్పేస్ దేర్, యూ ఫైండ్ ద స్పేస్ ఇన్ ద స్కై.
1: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ that the entire sky over there, anta okate
1: ekam satti prabhudavadanti anta daivatvam tappa marokati ledani.
0: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Karukani ee naadu manushulani kondalani guttalani chettulani manam bhavistunnam. Ee chettu chettu kaadu, kondalu kondalu kaadu, guttalu guttalu kaadu.
0: In fact we say that there are plants, trees, manushulu manushulu kaadu. Human beings are not truly human.
1: Ee tholu bommale
0: and they're just puppets.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యూ హావ్ ద డివైన్ విజువలైజేషన్ యూ విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భావం తద్భవతి, నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వి హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యు కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ observed by Christians.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: ఆల్ ఆర్ గాడ్స్ డీడ్స్.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, క్యాటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
1: కనుక ఈ మత భేదములను దూరం చేసి
0: we have to give up the differences on grounds of
1: matini vishala parichi.
0: We have to expand our vision mind.
1: Hrudayamlo mee yokka jotu okkati maatrame ivvali.
0: And we have to provide place only for one in our heart.
1: Aa vidhamaina yokka bhakti prapattunu penchukunnappude ekamatam.
0: When we have such
1: humanity,
0: when we have that devotion and sincerity, there's only one matam
1: okkate okkate okkate.
0: We have only one religion, one.
1: Prapanchamlo unnatundi prathi manavundi kuda okke matame.
0: In fact everyone belongs to that single religion.
1: Yeda matamu,
0: what is that religion?
1: Manavatvane ekti matame matam manam.
0: And that's religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నెవర్ లూజ్ దిస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిలీజన్ ఆఫ్ హ్యుమానిటీ.
1: హ్యూమన్ క్వాలిటీ అది పెట్టుకోవాలి.
0: దట్స్ వాట్ వీ హావ్ టు కీప్ ఆల్వేస్.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: హ్యుమానిటీ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్.
1: హృదయ స్థాయందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: ద ఫీలింగ్ దట్ దేర్ డ్వెల్స్ గాడ్ ఇన్ అవర్ ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్.
1: హృదయమే లేకున్నా
0: వెన్ దేర్ ఇస్ నో హార్ట్
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: Hrudayame lekunna
0: there is no heart.
1: Vaadu mammam dikadu.
0: He is not a Muslim.
1: Hrudayame lekunna
0: when there is no heart.
1: Vaadu Hindu kadu.
0: He is no Hindu.
1: Hrudayame lekunna vaadu Sikh kadu.
0: When there is no heart, he is not a Sikh.
1: Kaani vaadavadu.
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: అండ్ హీ సచ్ ఎ పర్సన్.
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టీ ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమం మాత్రమే గోచరిస్తుండాలి.
0: Here in Prashanti Nilayam only you experience that unity in the divinity. దేశం
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world
1: assembled here.
0: Christians from all over the world have assembled
1: here. 64 దేశముల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ.
0: Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి ఒక భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ఫాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ వీటితో పాటు
0: సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: ఏది ఉంటుందో చెప్పండి.
0: అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీనికి తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా, మగపిల్లలు కూడా దీంతో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ఫాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్
1: ఫార్వర్డ్. కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: Men don't have any obstacles.
1: Bari addu pette shut up antadu.
0: If the wife objects, he will say shut up.
1: Tallidanu addu pette ikem sambandham led antadu.
0: And if parents object, he will say you have nothing to do with this.
1: Adi magavariki.
0: So men are more free.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారు ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్?
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యు లీడ్ స్పిరిచువల్ లైఫ్?
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యు ప్రాపగేట్ అండ్ షేర్ ది స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: ధన సంపాదన,
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు?
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధముల చేతులు జాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి.
0: బట్ దే షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: డెడికేట్ యువర్ బాడీ, ద టైమ్ అండ్ మనీ ఇన్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: వెన్ యు డూ దట్,
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందాది, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఇస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వి ఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. ది యంగ్స్టర్స్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ అండ్ డెవలప్
1: తల్లిదండ్రులు కూడా కాపాడుకోలేకపోతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులని చూడలేని మీరు ఇంకా దేశాన్ని ఏం చూడగలరు?
0: ఇఫ్ యు కాంట్ టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్, హూమ్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్?
1: మీ కుటుంబాన్ని మొట్టమొదటి రక్షించుకోండి.
0: ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
1: మీ గ్రామాన్ని మీరు పోషించుకోండి.
0: అండ్ సీ, టేక్ కేర్ ఆఫ్
1: సేవ చేయండి.
0: సర్వ్ ద విలేజ్.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: దెన్ యూ కెన్ సర్వ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఫార్ ఇస్ ఫర్ ద ప్రోగ్రెస్.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: ఎక్స్పెక్ట్ ద వెల్ఫేర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డెవలప్ ది పెట్రియాటిక్ స్పిరిట్.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: అండ్ నోబడీ ఈజ్ ఏబుల్ టు సే టు విచ్ కంట్రీ హి బిలాంగ్స్.
1: చాలా అన్యాయము.
0: ఇట్స్ గ్రాసింగ్ జస్ట్.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: దిస్ కంట్రీ భారత్ ఇస్ హైలీ
1: ఇది హిందూ దేశము.
0: దిస్ హిందూ దేశ.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ, వాట్ ఫార్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: అది దైవమే నీకు రచిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆభిక్షని పెడతాడు.
0: God will grant all that you
1: need. కనుకని ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్, బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసిన?
0: యు నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యు బి బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యు ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యు టుమారో.
1: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్, యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ బై యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ మే హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడు దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
1: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్డ్
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ట్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లెస్ఫుల్ థింగ్.
1: అది దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ది డివైన్ లవ్. Love for God, that you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చును.
0: విత్ దట్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ది రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ అండ్ హై సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దట్ వన్ బ్లెస్ఫుల్
1: అది దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్. లవ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.

0: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
1: Then only you will be liberated and you will mold yourself as ideal students.
0: ప్రేమ ముదిత మనసు కహ

0: ఉంచు మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాండీ అండ్ ఫర్ కన్ఫరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. Mind is capable of putting you into hell and make you forget yourself, getting intoxicated.
2: Vidyarthulara,
1: dear students, manasu
2: kadikini
1: manav. Man is a combination of body, mind and atma.
2: మానవుల యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
2: కర్మలు ఆచరించినది దేహము.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
2: ఈశ్వరునిది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
2: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
2: ఇదియే మానవుని యందలి దేవత.
1: దాట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
2: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుని యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
2: అయితే మనసు, దేహము, ఆత్మ వేరువేరు రూపముల చేత వేరువేరు ఫలితములను అందించుతూ వేరువేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి కలుగుతుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మా హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
2: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వంపోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
2: లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: ఇట్ ఈస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పార్లెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్.
2: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakkarana?
2: దీని స్వరూపం ఏమిటి?
1: What is its form?
2: దీని స్వభావం ఏమిటి?
1: What is its nature?
2: దీని విశిష్టత ఏమిటి?
1: What is its speciality?
2: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
2: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakkarana.
2: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kudanu manase srishtu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
2: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
2: ఒక్కొక్క కర్మయందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
2: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
2: ఇతనే వంట రూములో వంట చేస్తున్నట్టు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
2: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు ఉంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
2: పంచాంగములు చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
2: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇచ్చిన నామములు కలుగుతూ వచ్చాయి.
1: On the basis of functions performed by the Brahmin, although Brahmin is one, gets different names.
2: అదే విధముగానే సంకల్ప వికల్పములతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
2: వివేచన అనేటువంటి ఒక సమయమునందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరుతో పిలిచారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
2: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: ఇట్ ఈస్ ఎన్ ఎంక్వైరీ బేస్డ్ అపాన్ డిస్క్రిమినేషన్.
2: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
2: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఇస్ చిత్తము.
2: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
2: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
2: ఒకే మనస్సు ఇన్ని కర్మల యందు, ఇన్ని స్థానముల యందు, ఇన్ని రకములైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్.
2: అన్నింటికి మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
2: ఈ ప్రపంచమంతా కూడాను మనస్సు చేత కట్టబడి ఉంటుండాలి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
2: మనోమూలం ఇదం జగత్.
1: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
2: మనస్సు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అక్రాస్ ఎ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
2: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చింది.
1: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హాస్ ఎ మనస్ మైండ్.
2: యత్ భావం తత్ భవతి అని ఈ మనుష్యుని యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితం కూడా అట్టివిగానే ఉంటాయి.
1: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ అండ్ ద థాట్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
2: దీనిని ఆంగ్ల భాష ఎందు సో థింకెట్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్. So think of the man, so he is.
2: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
2: మనస్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
2: మనస్ అనగా మనిషే.
1: మైండ్ మీన్స్ మ్యాన్.
2: మనిషి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మ్యాన్?
2: మనసే.
1: దట్ మీన్స్ మైండ్ అలోన్.
2: కనుక మనిషి అనగా మనసే. మనసు అనగా ఏమిటి?
1: మ్యాన్ మీన్స్ మైండ్. బట్ దెన్ వాట్ ఈస్ మైండ్?
2: సంకల్పముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ ద కాంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్.
2: ఈ సంకల్పముల యొక్క ఫలితమే మానవుని యొక్క చర్య.
1: యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది థాట్స్ విచ్ హీ హ్యాస్.
2: ఈ చర్య యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: The joys and sorrows which we enjoy in day-to-day life ఆర్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ యాక్షన్స్.
2: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ విచ్ మ్యాన్ గెట్స్ డిపెండ్స్ అపాన్ హిజ్ ఓన్ యాక్షన్.
2: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ మ్యాన్స్ యాక్షన్స్?
2: సంకల్పములు, థాట్స్. కనుకనే మానవుని యొక్క సంకల్పములు సత్సంకల్పముగా ఉండినప్పుడే జీవితము సరైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: ఇఫ్ మ్యాన్ థాట్స్ ఆర్ గుడ్, హిజ్ లైఫ్ వుడ్ బి గుడ్.
2: సంకల్పములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
2: మనిషి మరణించినప్పుడు సంకల్పము చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
2: కనుకనే ఆ సంకల్పములకు సరైనటువంటి యొక్క సాధనను మనం కలపాలి.
1: దేర్ఫోర్ వుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు కల్టివేట్ గుడ్ థాట్స్.
2: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: వుడ్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్.
2: దాని వల్లనే మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వం క్షీణించిపోయింది.
1: ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
2: మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివెన్ అప్ ద ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
2: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
2: Kanuka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
2: samajamulo praveshinchi
1: it enters into society
2: deshamulandu vyaptinchi
1: it spreads to the nation
2: deshamulandu antyamavutundi
1: and it comes to a close with the world.
2: కనుక ప్రపంచం యొక్క శాంతి అంతరికుడు వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్ రెస్ట్ ఆన్ ఇండివిజువల్.
2: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసుపై ఆధారపడి ఉంటున్నారు.
1: ద వరల్డ్ అండ్ ద మ్యాన్ టుగెదర్ రెస్ట్ ఆన్
2: కనుక మైండ్. మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు డైవర్ట్ అవర్ మైండ్ ఇన్ ది ప్రాపర్ ఛానల్.
2: మత్స్యము
1: ఫిష్
2: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
2: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
2: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
2: అటులని మానవుడు దుస్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
2: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివితేటలను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
2: ఈనాటి మానవుడు తమ ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హింసెల్ఫ్.
2: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
2: మన సుఖ దుఃఖములకు కానీ మన కష్ట నష్టములకు కానీ మన విచారములకు కానీ ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
2: మన సంకల్పములే మనకు దీనన్నిటికి కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
2: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
2: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షము కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయ్డ్.
2: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ యూ మీన్ బై దిస్? సంసార
2: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
2: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ, ఇట్ ఇస్ ది థాట్.
2: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
2: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పం యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
2: అయితే మనోనాశను గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈస్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్నిహిలేటింగ్ ద మైండ్? యూ పుట్ దిస్ క్వశ్చన్.
2: లేకపోలేదు.
1: దేర్ ఈస్
2: అన్నింటికి అన్ని అంత్యములు ఉంటున్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈస్ ఎన్ ఆన్సర్.
2: పుట్టిన వ్యక్తికి, నియమలకు, వస్తువులకు అంత్యం ఉంటున్నది.
1: ఫర్ ఎవ్రీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
2: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటి లేదు.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
2: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సేడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
2: ఈ అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటి. ఆత్మ సత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
2: అందువలన కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటున్నది.
1: It is that is why it is called the cast of humanity. The
2: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: It is the mind which is found in equal measure.
2: అంటే ఈ సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్ ఆల్దో ఇట్ ఈస్ కాల్డ్ మైండ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ది ప్రాబ్లమ్స్.
2: మనసు కూడా కొన్ని రంగులు ఉంటున్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: డస్ మైండ్ ఆల్సో హ్యావ్ సమ్ కలర్స్? వెల్ yes, there are కలర్.
2: భావంతో కూడినటువంటి మనస్సు ఎర్రని రంగుగా ఉంటుంటారు.
1: ది mind which is charged with anger, it is
2: swartha bhavamato kudinatvanti yokka manasu godupu rangu vare untadi.
1: Selfish mind is in the nature of brownish color.
2: Ahankaramato undinatvanti manasu kavalapandu rangu ga untadi.
1: Egoistic mind is of the
2: orange.
1: It is orange color.
2: Bhavat apitamaitvanti manasu shuddhamaitvantiga untadi ee vastram vare.
1: The mind which is given to God will be as clean and white as this cloth.
2: Kalukane manasulu kudanu aneka vidhamainatundi rangulanu malavi vesukuntunnam.
1: We put different colors to our own minds.
2: Idi kudanu itandi yokka prabhavam kaadu.
1: It is not also the
2: mana sankalpamule మనకి దుర్గతిని సద్గతిని కూడా చేస్తుంది.
1: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎన్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
2: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు, అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్, ద ప్రాపర్ లైన్స్, సెక్యూరిటీ, సేఫ్టీ,
2: ఎక్కడ చూసినా భయమే.
1: వేర్ ఎవర్ యూ టర్న్ దిస్ వరల్డ్ యూ కమ్ అక్రాస్ ఫియర్.
2: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: బీ యూ ఇన్ ద హౌస్ యూఆర్ చార్జింగ్ ఫియర్. గో టు ద రోడ్ యూఆర్ చార్జ్.
2: రైల్ ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యూఆర్ చార్జ్ విత్ ఫియర్.
2: రైల్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: గో టు board a plane, you are haunted by fear.
2: Yelo nadichipothamante kudanu bhayame.
1: Even if you want to walk up, you are haunted by fear.
2: Ontariga intilo undadani kudanu bhayame.
1: Even to be alone at home, you are
2: haunted by fear.
1: What is the cause for this kind of
2: manavani endu undavalsinatundi yokka pavitramaina sankalpamulu nirmoolamainayi?
1: The reason is the such sacred thoughts which should be there in a man are absent.
2: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ ఫియర్.
2: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మవ్యూహంగా దయచేయండి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పద్మవ్యూహం.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: పద్మవ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహం?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి ఎలుగు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: ది స్పెషాలిటీ ఇస్ యు నో హౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ పద్మవ్యూహ, బట్ యు డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభిమన్యుడు,
1: యు ఆర్ లైక్ అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: The name is Abhimanyu, but their behavior is different.
0: ఈనాడు ప్రపంచంలో మనం భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటి మాత్రం తెలుసుకోవడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైనటువంటి యొక్క సమాధానం మనకు లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు దీన్ని వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, the mind as the driver, the mind as the rope which is tied, and the
0: buddhi
1: senses are the horses, and the intelligence is the charioteer.
0: ikkada ee manasu ye sthanamlo untunnadani manam chakkaga vicharinchali.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: Ikkada gurramunaku సారథికి మధ్యలో ఉంటుందని ఈ పగ్గములు.
1: దిస్ రో ఈస్ బిట్వీన్ ది హార్సెస్ అండ్ ది చారిటియర్,
0: అనగా ఇంద్రియములకు బుద్ధికి మధ్యనున్నటువంటిది మనస్సు.
1: దట్ మీన్స్ మైండ్ కమ్స్ బిట్వీన్ ద సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: ఈ మనస్సు మధ్యనున్నటువంటి మనస్సు బుద్ధిని అనుసరించిన బుద్ధి కలిగి ఉంటుంది.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina baddudai anubhavistadu.
1: If it follows the dictates of the senses, then he gets into problems.
0: Kani ee naadu aneka mandi ee yokka indriyamulaku daasulai tadwara taamu dukkhamulaku guri avutunnaru.
1: Today most of the people have become slaves of the senses and are facing innumerable problems.
0: Indriyamunu anusarinchadame pravritti margam.
1: Following the path of the senses is pravritti margam.
0: Indriyamunu anusarinchadame nivritti margam.
1: Following the dictates of the intelligence is nivritti path.
0: Kani adhika bhagamu pravritti ante tane yokka pravartanu అపవిత్రముగా వేసుకుంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మేకింగ్ దేర్ లైఫ్స్ వేస్టెడ్ అండ్
0: నివృత్తికి ఏమాత్రం కూడా విచారణ సరిపడటం లేదు.
1: దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు గో ఇన్ ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: కనుక నివృత్తిని కూడా కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పగ్గములు లేకపోతే గుర్రములే నడవవు.
1: If the charioteer does not have the ropes in his hand, well, it is difficult to
0: carry. Sarathini vadalipettinatundi pakkamulu valle puramulu anusaristhundali ee manasu.
1: The mind as if he is following the senses, not being controlled by intellect.
0: Andulo ee puramulu samanyamaina puramulu kaavu.
1: These senses are not ordinary horses.
0: Vishaya bhogamulu kevalam vicharam chestu pothunnayi.
1: They go on. The sense of
0: ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపున తిరుగుతుండాలి.
1: ఈచ్ హార్స్ ఇస్ ట్రైన్ టు గో ఇన్ వన్ డైరెక్షన్.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: అండ్ హూ విల్ బి ఫేసింగ్ దిస్
0: రథములకే కాదు,
1: నాట్ మెయిన్లీ ఫర్ ది
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమునందు ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రై.
0: దీని రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు.
1: టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ టు ఫస్ట్
0: అండర్స్టాండ్ ఇతరుల యొక్క కీర్తి గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రేట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెస్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్. దిస్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్డ్.
0: సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుడు.
1: దుర్యోధన దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన అనేక కక్షలు పూని వారి కీడును నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: They took enmity against the Pandavas who were following righteous path and continuously scheming and planning.
0: ఏదో వీరి సంకల్పములు దుస్సంకల్పములు అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవులపై జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది, అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
1: ఇన్ ది బిగినింగ్ దే పుట్ హార్మ్ పాండవ బై దర్ బ్యాడ్ థాట్స్ బట్ అట్ ద ఎండ్ దే వర్ హార్మ్డ్ ఇన్ ఎ మిలియన్ ఫోల్డ్ మోర్ దాన్ ది పాండవ.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: డియర్ స్టూడెంట్స్ యూ షుడ్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ దిస్.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: యూ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హార్మ్.
0: ఒక భాగంగా ఇతరుల కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ హార్మ్ ఇన్ వన్ వే ఇన్ టెన్ ఫోల్డ్ హార్మ్.
0: ఎవరిని దూషించరాదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: నీవు ఇతరులు దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: ఇఫ్ యూ సెన్షర్ సమ్మన్ టెన్ అదర్స్
0: స్నేహితులను వంచినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: ఇఫ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ఫ్రెండ్స్ విల్ ఆల్సో డిసీవ్ యూ.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత తాను ధిక్కరింపబడతాడు.
1: ఎ సన్ హూ డిజోబేస్ హిస్ ఫాదర్ విల్ బి డిజోబేడ్ బై హిస్ ఓన్ సన్.
0: తనను హింసించినటువంటి వాడు పరుల చేత హింసింపబడతాడు.
1: ఎ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: This reaction, resound and reflection is the nature and impact of mind.
0: Kanuka manam evarini kudanu e vidhanga kudanu dushinchata kani himsinchata kani manam prayatninchakoddu.
1: That is why we should never undertake to criticize or harm others.
0: Kevalamu samanyamainatundi manavulne kaaka bhagavantunni kudanu dushincheyatundi paapam untunnaru.
1: There are some people not merely criticizing other ordinary human beings but criticizing God.
0: Kevalamu vaari yokka swabhavamuga untundi.
1: It looks that it is there.
0: Nijamuga yochiste bhagavantudu variki ee keedu cheyaledu.
1: If you truly examine, God has not done any harm to them.
0: Swabhavamu sambandhita cheyaledu.
1: He is not cause of any hurt or harm to them.
0: Ee apakaramu cheyaledu.
1: He has not harmed them in any way.
0: Kaani ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టిలో ఉంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్.

0: చేరి చిణింగిపోవుటకు చిమ్మటకేమి ఫలందు.
1: He's minding his own business. The wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a box of
2: silverfish.
1: It is a silverfish which tries to destroy the clothes. What
0: benefit do they get? Chiranaina kortundi.
1: This saree is not very
0: good. Vantanu kuda padavesina masigutanaina kortundi. Kottadam daniki swabhavam.
1: Whether it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is
0: vichna jnanam shunyam.
1: Its discrimination power is nil.
0: Yamatram undadu.
1: It doesn't have the thinking power at all.
0: Atulane దుష్టంకల్పన కలిగినటువంటి వ్యక్తి ఎందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
1: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలోస్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
0: దుష్టంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
0: బ్యాడ్. దుర్గంధం ఉంటుందంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelming.
0: కొంతమంది రూములు కూడా ఎయిర్ ఫ్రెష్ కొడుతుంటారు. దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసము.
1: సమ్ పీపుల్ యూజ్ ఎ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
0: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చునో, ఏక సామ్రాయనో ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
0: సర్ఫమ్. కనుక మానవీయ దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
0: కనుక సత్సంకల్పం చేతని మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
1: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
0: దుస్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
1: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
0: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
1: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
1: అర్జున. ప్రేత కృష్ణ అవుట్ మైండ్ వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగ శాంతి అనంతరం. శాంతి శాంతి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి శాంతి? శాంతికి తగినటువంటి యొక్క ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: పీస్ ఈజ్ ఇన్ విత్ఇన్ అవర్ సెల్స్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్ టు అస్.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దానిని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్, డెవలప్ గుడ్
0: అభ్యాసం చెయ్యాలి.
1: యు షుడ్ ప్రాక్టీస్.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: హౌ డూ యూ ప్రాక్టీస్? వాట్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: కంట్రోల్ ద ఇండివిజువలిస్టిక్ థింకింగ్.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యు షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమున పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling, I am man, he will not become a full man.
0: అర్ధ మనిషి మాత్రమే కాగలడు.
1: He will become man only to the extent of
0: తిరిగి మూడు పర్యాయములు. I am not animal. నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు.
1: He should repeat thrice, I am not animal.
0: అప్పుడే పూర్ణ సత్యం అవుతుంది.
1: Then only it becomes full truth.
0: ఈనాడు నేను మానవుడిని అని భావిస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్ అనిమల్.
0: పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు. కనుక మనిషి మనిషి కంటే పశువే మేలు అనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్, అనిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ అనిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ అనిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: మనసు నుంచి వచ్చింది.
1: This it has come from mind.
0: కనుక మనసుని సరైన స్థితిలో పెట్టుకో.
1: Keep your mind in proper form.
0: మనసును సరైన స్థితిలో పెట్టుకున్నప్పుడే నీవు మనిషిగా రూపొందుతావు.
1: You would become a real man when your mind is proper.
0: సామాన్యంగా ప్రపంచం లోపల ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఎవరా పశువా అని తిడతాము. అనగా ఏమిటి? నీవు చేయవలసినటువంటి పని కాదు ఇది, పశువు చేయవలసిన పని చేశావే అని దీన్ని నిందించటం.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare neevu manishayinappudu kudanu pasuvuga pravartistunnave ani danini nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manas anetuvantidi chaala uttamainatuvantidi.
1: Mind therefore is really sacred.
0: Manayema manushyanam karanam bandhamochayuhu mochani kudanu deeniki arhata kalinatuvantidi kanuka idi chedda dettavutundi.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: చేతిలో కత్తి ఉంటుంది.
1: యూ హ్యావ్ ఎ నైఫ్ ఇన్ హ్యాండ్.
0: పండ్లు కోసుకోవచ్చు, కూరగాయలు కోసుకోవచ్చు, విప్పరాని గంటుంటే దాన్ని విప్పి దానిని సుఖంగా మనం అనుకూలంగా ఆవించుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ యూస్ఫుల్లీ బై కటింగ్ ఫర్ కటింగ్ ఏ ఫ్రూట్, ఏ వెజిటబుల్ ఆర్ ఎనీ నాట్.
0: ఏదైనా కోపం వచ్చినప్పుడు ఈ కత్తితో గొంతు కోసుకోవచ్చు.
1: అండ్ ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ యూ కెన్ కట్ ద థ్రోట్ ఆల్సో.
0: కానీ ఈ దోషం కత్తిదా?
1: ఈజ్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ ది నైఫ్?
0: కాదు కాదు, మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి ఒక దోషం.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్ బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడాను అట్టిదే.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాన్ని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనినే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదిని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జాలము,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జాలము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వి అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జాలము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే,
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారు ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెడ్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్, టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పములకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఈస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చును.
1: విత్ ప్రాపర్ థాట్స్ యు కెన్ డెవలప్ ఇంటూ ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యు కెన్ డెవలప్ ఇంటూ ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం, తనకు తాను సంకల్పించుకొని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పం మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్పించిన తక్షణమే ఈ సంకల్పము సరియైనదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కాని మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for any thinking. There is a lot of
0: అన్ని కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీ ఇన్ హరీ. ఈ రకమైనటువంటి దీంట్లో మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యూ సే ధర్మము, ఇట్ ఇస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊరిలో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ, శాంతి శాంతి శాంతి. ఏమిటి, నోటితో ఉచ్చరించినంత మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ ఆర్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తచ్చడమే అన్ని భగవంతుడు చూచుకుంటాడా?
1: ఆఫ్టర్ సరెండరింగ్ కంప్లీట్లీ టు గాడ్ వుడ్ ఇట్ టేక్?
0: కానీ నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: Kanukane kartavyam yogam ucchati, kartavyanni nirvartinchali.
1: Therefore doing duty is a very important.
0: Kartavyanni nirvartinchaka kevalam bhagavantune chuchukuntadu anukunte idi kevalam somaripotutanam.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: Tattalo undinatundi padartham pottalo cheralante notiki chetiki pani pettanakkarleda?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టాడు చపాతి పొట్టాడు చపాతి పొట్టాడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిడుతుందా?
1: బై మియర్లీ రిపీటింగ్ అండ్ చాంటింగ్ పొటాటో చపాతి కెన్ యూ ఫిల్ యువర్ స్టమక్?
0: నీకు ఆ శక్తి ఉన్నది,
1: యూ హ్యావ్ ది కెపాసిటీ.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God.
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలము ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏమాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: Satsangamlo cherali.
1: Join good company.
0: Ee yokka manchi sangamato manam cherinappude indulo ee sankalpalaku oka antu vyadhi aneetundi okati undi.
1: These good thoughts have got the nature of something like contagious.
0: Ee yokka vyadhi ee sankalpamlo aadi nunchi untundadi.
1: This contagious nature is inherent in good thought.
0: దుష్ట భావములు కలిగినటువంటి వారి సహవాసమే గనుక మనం పడితేంటే మనకు కూడా ఆ దుష్ట భావాలు వస్తాయి.
1: If you join bad company, you get bad thoughts.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మనం పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: Make friendship with an angry man, you will be infested with
0: anger. ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవు ఎవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are. మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ టెల్ యూ వాట్ యూఆర్. దిస్ వాట్ ఐన్స్టీన్ సెడ్.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: జాయిన్ గుడ్ కంపెనీ.
0: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి యొక్క సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తాయి.
1: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
0: భవిష్యత్తును లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: దేర్ ఫోర్ యూ నాట్ థింక్ ప్రాపర్లీ అండ్ డీప్లీ ఇన్ దీస్ మ్యాటర్స్.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్స్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ రిసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్.
0: నీవు చేసినటువంటివి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలం అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
0: లేవు.
1: There will not be any garland of pearls or diamonds.
0: బంగారు దండ మెడకు లేదు.
1: There will not be gold chain either.
0: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
1: There are no diamonds also.
0: పచ్చల పేళ్లను పెతకలేదు.
1: There are no emeralds.
0: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
1: There is one garland undoubtedly.
0: పూర్వజన్మాల కర్మల పొందుపరచి
1: on the basis of the actions performed in the previous
0: జన్మ. మంచియైన చెడియైన తుంచకుండా.
1: Without removing whether it is good or bad, all the things.
0: Brahma meekichi pampunu baruvumala. Karmalanniyu chechina kanthamala. Adhe manamala.
1: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
0: Manchini chesi, manchi malanu manam dharistam.
1: Do good and get a good garland.
0: Cheddamam parulu chesi, cheddamalanu dharinchadakkarledu.
1: Do not do bad things and do not wear bad garlands.
0: Vidyarthulara. పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
0: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవడం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, వెనెవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఎ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: Inda padipoyinatundi oka towel andiste thanks antaru, kani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
1: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
0: all the jagattunu andinchadu?
1: He has given you all the things.
0: Pavitramainatundi vatavaramunu kaliginchadu.
1: He has given you sacred environment.
0: Tragutuku jalanni ichadu.
1: He has given you water.
0: Peelchukunutaku gaani ichadu.
1: He has given you air to breathe.
0: Undutaku sthanam ichadu.
1: He has given you earth to live upon.
0: Inni rakamainatundi panchabhootamulu meeku prasadinchinappudu ee panchabhootamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhootamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
1: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life or which you are living.
0: Mana dabbuto manam konnam nela.
1: Are we buying with our own?
0: Mana dabbuto manam kattam illu.
1: We have constructed our own house with our own.
0: Corporation vaallu aa intiki tax kattamantadu.
1: But the corporation people ask us to pay tax.
0: Poni athanu andichetuvanti emti current andistunnadu.
1: They supply current.
0: నీరును అందిస్తున్నాడు.
1: ద సప్లై వాటర్.
0: ఊరికి అందిస్తున్నారా?
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
1: యూ హావ్ టు పే సపరేట్ టారిఫ్.
0: ఏదో పంచభూతముల యొక్క ప్రభావాన్ని మీరు అనుభవిస్తూ ఈ పంచభూతములు అందించినటువంటి వానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత చెప్పకపోవటం ఇదే గొప్ప పాపం.
1: ఇట్ ఇస్ అ గ్రేట్ సిన్ ఇఫ్ యు డు నాట్ రియలీ థ్యాంక్ గాడ్ హు హస్ కన్ఫర్డ్

0: మియర్ ట్యాప్ వాటర్,
1: ఏదో రెండు బల్బులు మనం దగ్గరించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
0: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్,
1: ఇంత విషయాన్ని ప్రకాశింపచేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
0: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
1: మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి ఒక ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
0: ఫర్ గాడ్ హూ హాస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ హిమ్?
1: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
0: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
1: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదా?
0: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
1: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనస్సు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
0: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
1: మనస్సును కూడా మూడు గుణములు ఉంటున్నవి.
0: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్,
1: సత్వరజో తమో గుణాలు.
0: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
1: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి, మన గృహం గులధాన్య సంపదల నిల్పి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచనయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: The beautiful month of Pushya approached.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
0: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్, ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. They are not one of pomp and exhibitionism.
1: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
0: Every festival has got wonderful meaning, expression and significance and gives us great joy.
1: సూర్యుడు ప్రతి నెల ఒక రాశి పైన ప్రవేశిస్తుంటాడు.
0: సన్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ హౌస్ ఆఫ్ ది జుడాయిక్.
1: 12 రాశుల పైన ప్రవేశిస్తుంటాడు.
0: హీ స్టెప్స్ ఇన్ టు 12 హౌసెస్ ఆఫ్ ది జుడాయిక్ సిస్టమ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
0: ది మెయిన్ హౌసెస్ ఆర్ 4.
1: మొదటిది మకర సంక్రమణ.
0: The first one is Capricorn, the goat.
1: Rendavadi Karkataka Samkrama.
0: The second one is Cancer of the Zodiac, fourth sign.
1: Moodavadi Tula Sankarana.
0: Third one is Tula Sankarana.
1: Nalugavadi Mesha Sankarana.
0: The fourth one is Mesha.
1: Ee naligintu yendu pradhanamainatuvanti sankarana kevalamu Makara Sankarana.
0: Of all, the most important one is that of Capricorn, the 10th sign of Zodiac.
1: ఈ మకర సంక్రమణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
0: This will be full of ethical, moral, physical, righteous changes and transformations.
1: ఈ సంక్రమణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
0: ఫ్రమ్ దిస్ డే సన్ మూవ్స్ ఫ్రమ్ సౌత్ టువర్డ్స్ నార్త్.
1: ఉత్తర దిశ అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై నార్త్ వర్డ్ మూవ్మెంట్?
1: మోక్షదాయకమైనటువంటి స్థానమునే ఉత్తర దిశ అంటారు.
0: నార్త్ వర్డ్ మూవ్మెంట్ ఇస్ ద వన్ దట్ కన్ఫర్స్ లిబరేషన్.
1: అనగా హిమ ప్లస్ చలం, హిమాచలము.
0: Meaning combination of two words, Hima Chalam, Hima Chalam.
1: Anaga Hima plus Achalam, Hima Chalam.
0: Meaning Hima plus Achalam, Hima Chalam.
1: Yemti Hima Chalam.
0: What is this Hima Chala?
1: Hima Managa Parishuddhamu.
0: Hima means all pure.
1: Hima Managa Paripurnamayin Puntiyokka Telladanam.
0: Hima means that which is totally white.
1: Achalam Managa సుస్థిరం.
0: అచల మీన్స్ దాట్ విచ్ ఇస్ స్టేబుల్.
1: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
0: Therefore the pure white brightness becomes quite steady.
1: ఏమిటి ఆ స్థానము?
0: What's that position?
1: అది ఏ హృదయ స్థానము.
0: That is the position of heart.
1: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
0: హియర్ ద సన్ ఇస్ ది ఇంటెలెక్ట్ హూ విల్ సటిల్ స్టెప్ ఇన్ టు అవర్ హార్ట్ వెన్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ సలీడ్ అండ్ ఎట్ పీస్.
1: మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణం చేయనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎక్స్టర్నల్ ఔటర్ జర్నీ.
1: అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే.
0: మూవ్మెంట్ టువర్డ్స్ నాట్ డైరెక్షన్ మీనింగ్ డైరెక్ట్లీ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్.
1: హృదయము దిశకు దీనిని పంపటమే.
0: ఇంటెలెక్ట్ హ్యాస్ టు టర్న్ టువర్డ్స్ ది హార్ట్.
1: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
0: ది ఇంటర్నల్ జాయ్ ఈజ్ ది ట్రూ హ్యాపీనెస్.
1: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఆనందములు అస్థిరములు.
0: దట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఆర్ టెంపరీ.
1: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి,
0: దర్ మొమెంటరీ.
1: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
0: దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ప్యూర్ అండ్ సాలిడ్ నేచర్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్ ఇమ్మోర్టల్.
1: మోక్ష సదనము అన్నారు.
0: దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లిబరేషన్.
1: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
0: జర్నీ టువర్డ్స్ దట్ ఈజ్ ఎస్పిరేషన్ టువర్డ్స్ లిబరేషన్.
1: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
0: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
1: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణమవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
1: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
0: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నాట్ వర్డ్ మూవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
0: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
1: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
0: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
1: కనుక సంక్రమణమనగా కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశి పైన ప్రవేశిస్తుంటాడు.
0: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడియాక్.
1: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ద 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
0: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
1: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు,
0: వెన్ యూ ఎంక్వైర్ ఫ్రమ్ ద వరల్డ్లీ వ్యూ పాయింట్,
1: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
0: ది సంక్రాంతి బిగిన్స్ యాజ్ పర్ ది ఇంగ్లీష్ క్యాలెండర్.
1: జనవరి 13-14 తేదీలందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
0: ది సంక్రాంతి బిగిన్స్ ఆన్ 13th and 14th of January.
1: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతులను కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
0: ఇట్ గివ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్ ఆల్సో.
1: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
0: ఏ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్ ఎనీవన్ హూ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఎర్త్ ఆర్ ద సాయిల్ విల్ బి ఎట్ పీస్.
1: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్టెడ్.
1: నిజముగా కర్షకులకు ఈ యొక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ది ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
1: సకల సంపదలను కూడాను వారు గృహంలో చేర్చుకుంటారు.
0: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్.
1: ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు.
0: దే విల్ ఫిల్ దే హౌసెస్ విత్ ఆల్ 9 టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
1: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
0: విత్ ఆల్ దే గ్రెయిన్ దే విల్ హావ్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
1: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ సంక్రాంతి దేర్ విల్ బి ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్.
1: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
0: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యూ ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
1: అయితే మానవుడు ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక,
0: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
1: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
0: ద ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
1: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
0: ద ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
1: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
0: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
1: ఎంత కాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
1: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
0: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
1: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
0: యాజ్ యూ గో ఆన్ సర్చింగ్ ఎవ్రీవేర్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ దట్ ఇట్ ఈస్ విదిన్ దట్ గివ్స్ యూ ట్రూ బ్లెస్.
1: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవి అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన ఎందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయనదే ఈ సంక్రాంతి.
0: The glass is present right on the nose, one forgets. But in search of the glass is everywhere. Like that is eternal, supreme, permanent, immortal joy. Bliss is within, but we are in search of it elsewhere.
1: Kanuka manam aashinchetundi aanandamu ye paradeshamunando ledu.
0: Therefore the bliss that we want.
1: Ye paradeshamunando ledu.
0: The bliss we want is not present in a foreign land.
1: Tane inde atti aanandam untunnadi.
0: It is present within one's own self.
1: Devudaneetundi vaadu ye deshamunando ledu.
0: God is not present
1: ye parvathamulo endo ledu.
0: Not in a mountain.
1: Ye vaikuntha kailasa swargamulando ledu.
0: Not in vaikuntha kailasa.
1: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiramu.
0: A pure heart is the temple of God.
1: Kanaka mee bahirdrishtinanta kudanu antardrishtiga maarchukonataku ye manavudu prayatninchino vaade dhanyudu avutadu.
0: Therefore one would be redeemed if he diverts his external vision inward.
1: Aa dhanyatanu pondinatuvanti vaade mochamunu chendutadu.
0: The one goes along this path will certainly be liberated.
1: Antavarku ee yokka manavunku moham tappinadi kaadu.
0: Till then man cannot be free from attachment.
1: Moham undinantavarku mocham manaku chikkadu.
0: So long there is attachment you cannot have liberation.
1: Mocham anaga edo oka pratyekamaina pradesham kaadu.
0: Liberation is not a separate place.
1: Moha chayam mocham annaru.
0: This detachment is moksha. Or liberation.
1: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
0: This attachment is due to external looks.
1: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
0: The one who has got inward vision will certainly pacify the external approach.
1: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
0: Man undertakes various forms of spiritual pursuit.
1: Navavidhamaina margamulu yendu yenu praveshistunnadu.
0: He takes to 9 paths of devotion.
1: Kaani enni vidhamulaina margamulo praveshinchinappatikini taraku labhinchavalsinatundi oka sthanamu taanu anubhavinchavalsinatundi sthanamu taanu aanandinchavalsinatundi sthanamu tana yendi unnadaneetundi satyanni gurtinchukolekapothunnadu.
0: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
1: Bhashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
0: External endeavors give you temporary happiness.
1: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
0: As we listen to bhajan, so long you listen, you will be happy.
1: Bhajanalu mugiyagane tana aanandam kudanu nilichipothundi.
0: The moment bhajans conclude, there will be no more of happiness.
1: Idi bhashya sambandhamaitundi cheriyalato yerpadeetundi oka aanandamu బాహ్యంగానే ఉంటుంది.
0: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియెంట్.
1: కనుక బదలను చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
0: నాట్ దట్ యూ షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ ఎవర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్
1: ఫీలింగ్. చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్క అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కాని హృదయానికి సంబంధించినవి కాదు.
0: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా. దే ఆర్ ఓన్లీ
1: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
0: ఎవ్రీ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ అట్ ది మెంటల్ లెవెల్.
1: మనసు స్థిరమైనది కాదు.
0: మైండ్ ఈస్ నాట్ స్టెడీ.
1: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది మహా చంచలమైనటువంటిది, మహాప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు.
0: మైండ్ ఈస్ వేవరింగ్, ఇట్స్ డేంజరస్ అండ్ సో స్ట్రాంగ్.
1: ఎట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నింటి కూడాను హృదయం ఏ రీతిగా చేరగలడు?
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఫాలోడ్ బై మైండ్, హౌ డస్ ఇట్ టేక్ యూ టు ద హార్ట్?
1: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
0: ఇట్ గివ్స్ యు టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
1: ఏ సాధనను కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
0: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
0: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
1: అవి నవవిధ మార్గములు.
0: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ద లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వంద

0: నివేదనం
1: సరెండర్.
0: అది కట్ట కడపది ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మ నివేదనం,
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: ద మూమెంట్ యూ సరెండర్ నథింగ్ యూ హ్యావ్ విత్ యూ,
0: సర్వం అందులోనే మిళితమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఓన్లీ.
0: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి,
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ టీచింగ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ విచ్ ఇస్ ఇన్ సంక్రాంతి.
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
0: నిజమే, ఇది ఫ్యామిలీనే.
1: ఎస్ ట్రూలీ
0: వసుదైక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ.
0: ప్రపంచమునకే సంబంధించినటువంటిది ఇది.
1: ఇట్స్ రిలేటెడ్ ది ఎంటైర్
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటివి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలో.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రే.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్
0: సంక్రాంతి సంక్రాంతి
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: All inner faculties would blossom it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and
0: nature. ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: మనస్సు ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుకనే సర్వం కూడా మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపును మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మనస్ ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ ద హార్ట్ అండ్ దట్ షుడ్ మార్చ్ టువర్డ్స్ ద డివినిటీ అండ్ బీ ఇన్ దట్ స్ప్లెండర్ ద లైఫ్.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: హౌఎవర్ ఐదర్ ఇన్ ద మైండ్ ఆర్ ఇన్ అవర్ థాట్స్ వాట్స్ ద కాజ్ బిహైండ్ ఇట్.
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipatiye Indrudu.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrundi paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్రా ఈజ్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్రా?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ది అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతనలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: Yuvakulu, yuvatulu, ee vishayanni chakkaga gurtinchali.
1: Youth men and women should know this clearly.
0: Manalo aavirbhavinchetundi yokka ee durbhavamulaku evaru kaaranam?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ థాట్స్?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది
0: దుఃఖములకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్
0: ఎవరు కారణము?
1: ఫర్ మై నౌ ఈ
0: దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: బ్యాడ్ యాక్షన్స్.
0: చక్కగా మీరు విచారించి లోన్ తిరిగి ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
0: అన్నింటికి మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
0: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
0: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునకు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీస్,
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కనీ విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
0: ఒకరో కోటికి ఒకరో జరుపుతుండేటువంటి వారు.
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రోర్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెల ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్, దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్.
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈటింగ్? All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుండ.
1: బికాస్ ఆఫ్ దట్ ద హోల్ థింగ్ దట్ విల్ బి అచీవ్డ్.
0: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్డ్.
0: అది నీకు తెలియదు.
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యు మే ఫీల్ దట్ యు నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యు హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజంలే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
1: We should never think of agitated matters.
0: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
1: As we dine, we should not argue with each other.
0: భోంచేసే లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
1: We should eat observing silence.
0: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విద్యమైన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ సచ్ వైబ్రేషన్స్ డు నాట్ ఒరిజినేట్ విత్ అన్ అస్, నార్ వీ ఎంటర్టైన్ రిసీవ్ దెం.
0: టీవీలంతా వచ్చాయి.
1: then we have starved
0: him. మనిషిని పూర్తి కూడా మసి చేస్తుంటుండాలి.
1: That is ruining man totally.
0: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
1: The gem of human life is just sold like
0: gold. ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
1: They think that it confers peace.
0: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
1: It gives you temporary happiness.
0: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలను నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
1: Later as these things get into you, to which direction you go you don't.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
0: తేనె గాని నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్ ద టంగ్ విల్ బి కట్.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు ఎందు యువతలు ఎందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
0: అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు. కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: దే స్మైల్
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: దే స్మైల్ అండ్ సే
0: ఆర్ యు. ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడ కనిపించడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: గ్రీఫ్. ఎలాంటిది ఒక దుఃఖం కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగా నేను పొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత, వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చింతిస్తుంది.
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ full of spines. How
0: do
1: you find happiness?
0: పులుపుతో కూడినటువంటి చెట్టు.
1: It's one of full of all
0: చింతలతో కూడినటువంటి భగ్గములు.
1: It's one of all worries and problems.
0: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: Living there full of problems, how do you expect to be happy?
0: వీలే కాదు.
1: It's not possible.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: So what should we change today? We should properly direct all our vision, listening and our words.
0: సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like సంక్రాంతి?
0: ఈ సంక్రాంతి లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed.
0: You
1: will enjoy.
0: అది చేదుగా మారిపోతుంది.
1: Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: Is not the happiness that you get out of
0: arisha. పరమానందంతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: wrath. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: Every festival has inner meaning.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
0: ఏదో చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుండాలి.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పచ్చి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుండాలి.
1: లిటిల్ బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉండేటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుండాలి.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్. మానవుడు ఎందుకు స్వతంత్రం ఉండకూడదు? వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్లీ?
0: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి?
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీలీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము అనే సంచరించటము ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
0: నీవు మనిషి అనే స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being.
0: స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: Do not experience
0: స్వతంత్రం అనేటువంటి చాలా ప్రమాదము.
1: ది అనిమల్ ఇండిపెండెన్స్
0: ఏదో మృగాలు అనిపిస్తున్నాయని మనము అనిపిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
1: ఇఫ్ యు ఫాలో ది పాత్ ఆఫ్ అనిమల్ యూ టు బికమ్ అన్ అనిమల్.
0: కనుకనే మన స్వతంత్రము, మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: దేర్ఫోర్ ది ఇండిపెండెన్స్ వీ షుడ్ హ్యావ్ ఇస్ దట్ ఆఫ్ హ్యూమన్ ఇండిపెండెన్స్.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: వాట్ ఈస్ హ్యూమన్ ఇండిపెండెన్స్?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: మ్యాన్ హ్యాస్ సర్టన్ లిమిట్.
0: సత్య మార్గంలో ప్రవేశించాలి.
1: ఇస్ టు గో అలాంగ్ ద
0: పాత్. ధర్మాన్ని అనుసరించాలి.
1: ఫాలో రైట్స్.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: శాంతితో జీవించాలి.
1: లివ్ ఇన్ పీస్.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: అండ్ యూ షుడ్ అబ్జర్వ్ నాన్ వయలెన్స్.
0: ఈ ఐదింటితోనూ నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: హ్యావ్ ఇండిపెండెన్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్.
0: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేని చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్స్.
0: వృక్షములంతా కష్టమయము.
1: ట్రీస్
0: భూమంతా మృణ్మయము.
1: దేహమంతా
0: మాంసమయము.
1: ద హోల్ బాడీ.
0: కానీ ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: ఫర్ ది సేక్ ఆఫ్ కన్వీనియన్స్,
0: మన ఆనంద నిమిత్తమై,
1: ఫర్ అవర్ జాయ్,
0: కర్రను డోర్ గాను, విండోస్ గాను, టేబుల్ గాను, బెంచ్లు గాను మనం మార్చుకుంటున్నాం.
1: యూ మే మేక్ దిస్ వుడ్ యాజ్ ఎ టేబుల్ ఆర్ ఎ విండో ఆర్ లైక్ దాట్.
0: ఇది టేబుల్, ఇది కుర్చీ, ఇది డోరు, ఇది విండో. ఈ పేరు రూపంలో వేరైపోయింది కానీ అది కాస్తవే.
1: యూ మే కాల్ ఇట్ ఎ టేబుల్ ఆర్ ఎ చైర్ ఆర్ విండో, బట్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఎనీవే.
0: ఇంకా పర్వతంలో ఏంటున్నటువంటి యొక్క శిల.
1: దెన్ ద రాక్ ఆన్ ద మౌంటైన్.
0: ఇది కేవలము అన్ని రకములైనటువంటి మార్పులుగా మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఆన్ యూ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద మార్క్.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఒబేసాన్స్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండా.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్
0: ఇస్ రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్
0: ఐడల్. రాయి చెట్టౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this.
0: ఇవన్నీ చేసినా కానీ ఇది కేవలం శిలామయమే.
1: Everything, all of them is nothing but this.
0: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
1: These are all the changes as per your convenience.
0: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
1: So in this world, five elements are present.
0: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: Beyond the five, you don't find.
0: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
1: If you say there is sixth element, there is only one exists
0: anyway. అదే అంతఃకరణ.
1: That is inner senses.
0: Ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Aa antakaranam yokka swaroopame aatma tattvam.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantranni thana anubhavinchalante ee aidintiki ni minchi manam pokoodu.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he'll be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he'll have happiness.
0: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
1: దెర్ఫోర్ బికాజ్ సింప్లీ యాక్ట్ డోంట్ ఇమిటేట్.
0: ఈనాటి ఆధునిక యుగమునందు,
1: ఇన్ ద మోడర్న్ ఏజ్,
0: ఈనాటి విద్యా ప్రభావములందు,
1: బికాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: దేర్ ఇస్ ఎ డెడ్లీ డిసీజ్ ఆఫ్ ఇమిటేషన్.
0: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
1: That person has put on a drainage pipe like pant.
0: ఇది ఫ్యాషన్ అనేది నేను కుట్టించుకునేది.
1: ఐ టేక్ ఇట్ ద ఫ్యాషన్, ఐ టూ విల్ హ్యావ్ ఇట్ సేమ్ టైప్.
0: ఒకడు ఒక రెట్ట ఎరుపు, ఒక రెట్ట నలుపు.
1: వన్ ఫెలో విల్ హ్యావ్ ద షర్ట్ ఆన్ వన్ సైడ్ రెడ్, అదర్ సైడ్ బ్లాక్. ఇది
0: కలియుగ ఫ్యాషన్.
1: దట్ ఈస్ ది ఫ్యాషన్.
0: ఇది ఎంత ఎంత ఇమిటేషన్.
1: ఇట్స్ జస్ట్ ఇమిటేషన్.
0: యువర్ మ్యాన్, నువ్వు మనిషివి.
1: యువర్ మ్యాన్,
0: నువ్వు బ్లైండ్ గా అన్నింటినీ అనుసరించవద్దు.
1: నెవర్ ఇమిటేట్ బ్లైండ్లీ.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్ వీక్.
0: ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము,
1: హి హస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV and
0: radio. పవిత్రత అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
1: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
0: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
0: ఒక చిన్న ఉదాహరణ, ఏ
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
0: మస్కిటో.
1: ఏ మస్కిటో ఆన్ ద నోస్.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
1: ఫస్ట్ యు జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరీ వచ్చి అదే వాలుతుంది.
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: The mosquito will be testing you how far you are patient enough.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టిగా అంటాము.
1: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మూడవ దూరం వచ్చినప్పటికీ యుద్ధం చేస్తాము.
1: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్ ఇట్.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్, యూ ఆర్ నాట్ పేషెంట్, యూ బికమ్ సో వీక్.
0: నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి.
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
0: బలహీనుడా నీవు కావటము.
1: షుడ్ యూ బికమ్ సో
0: వీక్. మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: అవర్ ఏన్షియన్స్
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around.
0: Mrugamulanta pallaadai.
1: There you find all kinds.
0: Mrugamulanta santarinchai.
1: Animals moved around.
0: Mrugamulanta praveshinchai.
1: The snakes there.
0: Kaani ye maatramu chelinchaledu.
1: But he didn't have any kind of fear. He didn't move.
0: Inta drudha shaktito undinetunti manavattamu.
1: That human
0: mind is full of strong will.
1: Today he has become weak.
0: Evaraina oka anulani maata ante manam undalemu.
1: If anyone says
0: yetchukolemu.
1: If anyone says anything you can't bear.
0: Shantam neeku lekapothundadi.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలవు?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ ది
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
0: నీవు భరించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి పీస్ఫుల్.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ పీస్?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
0: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యూ డోంట్ హావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడు నన్ను దూషించాడు?
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడిపైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించే నువ్వు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్టు అవుతాడు. వాడు చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకోని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నా.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హి ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడక వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాలిలో చేరిపోతాయి.
1: ఇఫ్ హి షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హి క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హావ్
0: ఈనాడు ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
1: టుడే రైట్ ఫ్రమ్ ది విలేజ్ టు సిటీ యూ ఫైండ్ పార్టీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: పెద్ద బలహీనమైన రోగము.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా ప్రాకిపోయింది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ద డిసీజ్ యూ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్ సేడ్ వై షుడ్ ఐ బాదర్.
0: కాదు,
1: ఐఎమ్ నాట్ టు లేట్.
0: ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిల్చాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నాకు నేనే చెప్పుకుంటాను.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ హింసెల్ఫ్ నౌ.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టుతల సాయిబాబా, బుట్టుతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ, దేర్ ఇస్ విలేజ్ ఆర్ సిటీ, ఇఫ్ దిస్ ఇస్ సాయిబాబా, ఐ హావ్ మాప్ ఆఫ్ హెయిర్, ఇట్ విల్ కమ్ టు మీ.
0: ఎందుకంటే అది నాలో ఉంది.
1: Because I have it.
0: అది ఎక్కడ అనుకున్నా నాదే.
1: Doesn't matter if it is
0: anywhere. కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
1: If anyone stands in front of me and says you are bald headed Sai Baba, well I don't care.
0: నాకు బాల్డ్ హెడ్ లేదు.
1: Because I am not.
0: ఎందుకు నేను వాటిపైన జేగడం ఇవ్వాలి?
1: Then why should I fight with
0: him? ఇది సత్యమైన మార్గం.
1: This is true path.
0: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్,
0: దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావ్ ఎనీ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
1: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
0: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
1: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింటెడ్ అవుట్ విచ్ నాట్ ఇన్ యూ. People talk like crows.
0: కనుకనే మనము ఏ ఒక్కదాని కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
1: సో వి షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ
0: శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: వి షుడ్ బి ఇన్ పీస్. వి సే పీస్.
0: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
1: వై షుడ్ వి సే థ్రైస్?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి సే వన్?
0: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి సే ట్వైస్?
0: లేకపోతే నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: వై కాంట్ వి సే ఫోర్త్ టైమ్?
0: మూడు పర్యాయములే మనం అనాలి.
1: వై త్రీ టైమ్స్?
0: అనగా ఏమిటి?
1: వాట్స్ మీనింగ్?
0: ఆది భౌతికము.
1: ఫస్ట్ ఆది భౌతిక.
0: ఆది దైవికము.
1: దైవిక.
0: ఆధ్యాత్మికము. శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఇస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
0: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
1: మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది
0: వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యూ రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
0: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వి సే థ్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రాఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
0: నాలో శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: విత్ హూమ్ హావ్ యూ ఫాట్?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: హి రిటర్న్స్ విత్
0: పూజ చేశాడు, భజన చేశాడు.
1: హి డిడ్ భజన్.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: హి డిడ్ భజన్ ఇన్ ఆల్ ఎక్స్టెంట్.
0: శాంతి పదం వచ్చింది. ఇంకా
1: అల్టిమేట్లీ హ్యాడ్ టు సే పీస్.
0: శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: Palamullone shanti ledu.
1: Even the
0: shanti ye vidhanga shanti manaku labhyamavutundi.
1: Then how do you expect the real peace?
0: Kanuka elanti samayam nandu kani maatalu chaala mruduvuga undali.
1: Under any circumstances we should use soft words.
0: Aa mrudu maduramainatundi maatale manaku hrudayanni challabarustundi.
1: Soft and sweet words will pacify.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ గివ్ స్కోప్ ఫర్ ఎజిటేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వారీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం పెంచుకుంటున్నాము.
1: వి హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వి గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎజిటేటెడ్.
0: ఇంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
1: Mistake lies in our look.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: Listening.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: And our talk.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు, దుర్భావములు, దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: Because of these three, we have got all defects in our feelings and our thoughts.
0: యువకులారా.
1: Youngsters.
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు
0: వాచ్ టీవీ. ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
1: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
1: యూ మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యూ ఈట్.
0: ఆ భోజనంలో కూడా ఏమవుతుందని ఆతృతో ఆతృతో తింటున్నారు, దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావు దానిపైన కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్.
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్.
0: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks can act.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: The one who does cannot talk.
0: కనుకనే మనము ప్రతి పని ఎందుకును ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
0: యాక్షన్. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: సో దట్స్ మెయిన్ లైట్.
0: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
0: క్షణములు కుణములో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటుంది.
1: యు నో ది మ్యూజిక్.
0: ఎక్కడో కచేరి జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరిపైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
1: బట్ నోబడీ అండర్స్టాండ్ ద వర్డ్స్ యూజ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇదియే మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యూజిక్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ ఆర్ట్ ఇన్ భారత్.
0: భావ రాగ తాళ సమ్మిళితం భారతం అన్నారు.
1: భారత హెస్ గాట్ దీస్ త్రీ భావాద ఫీలింగ్ రాగ ద ట్యూన్
0: భావము
1: భా ఫీలింగ్
0: రాగము
1: ట్యూన్
0: తాళము ఇదే భారత.
1: దిస్ ఈస్ భారత.
0: అనగా ఏమిటి? మనస్సు వాక్కు కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకి.
1: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
0: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రవేశించాలి.
1: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యుల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
0: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
1: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
0: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాఠం లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
1: భారతీయస్ అండర్స్టాండ్ ఫుల్లీ వెల్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ యూస్డ్ బై త్యాగరాజు.
0: తెలుగు తెలిసిన వాళ్ళకి
1: బికాస్ దే నో తెలుగు లాంగ్వేజ్.
0: తెలుగు తెలియనటువంటి తమిళ వాళ్ళు దాంట్లో మ్యూజిక్ లోపల మంచి ఉన్నత స్థాయిలో ఉంటున్నారు.
1: బట్ ది తమిళియన్స్ హూ డోంట్ నో ది లాంగ్వేజ్ తెలుగు బట్ దే ఆర్
0: ఎక్స్పర్ట్. తెలుగు తెలిసినటువంటి ఆంధ్రులకు ఈ మ్యూజిక్ అంత అర్థం కావటం లేదు కర్ణాటక మ్యూజిక్.
1: ఆంధ్రాస్ దో దే నో ది మీనింగ్ బట్ దే డోంట్ నో మ్యూజిక్.
0: అర్థం తెలియనటువంటి యొక్క తమిళ వాళ్లకు ఈ యొక్క కర్ణాటక మ్యూజిక్ చాలా అర్థంగా ఒక ఉత్సాహంగా పాడుతుంటారు.
1: తమిళియన్స్ దో దే డోంట్ నో ది మ్యూజిక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ కర్ణాటక.
0: రెండు తెలిసినటువంటి వాడికి ఆ సభలో ప్రవేశిస్తే వాడికి తల చెడిపోతుంది.
1: బట్ ఎనీ పర్సన్ నోయింగ్ దీస్ టూ ఇఫ్ ఈస్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ హీ టర్న్స్ మ్యాన్.
0: త్యాగరాజు చెప్పాడు ఒకనొక సమయంలో.
1: త్యాగరాజు సెడ్ ఎట్ వన్ టైమ్.

0: త్యాగరాజ్ సార్, ఓ రామ, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ డర్త్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్?
1: నిన్ను పొగిడేటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమీ లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, నథింగ్ యు
1: డూ. నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము, అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one and same.
0: It's not their mistake.
1: Vaalu paadu nepa koda tinte neekemi kor, nepa koda tinte neekem kortha, nee pogada kuntene daniki, nee pogada tinteene daniki enta vyathasam untundi?
0: Instead of saying pogada the praise, they say pakoda the eatable there.
1: Pogada kunte enti varninchukunta neekem takku, nee pogada tinte.
0: Pogada means extol praise you, pakoda is that which you eat.
1: Kanukane భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: Therefore you should have the capacity to bring in the harmony, the unity. మీరు
1: విద్యార్థులుగా ఉంటున్నారు.
0: You are students now.
1: మీరు చదువుకుంటున్నారు.
0: You study.
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: What for you study here?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: You want to experience, you want to be happy in your future life.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అది సంస్కృతి,
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, ద డే వెన్ టీవీ అండ్ రేడియోస్ ఆర్ ఇంట్రొడ్యూస్ హియర్,
1: ఐతే వాటిలో తప్పు లేదు,
0: బికమ్ బ్యాడ్.
1: వాటిలో తప్పు లేదు,
0: నో మిస్టేక్ దేర్.
1: ఆ ప్రోగ్రామ్ వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం.
0: But the mistake lies with those people who are responsible for
1: the
0: program.
1: ఈ ప్రభుత్వం దీని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: The government also don't have proper understanding.
1: Science and technology, చేసేస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ యూ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్.
1: ఈ టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా

0: ఎవరున్నందే వార్ధక్యం కూడా ఏమి ఉంటుంది. నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
1: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. యు ఆర్ ద బాయ్, ద ఫాదర్ అండ్ గ్రాండ్ఫాదర్. Why should you respect them?
0: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
1: ఐఎమ్ గ్రోన్ అప్.
0: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
1: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
0: పరమ అజ్ఞానము,
1: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తండ్రి కంటే పెద్దవాడు కాదు కదా.
1: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
0: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే.
1: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
0: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే.
1: రెస్పెక్ట్ యువర్ మదర్.
0: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలు గౌరవం ఇచ్చే.
1: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
0: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో వింటుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
1: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
0: You radio veskunnavu, TV veskunnu chustunnavu.
1: You are listening to radio and watching TV.
0: Mi nanu chudalani mi nanna friend vachadu.
1: Your father's friend came.
0: Tatchame nee TV ni off cheyala.
1: Immediately stop.
0: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
1: యూ షుడ్ పే యువర్ రెస్పెక్ట్.
0: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
1: యూ షుడ్ సే సర్,
0: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
1: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
0: ఆ యొక్క వినయమే లేదు.
1: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
0: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడు మారడు.
1: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
0: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
1: ది కాన్సన్ట్రేషన్ హాస్,
0: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
1: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యు హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
1: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
0: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
1: లేటర్ హి షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
0: మానవుడు మానవుడిగానే జీవిస్తావు.
1: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
0: నీవు దైవం కానక్కర్లేదు.
1: యూ నీడ్ నాట్ బి గాడ్.
0: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
1: ఇఫ్ యు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యు
0: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
1: ఇఫ్ యు ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
0: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
1: యూ వాంట్ రివర్,
0: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
1: వాటర్ షుడ్ ఫ్లో.
0: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
1: యూ ప్రే టు రివర్.
0: ఇది పెద్ద అజ్ఞానం,
1: ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
1: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్.
0: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
1: సో ప్రే,
0: వరుణాన్ని ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
1: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురల్లీ రివర్స్ విల్ ఫ్లో.
0: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
1: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
0: అదే రీతిగానే
1: లైక్
0: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
1: సో ఇఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్,
0: బహిర్తృప్తి నీకు ఆటోమేటిక్ గా లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎక్స్టర్నల్ సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్.
0: నీవు బాహ్యమైన జీవితం లోపల సుఖశాంతులు అనుభవించాలనుకుంటే మొట్టమొదట అంతర్ముఖమైనటువంటి శాంతిని నీవు పొందాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హ్యాపీనెస్ అండ్ పీస్ ఎక్స్టర్నలీ, యూ
0: జగత్ ఎన్నో జరుగుతుంటున్నాయి మనం వినరానివి చూడరానివి.
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ థింగ్స్ హ్యాపెన్ విచ్ వీ కెనాట్ స్పీక్ అవుట్ నాట్ లిసన్.
0: కానీ మనం ఏమనుకుంటున్నాము? ఇది చెడ్డ జరుగుతుందని అనుకుంటున్నాం.
1: బట్ వీ సే ఎవ్రీథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
0: నీవు అది చెడ్డది అని అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో.
1: వెన్ యూ సే బ్యాడ్, సీ దట్ ఇట్ డస్ నాట్ బీ దేర్ ఇన్ యూ.
0: ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిది నీవు చేసి చూపించు.
1: ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు యూ, నేచురల్లీ యూ షుడ్ డు ద సేమ్ థింగ్ టువర్డ్స్ అదర్స్.
0: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
1: యూ హావ్ గాట్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్
0: బ్యాడ్. శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలరు?
1: వితౌట్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యూ డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
0: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుంది.
1: యూ హావ్ దట్ డిస్క్రిమినేషన్ పవర్.
0: కానీ అన్నిటిని డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
1: బట్ యూ డిస్క్రిమినేట్ ఆల్.
0: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
0: నిన్ను నీవు విచారించాలి.
1: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
0: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము?
1: దట్ ఈస్ ది స్పిరిచువల్.
0: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
1: If you go to any noble soul,
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: నో యువర్సెల్ఫ్.
0: కానీ అది మర్చిపోతున్నాడు.
1: బట్ వీ ఫర్గెట్ దట్.
0: కనిపించినటువంటి వాళ్ళంతా మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి అని ప్రశ్నిస్తున్నాం.
1: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: నీవెవరో నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
1: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్?
0: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
1: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
0: నేను ఎక్కడి నుంచి వచ్చాను,
1: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
0: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యుల వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
0: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
1: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
0: డుక్ము కరణే, డుక్ము కరణే, డుక్ము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
1: ఇట్స్ పాణిస్ గ్రామర్, డుక్రం కరణే ప్రిన్సిపల్ దే.
0: అక్కడికి వెళ్ళాడు.
1: ఈ వెంట
0: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
1: ఇస్ ఇట్ బాయ్, వాట్ ఆర్ యూ రీడింగ్?
0: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
1: ఈ థింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ పాణి.
0: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ రీడింగ్?
0: గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
1: ఐ హావ్ బీన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్.
0: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
1: ఐ హావ్ బీన్ మాస్టర్.
0: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్?
0: రాజసభలో చేరుతాను.
1: ఐ హావ్ బీన్
0: సన్మానాలు పొందుతాను.
1: ఐ హావ్
0: బీన్ బహుమానాలు అందుకుంటాను.
1: ఐ హావ్ రిసీవ్ గిఫ్ట్స్
0: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ గెటింగ్?
0: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని.

0: everybody in our family will be happy and
1: ఎంత వరకు జీవిస్తావు అంటారు.
0: How long?
1: బ్రతికినంత వరకు జీవిస్తారంటారు.
0: So long we live.
1: మరి మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: After death what will happen?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: Said I don't know thereafter.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: He knows what will happen.
1: అప్పుడు చెప్పాడు. అప్పుడు
0: He knows what will happen so long he's alive. Then he

0: ఓ మూఢుడా, తర్వాత నీవేం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చవని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యూ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యూ కుక్ ఎవ్రీథింగ్,
0: దీన్నంతా ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ద ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్?
0: దూసి పెట్టే పాసిపోయా, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యూ జస్ట్ హైడ్ ఇట్ డోంట్ సర్వ్ ఇట్ నేచురల్లీ ఇట్ గెట్స్
0: నీవు సాధించావు గ్రామర్ లో.
1: What is that you achieve?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: How are you making use for the benefit of the world?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య called it all madness, foolishness.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: Likewise we learn.
0: Laboratory లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఈవెన్ ఆస్ యూ, యూ థింక్ యువర్
0: గో బాబు, వాటర్ నీ ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఈవెన్ ఎనీవన్ సేస్ హైడ్రోజన్
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యూ గివ్ ఇమీడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలము గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యూ మేడ్ వాటర్ అవుట్ ఆఫ్
0: నిత్య జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యూ మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: you, oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa potti water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is
0: greatness. So we should know the method to make proper
1: use. సద్వినియోగపరిచేటువంటి
0: సంస్కృతి.
1: ప్రాపర్ యూజ్ ఇస్
0: చేయటమే సంస్కారం.
1: మ్యానుఫ్యాక్చర్
0: చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటుంది.
1: సో అలాంగ్ ఎడ్యుకేషన్ కల్చర్ ఇస్ నీడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్.
0: ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరైనటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూషన్ వర్క్.
0: నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు,
1: నథింగ్ గ్రేట్.
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: అది ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని.
1: దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ ద స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ద పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్ యువర్
0: ఇలాంటి పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి ఎట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిలు కావాలి.
1: ఫస్ట్ బి ఎట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఎట్ హోమ్, దేర్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి పీస్ ఇన్ ది
0: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ది విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి హ్యాపీ.
0: ఇంట్లోనే నీకు శాంతి లేదు,
1: you have no peace at home,
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: దెన్ హౌ కెన్ యూ?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు,
1: యూ రీడ్ న్యూస్
0: పేపర్స్, అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైండ్ న్యూస్,
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot accomplish.
0: ఐదు వేళ్ళు కూడా చేర్తే ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: With all the five fingers joining together you can do anything.
0: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
1: A father has five sons.
0: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని, ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: Nanna, memu maraninchenta varaku memu aikabachyangane untundi mana yokka inti peru manam nilputamu aneetundi promise chesaru.
1: Sons made a promise that they will stand united till their death.
0: Sare, danni manasulo pettukunnadu tandri.
1: Father was happy on listening to this.
0: Okanaadu evaro kattalu mopu teesukoni intiki vachadu.
1: One day one was carrying firewood.
0: Aa kattalu mopunu goda gaani ichadu, vaadu dabbichi pampinchadu.
1: He carried it across the wall and paid the money.
0: Okkokka kodukunu pilichadu.
1: He called each son.
0: Nayana aa kattalu mopunu okkaru tunchi choodu nee balam entundo choodali annadu.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood. Ochadu
0: chaala balamanta upayoga pettadu.
1: They made use of all their strength.
0: Aa kattalu mopunu తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికొకరు బలమును ప్రవేశపెట్టారు. ఆల్ ది ఫైవ్ ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
0: ఒకరికొకరు చక్కగా ఒక క్షణంలో ప్రదాన్ని తుంచివేశాడు.
1: ఎవరీవన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
0: ఆ కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ద ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ద ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సేడ్.
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: బ్రేక్. ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగానే మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యూ ఆర్ డివైడెడ్ యూ విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడీ విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యూ ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్ స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
1: ఇఫ్ యూ రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి ఎన్నో దారాలు చేరాయి.
1: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారాలను చేయటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్
0: మేక్ ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇట్స్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై ది స్ట్రీట్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్
0: లౌడ్. విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: Are the students a rowdy gang?
0: మనం విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్.
0: ఇది జాతీయత బలము.
1: That is the nationality.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: This is my motherland.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: I should protect my
0: mother. ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother
0: tongue. ఇది నా మతమంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొకండు వసడం గలడా.
1: Don't you find anybody at this declaring so?
0: ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cock.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉండాలి.
1: People of all countries should stand united.
0: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
1: It's all a family of the world.
0: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్, ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్ సో
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని, నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: నీ ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అడుచుకో.
1: If you are disturbed, see that you will control it within
0: yourself. దాని వల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Never hurt others.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి.
1: But see that you will have a
0: check. విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దాని వల్లనే త్యాగరాజ్య శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ది సెన్సెస్ నీడ్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ది పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటి ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు సహవీర్యం కరవావి సహనా. అందరూ కలిసి మెలిసి ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ లివ్ టుగెదర్.
0: దానినే కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్, లెట్స్ లివ్ టుగెదర్, లెట్ అస్ డెవలప్ అవర్ ఫ్రెండ్షిప్.
0: కలిసి మెలిసి ఏక చర్యమితో జీవించుదాం.
1: లెట్ అస్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
0: కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్
0: ఫైట్. కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైట్.
0: ఇది వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
1: ఇస్ ద ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: సో వి షుడ్ ఆల్ బి యునైటెడ్.
0: అన్న తమ్ముడు ఎందైనా ద్వేషం రావచ్చును.
1: There may be hatred among brothers.
0: విద్యార్థులు ఏమాత్రం రాకూడదు.
1: Among students there should not be hatred.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇంటూ పీస్.
0: మిట భాషను పెంచుకోండి.
1: Develop the limited talk.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: Never talk excessive.
0: అతి భాష మతిహాని.
1: If you talk more,
0: మిట భాష అతిహాని.
1: If you talk
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: ఈట్ లెస్, దట్ గివ్స్ యూ ఆల్ ద కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
0: అంతేగాని ఊరికే కడుపు నింటేంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వేమాత్రం కూడా నువ్వు పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పనిచేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకు కానీ భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance sankranti lies in this basic fact.
0: Mallo shanti avarthukovali.
1: Let there be peace within
0: us. Mallo kantini penchukovali.
1: We should develop the inner light.
0: Aa penchukunnatundi kantini shantini prapanchaniki panchali.
1: And we should share this inner light and the peace with others.
0: Neevu selfish ga undakoodadu.
1: Never be selfish.
0: Ee vyaktigatamainatundi maatram e maatram sukham kaadu.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి దట్ టీచెస్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ all comforts, pleasures and conveniences, the moment the human value is forgotten, the peace is lost in our minds. That is the truth that Bhagavan expresses to all of us.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu aashinchunadi sukhamu kaadu.
1: What man aspires is not happiness.
0: Dukkamu kaadu.
1: Nor misery.
0: Sukhamu dukkamu. Rendinti yokka ekatvam tho koodina nija tattvamu nandu ee yokka divyatvanni gurtinchadame nijamaina manavuni yokka pradhana kartavyam.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: Sukadukkamulo rendu kodanu sariyainatundi kaadu.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: Avi manavudu anduko taginatundi kaadu.
1: They are not to be achieved nor expected.
0: Sukamani aanandinchu undaga దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖ దుఃఖములు రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi e manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్సుతో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్సుతో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు లేత హృదయులైనటువంటి యొక్క యువకులు ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా ఇక్కడను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ అండ్ యూత్ బి దట్ ఆఫ్ ఎనీ కంట్రీ దే ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్.
0: కొన్న వస్తువు కంటే కొనబోయేటువంటి ఒక ధనము చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీథింగ్ దట్ యు బాయ్ ఈజ్ సర్టన్లీ లెస్ దాన్ ద మనీ దట్ యు హ్యావ్.
0: ధనమే ఉండినా దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యు కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్ ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: Yuvakulu, vruddhulu, madhyavayaskulu kalisi aneka rakamainatvanti oka vishayalanu vimarsistukuntu vacharu.
1: In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvantidi emti?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni remainatvanti oka gnanamunu abhyasinchinappatikini enni reetila kudanu banavudu sadhanalu salipinappatikini prema aneetvanti bhavamu manavuni hrudayam nandu lekundina ivanni kudanu vyarthamule.
1: One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatvanti prema tattvamu adi e nijamainatvanti yokka bhakti prabhavam.
1: Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్ ద లైఫ్ పార్ట్నర్స్ ద చిల్డ్రన్ దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamtho mana jeevitham anetvanti jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetvantidi dhanamtho labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyatho labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanatho labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: నో వన్ కెన్ రీచ్ ఆర్ అటైన్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ ద పాత్ ఆఫ్ లవ్.
0: దైవం లభ్యమాయనా సర్వము మనకు లభ్యమే.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ ఎవ్రీథింగ్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్.
0: దైవమే లభ్యం కాకుండా సర్వము మనకు వ్యర్థమే.
1: వెన్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పినని ధనం పైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: దే కన్సిడర్ మనీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దే వాంట్ టు బి రిచ్ ఎనఫ్. దే వాంట్ ఎమాస్ వెల్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమకై పాటుపడండి.
1: లెట్ అస్ స్ట్రగుల్ to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: లెట్ us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you are to get it, it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయమునందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యు నో ద స్పిరిట్ ఆఫ్ లవ్ యు విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడా నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుండాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagwan said yesterday,
0: ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదటి మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాల నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: వీల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్ ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి యొక్క సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీన్ని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క అశాంతి అనేటువంటి యొక్క స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యు గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నర్ సెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటి ఏదో అదే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యు హావ్ మిల్క్ యు కెన్ హావ్
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ హావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దాట్ చాంటింగ్.
0: ధ్యానములో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానములో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యు రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: వెన్ వన్స్ ద వన్ దట్ యు మెడిటేట్ అపాన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, దెన్ వాట్ విల్ హ్యాపన్ టు మెడిటేషన్?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: సో ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ టెంపరీ, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి
1: ది టెంపరీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: టెంపరీ ఫలితాన్ని పొంది
1: యీల్డ్ టెంపరీ రిజల్ట్స్
0: టెంపరీ జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: అండ్ టు లీడ్ ఎ టెంపరీ లైఫ్ ఈజ్ నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో దట్ స్పిరిచువల్ పాత్ విచ్ ఇస్ ట్రూత్ఫుల్, విచ్ ఇస్ ఎటర్నల్, విచ్ ఇస్ ఇమ్మార్టల్, విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: సతతం ధ్యానమః, సతతం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: వీ హావ్ టు థింక్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్.
0: సర్వకాల సర్వావస్థల యందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు బీ ఇన్ మెడిటేషన్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎట్ ఆల్ ఎవ్రీవేర్.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో
1: జస్ట్ యాస్ బ్రీతింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్
0: అదే విధంగానే మన జీవితం అంతా కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ డెమోన్స్ట్రేట్ ది కరెక్ట్ పాత్ అండ్ వీ షుడ్ ఎండ్ అవర్ లైఫ్ విత్ దాట్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నిజమైనటువంటి ఒక సాధన.
1: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ విల్ ఇండికేట్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: అండ్ దిస్ ఇస్ ది ట్రూ డివైస్ టు ఎర్న్ డివినిటీ.
0: సోహం సోహం సోహం, ఇది ఏ మనం సాధించవలసినటువంటిది.
1: వాట్ యూ హ్యావ్ టు అచీవ్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సోహం ప్రిన్సిపల్.
0: వచ్చింది మనం, సోహం వచ్చింది.
1: In fact, we have
0: got this. కానీ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: This soham, where from we got it?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: This soham is derived out of koham.
0: కోహం అనగా నేనెవరు.
1: Koham means who am I?
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: To that you get this answer, soham.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ విల్ బి ఫ్రక్టిఫైడ్.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: Today we are building our mansions of life on water bubbles.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో.
1: At what moment it would collapse, we do not know.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైన యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పొడుగ వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇప్పుడు కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరులు వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: harati nimisha kala sarvam,
1: because of youth and wealth, because the whole time would
0: chanamlo chari potundadi.
1: It drops out in a moment.
0: Chanamlo kadili potundadi
1: and it passes off in a moment.
0: Edi manaku shastranga nichitam ledu.
1: Nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi danipe aadharam enduku cheskovatam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: Shastramainatundi mana aatmane.
1: So that which is permanent is our self atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit atma is brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called బృహత్.
0: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్, విచ్ ఇస్ కాల్డ్ అహం.
0: అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దిస్ అహం ఇస్ ట్రూత్ అండ్ ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు నో దిస్ principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, aham, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni mottamota gurtinchali.
1: We have to know the underlying unity in these three: atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkati.
1: These three are synonyms, but they convey the same meaning.
0: Kanukane brahma tattvam anetundidi శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది ఏ నిరంతరము మన వెంట జంట ఇంట ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఇస్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటిది. అది ఒక్కటే.
1: యూ మే బి ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ or in the state of a deep sleep, but this principle of brahman will be with you.
0: Kanukane nirantaramu mana venta undinatundi aa brahma tattvam okkate.
1: It is only this principle of brahman which is always with you.
0: Aa brahmane manavattam tho koodinatundi divyattvam.
1: And that this principle of brahma is the divinity present in humanity.
0: Aa divyattvam anetundi nee ende untunnadi.
1: The divinity is within you.
0: Neeve aa brahma tattvam.
1: You are Brahma.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: It's not beyond you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: So when man is in search of God, he should know that God is not
0: with you. నీ వెంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కానీ ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛన చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమైనటువంటి యొక్క వాంఛన చేత జీవితాన్ని అంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ దస్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డిజైర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ మీన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫిజికల్, ద సెక్యులర్ అండ్ ద వరల్డ్లీ.
0: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: బట్ టుడే మ్యాన్ ఈజ్ లీడింగ్ హిజ్ లైఫ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్, వెల్ దేర్ కెనాట్ బి
0: స్వార్థ. స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుండాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుండాలి.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్
0: హర్ట్ హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్.
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యూఆర్ హార్మింగ్, యూఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యూ హావ్ బీన్ థింకింగ్ డిల్యూడింగ్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ హార్మింగ్ దెమ్.
0: ఎవరు సొసైటీ?
1: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను, స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంత మూడవది,
1: అండ్ ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ,
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ,
0: స్పిరిచువాలిటీనే ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుకనే అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ ఈజ్.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasti swarupudaina daivatvanni gurtinchukovadaniki veel avutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: Kanukani taana modalamunchi kudanu chinna pillalaku vidyani garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: With this individuality we can join this association society.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదటి మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand the spirituality easily.
0: కాని ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదటి మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సేక్రెడ్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
0: అదే సాత్విక ఆహారం.
1: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని కొన్ని మనం సంపాదించుకునేటువంటివి, ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: సో ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆల్కహాల్ విల్ సర్టన్లీ ఎన్ అబ్స్టకల్.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: హీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఎ న్యాచురల్ వే, నాట్ బై కన్స్యూమింగ్ ఆల్కహాల్.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ నేచురల్
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
0: దీనిని నాథుడు చెప్పాడు, ఎల్లప్త పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: Therefore, we should lead our life in a natural way.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not follow this artificial path.
0: ఈ యొక్క మత్తు, మాంసము, ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: A human has become a demon because of these intoxicants and meat eating.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: దేర్ ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: Such medicines should not be used.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: Doesn't matter even if we were to suffer, but we should not accept those intoxicants.
0: ప్రేమ స్వరూపులార.
1: Not only this.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: There, in addition to these intoxicants, there are other things also.

0: స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: చాలా మంది పాలు పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ కన్సిడర్ ద మిల్క్ అండ్ కర్డ్ యాజ్ పయస్ అండ్ యాక్సెప్ట్ రిసీవ్
1: అది కూడా సాత్వికం కానే కాదు.
0: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
1: అందులో కూడా కొంత మత్త పదార్థం అంతా ఉంటుంటారు.
0: దేర్ ఆల్సో వి ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
1: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
1: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భోజించకూడదు.
0: Because it's curd, you cannot take it unlimited way.
1: కనుకని మితంగా ఉండాలి.
0: Everything should be under limits.
1: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడాను ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
0: All the food that we take should be under certain limitations.
1: మనం ఆకలైతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
0: When you are hungry, you should not eat in full.
1: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
0: We should get up at a stage that when it's possible to eat some more.
1: ఫుల్గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రిజార్ట్ టు దిస్ యానిమాలిటీ.
1: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
0: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
1: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
0: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ knowingly or unknowingly we commit certain mistakes.
1: Dhyanamu dhyanamu dhyanam ani dhyanamlo kurchuntunnaru.
0: In the name of meditation we sit.
1: Kaani ee meditation ante emtadi?
0: But what is meditation?
1: Emti ee meditation yokka artham?
0: What is the meaning of meditation?
1: Em cheyatam meditation anukuntunnaru?
0: What is the actual process, technique?
1: Concentration anukuntunnaru meeru.
0: We think it is concentration.
1: Ee concentration anipindi meditation kaadu.
0: Concentration is not meditation.
1: Ee concentration anipindi డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుండాలి.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
1: ఇది కేవలం సాధన కింద చేరదు.
0: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
0: దిస్ కాన్సన్ట్రేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
1: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
0: వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్.
1: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
0: While we take a path, we sit steady.
1: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
0: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: మనం కదలాలి.
0: వీ హ్యావ్ టు మూవ్.
1: మనసు కూడా చలించాలి.
0: ద మైండ్ ఆల్సో నేచురల్లీ మూవ్.
1: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: Out of this mind which wavers naturally, we should reach a state that which is steady.
1: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
0: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
1: అది ఏ నిజమైన ధ్యానం.
0: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
1: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
1: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం నాకు అంత వ్యర్థమైపోతుంది.
0: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
0: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
1: ఇది కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
0: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
1: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
1: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
1: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
0: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
1: Anityamainatvanti padarthamulu kaadu memu.
0: And we are not
1: nitya satyamainatvanti oka padarthamulu.
0: I am eternal
1: ani ee chalincheetvanti danto chalinchinatvanti oka aatma tattvanni manam gurtinchalani prayatninchali.
0: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
1: Ee naadu aneka mandi aneka rakamainatvanti sadhanalu chestunnaru.
0: Many people follow spiritual paths.
1: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
0: They work for some time only.
1: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
0: Later we'll be lost without any result.
1: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
0: Therefore we should never follow such paths which are temporary.
1: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
0: We should never think that God is outside and start installing him
1: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
0: We should know the fundamental truth that God is in you.
1: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
0: In fact, one has to visualize the God within.
1: తానే చూడటం కాకుండా ఇతరులు

0: ను చూపించాలి.
1: నాట్ ఓన్లీ హీ విజువలైజెస్ గాడ్ విద్ ఇన్, హీ విల్ హెల్ప్ అదర్స్ టు సీ.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: ఆల్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టుడే
0: డ్రామా కత్తుల వలె కనిపిస్తుంటున్నాయి.
1: దే ఆర్ లైక్ జస్ట్ లైక్ డ్రామా ఎనాక్ట్మెంట్.
0: ఇది డ్రామాకు మాత్రమే పనికి వస్తాయి కానీ కత్తులు చంపడానికి పనికి రావు.
1: ఇట్ ఈస్ ఫర్ డ్రామాటిక్ పర్పసెస్, నాట్ ఫర్ పర్మనెంట్ వాల్యూ.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్ దిస్ ఇల్యూజన్.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని, ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: వి హావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
0: దీనికి అనేక రకమైన మార్గములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్ మెన్
0: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కంటెక్ట్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ దాట్ విచ్ సెంటర్స్ అరౌండ్ ద థాట్, దాట్ విచ్ ఇస్ కండిషనల్, దాట్ విచ్ ఇస్ ఎమోషనల్ అండ్ సో ఆన్.
0: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతున్నారు, ఎమోషనల్ గా వస్తున్నారు.
1: We are proceeding along the emotional lines.
0: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
1: We should be away from such emotional line.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీకు తెలుసో తెలియకనో, తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
1: Knowingly or unknowingly, we have been following that which is known as true.
0: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: If you want to know the right meditation, pray to Bhagavan, ask him.
0: ఏది మనకు అక్కర్లేదు.
1: We don't need anything.
0: ఏ సాధనలు అక్కర్లేదు.
1: No spiritual practice essential.
0: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
1: Just conduct as per the command.
0: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
1: In a moment you can experience.
0: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: It is that which is conferred, not achieved.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: Everyone follows a spiritual method.
0: ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది.
1: These spiritual paths are not proper.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: we go by a form.
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
1: And then he takes it up, the same form, in his own personal form.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: He should forget his form.
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: And he should think of the divinity.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేస్తే ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్ స్టేట్?
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: ఐ సే ఐ యామ్ మెడిటేటింగ్.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యూ నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్, కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కనుక నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మరిచినటువంటిదే ధ్యానము.
1: That which makes you forget yourself
0: in meditation.
1: When you transcend yourself, that meditation.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఇంక్రీజెస్ యువర్ సాంక్టిటీ ఇస్ మెడిటేషన్.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఫిల్స్ యూ విత్ ఎటర్నిటీ ఇస్ మెడిటేషన్.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: వితౌట్ ది రిసీవింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నిటీ ఇంటూ అస్, వి ఆర్ జస్ట్ పాసింగ్ బై దాట్ విచ్ ఇస్ మొమెంటరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: Let us develop this sacred love.
0: ఏదో అనేక మంది గురువులని, పెద్దలని, సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: Many follow gurus and other teachers.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: That is not true.
0: నీ హృదయంలో ఉన్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: Have one feeling which should be changeless.
0: ఏ మార్పులు కూడాను మనకు సంభవించకూడదు.
1: There should not be any change whatsoever.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: If you concentrate on one, that should remain permanent.
0: దీనిని ఒకానొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: The same thing was stated by Buddha at one time.
0: ఒకనాడు,
1: one day,
0: తనను తాను మర్చిపోయాడు.
1: He has forgotten himself.
0: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: Having lost himself, he has become one with the unity.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: He was just moving about.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: And this was noticed by Ananda.
0: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: He said, oh brother, why are you moving about like this?
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: and then he could remind himself.
0: ఈ భౌతికమైన ఈ అనిత్యమైన అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వం నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
1: In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly nature.
0: ఈ మనసునే మాత్రము తలంచకూడదు.
1: So I should not think of the mind.
0: ఉన్నది ఒక్కటే మనసు.
1: In fact, there is only one mind.
0: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
1: We may have any number of lives, but mind is same.
0: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: మైండ్ విల్ నెవర్ చేంజ్.
0: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
1: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: చూచాడు.
1: హీ జస్ట్ వాచ్డ్.
0: ఒక్కతూరి హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
1: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
1: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: నిర్వాణం పొందాడు.
1: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
1: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ
0: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
1: బికాస్ హీ హస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
0: మనస్సునే స్మరించకూడదు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
0: మనసే అన్ని విధములుగా కలతలు పెట్టించేది.
1: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఈస్ రెస్పాన్స్ ఫర్ ఎజిటేషన్.
0: మన ఏవో మనుష్యానం కారణం బంధమోచేహో.
1: మైండ్ ఈస్ రెస్పాన్స్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
1: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
0: మనసును మరచి
1: one should forget the mind.
0: మనసును విడిచి
1: and one should give it up.
0: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: and he should think of divinity.
0: దివ్యత్వంలో లీనం కావాలి.
1: and he should merge in divinity.
0: అది నిజమైనటువంటి నిర్వాణము.
1: and that is true state of liberation.
0: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
1: ఆనందా notice this.
0: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
1: and he too conducted himself like that.
0: కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
1: and within a moment of time now the ananda could also attain.
0: దేహాలు ఏమిటి వెళ్ళి?
1: What is this body?
0: ఈ పంచభౌతికమైన దేహాలు.
1: It is full of senses.
0: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
1: And they are just artificial.
0: నిత్య సత్యమైనటువంటివి కాదు.
1: They are not eternal and permanent.
0: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్లవుతుంది?
1: Why should we follow this body? And how can we know the ultimate truth?
0: దేహ భ్రాంతిని మనం మార్చాలి.
1: So we should cut short.
0: దేహాభిమానం త్యజించాలి.
1: We have to sacrifice this body attachment.
0: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
1: And we should be attached to the spirit.
0: అది నిజమైనటువంటి ధ్యానం.
1: That is true meditation. That is true sacrifice. That is true yoga. And that is real pleasure, bhoga. And that bhoga, pleasure, is ananda, bliss.
0: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వరల్డ్లీ ప్లెజర్.
0: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ దేర్.
0: కనుకనే సత్యం బ్రూయాత్.
1: స్పీక్ ట్రూత్.
0: ఆ సత్యంతో పల్లె ఈ ప్రియం బ్రూయాత్.
1: And speak softly in an acceptable
0: way. Satyam apriyam.
1: Never speak untruth, that which is not acceptable.
0: Appude nee oka nirvanam neeku labhyam avutundi.
1: Then you can think of liberation.
0: Kalukane liberation kavali anukuntunnaru chaala mandi.
1: Many people want this liberation.
0: Liberation kevalam tatkalikanga labhyam ayyetundi kaadu.
1: Liberation is not that cheap.
0: Manasunu marchipothu povali.
1: And we should forget the mind. Gradually.
0: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
1: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా మైండ్.
0: నిజమైనటువంటి నిర్వాణం.
1: అండ్ దాట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది?
1: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
0: నిర్వాణం? మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
1: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదనుకుంటారు.
1: యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
0: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
1: గ్రాడ్యువల్లీ యుల్ నోటీస్ ఇట్.
0: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
1: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
0: అప్పుడే మీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
1: దెన్ యుల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టే.
0: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
1: And in fact, they started with the position of I to begin with.
0: Tarvata we nunchi vacharu.
1: And then they thought of we.
0: Tarvata all anetundi vachindi.
1: And then they could know all the rest.
0: Kada motta motti I anetundi pettukokoddu.
1: So we should not keep this
0: I ni tejinchali.
1: We have to sacrifice this I.
0: Appude nijamelpetti aanandam kalugutundi.
1: Then you will have true bliss.
0: Joy joy joy annadu ee buddhudu.
1: Buddha said of joy joy.
0: జాయ్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ది జాయ్?
0: జే ఓ వై జాయ్.
1: జే ఓ వై జాయ్.
0: జే అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జే?
0: ఏమిటో అర్థం కాలేదు తనకు.
1: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ ఓ.
0: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
1: నార్ వై ఎయిదర్.
0: జే ఓ వై.
1: జే ఓ వై.
0: జే అనగా సర్వము.
1: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఓ అనగా సమస్తము.
1: ఓ ఇస్ కంప్లీట్నెస్.
0: వై నిర్వాణము.
1: వై నిర్వాణ లిబరేషన్.
0: జే ఓ వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
1: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్ జే ఓ వై.
0: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి.
1: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
1: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్. ఏదో
0: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపైన మీరు ప్రయాణం చేయకూడదు.
1: ఇట్ మైట్ అపియర్ దట్ మైండ్ ఈస్ స్టడీ ఫర్ సమ్ టైమ్ బట్ వీ షుడ్ నాట్ థింక్.
0: ఉంటుంది, కొంతకాలం వరకు ఉంటుంది.
1: ఇట్ మైట్ రిమైన్ స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
1: అండ్ మైండ్ విల్ మేక్ యూ సఫర్.
0: ఒక్క చింతను కూడా చేయనివ్వదు.
1: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
0: ఏ సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
1: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
0: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
1: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు
0: అండర్స్టాండ్. ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
0: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
1: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
0: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
1: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాశి గురు పూర్ణిమ.
1: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
0: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
0: ఈ గురు పౌర్ణిమ
1: గురు పూర్ణిమ
0: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేసిస్తున్నాడు.
1: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
0: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
0: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
1: keeping preceptor
0: in you దివ్యంగా దాన్ని మార్చుకొని
1: and just transform into the divine.
0: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
1: And then we have to melt and merge in the ultimate reality.
0: కనుక
1: సో
0: రేపటి దినము
1: tomorrow
0: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

చూడవచ్చు. పరమాత్ముడు ఒక్కడే ఎంచు భావించుడీ.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarvatra.
0: Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమునందిస్తుంది.
0: On the one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమునందిస్తుంది.
0: On the certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణ చలులు రెండు కూడాను మానవునికి సుఖమునందించినవి.
0: All said and done, it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavunaku sukham nandincheetunte satyanni gurtinchi vartincheetunte paristhitike prakrita samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఈ స్థుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవునకు సుఖం అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rocks.
1: నివసించు భూమి మృమ్మయం.
0: అండ్ ది ఎర్త్ ఆన్ విచ్ యు ఆర్ లివింగ్ ఈస్ ఆల్సో ఇనర్ట్.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: ద ట్రీస్ విచ్ గివ్ యూ షేడ్ అండ్ షెల్టర్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్.
1: ప్రాణములు మాంసమయము.
0: అండ్ లైఫ్ అస్ సచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లెష్.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: కనుకనే నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క సంస్కృతి.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏ నాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: జ్ఞానము పెరుగుకొనేది మానవత్వం అభివృద్ధిగా అవుతుంది.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: Subuddhimam manushyeshu ani kevalamu manava akaramu dharinchinanta matramana manavudu kaneradu.
0: Merely by adorning a physical form, he does not become man.
1: Aaku pachcha pakshulanni chilukala vale palukuna.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయణుడు పురుగులు తుమ్మగలవున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: పులికర్ణము కప్పినట్టి గాడుగుతా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగా ఉన్నట్టయ్యా.
0: So also, pig which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals and a set of principles to govern his life would he be called a man. This is what the Upanishads have been telling.
1: Manavudu sukhabilashi.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: Atanu nirantaram kudanu anandamuni aashistuntadu.
0: Every second of his existence is directed towards this end of securing happiness.
1: Deeniki vaidyanika satyam kudanu lekapoledu.
0: There is in this freak in man's nature a scientific basis.
1: Agniki dahana shakti dani yokka swabhavam.
0: The nature of fire is to reduce anything to ashes.
1: Manchu gaddaku challadanamu dani swabhavam.
0: So also ice has its characteristic feature being cold.
1: Chakkaraku teepi dani swabhavam.
0: Sweetness is the characteristic feature of sugar.
1: Adhe vidhamugane manavunaku ఆనందము స్వభావం.
0: In the same manner, for man, happiness is his natural state.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: That's why we find that man seeks happiness, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాం.
2: Ever since we were born, probably every second of our existence, this has been our experience in our day-to-day life.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటావు.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకోలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: By a combination of factors, part of which go in the society around him, and by virtue of the fact that he has these two qualities of attachment and hatred, man comes to a state where he is not in a position to experience the sense of joy within him.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైన సుఖములను ఆశిస్తున్నాడు.
2: In this world around him, man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగం.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగద్వేషములు ఆశల వల్లనే లభించుతున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పముల యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to these desires, he would be in a state where he can possibly secure happiness.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature happiness which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బులకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office. By way of doing his job, he comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్యక్రమంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరికొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
2: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడాను కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: You have your pair of spectacles resting on your nose. You are ignorant of this fact. యు స్టార్ట్ లుకింగ్ ఆల్ అరౌండ్ ద హౌస్ బై వే ఆఫ్ లొకేటింగ్ దిస్ స్పెక్టికల్స్.
1: తన ఎందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ హస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ విచ్ ఇస్ విత్ ఇన్ హిమ్ అండ్ హీ స్టార్ట్స్ మేకింగ్ ఎ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ ద అవుట్సైడ్ వరల్డ్.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కానీ శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన ఎందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టె నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకుని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తునకు వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహమా చక్రము, మనస వాచ్మ్యాన్, జీవుడా ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక కర్తమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: సో వాట్ యు ఫైండ్ ఇస్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ జీవ గోస్ ఆన్ హిస్ ఆన్వర్డ్ జర్నీ బై లీవింగ్ దిస్ బాడీ అండ్ లీవింగ్ బిహైండ్ ద వాచ్మెన్.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ సముద్రి తన ఇల్లుగా తాను భావించుకుని, ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని, ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవడానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌ ట్రీ ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనక తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, Because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as a center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulties.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga maarinatvanti jalamu, ఏ మేఘములుగానో ఏ వర్షములుగానో ఏ వంకలుగానో ప్రవహించి కట్టగడపటికి ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రమునుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకే చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికే చేరిపోతున్నది.
2: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode. And he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: కనుకని మానవుడు అనేక విధములైనటువంటి ఆపోహలు కాని తన యొక్క సత్య స్వరూపాన్ని గాని తన గుర్తించుకోలేక నిజ మార్గమునకు దూరం అవుతున్నాడు.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: కొన్ని రాగద్వేషములకు కూడా గురి అవుతున్నాడు.
2: He is also getting subjected to the sense of attachment and hate.
1: ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
2: What is the cause for these two?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువును లేక వ్యక్తిని చింతిస్తూ ఉంటాడు.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of wishes of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done
1: otherwise. ఈ పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing, కోరికలే cause nothing but wishes or desires.
1: కనుకనే మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: So at the very outset, man must take it upon himself to place his self on his mind.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
2: But how can we possibly control this mind?
1: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasanu swadhinam chesukunnataku prayatninchadamu, idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainukuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: కనుక ఈ ఇంద్రియములను ఏమాత్రమో అరికట్టుకొనక మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఏమాత్రమో ఫలించదు.
2: సో ఇఫ్ యూ స్టార్ట్ లెటింగ్ లూజ్ ద సెన్సెస్ అండ్ స్టార్ట్ కంట్రోలింగ్ ద మైండ్ ఇన్స్టెడ్ యూ నాట్ బి సక్సెస్ఫుల్.
1: కనుకనే నేను అప్పుడప్పుడు దృష్టి దోషమును అదుపులో పెట్టుకో.
2: దట్స్ వై ఐ కీప్ అడ్మానిషింగ్ యూ ఎట్ టైమ్స్
1: వాక్ దోషమును రాకుండా చూసుకో.
2: కంట్రోల్ యువర్ సైట్. See that you don't commit any sin by various
1: words.
2: Also, let not your sense of hearing go astray.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గములకు మూడు ప్రధానమైనటువంటి సూత్రములు ఉన్నవి.
2: That's why in the ఆధ్యాత్మిక path, there are three fundamental principles.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్.
2: Your word should be free from untruth.
1: హింసాతో దూషితం కానటువంటి దేహము.
2: Your body should be free from any act of violence.
1: రాగద్వేషములతో దూషితం కానటువంటి యొక్క మనస్సు.
2: అండ్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్
1: ప్రధానమైనటువంటి యొక్క సాధన సంపత్తి.
2: నౌ దీస్ త్రీ వన్స్ ఇన్ అక్రూ త్రూ ఎ ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: కనుకనే మానవత్వంలో ప్రధానమైనటువంటిది ఇంద్రియము.
2: సో ఇన్ మ్యాన్స్ నేచర్ సెన్సెస్ ఆక్యుపై ఎ ప్రైమరీ ప్లేస్.
1: ఈ ఇంద్రియములను భగవత్ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే ఈ మనస్సు సులభంగా మనకు స్వాధీనమవుతుంది.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: మన ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి దొంగ ఎవరో మొట్టమొదట గుర్తించాలి.
2: Now first try to understand who this thief is who has robbed you of this ఆధ్యాత్మిక jewel.
1: ఈ ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి వాడు మనస్సు.
2: Now this person who has robbed you of this ఆధ్యాత్మిక jewel is a mind.
1: కనుక వీటి దొంగ అయినటువంటి యొక్క మనసును మనం శిక్షించక నిరపరాధి అయినటువంటి దేహాన్ని మనం శిక్షిస్తున్నాం.
2: సో దిస్ మైండ్ హూస్ ద కల్ప్రిట్ గోస్ స్కాట్ ఫ్రీ అండ్ యూఆర్ ట్రైంగ్ టు పనిష్ ద బాడీ విచ్ ఇస్ బ్లేమ్లెస్ బ్లెమిష్లెస్.
1: కనుక మొట్టమొదట మనసును మనం శిక్షించినప్పుడే తగినటువంటి రత్నము మనకు లభిస్తుంది.
2: సో వెన్ యూ పనిష్ ద మైండ్ దెన్ యూ కెన్ గెట్ ద జ్యువెల్ ఇన్ ఇట్స్ పొజిషన్.
1: కనుక నీకు పవిత్రమైనటువంటి మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింపచేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో యూ మస్ట్ అండర్టేక్ దట్ పార్ట్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యూ బికమ్ సెల్ఫ్లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పార్ట్ దట్ యూ మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: It has been stated in the Bible that the devotees, they are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu. అతన్ని వెతకనక్కరలేదు.
2: God is everywhere. We need not search for him as such.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
2: Now today you find God who is everywhere is searching for his devotee.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
2: What is the type of devotee that God wants?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: ఇంతే కాదు మానవత్వాన్ని ప్రకటించేటువంటి ఆదర్శ పుత్రుడు కావాలి.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: తాను ఎక్కడ చూసినప్పుడను అట్టి భక్తుని తాను వెతుకుతూ ఉంటున్నాడు.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati bhakta brindamulo atti bhaktulu chikkutuka chaala durlabhanga unnai.
2: But today you find that among the large numbers of devotees, to come across one such is an extremely difficult task.
1: Ee naati bhakta brindamulo navavalsina samayamlo yedustunnaru.
2: Now today you find that among the devotees, where they should laugh, they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
2: So that devotee, where he sees that his sense of love, his sense of karma, his thoughts and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samattamanu, sarvula yokka baadhalaku, dukkamunu prakatinchetuvanti yokka vyaktudu, bhaktudu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
2: Such an individual endowed with such a pure thought, with such a pure heart was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, అనగా దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండినటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితం గావించి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకుని గాని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body of
1: God. Kramakramina dehamu nunchi manasulo praveshinchadu.
2: Then gradually from the state of the body he entered the realm of the mind.
1: Ee manasattvanni tanu and the son of God anetuvanti bhavamto uhistu vachadu.
2: And this identity of his with the mind he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్య వైపుపై విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
2: అండ్ దెన్ త్రూ హిస్ మైండ్ హి స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ద ట్రూత్, ద అన్ట్రూత్.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
2: వాట్ ఇస్ ద ట్రూత్, వాట్ ఇస్ అన్ట్రూత్?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: దిస్ వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ యువర్ సైట్.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములే.
2: అండ్ ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్ యూ ఇస్ నథింగ్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ సచ్ ఎ ట్రూత్.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ క్వశ్చనింగ్ ప్రాసెస్ ఇన్ హిస్ మైండ్ హీ ఫైనలీ రీచ్ ద స్టేజ్ ఆఫ్ హిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: అండ్ అట్ దిస్ స్టేజ్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్,
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు తల్లి సంబంధం.
2: దట్ ఇస్ దేర్ ఇస్ దిస్ క్లోజ్ బాండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు కూడాను చక్కగా గుర్తించవలసినటువంటి.
2: నౌ ఎవ్రీ ట్రూ సాధక మస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
2: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
2: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
2: You don't have a goat born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
2: Or for a goat, you don't have a tiger.
1: గర్భంలో పులియ పుట్టినట్టుగా
2: just as you have the tiger cub in the womb of a tiger.
1: అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
2: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
1: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
2: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: కనుకనే మనం దేహరీతిగా ఒక కర్మకలాపంలో మనం ప్రవేశించాలి.
2: So, through the medium of this body, we must have a tiger
1: in the womb. పుట్టినట్టుగా
2: just as you have the tiger cub in the womb of a tiger.
1: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి

0: పరిశీలన చేయాలి.
1: అండ్ దెన్ త్రూ ది మీడియం ఆఫ్ ద మైండ్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ది ట్రూత్.
0: విచారణ శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
1: ఈవెన్ యాజ్ వి స్టార్ట్ డిబేటింగ్ అండ్ డిస్కసింగ్ దట్ విత్ఇన్ అవర్
0: తదుపరి బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
1: వి రీచ్ ఎ స్టేజ్ వేర్ వి విల్ సే దట్ విచ్ ఇస్ బ్రహ్మ ఈస్ ఇండీడ్ ది ట్రూత్ ప్రాపర్.
0: కనుక ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
1: ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ దట్ ఓవర్ సెంచురీస్ మెన్ టెండ్ టు సెలబ్రేట్ అకేషన్స్ లైక్ దిస్ ఆఫ్ బర్త్డే ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ ద ఏజెస్ గాన్ బై.
0: అయితే ఈనాడు జీసస్ పుట్టినదినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం, ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
1: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే, వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్, టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్. దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
1: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
0: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
1: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
0: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
1: This is not the significance of the occasion of Christmas.
0: ఇలాంటివే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
1: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
0: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
1: These festive occasions do not mean that you feel contented by drinking in.
0: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
1: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
0: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మానవుని యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము, ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్, దెన్ కీప్ ఇన్ వ్యూ ద హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమౌంట్ ద మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమై జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
1: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
0: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
1: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్, హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
0: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
1: హీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్.
0: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మది.
1: దిస్ ఈస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
0: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
1: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
0: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
1: నౌ వాట్ ఇస్ ద డిస్టింక్షన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్?
0: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: నౌ దిస్ సర్వెంట్ హీ సర్టన్లీ హీస్ ఇన్ ద హౌస్ అండ్ హీ టేక్స్ హీ మేక్స్ రికగ్నిషన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్.
0: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
1: బట్ ద మాస్టర్ నోస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈస్ హిడెన్ ఆర్ ఆర్ హిడెన్ ద ట్రూలీ వాల్యుబుల్ వన్.
0: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపై మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
1: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
0: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు, సదాచారములు, సత్వవర్తనటువంటి రత్నాలు ఏ ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.

0: if we are the master instead, we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: కేవలము ప్రయత్నించటమే కాదు అటువంటి విలువైనటువంటి రత్నమును భద్రం చేసుకుంటారు.
0: We make an effort to secure them. Not merely that, after securing, we'll try and make them a permanent possession.
1: ఈనాడు ఎవరికి వారు మనం ఈ విలువైనటువంటి యొక్క గుణములను మనం భద్రం చేస్తున్నామా, లేక అనిత్యము అకాష్టము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
0: Each one can make a question of this nature. Are we making, or am I making an effort to secure my priceless possessions? Or am I going after the fleeting pleasures of the world?
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
0: That lamp which sheds light all around, if it is kept at a high point, the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంట ఎందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగం అయిపోతుంది.
0: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుక ఈ దివ్య భావములు అనేటువంటివి, ఆత్మ భావములు అనేటువంటివి, పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
0: So also, what you call the noble traits in you, all the qualities associated with the Atma, I have reflected in your thoughts, in your behavior, it's only when you put them at a high point, in the form of your having put them into practice as such, will others be able to take care of
1: it. కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను చాటుకొని ప్రయత్నించాలి.
0: So man must make an effort to give coverage, to give a sort of publicity.
1: భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
0: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్యమణులను,
0: where there is good, there is bound to be bad in the power of a shadow.
1: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
0: It's not possible for anyone to be free from his shadow.
1: కనుకని ఈ జీసస్సునకును అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
0: So we find that even in Jesus' life, there are quite a few troubles and moments of distress for him.
1: కట్టెలకు తనను అనుసరిస్తూ, తనను ఆచరిస్తూ, తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
0: So we find that in the end, those very same disciples who were part of him, who were following him and who were attached to him, they in turn turned against him.
1: ఉపకారికి అపకారము లేక ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పై. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ.
0: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పై. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
0: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఎ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
0: ఇన్ ట్యూన్ విత్ దిస్, జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
0: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారము చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
0: Every individual should therefore make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
1: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటాది అనేది మీకు తెలుసును.
0: యు నో ఫుల్ వెల్ దట్ వేర్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ అటాచ్డ్.
1: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
0: ఈవెన్ ఇన్ సచ్ మూమెంట్స్ వి షుడ్ నాట్ బి రిడ్యూస్ టు ద స్టేజ్ ఆఫ్ వీక్లింగ్స్.
1: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది, సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ ద ఫుల్లెస్ట్ కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ వాట్ వీఆర్ అటెంప్టింగ్ టు డూ ఈస్ గుడ్, వీ మస్ట్ గో అహెడ్
2: వాట్ ఎవర్ బి ది కాన్సిక్వెన్సెస్ ఆర్ రిపర్కషన్స్.
3: ఇలాంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
2: సచ్ అన్ ఇండివిజువల్ జీసస్ హూ ఇమ్మోర్టలైజ్డ్ హింసెల్ఫ్ బై ఫాలోయింగ్ సచ్ ఎ పాత్.
3: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
2: బట్ వీ హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ సచ్ ట్రూత్ సేకర్డ్
3: సత్యాన్ని గుర్తించాలి.
2: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ rather than to honor and show respect.
3: ee gaurav maryadalu manaku akkaraledu.
2: We really need not going for this securing respect for
3: premane hrudayani hrudayani cheerchetundi.
2: It is love which brings one heart closer to another.
3: Kanukane dayagala hrudayame daiva mandiram annadu Jesus.
2: That's why Jesus said the heart of compassion is the temple of God.
3: Kevalam karuna sanubhuti leinatti hrudayamu idi raatito samanam annaru.
2: He also said that a heart which is hard to the extreme is really like a rock.
3: Manavuniki pradhanamainatundi oka lakshanamu krutagnata annadu.
2: He also said the main quality of man is a sense of being showing gratitude.
3: Kanuka manamu deeni evaru dwara manam andukunnamu deeni jeevita paryantamu manam maruvaradu.
2: So what we have received from an individual we should never forget.
3: Ilanti oka bodhanlu జీసస్ కలుపుతూ వచ్చారు.
2: సచ్ వర్ ద లెసన్స్ బీయింగ్ టాట్ బై జీసస్.
3: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమంతా అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించారు.
2: సో టుడే వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెలబ్రేట్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ యూ షుడ్ నాట్ ఫీల్ దట్ బై మియర్లీ ఎనాక్టింగ్ సమ్ డ్రామాస్ సింగింగ్ సమ్ సాంగ్స్ ఆర్ భజన్స్ ఈజ్ the true way of celebrating.
3: అతని యొక్క ఆదేశములో ఏ కొన్నింటినైనప్పుడు మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెట్టు రావాలి.
2: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
3: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
2: There is then that we will be in a position to understand the true significance of an occasion like this.
3: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
2: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
3: Prata Vidyarthini yokka sangham.
2: This is an association of the old students of the college.
3: Sangham anaga 10 mandi chernatunte yokka gumpu.
2: An association would connote a collection of individuals like
3: ee 10 mandi cheri 10 margamulu endu nadachaka 10 mandi kudanu oka margamulo pravesichesetundi sangham.
2: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move
3: collectively. Kevalamu okka maatame kaadu okka baatane kaadu okka maata paina kuda nu nilavali.
2: Not merely that they must try and take up one path as such.
3: Sangamanaga deeniki pratyekichinatundi okka panchabhoota swaroopam ledu.
2: They should also be bound by one word.
3: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
2: సొసైటీ డస్ నాట్ మీన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఇస్ ది ఇండివిజువల్స్ విచ్ గివ్ ఎ మీనింగ్ టు ఏ సొసైటీ.
3: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
2: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆల్ ది మెంబర్స్ ఆర్ గర్ల్ స్టూడెంట్స్.
3: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
2: నౌ దీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ విమెన్.
3: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములుంటున్నాయి, ఎన్ని అక్షరములుంటున్నాయి అని మనం విచారం చేయాలి.
2: నౌ వి మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ మీనింగ్స్ నార్మలీ అటాచ్డ్ టు ద వర్డ్ ఉమెన్.
3: ఇప్పుడు ఒక గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములుంటున్నాయి.
2: నౌ వి నార్మలీ టాక్ ఆఫ్ గాడ్. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ మేక్ అప్ దిస్ వర్డ్ గాడ్?
3: ఓ డి, మూడు అక్షరములు చేస్తే గాడ్ అయింది.
2: The word God is made up of these three component alphabets, G, O, D.
3: అది విధముగానే తెలుగు నందు, సంస్కృతం నందు, ఇంకా అన్ని భాషలు ఎందు కూడాను ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేర్చుతూ వస్తుంటాయి.
2: In the same manner, either in Sanskrit or in Telugu or in any other language, when a few alphabets come together, you have a word.
3: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
2: Now going by this Telugu equivalent of this word woman, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
3: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, ప్రకారములు మూడుకులను చేరి ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ వర్డ్ త్రీ వి హావ్ త్రీ ఆఫ్ దీస్ సిలబుల్స్ స త అండ్ రా.
3: తా తా రా
2: స త రా.
3: తా అనగా మొట్టమొదటి సాత్వికం.
2: ది ఫస్ట్ వర్డ్ ద ఫస్ట్ సిలబుల్ స స్టాండ్ ఫర్ సాత్విక్.
3: తా తమోగుణము.
2: ద సెకండ్ స ఫర్ తమోగుణ.
3: రా రజోగుణం.
2: ది థర్డ్ రా ఫర్ రజోగుణం.
3: త్రీ అనగా త్రిగుణాత్మక స్వరూపుణి అని కూడా దీనికి అర్థం.
2: సో ద వర్డ్ త్రీ స్టాండ్స్ ఫర్ అన్ ఇండివిజువల్ వే యూ హ్యావ్ ఆల్ దీస్ త్రీ గుణాలు.
3: ఇక్కడ సకారము. సకారం అనగా ఏమి? సాత్వికం అనగా ఏమి?
2: ఫస్ట్ వన్ స స్టాండింగ్ ఫర్ సాత్విక్. వాట్ డూ వీ మీన్ బై దిస్?
3: మృదువైనటువంటి భాష.
2: వర్డ్స్ విచ్ ఆర్ స్వీట్.
3: మధురమైనటువంటి వాక్కు.
2: వర్డ్స్ విచ్ ఆర్ మెలోడియస్.
3: వినయ విధేయతతో కూడినటువంటి యొక్క ప్రవర్తన.
2: అండ్ కాండక్ట్ విచ్ హ్యాస్ ఇట్స్ హాల్ మార్క్ హ్యూమిలిటీ.
3: అశీలత.
2: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ అండ్ ఆల్ ది గుడ్ ట్రీట్.
3: ఇవి సాత్వికమైనటువంటి యొక్క సకారము యొక్క అర్థములు.
2: ఆల్ ది కమ్ అండర్ ది సింగిల్ సిలబుల్ స్టాండింగ్ ఫర్
3: సాత్విక్. ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటున్నది.
2: నౌ దిస్ ఆక్యుపైస్ ద ప్రైమరీ స్పాట్ ఇన్ దిస్ వరల్డ్.
3: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
2: సో ద స్త్రీ షుడ్ హ్యావ్ యాజ్ ద ఫస్ట్ థింగ్ వర్డ్స్ విచ్ ఆర్ స్వీట్.
3: వినయ విధేయతను ప్రకటించాలి.
2: దే షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
3: సత్యీల సంపత్తిని పోషించాలి.
2: అండ్ దే మస్ట్ ట్రై అండ్ ఫాస్టర్ అండ్ ప్రోగ్రెస్ గుడ్ క్వాలిటీస్ గుడ్ ట్రైట్స్.
3: ఈ విధమైన యొక్క ప్రవర్తనతో కూడినటువంటిది సకారం.
2: సో ఆల్ దీస్ కుడ్ బి పుట్ అండర్ దిస్ వర్డ్ స.
3: ఇంకా సకారం. ఈ సకారం అనగా ఏమిటి?
2: Then we come to this second of these syllables, sta. What does it mean?
3: Siggu.
2: A sense of
3: vidiyamu.
2: Shyness.
3: Bayamu.
2: And a sense of fear.
3: Ee moodu kudanu streelaku rendava sthanamlo unde teerali.
2: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
3: Moodava sthanam nandunnatundi rakaramu. Idi rajoguna sambandhamainatundi.
2: Also a form, a part of one's nature. The third one is rajoguna.
3: Ikkada dhairyamu.
2: Courage or bravery.
3: Yagamu.
2: Sacrifice.
3: Saushilyamu.
2: Good conduct.
3: Anaga, ikka dhairya sahasa tyagamulanta kudanu chernatuntiga untundali.
2: So here in the third one we have sense of courage or bravery, sense of sacrifice, a good character, all coming together.
3: Manalo undinatvanti vinaya vidhetalainatvanti madhya pettanu ikkada tyagamu dhairyam anetvanti god pettinada pettukoni mundu వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ తగిలించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
2: సో వాట్ దీస్ స్త్రీస్ ఆర్ ద విమెన్ ఫోక్ ఆర్ డూయింగ్ ఇస్ అట్ ద రేర్ దే హ్యావ్ ద బోగీ స్టాండింగ్ ఫర్ కరేజ్ సాక్రిఫైస్ గుడ్ కాండక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇన్ ద మిడిల్ దే హ్యావ్ ది సెన్స్ ఆఫ్ షైనెస్ అండ్ ది సెన్స్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ యాజ్ ద మిడిల్ బోగీ. అండ్ అట్ ద హెడ్ ఆఫ్ దిస్ ట్రైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఇంజిన్ they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
3: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
2: It's only when one understands the significance of this word and behaves accordingly.
3: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము సాహసము స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
2: But today we find that due to the influence of the present day times, this courage, this sense of sacrifice, it's a sense of being non-challenged, which ought to come at the rear, is coming to the fore.
3: ఇది కూడా అవసరమే.
2: We do need them, no doubt.
3: ఈనాడు స్త్రీలలో ఆ ధైర్యము ఆ సాహసము ఆ స్వేచ్ఛనే లేకపోతే వారు సమాజాన్ని సాధించలేరు.
2: Today, of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
3: అయితే ఎప్పుడు ఈ గుణాన్ని మనం వినియోగించాలి?
2: బట్ వెన్ షుడ్ వి పుట్ దెమ్ అవుట్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్.
3: ఇది మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
2: వి మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వి హావ్ రీచ్డ్ ఎ సర్టన్ స్టేజ్.
3: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
2: Now, even in warfare, there are certain methods adopted.
3: సామ దాన వేద దండోపాయములు అని. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
2: So the first is, you first adopt a softer approach. If that doesn't come true, then you tend to become harsh and make a success of your venture.
3: మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
2: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్ కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
3: మొట్టమొదట సకారం అనేటువంటి దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
2: So be armed with the weapon called the sakara.
3: మృదువైనటువంటి మాటలు,
2: your words sweet and melodious,
3: మధురమైనటువంటి యొక్క పలుకులు,
2: and let your words be such as to
3: విధేయతతో కూడినటువంటి యొక్క గుణములు,
2: let your traits be such a full of obedience and humility.
3: దీన్ని మనం మొట్టమొదట ఆధారం చేసుకోవాలి.
2: These two should come ahead of the rest of it.
3: అప్పుడే కట్టకడపటగా ధైర్యము సాహసము స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్టకడపడది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
2: అండ్ దెన్ ఇన్ ద రేర్ షుడ్ కమ్ యువర్ సెన్స్ ఆఫ్ కరేజ్, యువర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ యువర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ వెంచర్సన్. నౌ యూ టాక్ ఆఫ్ ఫ్రీడమ్, వెన్ షుడ్ యూ పుట్ దిస్ టు గుడ్ యూజ్?
3: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
2: ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
3: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
2: Freedom does not mean moving in a free way.
3: సర్వత్రా దైవత్వాన్ని గుర్తించుకున్నటువంటి యొక్క ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
2: Recognizing the divinity which is imminent everywhere, that connotes freedom.
3: అది నిజమైనటువంటి విద్య.
2: That is the true form of education.
3: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ, కేవలం విద్య ఉండినంత మాత్రమైన ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
2: Therefore the Shastras have said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
3: తపస్ అనగా ఏమిటి?
2: What does this word tapas mean?
3: తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
2: Tapas does not mean you stand on your head.
3: సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
2: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
3: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
2: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious
3: blend. అంతేకాదు మనోవాక్యములను కూడా ఏకం చేయాలి.
2: Also, there should be a perfect harmony between the thought, word and deed.
3: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
2: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
3: The proper study of mankind is man.
2: True nature of man in the form, the proper study of mankind.
3: Words to action. What type of one?
2: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
3: Ide nijamaina tapasu.
2: This is the true form of tapas.
3: Manam aranyaniki ponakkarledu.
2: We need not go to the
3: far. సర్వసంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
2: We need not renounce everything.
3: ఆడ బిడ్డలు వదలనక్కర్లేదు.
2: We need not leave behind the family.
3: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: Very much being part of the household, but living where we are, we can still try and undertake a tapas in the true sense of the term.
3: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
2: But today we have lost track, lost sight of such a situation.
3: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
2: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
3: Manam chadivinadi chadu kosam kaadu.
2: What we study is not for the sake of study.
3: Chaduvunu samskaram kosam.
2: Studies in turn should lead us on
3: samskaramunu aacharinche kosam.
2: To samskara, a form of life.
3: Ee aacharana samajik kosam.
2: And that life should be reflected in your actions for the sake of the
3: samajamu saarthakata kosam.
2: And the society in turn is giving you a way to sanctify your life.
3: Kanuka manamu vidya vidya vidya ante ఈ లౌకికమైనటువంటి విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరం.
2: సో ఈవెన్ యాజ్ వి టాక్ ఆఫ్ విద్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ ఎడ్యుకేషన్, వీ షుడ్ నో దట్ ది ఆధ్యాత్మిక విద్య ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్.
3: ఈ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి.
2: So along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
3: Rendu rekkalu galinatundi pachche aakashamlo egaragalutundi.
2: That bird which has got two wings will be able to soar up in the sky.
3: Rendu chakramulu galinatundi rathame road paina prayanam salapagalutundi.
2: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
3: Adhe vidhamgane manavunaku ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
2: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హీ హాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్,
3: మన ఉద్యోగం చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
2: హీల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్. వి షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
3: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
2: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
3: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
2: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
3: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: దట్స్ వై ఐ ఆఫెన్ టెల్ యూ మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
3: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
2: సో along with money we should also try and foster morality.
3: Samaja sevalo ee vidyarthinulu palgonali.
2: Our students should jump into activities relating to the society.
3: Vidyarthinulandikunti varilo praveshinchi variki aadarshavantamainatundi jeevithanni bodhinchi vaarini sariyina margamlo avalambipu chesinappude mana vidya sarthakam avutundi.
2: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
3: Chadukunna varanta oka vaipuna chaduvuleyinte amayikulanta maroka vaipunaithe ee jagat ye matram kudanu shobhinchadu.
2: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
3: Kalipinappude idi divyatvanga maaripothundi.
2: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
3: Danini Unity is divinity.
2: That's why it's been said, unity is divinity.
3: Kanaka unity kavali. Mana divinity, divinity, divine, divine, divine, divine. Divine, divine ante ipudu deep wine kaadu. Divine. Unity, adi nijamainatundi.
2: So it is unity. It is coming together. It is sharing with each other. That is what connotes divinity. The word divinity does not refer to divine, divine. It's not to be taken to be deep wine. You get immersed. And you drink deep and then you
3: what about the divinity paina confidence faith ravali.
2: So at the very outset you must have absolute and total confidence in this element of
3: divinity. Prati manavunikini oka vidhamainatundi vishwasam undi.
2: Every individual is endowed with this element of faith.
3: Vishwasam lenatundi manavudu jagattulo ledu.
2: There is no individual in this world who does not have this element.
3: Lekha vishwasam ledu anetundi vaadu swasam leni vaadu.
2: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
3: faith in him. Kalukani, ee vishwasam ekkada untundo akkada prema manaku abhivruddhi avutundi.
2: So where you have this faith, you certainly have this element of love.
3: Ekkada ee prema vishwasam rendu kalugutundo akkada manaku shanti labhistundi.
2: And where you have love and faith together, you have peace.
3: ఎక్కడ శాంతి మనకు ఉంటుంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
2: అండ్ వేర్ యూ హ్యావ్ పీస్ యూ సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
3: ఎక్కడ సత్యం ఉంటుంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంటుంది.
2: వేర్ యూ హ్యావ్ ట్రూత్ యూ హ్యావ్ బ్లిస్.
3: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
2: అండ్ వేర్ యూ హ్యావ్ బ్లిస్ యూ హ్యావ్ గాడ్.
3: వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్. వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ బ్లిస్. Where there is bliss, there is God. Ayu aanandamulaku paramatma tattvaniki manasvaniki inta sambandham undali. Kanukane manavudu aananda pipasi annadu. Ee aanandam undinappude manaku ee vidhamainatundi jeevitham shobhistundi. Kanuka manavatvaniki aanandamulaku sannihita sambandham.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
3: కనుకనే దైవం అనగా ఏమిటంటే పూర్ణ ఆనందమే దైవం.
2: So what you mean by God is nothing but a state of total bliss.
3: మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు, ఆనంద పిపాసుగా ఉన్నాడు కనుక మానవుడు కూడాను దైవమే.
2: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point. He is also a form of God.
3: తాను దైవముగా ఉన్నాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
2: Because he is akin to God or he is God, he seeks happiness.
3: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పిపాసి, ఆనంద స్వభావుడు.
2: So man is that individual or that entity which aspires for
3: నిరంతరము ఆనందముతోనే దైవత్వాన్ని చింతించాలి.
2: It is through this medium of happiness or bliss that you can think of God.
3: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అంటే ఆనందముతోనే ఉంటుండాలి.
2: So where is this concept of unity or coming together?
3: Happiness is union with God.
2: It is happiness is union with God.
3: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
2: It's only through God that we can secure true happiness.
3: మరి ఏ పదార్థమునందు కూడాను మనకు ఆనందం లభించదు.
2: We can't secure happiness through any other material thing.
3: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైంది కానీ సరైన ఆనందం కాదు.
2: Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary.
3: ఇది స్వప్న దృశ్యాలు.
2: This is a dream world.
3: స్వప్నంలో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాం, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
2: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
3: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖదుఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కాని అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
2: So today's man should make an effort to try and weigh everything in the proper perspective, the good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken to
3: the God.
2: Everything should be taken towards God.
3: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
2: There is only one way of doing this.
3: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
2: This is what has been called liberation.
3: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
2: The same has been talked of as
3: మోక్షము అని చెప్తూ వచ్చారు.
2: They also talk of moksha or liberation.
3: ఈ మోక్షం అనుకున్నా, ఇమ్మార్టాలిటీ అనుకున్నా, దీనికి మార్గం ఏమిటి?
2: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
3: What is the way to immortality?
2: What is the way or path to immortality?
3: Removal of immorality is only way to immortality.
2: The removal.
3: మనలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరుకు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: The removal of immorality is immortality. This is what has been said about immortality.
3: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడాను వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ఆర్ట్ గా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క ఆర్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
2: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life, he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
3: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
2: ఇట్ ఈస్ దిస్ సీక్రెట్ హార్ట్ దట్ విల్ హ్యావ్ టు
3: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
2: వి డూ హ్యావ్ ఎ హార్ట్ బట్ వాట్స్ ద యూజ్?
3: కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ ని తీసుకోవాలి.
2: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ దట్ లైక్ దట్ ఆఫ్ జీసస్.
3: కనుకనే మొట్టమొదట మనమందరం కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ, థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
2: So what is the first and foremost prayer that you must keep uttering? You must begin by saying, I am in the light. Then you proceed to the stage where you will say, the light is in me. And then comes the ultimate step, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure. Kalpini,
3: Swami, Swami, Swami, anukunnanta matram prayojanam ledu. Swami, neelo cheripovali.
2: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
3: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
2: యూ మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ స్వామి.
3: చక్కెరలో నీరు కలిపినా, నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
2: అదే యూ మిక్స్ వాటర్ ఇన్ షుగర్ ఆర్ షుగర్ ఇన్ వాటర్ బోత్ గివ్ యు ద సేమ్ ఎఫెక్ట్.
3: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
2: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
3: లేదా దైవాన్ని నీలోనైనా చేరిపోవడానికి తగిన కృషి చేయి.
2: Make an effort to see that you become part of God.
3: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
2: So you have two such paths laid down for you from ఈ
3: దైవములో చేరిపోవడానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
2: So if you want to become one with God, that path is called bhakti.
3: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
2: While if God has to become part of you, that path is called jnana.
3: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి సాధించు.
2: So either make God a part of yourself or you become part of God. Try to adopt one of these at least.
3: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
2: సో బై వే ఆఫ్ అపోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్ జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
3: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెస్సెంజర్స్.
2: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్. Now you should not take it that Jesus was the only messenger. All of you are messengers of God.
3: దైవం ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
2: And again it's not as if Jesus alone is the son of God. All of you are sons or children of God.
3: Jesus and the Father ఇద్దరు ఒకటైనారు మాత్రమే కాదు, మీరు దైవము ఒకటైపోతారు.
2: So it's not again as if Jesus and his Father became one. All of you also would become one with God.
3: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
2: సో హీ మియర్లీ కేమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ అండ్ ప్రొక్లైమ్ దిస్ మెసేజ్.
3: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రము చాలదు.
2: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్, సచ్ నోబుల్ ఐడియల్స్ విచ్ మస్ట్ ఇన్స్పైర్ us on occasions like this, not a mere celebration in an outwardly form.
3: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
2: So today you have a congregation of individuals drawn from all parts of the world.
3: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమల కోర్చి ఇన్ని విధమైనటువంటి బాధల కోర్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశమునికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
2: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు ఎ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. హావింగ్ కమ్, హావింగ్ స్టేడ్ హియర్, యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్ లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
3: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్లా ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
2: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
3: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
2: Here, understand one small thing.
3: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరాత్మను చక్కగా గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు.
2: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
3: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది కానీ క్రింద మాత్రం పడదు.
2: వే యూ హ్యావ్ ఎ లైట్ అటాప్ ఎ టవర్, యూ విల్ ఫైండ్ దట్ ఇన్ ద ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ దిస్ లైట్ దేర్ ఇస్ డార్క్నెస్.
3: అదే విధంగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో, ఎక్కడ పవిత్రం ఉంటుంటారో ఆ చుట్టూ కొంతవరకును ఈ చీకటి కూడా ఉంటుంటారు.
2: and the light could be seen and spread or shed all around. In the same way, where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity,
3: బయట ప్రపంచం యొక్క స్థితిగతులు కూడా చక్కగా అర్థం చేసుకుంటే దీని యొక్క సత్యం మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ దిస్. ఇఫ్ వి కెన్ అండర్స్టాండ్ ఎ లిటిల్ డీపర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రివైల్ జనరలీ యాజ్ ఎ హోల్ విల్ బి రిచర్ బై దట్.
3: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
2: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి సీట్ అవర్సెల్వ్స్ ఫర్ 24 అవర్స్ ఇన్ ద డే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్ we cannot really understand the significance of the air conditioning apparatus.
3: ప్రక గంటైన కొడను బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
2: Whereas just for 1 hour we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
3: అదే విధముగానే స్వామి స్వామి స్వామి స్వామి స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
2: సో ఇన్ ద సేమ్ మేనర్ దేర్ ఆర్ థౌజండ్స్ లివింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్ హూ కీప్ టాకింగ్ ఆఫ్ స్వామి స్వామి.
3: ఈ స్వామి యొక్క తత్వము చాలా దగ్గరగాను అనంతకాలంగా ఉండటం చేత క్రమక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
2: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, they tend to lose sight of the majesty of Swami's nature.
3: ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక చిన్న పిల్లవానికి అన్నప్రాసం అని మనం చేస్తాం.
2: Now a small illustration. A small child is first is given his first morsel of food.
3: మొట్టమొదటి పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
2: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
3: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
2: అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద ఫాదర్ అండ్ మదర్ గెట్ డిలైటెడ్.
3: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
2: దెన్ దే ఆర్ ఆల్సో గివెన్ టు హిస్ సన్స్ ఆఫ్ ఆనర్.
3: క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తాడు.
2: దే ఆర్ ఆల్సో గివెన్ టు హిస్ సన్స్ ఆఫ్ వండర్. బట్ గ్రాడ్యువల్లీ యుల్ ఫైండ్ దట్ ద వెరీ సేమ్ చైల్డ్ యాజ్ హి గ్రోస్ అప్ స్టార్ట్ ఈటింగ్ ప్లేట్ఫుల్స్ ఆఫ్ ఫుడ్.
3: ఒక్క మెతుకు తిన్నప్పుడు అంత ఆనందించినటువంటి వాడు ఇన్ని మెతుకులు తిన్నప్పుడు ఎంత ఆనందించాలి.
2: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
3: Kani karanam emiti,
2: but you are not given to that
3: adi hunger. Anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname
2: that day
3: lo marpu ledu kani tanalo vachindi marpu.
2: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonders. The reason, the change that has come over the individual. I'll also give one more illustration and then close my discourse.
3: Side by side, ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది.
2: Now, you have, adjacent to each other, one side you have got a big hotel.
3: పెద్ద హోటల్.
2: A big hotel, a reputed one.
3: రెండో దానికి ఆనుకునే ఒక మెడికల్ షాప్ ఉంటుంది.
2: And then alongside this hotel, you have got a medical shop.
3: ఇక్కడ భోజనం చేయటము ఈ అధీనమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
2: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
3: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు? సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడేక్ వచ్చేస్తుంది.
2: Now this bearer, a server in the hotel, by virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache, and he feels it in the
3: middle. ఈ హోటల్ సర్వర్ వచ్చేసి ఈ యొక్క మెడికల్ షాప్ లో వచ్చి నాకు హెడేక్ గా ఉంటుంది తరగతి పిలిచింది సార్ అంటాడు.
2: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I've got a headache, please give me a Saridon pill.
3: ఈ షాప్ వాడు మెడికల్ అంత షాప్ లో ఉండి మందులు అమ్మి అమ్మి వాడికి హెడేక్ వచ్చేస్తుంది.
2: So now the shopkeeper, he has been selling medicines, he's been spending all his time in the shop as such.
3: ఈ హెడేక్ వచ్చినటువంటి షాప్ వాడు హోటల్ పోతాడు, సార్ నాకు హెడేక్ గా ఉంటుంది, ఒక హాట్ కప్ కాఫీ ఇవ్వండి సార్ అంటాడు.
2: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache. Please give me a hot cup of coffee.
3: ఈ హోటల్ వానికి హెడ్ ఏక్, షాప్ వానికి హెడ్ ఏక్, హెడ్ ఏక్ ఒకటే.
2: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
3: కానీ మెడికల్ షాప్ వాని హెడ్ ఏక్ కాఫీతో నివారణ అవుతాను, హోటల్ వాని హెడ్ ఏక్ సడన్ ఫిల్తో నివారణ అవుతాను.
2: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a Saridon pill.
3: అదే విధంగానే ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
2: సో ఇన్ ద సేమ్ వే ద షాప్ కీపర్ ఫీల్ దట్ హిస్ ఓన్ మెడిసిన్ వుడెంట్ క్యూర్ హిమ్.
3: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడ్ ఎక్కువ పని చేయదు.
2: సో ఆల్సో ద హోటల్ మ్యాన్ ఫీల్ దట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ.
3: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
3: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
2: ద రీజన్ ఇస్ దట్ హీ డే ఇన్ అండ్ డే అవుట్ హీస్ ఇమర్స్ ఇన్ ద టాస్క్ ఆఫ్ హిస్. హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్.
3: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
2: సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అండ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ గాడ్.
3: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
2: దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్.
3: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
3: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
2: వెన్ for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
3: Okka chinna udaharanam marakati,
2: another illustration over here.
3: Swami ikkada okka 2 gantala nunchi kurchunnadu.
2: Swami has been sitting here for the last 2 hours.
3: Inta sepu meer chuchina kudanu deeniki oka aashcharyanga untundi.
2: Now even if you have been seeing him for 2 hours, you are not given to a sense of wonder.
3: Meer roomuku velli ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనమిచ్చాడు ఆనందిస్తారు.
2: నౌ యూ గో బ్యాక్ యువర్ రూమ్ సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దేర్ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్ ఇఫ్ స్వామి వాస్ టు అపియర్ బిఫోర్ యూ, యూ విల్ ఫీల్ థ్రిల్డ్ అండ్ ఓవర్ జాయ్, ఓ స్వామి హెస్ గివెన్ మీ హిస్
3: సన్. అనగా సహజానికి విరుద్ధమైనప్పుడే ఆశ్చర్యం వస్తుంది.
2: సో హియర్ యు ఆర్ గివెన్ టు ఎ సెన్స్ ఆఫ్ వండర్మెంట్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ హ్యాపనింగ్ విచ్ ఇస్ నాట్ నాచురల్.
3: ఈ ఆశ్చర్యము స్థిరమైంది కాదు.
2: Now this sense of wonder is not
3: permanent. సహజానందాన్ని పొందాలి.
2: You try to experience that happiness which is
3: ఈ దేహంతోనే ఉండి దేహంతోనే అనుభవించి దేహానందాన్ని పొందాలి.
2: So experience that happiness which is natural to you. That is through the medium of this body.
3: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
2: It is to secure this permanent happiness through the medium of his body that Jesus undertook all that he did finally, going around the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
3: మీరు ఏమి చేసినా ఏమి చూసినా ఎక్కడ ఉండినా ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకత పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Embodiments of love, wherever you may be, whatever you might be doing, whatever you might be thinking, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Thank you for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: పవిత్రమైన ప్రకృతి యొక్క చిత్రములు, విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, చరిత్రమైనటువంటివి.
1: ది స్ట్రేంజ్ థింగ్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్, దే హావ్ గాట్ ఎ మెసేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ నోబుల్.
0: ప్రకృతి ముంచునది, తేల్చునది, అనుగ్రహించునది, గ్రహించునది.
1: నేచర్ కెన్ సేవ్ ఎ పర్సన్, కెన్ డ్రౌన్ ఎ పర్సన్, కెన్ బ్లెస్ విత్ గ్రేస్, కెన్ ఆల్సో కాంప్రహెండ్ ఎవ్రీథింగ్.
0: ఇట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమై తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక, విస్మరించి, కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి, వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఇస్ బోర్న్ అండ్ ఫిల్స్ హింసెల్ఫ్ విత్ egoistic tendencies and thus becomes mad with the ego and arrogance.
0: Grahinchunadi, anigrahinchunadi, nigrahinchunadi, parigrahinchunadi antayunu ee prakruti aneetvanti satyanni manavudu gurtinchukolekapothunnadu.
1: Man has not been able to recognize it is this nature which can bless with grace, which can give him the knowledge, which can give him the control. This aspects he has not been able to recognize.
0: Jeevita samrajyam paina prakruti yokka aadhipatyam entaina untunnadi.
1: Nature has the supremacy and mastery over the life of man.
0: Kani manavuni yokka divyattamu ee manavattamu nende nigrahinchukoni పవిత్రమైనటువంటి ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ రికగ్నైజింగ్ అండ్ గోయింగ్ ఓన్లీ అప్ టు ద హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిజ్ నేచర్ ఫర్గెటింగ్ ద డివినిటీ విచ్ ఈజ్ ఇన్ హిమ్, హీఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
0: సమస్త పదార్థములు కూడాను భగవంతునికి సమత్వమే.
1: ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్.
0: ప్రపంచమునందు గల సమస్త వస్తువులు కూడాను భగవత్స్వరూపమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ యు ఫైండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వెరీలీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ప్రకృతి పరమాత్ముడు వేరుగా భావించరాదు.
1: వీ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్.
0: ఇవి రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: దే ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: దే ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్ అండ్ మ్యూచువల్లీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని, కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం

0: ఇస్తున్నాము. మ్యాన్ సీస్ ది మేనిఫెస్టెడ్ నేచర్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
1: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గురువు ప్రకృతి,
0: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
1: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
1: ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
0: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
1: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: రాయి మొదలు రత్నం వరకు,
0: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
1: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకు,
0: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
1: మాల మొదలు మహనీయుని వరకు,
0: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
1: చీమ మొదలు ఏనుగు వరకును,
0: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
1: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
0: భారత్ ఈజ్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
0: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వర్తి ఆఫ్ వర్షిప్.
1: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారముల చే పూజింపబడుతుండాలి భారతదేశము.
0: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
1: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
0: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హ్యావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
1: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
0: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
1: చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ యాంట్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
1: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతులకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
0: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
1: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేని మూర్ఖులు, భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
0: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
1: కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులు కూడాను భగవత్ యొక్క ప్రేమను పొందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెయిర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
1: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
1: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
0: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశం.
0: భారత్ ఈజ్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
1: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడవుతాడు.
0: హూమ్ సో ఎవర్ యు హేట్ or make an enemy, you would have done it towards God himself.
1: Nirdvesho sarvabhuteshu, evarini dveshinchina kudanu భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
0: Whomsoever you hate or make enemy of would have been extended only to
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిహత్యతే అనింది. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ వారి ఎందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపులైన పరమాత్మనికి నమస్కారం అనింది.
0: టు హూమ్సోఎవర్ యు ఆఫర్ నమస్కార్ ఇట్ రీచెస్ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ఎవ్రీ వన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని గుర్తించుకోలేనటువంటి మూఢులు దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
0: ఫూలిష్ అండ్ అన్వైజ్ పీపుల్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్ హిడెన్ ఇన్ ఇండియన్ కల్చర్ కాల్ దోస్ పీపుల్ యాజ్ పీపుల్ హూ డు నాట్ నో థింగ్స్ కరెక్ట్లీ.
1: భారతీయుల యొక్క పవిత్రము నిస్వార్థము నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవరు కూడా గ్రహించుకోలేరు.
0: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden it cannot be easily understood.
1: సత్యవంతమైనటువంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు.
0: భారతీయ సంస్కృతి విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ విచ్ ఇస్ సో డివైన్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ ఈవెన్ బై భారతీయస్ ఇండియన్స్ దెమ్సెల్స్.
1: నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందుయందున్నటువంటి యొక్క ఆత్మతత్వం ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం.
0: భారత్ హ్యాస్ ప్రీచ్డ్ దట్ దేర్ కుడ్ బి ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్ బట్ గాడ్ హూ ఇస్ ద ఇన్వెలర్ ఈజ్ కామన్ అండ్ ద సేమ్. దిస్ ఈజ్ వాట్
1: ఈ ప్రకృతి అంతా కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబమే.
0: ది ఎంటైర్ నేచర్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్
1: దీని యొక్క శాసనము కేవలం ఉల్లంఘించుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు.
0: నో వన్ క్యాన్ ట్రాన్స్గ్రెస్ ద లాస్ ఆఫ్ నేచర్.
1: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవ్వరు కూడా మీరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గో అగెన్స్ ది లాస్ ఆఫ్ నేచర్.
1: ఇట్టి సత్యస్వరూపమైన నిత్యస్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
0: Man is not recognizing this basic truth, this great truth and this divine truth.
1: Tanu tattvanni taanu gurtinchukune nimittamai vachinatunte manavudu prapancham yokka rahasyanni ye matram kodunu vicharinchaka kevalamu vastuvahanamal paine vishesha sambandham paine taanu viharistu vastunnadu.
0: Man who has taken birth in order to recognize who he really is wasting his entire time in living a luxurious life, in living a worldly life.
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హెస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
1: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
0: Man's stomach may be compared to a rubbish dump wherein all the unwanted things are dumped there.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దేహాన్ని ఆధారంగా చేసుకుని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
0: We should base on this body which is temporary but recognize the basic truth and the real truth.
1: దేహం అనేటువంటిది కేవలము ఒక ఇనుప పెట్టె వంటిది.
0: ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎన్ ఐరన్ సేఫ్.
1: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
0: ద జ్యూయల్స్ హిడెన్ ఇన్ దిస్ ఐరన్ సేఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్.
1: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
0: నాట్ రికగ్నైజింగ్ the precious jewels which this iron safe contains, we are wasting all our attention only on the iron safe which is valueless.
1: ee sadgunamulu sadaacharamulu satyavartana satchintanulu aneetunte oka viluvainatunte oka aabharanamulu ee malamutra durgandha manasaraktamto kudinatunte ee deham nandu bhadraparichinatunte.
0: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
1: Anduvalane తిరుత్తుండ అని వారు చెప్పారు.
0: తిరుత్తన్ ఆల్వార్ హ్యాస్ డిక్లర్డ్
1: మలినపు కొంప,
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ డర్టీ హౌస్,
1: రోగముల మ్రగ్గెడు సేవక గంప,
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్,
1: జాత సంచలనము పొందు దుంప,
0: దిస్ అండర్ గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ మాడ్యులేషన్,
1: భవసాగర మీద లేని కంప,
0: దిస్ ఈజ్ వన్ విచ్ కెనాట్ హెల్ప్ యూ టు
1: అమ్ముల పదలము మన మెప్పు దలంప,
0: అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బెడ్ ఆఫ్ ఆరోస్,
1: మే నుశ్చలమని నంబబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే,
0: ఓ మైండ్ డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్, బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
0: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్,
1: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము, ఇది చాలా పొరపాటు.
0: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, దిస్ ఇస్ ఎ గ్రేట్
1: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
0: యాజ్ హీ హ్యాజ్ ఎ మైండ్ హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హ్యాజ్ ఎ మైండ్.
1: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
0: ఇఫ్ యూ సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ ద వే దట్ ఇట్ ఆట్ టు బి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ స్టేట్?
1: మనిషి అంటే మనసే.
0: మ్యాన్ మీన్స్ హిజ్ మైండ్.
1: మనసు అంటే సంకల్పముల యొక్క కూడికే.
0: మైండ్ మీన్స్ ది కాంగ్లోమరేషన్ ఆఫ్ ద థాట్స్.
1: సంకల్పములనగా నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచారములే.
0: ది థాట్స్ ఎసెన్షియలీ రెఫర్ టు ద టైప్ ఆఫ్ యాక్షన్ దట్ యు క్యారీ ఆన్.
1: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ కాండక్ట్ ఈస్ గుడ్ యువర్ మైండ్ వుడ్ బి గుడ్.
1: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
0: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ గుడ్ మ్యాన్ వుడ్ బి గుడ్ హీ వుడ్ బి గుడ్.
1: కనుక ఈనాడు లోకము మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవనే దీని అర్థం.
0: ఇఫ్ యు సే దట్ ది వరల్డ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ టుడే, ఇట్ మీన్స్ మ్యాన్స్ కాండక్ట్ ఈజ్ నాట్ క్వైట్ ఆల్ రైట్.
1: మన నడతలన్నీ కూడా కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
0: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్ సేక్రెడ్.
1: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
0: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
1: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
0: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: దైవం మానుష్య రూపేణ.
0: గాడ్ ఎసెన్షియలీ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్.
1: దైవంలో ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎ సపరేట్ ఫార్మ్ ఆఫ్ హిజ్ ఓన్.
1: ఇలాంటి మనుష్య రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
0: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ డివినిటీ విచ్ హెస్ టేకన్ ఎ హ్యూమన్ ఫారం అండ్ వేస్ట్ అవర్ లైఫ్ ఆస్కింగ్ అన్నెసరీ అండ్ యూజ్లెస్ థింగ్స్ అండ్ వేస్ట్ అవర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
0: అవతారస్ డిసెండ్ ఆన్ ద అర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దీస్ సేక్రెడ్ లెసన్స్ టు హ్యుమానిటీ.
1: నేను అనేక పర్యాయాలను చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
0: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్నీ కూడా సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
0: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
1: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది మ్యాన్ కైండ్ ఈస్ బౌండ్ బై దర్ ఓన్ యాక్షన్స్.
1: నీ యాక్షన్ కు తగినట్టుగా రియాక్షన్ ఉంటుంటుంది, నీ యొక్క కర్మలకు తగినట్టుగా దాని ఫలితం ఉంటుంటాయి.
0: ఆల్ ద రియాక్షన్స్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్, ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డిపెండ్.
1: ఒక నిలువుటద్దం ముందు నీవు నిల్చుకొని ఆ ప్రతిబింబానికి నమస్కారం చేస్తే ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబము ఆ నమస్కారం తిరిగి నీకే అందిస్తుంది.
0: స్టాండింగ్ బిఫోర్ ఎ మిరర్ ఇఫ్ యు ఆఫర్ నమస్కార్ ది ఇమేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ ఆఫర్స్ యూ బ్యాక్ ది నమస్కార్.
1: ఆ నిలువుటద్దంలో ఉండేటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడాను నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హార్ష్ టు ది ఇమేజ్ ఇన్ సైడ్ ది మిర్రర్ ది ఇమేజ్
1: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ వీ కెన్ రికగ్నైజ్ that all the fruits of our action depend upon the type and the nature of action that
1: భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
0: There are three important beliefs on which Bharatiya life is based.
1: Karma phalamu aneetvantidi okati.
0: One is the fruits of action.
1: Manamu chesina danini tappinchukonataku veelu kaadu nanu anubhavinchali aneetvantidi karma siddhantam.
0: The law of karma states that it is impossible to escape the fruits of your own actions.
1: Rendavadi avatara tattvam.
0: The second one is the principle of avatara.
1: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
0: అవతార తత్వ రిఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
1: మానవత్వం కేవలము దైవము నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఇస్ ఎ ట్రూత్.
1: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
0: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
1: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
1: దేని వల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆదరించి సుఖరుద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది యానిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుంది.
0: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలమును కూడాను గుర్తింపజేసేటువంటి ఒక దివ్య శక్తి ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది.
0: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
1: కనుకనే ఇది మానవత్వంలో ఒక దుర్లభత్వంగా దీన్ని భావిస్తూ వచ్చారు.
0: That is why it is said it is difficult to get a human life.
1: అయితే మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
0: మ్యాన్ కెన్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
1: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
0: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
1: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
0: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
1: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
0: బట్ ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
1: గడిచిన దానిని చింతించకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
1: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది రీజన్ ఈజ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
1: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
0: హౌ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
1: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
0: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
0: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
1: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
0: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్ సెల్ఫ్.
1: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
0: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
1: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
0: Go on reflecting and remembering the present as present.
1: Kani bhagavad drishtilo idi present kaadu, idi sadharanamaina present kaadu, idi omnipresent.
0: But in the divine reckoning and vision this is not an ordinary present, this is omnipresent.
1: Idi omnipresent annamante gadachi poyina dani yokka result ee present lo untundali. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
0: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఓమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్.
1: అండ్ ఓన్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
0: యూ ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
1: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది ట్రేపు.
0: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకెన్,
1: రాబోయే ట్రేపుకు వచ్చున్నటువంటి ట్రేపుకు ప్రజెంట్ ప్రధానము, గడిచిపోయినది రాబోయేటువంటిది కూడా ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
0: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
1: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచనలు లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ థింకింగ్ సో డీప్లీ యాజ్ టు రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజెంట్, దేర్ఫోర్ హీ వరీస్ హింసెల్ఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది దైవత్వములో ఉండవు.
0: బట్ ఇన్ గాడ్ యు కెనాట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ పాస్ట్.
1: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
0: దిస్ ఈజ్ కాంట్రడిక్టింగ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటాది.
0: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్, స్వామి నోస్ ది ఫ్యూచర్ అండ్ స్వామి నోస్ దట్ హీ వుడ్ బి ఫాలింగ్ ఇన్ బాత్రూమ్, డస్ హీ నాట్ నో దిస్ మచ్.
1: అయితే నాకు ఫ్యూచర్ నాకు తెలుసును, కానీ ఇతరుల ఫ్యూచర్ ను నేను యోచిస్తాను, కానీ దీని ఫ్యూచర్ నేను ఎప్పుడు యోచించను.
0: ఐ నో మై
1: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: ఐ నో మై ఓన్ ఫ్యూచర్ బట్ ఐ వుడ్ నెవర్ బాదర్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ మై సెల్ఫ్. ఐ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ అదర్స్. దిస్ ట్రూత్ మస్ట్ బి వెరీ క్లియర్లీ రికగ్నైజ్.
1: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే. అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
0: ఐ ఆల్వేస్ కన్సర్న్ మై సెల్ఫ్ అబౌట్ ది డ్యూటీ ఫర్ ది ప్రజెంట్.
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండ్ గో.
1: ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తు లోపల పాసింగ్ క్లౌడ్స్.
0: ఎవ్రీథింగ్
1: రావటం పోవటం రావటం పోవటం.
0: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లైక్ ఎ పాసింగ్.
1: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడా మానవులకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
0: ఇన్ ది ప్రాసెస్ ఎ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి గెయిన్డ్ బై పీపుల్.
1: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: భగవంతుడు ఏ అవతారం నందు కానీ, రామ కృష్ణ మత్స్య కూర్మ వరహ వామన ఇలాంటి అవతారంలన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు, కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
0: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ మత్స్య కూర్మార్ ఎనీ అవతార్, దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై ఎన్ అవతార్ అండ్ ఇన్కార్నేషన్.
1: మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి.
0: ఆల్ ది ఇన్కార్నేషన్స్ కమ్ ఇన్ ఆర్డర్ టు టీచ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు మ్యాన్.
1: ఓ మానవుడా, నీకు ప్రేమ లేకపోవటం చేతనే, నీకు స్వార్థం కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధనకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉంటున్నావు.
0: Oh man, you are bound by so many things because you are filled with selfishness and because you do not have that love manifesting in you.
1: Tyagamu, prema, ee rendu neevu kaliginappude neevu divyattvam enti manavattvanga roopondutavu.
0: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
1: Tyagamu leni manavudu kevalamu rogamunande nasistadu.
0: A man without sacrifice ruins himself only in diseases.
1: Prema leni manavudu jeevinchinatvanti oka shavanga roopondutadu.
0: A man without love is a living death.
1: Kanukane manavuni oka divya tattvam anetvanti oka prema tyagam.
0: The divinity of man can be recognized only in sacrifice.
1: Prema ku prema ne daniki sariyainatvanti phalam.
0: Love alone is the reward for love.
1: Prema ku prema ne sakshi.
0: Love is the witness of love.
1: Premaku bhayam ledu.
0: Love knows no fear.
1: Karanam emanaga prema paripurnam antunte reetiga untuntadi.
0: The reason is love is full in itself.
1: Premalo swartham ledu.
0: There is no selfishness in love.
1: ప్రేమ ప్రేమ నిమిత్తమై ఉండటం చేతనే భయం శూన్యంగా ఉంటాది.
0: లవ్ లివ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఫియర్ ఇన్ ఇట్.
1: కనుకని ప్రేమను నేర్పే నిమిత్తమై అవతారములు ఈ జగత్తునందు అవతరిస్తూ ఉంటాయి.
0: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ లా ఆఫ్
1: ఏకత్వంలో ఉండినటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
0: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
1: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ,
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద లా.
1: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకున్నట్టు సాధ్యమవుతుంది.
0: వన్ కెన్ లెర్న్ దిస్ బేసిక్ ట్రూత్ ఓన్లీ త్రూ డివినిటీ అండ్ త్రూ గాడ్.
1: కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహం అని, ఆదర్శమూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సర్టెన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
1: భక్తుల యొక్క పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింపచేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
0: గాడ్ కమ్స్ డౌన్ టు ఎర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్, ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
1: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము, అధర్మము యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే, కాని భగవంతుడు ధర్మరక్షణ, అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
0: యు మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
1: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
0: But this is wrong. In God's view,
1: sarvamu tana sankalpam nunchi aavirbhavinchinatunte kanuka tana sankalpam pavitramainadi kada.
0: Everything has emerged out of his will.
1: Prati padarthanni prakti vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avutam.
0: Only when we love every person and everything, then only would have truly
1: loved. Evarini dveshinchina manam paramatmanu dveshinchinatunte varam avutam.
0: Whomsoever you hate, you would have hated God himself.
1: Sarvata paanipadam తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
1: భగవంతుణ్ణి, భగవంతుడా నా బాధలు నీకు కనిపించటం లేదా, నా రోదలు నీకు వినిపించటం లేదా, నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుపుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
0: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్, అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్, దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ, బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
1: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
0: ది పొజిషన్ ఆఫ్ టుడే సాధకాస్ ఈజ్
1: జానాది సమయములందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
0: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
1: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
0: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over, after the meditation.
1: Krishna cheppinatvantidi satatam yoginaha annadu,
0: but this is not what has been told by Krishna. You should be yogi always.
1: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi, ee vidhanga maarutunte inga satatam yoginaha ane ee reethiga manam bhavinchadaniki veel avutundi.
0: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
1: sarva kala sarva avasthali endukodanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
0: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places, whatever you do, whatever
1: kevalam ni swarthamne నీ కష్టముల యందు భగవంతుని నిందించటము, సుఖముల యందు భగవంతుని వర్ణించటము, ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
0: Criticizing God whenever you are having some problems and difficulties, praising God whenever your wishes are fulfilled is a narrow way of looking at God.
1: ఇది విశాలమైన భావం కాదు.
0: This is not a broad understanding of God.
1: ఏ సమయమునకు ఏ కాలములో ఎప్పుడు ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
0: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
1: ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి.
0: Whatever happens must be treated as a gift of God.
1: అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ ట్రూ లవ్ స్పిరిచువాలిటీ స్ప్రింగ్స్ అప్ ఇన్ యువర్ హార్ట్ ఆటోమేటికలీ.
1: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ద వర్ల్డ్లీ రిలేషన్షిప్స్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
0: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
1: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
0: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్స్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
1: కేవలం ఇది దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
1: దీన్ని నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింపచేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
0: ఇట్ ఈస్ గాడ్స్ విల్ విచ్ మేక్ దిస్ మూవ్, విచ్ మేక్ దిస్ ఎంజాయ్, విచ్ మేక్ దిస్ లివ్ అండ్ విచ్ మేక్ దిస్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకుని లేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
0: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
1: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి.
0: వన్స్ అపాన్ ఎ టైమ్, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
1: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
0: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
1: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరుగనటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
0: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ పెయిన్ విచ్ వాజ్ అన్టోల్డ్, అన్హర్డ్ ఆఫ్ అండ్ సచ్ అన్బేరబుల్ పెయిన్.
1: అనగా నా తలనొప్పి భరించడానికి వీలు కాలేదని ఒక పెద్ద టవల్ గట్టిగా చుట్టి చాలా బాధపడినట్టుగా అనుభవిస్తూ వచ్చాడు.
0: హీ బ్యాండేజ్డ్ హిస్ హెడ్ విత్ ఎ బిగ్ టవల్ అండ్ యాజ్ ఇఫ్ హీ సఫరింగ్ ఫ్రమ్ సచ్ అన్బేరబుల్ హెడేక్.
1: ఇది ముందు జరగబోయేటువంటి యొక్క దీనిని గుర్తించే ఈ విధంగా వర్తిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: Knowing the future and the future events, he enacted this.
1: Rukmini, Satyabhama, Jambavati, Amdhar Kudanu, Chuttu Unne Tvundi Sreel Anta Cheraru.
0: Rukmini, Satyabhama, Jambavati and the other women who were there.
1: Swami, Enadu Kudanu, Ee Padal Meem Chudaledi Kada, Ee Bada Yendu Kosam Ochindi, Deeniki Aushadhi Veviti, Ani Aneka Vidhamulaga Avadu Prashnistu Ochcharu.
0: They began questioning him in a number of ways. Swami, we have not seen any type of pain earlier. What is this pain? How did
1: you get it? Bharinchukolenu, idi chaala shock kottinattiga untundadi, nenu inka taalalenu ani aneka rakaluga taanu vilapinchinattiga prakatistu vachadu.
0: He began just telling that, oh, I cannot bear this particular pain at all. It is giving me such a tremendous shock. And he began telling this.
1: Deeniki nivarana margam emitani vaaru prashnicharu.
0: They questioned him, what is the remedy for this, Swami?
1: ఎవరైనా ఒక పరమ భక్తుని యొక్క పాదధూళి తెచ్చి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ బాధ నివారణ అవుతుంది అన్నాడు.
0: If the dust of a great devotee could be brought and applied to my head, I'll be freed from this kind of headache.
1: ఆ వేళగా బ్రాహ్మణుడు ఆసన్నమైనట్టుగా నారదుడు ప్రవేశించాడు.
0: Just at that time, Narada entered in an appropriate way.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి కూడాను నారదుని పట్టుకున్నారు. నారదా, నారదా, ఈ బాధను మేమేనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
0: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారదా అండ్ ప్రే టు హిమ్, వెల్ నారదా ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
1: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు. ఏ పరమ భక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
2: When Narada questioned Krishna the reason, he said that only the remedy is, if you can get the dust off the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
1: నారదుడు ప్రక్కరు అని ఉంటే, ఇంత పరమభక్తురాలని సత్యభామని ఉంటుందని కదా, ఆమె పాదధుడు ఇవ్వవచ్చును కదా అన్నాడు.
2: నారద జస్ట్ సెడ్, సత్యభామ సచ్ ఎ గ్రేట్ డివోటీ ఈజ్ హియర్, ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ కెన్ బి ఆఫర్డ్ టు యూ, ఇజ్ంట్ ఇట్ కృష్ణ?
1: సత్యభామ చేతులు నలుపుకుంది. అయ్యో, నేను సతిని, కృష్ణుడు నా పతి, సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తి ప్రాప్తిస్తుంది, నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది.
2: సత్యభామ ఫెల్ట్ ఎంబరాస్డ్. షీ వాజ్ ఓన్లీ ఏ వైఫ్ ఫర్ కృష్ణ, అండ్ ది డస్ట్ ఆఫ్ వైఫ్స్ ఫీట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ హస్బెండ్ షీ వుడ్ గో టు హెల్. ఐ డు నాట్ వాంట్ టు గో టు హెల్ బై గివింగ్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్.
1: రుక్మిణి కూడా ఇదే జవాబు చెప్పింది.
2: రుక్మిణి రిపీటెడ్ ది సేమ్ ఆన్సర్.
1: ఇరువురు చేరి నారదుని పట్టుకున్నారు. మీకంటే పరమభక్తులు లోకంలో ఉంటున్నారా స్వామి, మీ పాదధూళి ఇవ్వవచ్చు కదా అన్నారు.
2: రుక్మిణి అండ్ సత్యభామ ఆస్క్డ్ నారద, కెన్ దర్ బి ఏ గ్రేటర్ డివోటీ దాన్ యూ నారద, ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ కుడ్ బి ఆఫర్డ్ టు కృష్ణ.
1: నారదుడు చెప్పాడు, అమ్మా, క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణంలో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కానీ నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో పోయి పడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
2: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ ఐ వుడ్ గో టు హెల్ అండ్ లూజ్ ఆల్ ద ప్రివిలేజెస్ అండ్ ద ప్లేజర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ లైక్ గో బై ది నేమ్.
1: భగవంతుని తలపైన భక్తుని యొక్క పాదధూళి వేయటమా, ఇది మహాపాపం.
2: ఇజ్ ఇట్ దట్ ద డస్ట్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ఎ డివోటీ టు బి పుట్ ఆన్ కృష్ణ?
1: ఈ భక్తుల లోపల
2: దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ డివోటీస్.
1: తదుపరి చెప్పాడు, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
2: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
1: నారదుడు చెప్పాడు, స్వామి, దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
2: నారద ఆస్క్డ్ కృష్ణ, స్వామి, లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
1: నేను గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకునిరా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
2: కృష్ణ సెట్, గో టు గోపికాస్, గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్, ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
1: క్షణంలో వెళ్ళాడు గోకులం.
2: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
1: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవి, ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
2: వెన్ హీ వాజ్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్, గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
1: వచ్చి, మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
2: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ రెయిన్ ఆఫ్ questions to Narada. How is our Gopala?
1: Are you coming? Vicharamto Narada cheptunnadu, Gopikalara, Krishnudu chala badalo untunnadu, ye naadu kudanu nenu inta kaalamainappatiki athani inta badalu anuvinchatam nenu chudaledu, ee badha nivaranaatmai nenu aushadham kosam ikkadiki vachanu annadu.
2: Narada told him, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for this taking some medicine.
1: గోపికలు విన్నారు, ఏమిటి, కృష్ణుడికి శిర భారమా, ఇంత నొప్పిగా ఉంటుండాదా, ఈ బాధ నివారణానికి మా గోకులంలో ఔషధం ఉంటుండాదా, చెప్పండి ఎక్కడ ఉందో మేము తీసిస్తామన్నారు.
2: గోపిక ఆస్క్డ్ నారద, ఈజ్ దేర్ సమ్ మెడిసిన్ ఇన్ అవర్ గోకులం, వీ విల్ బి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ కృష్ణ.
1: పాదధూళి కావాలట అన్నాడు నారదుడు.
2: హీ ఆస్క్డ్, వీ వాంట్, హీ వాంట్స్ ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్.
1: ఒక గోపికల ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది, ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు, ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
2: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్డ్ ఆన్ ఇట్, కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్డ్ ఇట్.
1: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
2: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారద అండ్ సీ దట్ అవర్ కృష్ణ ఇస్ ఫ్రీడ్ ఫ్రమ్ ద హెడేక్.
1: నారదునికి ఆశ్చర్యమేసి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటారు.
2: నారద వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. దీస్ పీపుల్ ఆర్ టోటలీ అన్ఎడ్యుకేటెడ్, దే డు నాట్ నో.
1: గోపికలు కేవలం మూర్ఖులు,
2: దే ఆర్ ఫూలిష్ వన్స్.
3: గోపికలు చెప్పారు, నారద మా నరకములు కాదు, ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
2: గోపిక సెట్ దట్ వీ డోంట్ మైండ్ గోయింగ్ టు ఎనీ వర్స్ హెల్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ లైక్ దట్. ఇఫ్ అవర్ కృష్ణ కెన్ బి ఓకే, వీఆర్ ఆల్ రైట్.
3: అనగా మా నరక ప్రాప్తం, మా స్వర్గ ప్రాప్తం, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
2: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. విచ్ ప్లేస్ వి గో, వీఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్, వీఆర్ నాట్ ఎట్ ఆల్
3: బాధపడతాం. ఇక్కడ పాదధూళి ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
2: ద మొమెంట్ దట్ దిస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారద
3: హియర్, పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు.
2: బై ది టైమ్ ద నారద క్యారీడ్ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
3: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
2: కృష్ణ సెట్ ద మూమెంట్ ద గోపిక గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యు,
3: అనగా
2: మై హెడేక్ హస్
3: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
2: sacrifice your selfishness,
3: భగవంతుని యొక్క ఆనందమనే చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
2: He declared that gopikas are the true devotees and great devotees because they are
3: భక్తి ఉంటుంది. ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తన దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
2: He declared that those people cannot be called devotees at all who go on thinking what would happen to them by doing such and such an act and who are immersed in the selfishness.
3: నేను సర్వజీవులు యందు ఉంటున్నాను.
2: I am residing in every living being.
3: ఆ ధూళి నాదే, ఆ పాదము నాదే, ఆ సరస్సు నాదే.
2: That dust is mine, that foot is mine and that head is mine, everything
3: పర్వత పాడి పాదం అంతా నాది.
2: My feet and my heads are found everywhere. Everything belongs to me, he declared.
3: Nanugunugunagalara.
2: Can anyone comprehend me, understand me?
3: Enubadinalugulacha jeevudanu. Anayamunanada bayakundunata anavurenu trinakastamudaluga anakkin akandarupuda vaivedayunata nanugunugunagalara.
2: Can anyone comprehend me? I am residing in all the 84 lakhs species and a part of their themselves.
3: Ghanamagu dongalalo gajadonganu nanuganugunagalara.
2: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
3: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
2: In your understanding he is a thief, in my understanding he is I.
3: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
2: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
3: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందని భావించరాదు.
2: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫామ్.
3: ఐక్యత కావాలి.
2: There is need for unity.
3: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
3: యూనిటీ, యూనిటీ, యూనిటీ. ఐకమత్యం అత్యవసరం.
2: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
3: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
2: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
3: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
2: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
3: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ, ప్యూరిటీ, నిర్మలత్వం ఏర్పడుతుంది.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
3: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
2: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
3: కనుకనే ఐకమత్యం అత్యవసరము.
2: దేర్ ఫోర్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
3: ఏకత్వం చాలా అవసరము.
2: యూనిటీ ఈజ్ ఈ ఏకత్వాన్ని అభివృద్ధిపరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము. ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
3: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
2: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
3: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
2: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
3: కనుక ప్రేమ చేత మనం సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ త్రూ లవ్.
3: చిన్న ఉదాహరణము, మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, యు మే బిలీవ్ ఆర్ యు మే నాట్.
3: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
2: ఆల్ దీస్ 15 డేస్, ఎనీ మూవ్మెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్, అన్బేరబుల్.
3: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా, నా దేహాన్ని మర్చిపోయాను.
2: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్. Their love reached me, my love reached them. In that process, my friend.
3: కనుకనే భగవత్ తత్వం ఏదైతే వస్తుంది, ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
2: Therefore, why does God descend? It is only in order to distribute.
3: ప్రేమ రహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనం ఆనందాన్ని అనుభవించలేము.
2: We can never get delight and joy which does not have love as a
3: గోపికుడు కూడా చెప్పారట.
2: That is why even Gopikas also sang like this.
3: కృష్ణ,

0: జగది కృష్ణ గానము జగది కృష్ణ నీ ఒక్క తూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరుభూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్లింగ్ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ షుడ్ యూ పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్ అండ్ విత్ లవ్.

0: యూ ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. The seedling is love, the rain is love, the river is love, then only
1: anaga manam sarvamu emi chesina kodanu anta premamayanga untundani.
0: That means to say that whatever we do, it must be filled with love.
1: Oka patralo manam payasam kosi petti enni randralu kottina anni randralona payasame ostundi gaani payasam raadu kada.
0: If there is sweet nectar in a vessel, however many number of holes in a vessel, you get only that sweet nectar only through all this.
1: Kanaka mana hrudayanni premamayanga maarchukunte manam chese panulu premani, chuche chupulu premani, vine vishayalu premani, chese panulu premani, amtha premamayamaintiga untayi.
0: Therefore if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love.
1: Edo manam bakhyamainatundi vastulunu manam maarchadaniki prayatnistunname kaani అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ వీ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించు కూర్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయ్డ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్.
1: తెలివితేటలు గారినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనంను వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించడాని ప్రపంచమంతా ముందు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Rajuku kanulu jabbu telindata.
0: It appears a particular king had
1: oka vaidyulu cheppadata ee kanulu jabbu nivarana kavalante ekkada chusina kaani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see, it must be green. Then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏక అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికీ గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్. ఇఫ్ యు కెన్
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్, దేర్ ఇస్ నో నీడ్ ఫార్ క్రిటిసైజింగ్ అదర్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అప్ అనదర్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaaniki adhikaram nandinchadu.
0: He gave power and authority to people.
1: Endarni jeevithamani appagini taanu maatram kiritam deni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తర్వాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడా, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: కనుక నేను రాజులను తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
0: I should be one who can prepare king.
1: రాజ్యం అక్కరలేదు.
0: I do not want this kingdom.
1: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలు అన్నాడు.
0: I would rule the kingdom of heart. That is
1: భగవంతుని యొక్క విశాలమైన భావం ఇట్టివిగా ఉంటుంటాయి.
0: Such are the great and broad
1: డ్రామాలు, సినిమాలు, తూరి కృష్ణుడి యొక్క లీల నిట్టివి, కృష్ణుడు చేసిన పని నిట్టివని దీనిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒకరు కల్పించిన కథలు అవి, కానీ కృష్ణుడిలో ఆ విధమైనటువంటివి లేవు.
0: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: దైవము ఒక్కడే.
0: There is only one God.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Recognize the fact that there is only one God and one divinity to whichever country you belong.
1: ఈ భేదభావాలను మనం దూరం చేసుకోవాలి.
0: Make yourself distant from feelings of difference.
1: అందరి యందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: You should accept and live the life of equality.
1: ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Basically, we should recognize the laws of nature.
1: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
0: God is not different from nature.
1: ఈ ప్రకృతికి ధర అని పేరు.
0: This nature has a name called ధర.
1: ధర అనేటప్పుడు అదే రాధాగా మారిపోయింది.
0: This ధర, when it is inverted, it becomes Radha.
1: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakruti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
0: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
1: Kanuka ee prakruti lopana manam cheyavalsinatunti yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatunti aaradhana.
0: If we can make efforts, discharge our duties in living in nature,
1: kartavyanni vismarinchi,
0: giving up your own duty,
1: devullu badhinchi,
0: giving trouble to
1: devulni poojiste vachinatundi phaltam emuntundi,
0: what is it that you are going to get if you worship God?
1: Kanuka devullu badhinchakunda chusko.
0: Do not hurt or cause pain to living beings.
1: Cheppina matalanta vismarinchatamu,
0: not caring for the words of God,
1: dhyana poojalu cheyatamu,
0: doing worship and meditation is no good.
1: Mana prayojanam ledu.
0: You are not going to achieve
1: edi chesina daiva karyangane nu bhavinchi తప్పు లేదు.
0: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, కన్సిడర్ దట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: కేవలం పూజ చేస్తేనే భక్తి కాదు.
0: టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ ఇన్ లివింగ్ ఇన్ నేచర్,
1: కర్తవ్యాన్ని విస్మరించి,
0: గివింగ్ అప్ యువర్ ఓన్ డ్యూటీ,
1: దేవుళ్ళు బాధించి,
0: గివింగ్ ట్రబుల్
1: దేవుణ్ణి పూజ

0: కాదు.
1: బై గోయింగ్ టు ఎ టెంపుల్
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః, మన దేహమే ఒక దేవాలయము.
1: Consider your body itself as temple.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: కాని ఈ టెంపుల్ ఎలాంటిది అంటే ఒక పర్మనెంట్ టెంపుల్ కాదు, మూవింగ్ టెంపుల్.
1: But this physical body is not a permanent, a static temple.
0: ఈ దేహం ఎక్కడ పోతుందో, ఈ దేవాలయం ఎక్కడ ఉందో, అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: Wherever this moving temple goes, God resides there.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Recognize this great truth.
0: కనుక దేహానికి ఎన్నో రకములైనటువంటి బాధలు సంభవిస్తుంటాయి.
1: A number of difficulties and problems come to the body.
0: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: The physical body which is made up of 5 elements, we do not know when this is going to leave the body.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమిగా పునుగు జవ్వాదీలు పుట్టబోవు.
1: This is not going to give perfume.
0: ఊరనో అడవినో ఉదకమధ్యమునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: You do not know where you are going to die, whether it is in the midst of
0: forest or the
1: physical body goes on changing. Certain things happen to this body on account of the food that you take and the
0: habit.
1: On account of carelessness, certain things happen to this body.
0: కనుక మనము ఈ దేహాన్ని లక్ష్యం చేయకుండా
1: we should not give too much of attention to
0: this body. మనస్సును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to turn our mind and turn towards
0: అది పెద్ద ప్రబోధ.
1: This is the greatest message.
0: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
1: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
0: బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరల్చాలి.
1: If you can turn your mind on some other work, then you will be
0: free. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైని, భోజనం చేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
1: నరసింహం came and all the doctors came and just said that there is need for rest for this body, Swami.
0: Rest ante emiti? Parupu veskoni, manchiga bed veskoni, inkoka pillow veskoni, chakkaga sukhanga pandukotam, aa rest adi kada. Rest,
1: what is rest? Does it consist of
0: change lying of work? Parini marchatame rest.
1: Real rest is change of work is rest.
0: Adi naa pani,
1: that is my work.
0: Kontha sepu jobulu chustuntanu.
1: For a while I go on reading letters.
0: Mari kontha sepu edo inkoti chustanu.
1: A little while I go on attending to some
0: నా పని నేను చేసుకుంటాను. బట్టలంతా చుట్టుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
1: ఐ ఆల్సో జస్ట్ అటెండ్
0: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ. దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
0: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మము.
1: The most important duty for this physical body is to discharge its work and
0: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
1: We should use this body to do some
0: కర్మ. ఎందుకోసం చేయాలి?
1: Why should we do the work?
0: కాలమును సార్థకం చేసే కోసము.
1: In order to sanctify time, we should do.
0: కాలము రావటం కర్మ కోసము, కర్మను చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: The physical body has come for doing action, and action has to be done for sanctifying the time. That is how all these three
0: people are. ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
1: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
0: కనుకని ఈ మనస్సును మరల్చడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
1: Real sadhana consists of turning our mind according to our will.
0: ఇది మైండ్, మనసును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
1: వి గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ బై టర్నింగ్ అవర్ మైండ్ ద వే దట్ వీ వాంట్.
0: దీనిని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్నారు.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ దట్ మ్యాన్ ఇస్ బౌండ్ ఆర్ ఫ్రీడ్.
0: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: మనోమూలం ఇదం జగత్తు, జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ హిడెన్. అండ్
0: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
1: సమ్ టైమ్ బ్యాక్, లాంగ్ బ్యాక్,
0: బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ పోయి వచ్చావు.
1: యుడ్ బీన్ టు బద్రీనాథ్, కేదార్నాథ్ అండ్
0: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
1: వాట్ ఏ స్టూపెండస్ థింగ్ ఈజ్ హిమాలయ.
0: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
1: ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ యూ

0: ఫర్ ఎ మినిట్ యు కెన్ గెట్ దట్ సచ్ హ్యూజ్
1: చాలా చిన్నది. ఇంత పెద్ద హిమాలయం నీ హృదయం ఎట్ట నిగ్రిపింది, ఏ విధంగా ఆవరించింది?
0: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ ఎ స్మాల్ వన్ బట్ స్టిల్ ఇట్ కెన్ పిక్
1: అప్. హృదయం
0: చిన్నది కాదు,
1: ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
1: కనుకని మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
0: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
1: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
0: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు
1: అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
0: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
1: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనస్సును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వి వాంట్ టు కంట్రోల్.
1: నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు లివ్ ఇన్ మైండ్, మైండ్ ఇస్ నాట్ ఇన్ యూ.
1: మనసు అంతా కూడాను ప్రపంచంలో ఉండి ఉంటుండాలి.
0: ది ఎంటైర్ మైండ్ ఈ
1: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
0: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
1: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
0: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
1: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
0: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ ఎవర్ డివినిటీ యూ హ్యావ్ ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
1: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
0: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
1: నీవు యాచకుడు కాదు.
0: డూ నాట్ బికమ్ ఎ బెగర్.
1: మాస్టర్,
0: యువర్ మాస్టర్.
1: నీవు యజమానుడిగా తయారు కావాలి.
0: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ మాస్టర్.
1: అంతేకాదు, నేను దేవుని వాడని అనుకోవాలి, దేవుడు నా వాడని అనుకోకూడదు.
0: Not merely that, you say that you belong to God. You don't say God belongs to me.
1: జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These are the two things which happened during Krishna.
1: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు, మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
0: Filled with arrogance, thought that Krishna belonged to them, and they said that our Krishna is responsible for all the victories of Pandavas.
1: Kanuka ahankaram bayalderindi.
0: On account of that, ego developed.
1: Ee ahankaram undinanta varaku kudanu atma tattvam e maatramo artham kaadu.
0: As long as you are filled with ego, you can never understand the principle of atma.
1: Kanukani yadavulandaru kudanu hatamaipoyaru.
0: That is why the entire yadava race was destroyed.
1: Atla kaadu. కృష్ణ మేము మీ వారము, మేము మీ వారము, మేము మీ వారము కృష్ణునికి అర్పితమైపోయారు.
0: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్డ్ దెంసెల్స్ టు కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ టు కృష్ణ.
1: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
0: యాజ్ దే థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెం.
1: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
0: That we belong to you. You
1: meeru maavaru anukunnappudu meeru veru mevu veru aipothamu.
0: If you say that you belong to us, you are separate from us.
1: Nenu mee vaaram anukunnappudu nenu neelo ekam aipothadu neeve aipothavu kaani nenu kaadu.
0: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
1: Kankare I anetundi unnappudu you anetundi oka chustundi.
0: When you are filled with this I, there is another entity called you which separates you from that.
1: I plus you అన్నప్పుడు we అయిపోతుంది.
0: Once you make I plus you, it becomes we.
1: We అయిపోతుంది. We అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటారు.
0: Once there is that we, both are God together.
1: We plus we. We అయిపోతుంది.
0: If you put we plus we, again it is we alone.
1: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
0: Therefore, when you say that I belong to you, you become you get the nature of God himself.
1: Kanuka daivattvam lopala aatmatattvanni vishalamaina manasuga maarchukovali.
0: Therefore you should transform your own thinking into divinity.
1: Inaadu chese sarva sadhanalu endukudanu manamu oka manasunu arikattukovatam kosam chesetuvanti sadhanle.
0: All the types of sadhanas that we perform today are meant to control our mind.
1: Manasulo oka chinna soochmamainatunte oka gunamulanta untunnayi.
0: There are certain subtles, very secret truths hidden in the mind.
1: నేను ఈ మాటలపైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారుతున్నాయో, ఏమి నవ్వులవుతుందో ఏమీ తెలియలేదు.
0: As long as all my attention is concentrated on my words, I do not know what is happening to me, what ants are just moving on my body, and I am not totally aware of that.
1: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
0: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
1: కనుక నీ మనసు దానిపైన పోవటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
0: Once you divert your mind on that particular thing, you get that particular feeling.
1: ప్రతి కష్టములు కానీ, నష్టములు కానీ, దుఃఖములు కానీ, బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
0: All the pains, all the sorrows and everything comes only through our mind.
1: కనుక ఈ మనస్సు ఎక్కడ నుంచి పుస్తుండాలి?
0: From where does this mind come?
1: ఈ మనస్సు ఎవరు?
0: Who is this mind?
1: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుండాలి.
0: When you just examine that way, it consists of only thoughts.
1: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
0: From where do these thoughts come?
1: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
0: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
1: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
0: The end of one is the beginning of another.
1: కష్ట సుఖములు రెండునూ కలిసి ఉండు.
0: The joy and sorrow are always together.
1: దీని విడదీయనెవ్వరి వశము కాదు.
0: It is impossible for anyone to separate them.
1: కష్టము సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
0: You can't see joy alone separately as a separate entity.
1: కష్టము ఫలించనేని సుఖం బటందరు.
0: If your sorrow ends, then you say that there is joy.
1: కనుక మనం కష్టాన్ని కాని సుఖాన్ని కాని రెండింటిని చింతించకుండా రెండింటికి జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
0: Therefore, you should not bother yourself about either the sorrow or the joy. But go to the origin from which this sorrow and joy emanate.
1: Prema swarupulara, mukhyanga manamu aakarala paina atma tattvanni vahinchakoodadu.
0: Embodiments of divine love, we should not consider atma only
1: పుష్టిగా ఉండినటువంటి పువ్వు ఇచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ ఏ ఫ్లవర్ బ్లోజమ్స్ యూ గెట్ ది పర్ఫ్యూమ్ ఫ్రమ్ దాట్.
1: పుష్పము పుష్టిగానూ ఉండాలి.
0: The flower must be quite all right.
1: పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడే అందము ఆనందం కూడా లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ ఏ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లాజమ్.
1: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ ఇట్, ఇట్
1: కెనాట్ బి పరిమళం కూడాను అంత ఘాటుగా ఉండదు.
0: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
1: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
0: What do you mean by keeping the flower in trim?
1: That means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
0: You have to fill your heart with virtues, then only you will be able to.
1: Deham paine matram manam lakshyanni pettukunte,
0: if you keep all your concentration only on the physical body,
1: idi tatkalikamainatundi aanandanni andistundi.
0: The joy that you get is only temporary.
1: Krishnini gunamulunu aakarshinchi aanandinchi anubhavinchinatvantidi radha.
0: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
1: Krishna yokka roopani chusi aanandinchinatvanti Radha yokka chellalainatvanti Chandrakala.
0: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed it.
1: Roopani aadharam chesukundi Chandra.
0: Chandra based all her enjoyment.
1: Roopani aadharanga teesukundi Radha.
0: Radha based all her joy on the basis of the qualities of Krishna.
1: కనుకనే గుణములు ఆధారంగా తీసుకున్నటువంటిది జీవిత ఆనందాన్ని అనుభవించింది.
0: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
1: ఆ గుణములనే చింతిస్తూ వచ్చింది.
0: She always reflected upon the qualities of Krishna.
1: అందువల్లనే దీనికి రాధా అని ధరకు పేరు వచ్చింది.
0: That is why this earth has got the name Dhara, and which is Radha.
1: ఆ రాధకు నిరంతరము కృష్ణ ఆరాధనే.
0: This Radha always spent her time in the worship of Krishna.
1: అనేక మందికి తెలుసును R A D A రాధా అయిపోతుంది.
0: All of you know the spelling of the word Radha, R A D A.
1: R నుంచి ప్రారంభమైనప్పటికు రాధా అయిపోయింది.
0: If you start this with the letter R, it becomes Radha.
1: ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోయింది.
0: ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ ఏ, ఇట్ బికమ్స్ ఆధార్.
1: డి నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
0: ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ డి, ఇట్ బికమ్స్ ధార్.
1: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
0: ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్,
1: అనగా రాధకు ఆధారం ఆరాధనే రాధ అన్నారు.
0: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ద ఎంటైర్ బేసిస్ ఇస్ నిరంతరము గాడ్
1: ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
0: హూఎవర్ ఆఫర్స్ కంటిన్యూస్లీ వర్షిప్ ఆఫ్ కృష్ణ ఈజ్ రాధ.
1: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ త్రూ భాగవత ఎక్స్పౌండెడ్ అండ్ మేడ్ గోపికాస్ అండ్ గోపాలస్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: అన్నీ కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
0: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫాథమ్ దెమ్.
1: It is difficult
0: even to describe them.
1: కాని తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
0: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపిక
1: రాంగ్లీ యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
0: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
1: మన భావములే గోపికలు.
0: ఆల్ అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు గోపిక.
1: ఆత్మనే కృష్ణుడు.
0: ఆత్మ మే బి కంపేర్డ్ టు కృష్ణ.
1: ఆనందమే లీలలు.
0: దిస్ జాయ్ అండ్ ద డిలైట్ దిస్ ఈజ్ లీలా.
1: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
0: దట్ ఈస్ ద ట్రూ బృందావన్ ఆఫ్
1: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడా బృందావనంగా మార్చుకోవాలి.
0: Transform every man's heart into Vrindavan.
1: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
0: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
1: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
0: ఎవ్రీ యాక్టివ్ పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద లీలాస్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాష్టం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమాన్నం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంక సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమాన్నం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
0: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
1: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
0: ద యాక్చువల్ పరమాన్న హాస్ ప్రిపేర్డ్ ఇన్ ది
1: పరము ఎట్లా ఉంటుండాలి అంటే తీయగా ఉండాలి పరం. అదే పరమునకు సంబంధించినటువంటి అన్నము కనుకనే పరమాన్నము అన్నారు. అది మధురమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
0: హాస్ దిస్ ఫుడ్ రిలేట్స్ టు ద ట్రాన్సెండెంటల్ వరల్డ్ అండ్ ద సుప్రీం వరల్డ్ ఇట్ ఈస్ టోటలీ డిలైట్ఫుల్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ పరమాన్న. Which is very sweet.
1: Ah, paramannam Krishna namame paramannam.
0: It is the name of Krishna which is really supremely
1: Bhagavat namame nijamainatti madhuryam.
0: God's name is really sweet.
1: Vachanam madhuram.
0: His word is
1: madhuram.
0: His eyes
1: sotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
0: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
1: కనుక మనకు దైవత్వాన్ని మనము విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్. ఫాస్టర్ లవ్. And recognize everyone as the manifestation of divinity.
1: Premanu nerpe nimittamai paramaatmudu vachinaadu aneetvanti satyanni manam visvasinchali.
0: Recognize the truth that God descends on earth in order to teach.
1: Mana premalu chaala sankuchitamainativiga untunnayi.
0: Our love is extremely narrow.
1: Swarthamainativiga untunnayi.
0: It is filled with selfishness.
1: Kaani idi kaadu nijamaina prema.
0: True love doesn't consist of this.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ అస్ విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
1: ఏ మతమైనా కూడాను మతము మతమని విశ్వసిస్తున్నారే కాని నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
0: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్, బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ ద గ్రేట్ ట్రూత్స్ ఎక్స్పౌండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ రిలీజియన్?
1: ఈనాడు వాచా వేదాంతం వేదాంతం అధికమైపోతూ ఉన్నది కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి.
0: టుడే ఫిలాసఫీ ఆఫ్ వర్డ్స్ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్, బట్ ఫిలాసఫీ ఇన్ యాక్షన్ ఇస్ విండ్లింగ్.
1: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
0: వేర్ ఎవర్ యూ సీ యూ కమ్ అక్రాస్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ ఓన్లీ ఇన్ వర్డ్స్.
1: కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి.
0: బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ టుడే. వీ వాంట్ స్పిరిచువాలిటీ ఇన్ ప్రాక్టీస్.
1: నీవు 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు.
0: ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ 1 రాదర్ దాన్ ప్రీచ్ 100.
1: కనుక మనము ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ డెవలప్ లవ్ ఇన్ యూ.
1: ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి.
0: ఎంజాయ్ ది స్వీట్నెస్ అసోసియేటెడ్ అండ్ ఇన్హెరెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధ కృష్ణ జై.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా డెలివర్డ్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 20th May 1993. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ టేకింగ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. హీ షోస్ వాట్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్.

అత్ర భోగః పురుషే న భుజ్యతే కరోతి దుఃఖే

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: ఆత్మ శరీరము కంటే భిన్నమనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బాధలకు గురి కాడు.
1: An individual who recognizes the self, Atma, is separate from the body will never suffer this way.
0: నిజముగా ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్, ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎట్ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హీ థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheet of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self, the sciences awareness, the self in the sheath of food,
0: bodily consciousness annaru,
1: is called body consciousness.
0: Anaga shariramunandu kudanu aatma prakashistune untunnadi,
1: meaning the self shines in the body also.
0: Ika prana chetanamunandu meligetuvanti yokka aatmaku bodily consciousness annaru.
1: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్తో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టూ వచ్చారు.
1: This has got two aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు,
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all-pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత,
1: later,
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటైన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీక్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఎమినేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the very meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యూ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హీ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో థై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: హూ ఆర్ యూ?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనసుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్యశక్తి యొక్క ప్రతిబింబములే.
1: ఆల్ దిస్ కమ్ అండర్ వన్ ఆస్పెక్ట్ ఎలివేషన్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ వన్.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ లైఫ్ టేకింగ్ దిస్ యాజ్ ద ట్రూత్, ఫర్గెటింగ్ ద డివినిటీ.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ త్రూ ద మైండ్, విత్ ద మైండ్.
0: మనసే హేతు.
1: ద మైండ్ ఇస్ ద రీజన్.
0: మనుషుని మనుగడకను, దుఃఖమునకు మాన్యతకును.
1: మైండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్, ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
0: మనసే ముక్తికి మూలము.
1: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ లిబరేషన్.
0: మనసే నరకంబు తెచ్చు మైమరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్, మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్సెల్ఫ్.
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చి పోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జా దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ షల్ నెవర్ పెరిష్ హి షల్ నెవర్ చేంజ్
0: కనుకనే అతనికి నరహ అన్నారు
1: సో హి ఇస్ ఆల్సో కాల్డ్ నరహ
0: రహ అనగా నాశనము
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్
0: నా అనగా లేనటువంటి వాడు
1: నా ద వన్ హూ హాస్ నో డెత్
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్ హి ఇస్ హ్యూమన్ బీయింగ్ నర
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము
1: దట్ విచ్ ఇస్ డెత్లెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు
1: So when he says manava human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావం చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది
1: The mind also exists in four different positions.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు
1: The first is super mind.
0: రెండవది higher mind అన్నారు.
1: The second higher mind.
0: మూడవది illuminated mind అన్నారు.
1: Third one illuminated mind.
0: ఇంకా నాలుగవది over mind అన్నారు.
1: The fourth one over mind.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: If man recognizes the meaning of these four, he will understand who is manava the human being
0: mind.
1: The first super mind
0: idi antardrishtito manamu vicharam cheyataniki prayatnam cheyali
1: but to make an effort to inquire with the inner view vision
0: anaga tana yokka bhavamunu tana yokka drushtini bahirmukamulo vismarinchi antarmukamto vishwasinchi andulo vicharana chelapadaniki tagina krushi cheyali
1: appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within
0: manamu cheyavalsinatundi inquiry anta kudanu lopala kaani bayate kaadu
1: all the inquiry that we have to do is within not around
0: inner divine
1: that is the inquiry of the inner divine
0: anaga dehama neenu kaadu
1: meaning are you the body no
0: deham oka jadamainatundi
1: body is inner
0: manasa neenu kaadu
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఈ అన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection, this sound, all these three make the ego and also the mind. కూడాను
0: మార్పు చెందేటువంటిది.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి
1: వన్ హ్యాస్ టు ఇమాజిన్ వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈజ్ ద మెయిన్ వన్
0: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు డివైన్
1: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్ ద కాస్మిక్ డివైన్
0: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది
1: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్
0: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది
1: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద యూనివర్స్
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే
1: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్
0: దీనికంటే మరొకటి లేదు
1: దేర్ ఇస్ నో సెకండ్
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును
1: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్
0: కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే అది ఏ విద్యుత్ శక్తి
1: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు
1: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్
0: దాని తరువాత
1: ద నెక్స్ట్ వన్
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు
1: ఈజ్ నాట్ ఎనఫ్ If you know your own self,
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: It's not possible to liberate yourself by aspiring for it.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడాను నీవు ఏకంగా భావించాలి.
1: You should also understand that universal form, cosmic form in different forms.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: When we believe in that oneness,
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: We can understand the human life in full
0: kani ee naati parinamam manavuni yokka parinamamu పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: బట్ టుడే ఆల్ ద మెటీరియల్ ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడా మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం విధం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: కానీ ఇది అమనస్కుడు కావాలి.
1: But he should withdraw the mind, amanaska.
0: అమనస్కుడనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: He should step into super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది సూక్ష్మ దేహములకు సంబంధించినటువంటిది.
1: This super mind is related to the subtle body.
0: ఈ యొక్క సూక్ష్మ దేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక.
1: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
0: కేవలం చేతనా శక్తుడై ఉంటుంటాడు.
1: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ద కాజల్ బాడీ.
0: ఈ కారణదేహం అనేటువంటి దాని ఎందే
1: ఇన్ దిస్ కాజల్ బాడీ
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
0: ఏ తర్వాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: It's all said and done. All capacities are latent in
0: మానవుడు. అనంతమైనటువంటి శక్తి కలగాడు.
1: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
0: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
1: మ్యాన్ హెస్ గాట్ ఎక్సలెంట్ పవర్.
0: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్.
0: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
1: సో మ్యాన్ ఈస్ మిస్టీరియస్, ఇన్ఫినిట్ అండ్ దాట్ ఈస్ మీనింగ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: గొప్ప విద్యావంతుడై,
1: బీయింగ్ హైలీవంతుడై,
0: వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
0: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఈ
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ latent, which is hidden in secret, which cannot be expressed.
0: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
1: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
0: యూనివర్సల్ శక్తి.
1: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ విత్ ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ ఇన్ అస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ when it is blown into the balloon it will be in a limited form.
0: Kani anantamaina galilo idi merge kavatam ledu.
1: But it doesn't merge into the infinite air around.
0: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
1: When does it become one with the infinite air?
0: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anetunte balloon burst aipothundi.
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కాని ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కాని మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is
0: మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారంలో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this Upanishads,
0: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: Upanishads taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: so human life,
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: in the second stage, when we develop that broad feeling,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: ఇట్ కమ్స్ టు దట్ oneness, the equality. I am God, the universe is God, both are one.
0: ఇది divine universal form అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: But we should take quality as the chief
0: one. అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: It is the consciousness in every man.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: this consciousness,
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: is present everywhere.
0: మనము గాలి తీసుకుంటున్నాము.
1: వీ బ్రీత్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా, శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ టేక్ దిస్ పవర్ యాజ్ క్వాలిటీ.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా.

0: నాట్ సెపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్
1: ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఈ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
1: ఈ దేహమునకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ వీ టేక్ ఇట్ యాస్ లిమిటెడ్ కెపాసిటీ.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి అల్పంగా భావించి కేవలము తాను ఒక దీనుడుగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్ ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు అనంతుడు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
1: తనను తాను వదలి
0: Leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand universe.
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: Today the science has progressed.
1: ఎంత విశాలమైనదో,
0: It is so vast.
1: ఎంత విజృంభించినదో,
0: It has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు భిన్నత్వములు శరీరం యొక్క కృషులు ఉంటున్నావు అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్ ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్ బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఓవర్ మైండ్ ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: వన్ మే క్వశ్చన్ ఈజ్ దట్ పాసిబుల్?
1: తప్పక సాధ్యమే.
0: సర్టెన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body? దేహం
1: పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: this I which is infinite
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
0: when we keep the body by its side
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: Keeping the limited by the side of limitless he forgets the limitless aspect and goes by this limited aspect
1: only. మన బలహీనతలకు
0: For all our weakness,
1: మన సందేహములకు
0: for doubts
1: మన యొక్క డౌట్స్ కు అన్నింటికీ మూల కారణము ఈ దేహమే.
0: For all our doubts, for all our questions, body is the cause.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indweller,
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడ.
0: Truly,
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: నీవు దేహివి కాని దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కాని శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: You are the knower but not the known.
1: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: When you are not the knower, how do you get this name, the kshetra?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: Body is kshetra.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: How do you get this name, kshetra?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: ద క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఐట్

0: కాల్డ్ క్షేత్ర,
1: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము,
0: బదరీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర,
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము,
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా, క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ, ద
1: నోవర్, ది ఇంపార్టెంట్ క్షేత్రజ్ఞుడు. అతనే ఆత్మస్వరూపుడు.
0: హిస్ క్షేత్రజ్ఞ, ద నోవర్, ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడాను మనకు లభ్యమవుతాయి.
0: When they have that self confidence, they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యము కాదు.
0: Without self confidence, nothing is possible.
1: ఏ కార్యము కూడాను చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self. నాకు
1: నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రించి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది, అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ, వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ ద మైండ్, ద షీట్ ఆఫ్ ద లైఫ్, ద షీట్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్ మెషర్స్. ఎన్నో షర్ట్స్
1: ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
0: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
1: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకు కారు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
1: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
0: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారిటీర్.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఇస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు, సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్. హి డస్ నాట్ మీన్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ద డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయతత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు, కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings, just in form, but not in practice. We should become a human being in practice.
1: The proper study of mankind is man. Thoughts, words, action, wouldn't you be able to do
0: it? This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడి లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality, are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity, diversity.
1: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: వైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా
0: మోరల్
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినమునకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కులమతముల యొక్క భిన్నత్వము
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు
0: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting making use of this skill?
1: మన నాలెడ్జి మన విజ్ఞానం తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: ఈ శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుండాలి.
0: All these four powers latent in man assume four
1: forms. మొదటిది నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది skill.
0: The second skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third balance.
1: నాలుగవది insight.
0: Fourth insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి. నాలెడ్జి పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: నాలెడ్జ్ ని కిల్ చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: As they kill the knowledge, the balance is lost.
1: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
0: This is responsible for all the outlooks, external
1: view. నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాం.
0: Continuously we indulge in the external vision.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: Certainly not. All that you find outside is not there. It is just the reflection of the inner being.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యూ ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యూ ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది అది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఆమ్ ఐ హూ రియల్లీ యు ఆర్.
1: కనుకనే ఈ దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియం అంతఃకరణ ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వి గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యు ఆర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ మై బుద్ధి మై చిత్తము మై ఇంద్రియము మై అంతఃకరణ ఈ మై అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Nee evaru dehamane nenu anukotam kalaga nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall post ni kanipisthe nu vaanto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu.
0: How far you have
1: ee illu naadi naadi ane abhimanam undinanta varaku atanto nu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్ ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్ యు ఆర్ నాట్ మైండ్ ఫుల్.
1: ఆనాడు విచారానికి ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: Kaani nee paina neeku vishwasam leka
0: without faith in yourself,
1: inka migilina dannanta abhruthi pachalante idi asadhyamu asadhyam.
0: If you want to develop other aspects, it's impossible, impossible.
1: Adhe nijamainatundi goppatanamu.
0: That's real greatness.
1: Nee paina neeku vishwasamu,
0: faith in yourself.
1: Atma paina vishwasamu,
0: faith in the self.
1: Faith in you, faith in God. This is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: students,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కానీ,
0: you should not take consideration of me.
1: ఒక మానవ శరీరదారులు కానీ భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: Deharu kevalam water bubbles vantivi.
0: Bodies are merely water bubbles.
1: Din tarvata mind untadi, idi mad monkey vantidi.
0: Then comes the mind, which is mad monkey.
1: Kanuka monkey vanti mind nu,
0: the mind that's like a monkey,
1: water bubble vanti dehanni,
0: the body, the water bubble,
1: vishwasinchavaddu.
0: You should never rely on that.
1: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
0: What you should have faith is on conscience.
1: Nee aatma vishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Chakkaga alankaranga untundadi.
0: The body is highly decorated.
1: Kavalsinta nagalanta dharinchinamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinamu.
0: You have got very good dress.
1: Kaani uchvasa vishwasam lekapothe deeniki emi vilugu untundi?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ఏదో ప్రాకృత శక్తులు దీన్ని అడిస్తూ ఉంటుందనే కానీ,
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: life ఉందనా?
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణలు జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: దాట్ ఈస్ ద సెల్ఫ్.
1: అదే కాన్షియస్నెస్.
0: దాట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కాన్షియస్నెస్ దట్ ఈస్ లేటెంట్ హి ఇస్ ఏబుల్ టు డూ మెనీ. దిస్ కాన్షియస్నెస్
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: ఇట్ ఓన్లీ టీచెస్ యూ దట్ యూ ఆర్ ద కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
0: హౌ డస్ దట్ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్.

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి is
0: master of life.
1: That master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: The గాయత్రి has third name, సరస్వతి.
0: సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసములో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvah.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, prajna.
1: Third awareness, prajna.
0: Dhirini, radiation, vibration, materialization annar.
1: This is also called
0: radiation, adhe prajna sakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుంది.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్, ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుంది.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపం అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: If you have divine feelings, you will certainly undertake good actions.
0: మనం కేవలం ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: If you have animal feelings, you do animal activity.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: So there should be change.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: So this progress advancement should be beyond the mind.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: So long it centers around the mind, there is bound to be dirt.
0: ఈ మాలిన్యము పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపంతో దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరంటే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యు పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్ యు సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యు అన్ఫోల్డ్ ఇట్ దెన్ యుల్ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్. దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్. దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: దిస్ డజంట్ కమ్ అండర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాడు.
1: అవేర్నెస్ ఇస్ ఆల్వేస్ ఇట్స్
0: క్షణమైనప్పుడు అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: Anaga awareness eppudu shashtamaina danto cheri untuntadu.
1: So awareness is always in combination with that permanent one.
0: Ini satti chittu ani rendittiki sambandham pocharu.
1: That's why it is said sat and chit.
0: Sattiki pakkalo chittu unde untuntadu.
1: The chit is by the side of the sat.
0: Kanukane ee sattiku shashtamainatundi oka tattvam.
1: So being is permanent.
0: ఈ చిత్తు కూడా నువ్వు శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటిని మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బీయింగ్ అవేర్నెస్.
0: దీనిని వేదాంతిక్ పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ కాల్డ్ అస్థి భాతి ప్రియం.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూపనామములు చేరటం చేత
1: ఇన్ బిట్వీన్ ది టూ బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో లాస్ట్.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావము ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచంలో అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదం ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్.
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానార్థంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికి ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాస సత్యం అని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to a
0: celibate. లేక ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either as China.
0: సత్యం ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one, one
0: alone. Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and under righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation. The creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ.
0: నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి,
1: just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్,
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలం ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోకు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి,
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి,
1: they should be ideal to the world.
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి,
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వి షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఇస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యు షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవరీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్ల పోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరి ఎందుకు నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ,
0: ఇలాంటి విశాల భావంతో,
1: దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిల్అప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నాట్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్, దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తండ్రి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: హీనుని కూడా అంబు మానలేడు.
1: Mean man shall never change
0: his mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కానీ.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive
0: knowledge. చదువు చదువు చదివి చావంగ నేటికి. చావులేని చదువు చదువాలే.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా నువ్వు చేయాల్సింది.
1: యూ షుడ్ డూ దిస్ ఆల్సో.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: టు ఈట్ ఫుడ్
0: ఇస్ ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: దట్ ఇస్ మెయిన్.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: దట్ ఇస్ ఇంపార్టెంట్ ఐటమ్.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటూ ఉండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: అలాంగ్ విత్ ది రైస్ యూ నీడ్ పులుసు సాంబార్ రసం టు మిక్స్ అండ్ ఈట్.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ విల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛన చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: వీల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ the spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నదీనాం సాగరో గతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different directions.
0: ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: దేర్ఫోర్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల మీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్ లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్ లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: Sai Ram, dear listeners. Bhagwan has always emphasized the need for simple living and high thinking. In today's discourse, Bhagwan highlights the need for us to become self-reliant in all that we do and to lead a simple yet virtuous life. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam.
1: శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల భీతి అధికమయ్యే. శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే ఆయుధముల ప్రీతి భీతి అధికమయ్యే. ఉన్నమాట తెలుపుచున్న మాట, ఉన్నమాట తెలుపుచున్న మాట.
2: పీస్ హ్యాస్ డిసపియర్డ్. దేర్ ఇస్ డర్త్ ఫర్ ట్రూత్. దేర్ ఇస్ అ థ్రెట్ ఆఫ్ వెపన్స్, armaments everywhere. This is the word of truth of Bhagavan.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Vidya dinadinamunaku abhivruddhi gantunnadi kaani aa vidya yokka prabhavamainatvanti yokka nadata ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: ద ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ వెరీ డైమెన్షన్స్ బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్.
1: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
2: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
2: ది ఎక్స్పర్టిస్, ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్ బట్ ద కంటెంట్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: విద్యార్థులారా, విద్యార్థినిలారా,
2: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంట్మెన్,
1: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
1: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడాను దీనికి క్రోడీకరించాలి.
2: వీ షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
1: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We have to improve the spirit of love.
1: Satya marganni manu avalambinchali.
2: We should tread along the path of truth.
1: Satya premalato koodinatundi vidyane nijamaina vidya.
2: It is true education where there is blend of truth and love.
1: Satya margame lekundina ee prema yokka prabhavamu viluva undadu.
2: Where there is no truth, you do not find the impact of love.
1: Bhautika vidyalu kevalamu jeevanopadhi nimittamai yerpadinatuntivi.
2: The worldly education is only to eke out our living.
1: Adhyatmika vidyalu jeevita paramavadhi nimittamai yerpadinatuntivi.
2: The spiritual education is for life and not merely for living.
1: Kanuka రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ లైస్ హియర్ ఇన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నది.
2: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ వీ ఫైండ్ దిస్ వరల్డ్ టుడే.
1: విద్యార్థి విద్యార్థినియులారా,
2: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హెస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి యొక్క తత్వం అని గుర్తించారు.
2: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
1: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
2: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ so far as propaganda and teaching are concerned, but not in practice.
1: హృదయపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
2: At least one is enough if we practice wholeheartedly.
1: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
2: Education in practice is most essential today.
1: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడాను కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
2: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎడ్యుటేషన్ టుడే.
1: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
2: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
1: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
2: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
1: Educare anaga lopala unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
2: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
1: Inadi ee education kevalamu grandham nunti prabodhistundi.
2: This education modern is out of books.
1: Educare anetvantidi grandhamulaku sambandhinchinadu kaadu.
2: Educare
1: ide grandhari bodhinchetvantidi.
2: Educare is beyond books. It pertains to human heart.
1: Kanuka itti education kudanu atyavasarame.
2: This sort of education is very essential.
1: Ee naadu education lopala unnata vidyanu abhyasistunnaru.
2: Today we have very high level of education.
1: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యలు మాత్రమే.
2: This is merely ephemeral, worldly, secular knowledge.
1: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
2: But the spiritual education that arises out of human heart is full of values like love, truth, righteousness, peace and non-violence.
1: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమవుతుంది.
2: For the world today, the combination of secular education and spiritual education is very essential.
1: ఒకటి అంతర్ప్రభావము.
2: One is the impact of the inner being.
1: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
2: The other one is the teaching from external agency.
1: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
2: The external knowledge that we receive is only physical.
1: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
2: It sets an ideal to the world.
1: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
2: This we can call it negative.
1: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
2: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఇస్ పాజిటివ్.
1: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
2: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
1: ఇది ప్రేమించి ప్రేమను గనికొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
1: దీనికి రూపం లేదు.
2: It has no form.
1: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధను ఈనాడు అత్యవసరము.
2: The inner prompting teaching of this sort is very important today.
1: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్.
2: Educare establishes relationship between man to man and an object and up to an object.
1: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
2: What lies exactly between man to man is not known.
1: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
2: What is thought over is one thing, what is declared is different.
1: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
2: It is not proper education.
1: Real education అనేటువంటిది, the proper study of mankind is man.
2: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
1: హృదయంలో పుట్టినటువంటి భావము, నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
2: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
1: to the world.
2: Today, we don't find harmony of thought, word and deed.
1: మాటలో ఒకటి, చేతిలో ఒకటి, మనసులో మరొకటి.
2: What is said and what is done, what is thought over, are at variance.
1: కనుక భిన్నంగా ఉండటం చేత మనసు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
2: It is only a wicked man who will have disharmony of thought, word and deed.
1: మనసు ఏకము, వచస్ ఏకము, కర్మ ఏకము, మహాత్మనం.
2: A noble man will have perfect unity of thought, word and deed.
1: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
2: Man has not become a true
1: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
2: He is tending to be a wicked.
1: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువు లేనిటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
2: What is thought over are at variance.
1: కనుక భిన్నంగా ఉండటం చేత మనసు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
2: It is only a wicked man who

0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనిటువంటి యొక్క పల్లెపడుచుల వాళ్ళంతా కూడాను ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: The illiterate villagers are highly courteous and lead an ideal life.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: Oka chinna udaharana meeru yochinchandi.
1: Take for a small illustration.
0: Vidyavantulu goppa telivitete galavaru ani peru pondinatunte varantha kudanu pattanallo nivasistunnaru.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education lenatunte murkhulani అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ లెస్ ఫార్చునేట్, ద ఫూలిష్ అండ్ అన్లెటర్డ్, దే స్టే ఇన్ రూరల్ ఏరియాస్.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారి కంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
0: ఇనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
1: There are number of universities located in cities.
0: ఎంతనో కాలేజెస్ అంతా ఉన్నాయి.
1: Many, many colleges are there.
0: ఎంతనో హై స్కూల్స్ అంతా ఉన్నాయి.
1: So many high schools.
0: కానీ అక్కడనే ఎక్కడ లేని అల్లర్లంతా జరుగుతున్నాయి.
1: There only you find unprecedented agitation and disturbances.
0: ఏ యూనివర్సిటీలు లేకుండా, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
1: ద రూరల్ ఏరియాస్ విదౌట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎజిటేషన్స్.
0: కారణం ఏమిటి? ఈ విద్య యందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ దట్ లెడ్ టు వీక్నెస్.
0: పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరీక్షించండి, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: గో టు విలేజెస్, యు ఫైండ్ పీపుల్ కాలింగ్ యూ బ్రదర్, ఎస్టాబ్లిషింగ్ కిన్షిప్, టాకింగ్ టు యూ విత్ కన్సర్న్.
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రిసీవ్ విత్ ఆల్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
0: Sanita sambandha bandhavyame cheenichipoyindi.
1: There is no intimate relationship.
0: Deeni kaaranamu ee education ee kaaranam.
1: This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: Aa character enipindi kolipotam chethane.
1: Because the character is lost.
0: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
1: The respect and courtesy are lost.
0: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు ఇస్తున్నారు.
1: The parents also encourage such evil trend.
0: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Parents encourage children to go to move to cities.
0: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
1: They want their wards to have high education.
0: వారి ఉద్దేశములేమో మంచివే.
1: Their motive is good.
0: కానీ
1: బట్
0: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో, ఎంతటి విధేయతగానో, ఎంతటి భయంగానో, గౌరవంగానో, మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్, డిసిప్లిన్, సెన్స్ ఆఫ్ ఫియర్.
0: ఈనాటి వినయ విధేయతలు కోల్పోయినాయి.
1: Today there is no humility and obedience.
0: పవిత్రమైనటువంటిది మర్చిపోతున్నారు.
1: The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీలుస్తుంటారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
1: Whereas in villages the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై

0: నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశించావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ విలేజెస్ పేరెంట్స్ చెక్ కండెమ్ దేర్ చిల్డ్రన్ ఇఫ్ దేర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: కానీ పట్టణంలో దండించే వారే లేరు.
1: Whereas in cities, nobody to
0: durabhyasamulu prochahinchetunte vare adhikanga unnaru.
1: There are many who encourage them the bad habits.
0: Oka cinema lo potamu vaadu cigarette taagutunte take it ani inkodiki nandinchatamu.
1: They go to cinema and offer even cigarettes to others.
0: ఈ విధమైన దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కాని దురభ్యాసమును క్షీణింపచేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్ దర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషన్.
1: ఫర్ ఆల్ దిస్ ఈవిల్ టెండెన్సీస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మోడర్న్ ఎడ్యుకేషన్
0: ప్రతి దానికి కూడా ఈ కలియుగం లోపల రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇన్ దిస్ కలి ఏజ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ యూ ఫైండ్ రియాక్షన్.
0: మంచి పవిత్రమైన పదంలో మనం ఉపయోగపెట్టినప్పుడు మనం పవిత్రమైన పదంతోనే దీన్ని రిసీవ్ చేసుకుంటాం.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్ యూ వుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ఇన్ ఎ సీక్రెట్ మేనర్.
0: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంత విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate. He has to speak softly.
0: విద్యయసగున వినయము వినయములను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనం వలన ధర్మము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: సద్గుణములు
1: virtues,
0: సద్బుద్ధి
1: good intellect,
0: సత్యనిరతి
1: adherence to truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్య కాలనములు
1: duty,
0: చదువునది విద్య.
1: It is the education that confers
0: these.
1: The student has to acquire these qualities.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: One who should foster these sacred qualities.
0: సద్గుణములు
1: virtues,
0: సద్బుద్ధి
1: good mind,
0: సత్యనిరతి
1: truth,
0: భక్తి
1: devotion,
0: క్రమశిక్ష
1: discipline,
0: కర్తవ్య పాలనములు
1: discharging duty.
0: ఎక్కడ నీ కర్తవ్యం?
1: Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లైన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లైన్.
0: డిసిప్లైన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లైన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
1: One time గాంధీజీ was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment a Britisher stepped in.
0: What Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: Cheppadu.
1: He said,
0: Naaku dukkhanga untundadi.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: ఈనాడు
0: ఎడ్యుకేషన్ తగ్గడను హార్డ్నెస్ గా ఉంటుండాలి.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సో టఫ్
0: హార్డ్. ఇలాంటి ఎడ్యుకేషన్ రావడం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
1: బికాస్ ఆఫ్ దిస్ టఫ్నెస్ హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మై
0: కంట్రీ మత పదములుగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: అలాంటి పదములు లేకుండా హార్డ్నెస్ కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
1: టుడే వీఆర్ సో హార్డ్ రఫ్ అండ్ టఫ్.
0: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్.
0: మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటారు.
1: We find vast difference between the good old days and the modern times.
0: Kanuka ee modern time ku taginattiga manam pravartistunnam ani chustunte adi nee swatantram kaadu.
1: if we think that we are acting as per the modern trend is not independent.
0: Modern time matram modern ga untundadi.
1: The times may be modern.
0: Kaani behavior enta kodanu prachina behavior ga undali.
1: But your behavior should be quite age old, ancient.
0: కనుక ఆ ఏన్షియంట్ కు తగినటువంటిగా మనం ప్రవర్తించినప్పుడే మన చదువుకు గౌరవం వస్తుంది.
1: If our behavior is as per the age old tradition,
0: తల్లిదండ్రులను చూసి గౌరవించాలి.
1: We have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: if anyone asks you where is your father,
0: ఎక్కడ పోయాడు వెతుకోబో అని వీరు చెప్తాడు, అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హి హస్ గాన్, యూ సర్చ్ ఫర్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తారు, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడిగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: tandri yokka gauravanni maryadalu kumarudu kaapadali.
1: He will feel that you are the worthy son of worthy father.
0: Yetta kaapadali tandri yokka pravartanato maatallo manam nirupinchali.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty and adherence to truth.
0: కనుకని మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినయాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: వి మేక్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ బట్ అవర్ బిహేవియర్ ఇస్ మోడర్న్.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్ ఏంటి ఏమిటి?
1: హూ ఇస్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండాటువంటి వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దేర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏమిటి?
1: వాళ్ళు
0: ఏమలా చేస్తారో ఏమో అని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దేర్ వర్ స్టూడెంట్స్ దేర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి? వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసేసి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ స్టార్టెడ్ బై టేకింగ్ ఏ స్లేట్ అండ్ పెన్సిల్ రైటింగ్ ద లెటర్స్ ఆఫ్ గాడ్. పెద్దలందరిని
0: ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: ద చిల్డ్రన్ వర్ పుట్ టు స్కూలింగ్ బై ఇన్వైటింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ సీకింగ్ దేర్ బ్లెస్సింగ్.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: టుడే ఎల్డర్స్ ఆర్ నాట్ నెసెసరీ.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: యంగ్స్టర్స్ షుడ్ బి దేర్.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: Idanti bodhisthe what black sheep ga payanantaru.
1: What happens? He becomes one of black sheep.
0: Daiva prarthana antide e matram undadu akkada.
1: You don't find any sort of prayer there.
0: ఈ విధమైన దీంతోపల విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ హావ్ టు బి కాషియస్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సెక్రెడ్ అట్మాస్ఫియర్.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: దీన్ని అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది.
1: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా దోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ఇన్ యు.
0: కేర్ఫుల్ గా చూసుకోవాలి.
1: అండ్ వి హావ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్.
0: ఫలములు ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాచ్.
1: వాట్ ఇస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్.
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములు ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
0: స్వీట్. రెండవది
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏమిటి యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈస్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడవ వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: ఇస్ ద నెక్స్ట్ లెటర్.
0: సి అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.
1: వాచ్ యువర్ క్యారెక్టర్.
0: హెచ్ వాచ్ యువర్ హార్ట్.
1: వాచ్ యువర్ హార్ట్.
0: దిస్ ఇస్ రియల్ వాచ్.
1: దిస్ ఇస్ ద రియల్ వాచ్.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్.
0: రిస్ట్ వాచ్ చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
0: ఎప్పటికీ పవిత్రతని అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హ్యావ్ టు టేక్ విత్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
0: కనుకనే చదువులు కూడాను చాలా పరిశుద్ధమైన ఉండాలి.
1: Therefore education must be clean.
0: పవిత్రమైన ఉండాలి.
1: It should be so sacred.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: The sacredness and the purity are found in spirituality.
0: Cleanliness is godliness.
1: Cleanliness is godliness.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: So you be clean.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: acquire that education.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి ఒక గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వి సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్ సైన్స్
0: సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసింది సైన్స్.
1: సైన్స్ ఈజ్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి కానీ
1: ఇట్ మస్ట్
0: ఉండాలి.
1: హౌ
0: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు ప్రయత్నాలు తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. ఈ సి ఈజ్ సైన్స్.
1: సైన్స్ ఈజ్ లైక్ ద లెటర్ సి. ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ సి.
0: సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
1: లెటర్ సి స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ అనదర్ పాయింట్.
0: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
1: ఇట్ ఈస్ లెటర్ సి ఈజ్ నాట్ ఫుల్ సర్కిల్.
0: కానీ ఆధ్యాత్మికం యొక్క ఎడ్యుకేషన్ ఎలాంటిది ఫుల్ సర్కిల్.
1: బట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ సర్కిల్.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: ఇట్ ఎండ్స్ అట్ ఎ టైమ్ ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ బిగన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవశిషతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness which is so sacred.
0: అలాంటి పూర్ణం లేదు. ఇప్పుడు సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
1: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
0: సి ఈజ్ సైన్స్.
1: సి ఈజ్ సైన్స్.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్.
0: వైడ్ గ్యాప్ అంత పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
0: సైన్స్ సైన్స్ ఏమిటి?
1: వాట్ ఈజ్ సైన్స్?
0: వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్ అని కోరుతుంది.
1: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ వాట్ ఈజ్ దిస్ వాట్ ఈజ్ దిస్.
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్ వాట్ ఈజ్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ ఈజ్ దట్.
0: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీరు.
1: దో ఇట్ ఈస్ ఫార్ ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఈజ్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుకని ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: It's so close to sense.
0: No dear.
1: So near but not dear.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యూ ఆల్ హ్యావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా ఇవంతా ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
0: దూరంగా ఉంటుంది చేతనే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశన పడుతుంటారు.
1: దట్స్ రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యూ గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా ఐశ్చగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: సో వాట్ ఈస్
0: దట్? దట్ అనగా బియాండ్ సెన్సెస్.
1: దట్ మీన్స్ బియాండ్ సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ ఏ నిజమైనటువంటి సైన్స్.
1: బియాండ్ సెన్సెస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ.
1: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
0: కనుక మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
1: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ పోవాలి.
1: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
0: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
1: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్
0: లైఫ్. ఈనాటి విద్యార్థులందరూ కూడాను బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలైపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ సర్వెంట్స్ టు దేర్ సెన్సెస్.
0: కాదు,
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అట్టిది నిజమైన సంస్కృతి.
1: దట్ ఈస్ ద ట్రూ కల్చర్. సంస్కృతి
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ గో దట్ ఫార్ బియాండ్
0: సెన్సెస్. చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్. ఇట్ ఈస్ ట్రూ.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: Today what happens, from the time we get up from the bed and retire, we think of senses only.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్
0: సెన్సెస్. మన సర్వెంట్స్.
1: సెన్సెస్ ఆర్ సర్వెంట్స్.
0: సర్వెంట్స్ కి నీవు బానిస కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి ఎ స్లేవ్ టు యువర్ సర్వెంట్స్.
0: నీవు మాస్టర్ గా ఉంటుంది. సెన్సెస్ నీకు బానిసలుగా ఉండాలి.
1: యూ షుడ్ బి ద మాస్టర్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ సర్వెంట్స్.
0: మీకు తెలుసు చాలా మందికి.
1: మెనీ ఆఫ్ యూ నో.
0: రామాయణం లోపల
1: ఇన్ రామాయణ
0: కైక గొప్ప పట్టపురాణి.
1: కైక ఈజ్ ఎ క్వీన్.
0: ఆమె కాశ్మీర్ దేశపు రాజు యొక్క కుమార్తె.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది ఆమె.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరితేరినటువంటిది.
1: షీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీఈస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: సర్వెంట్ గా వచ్చేసింది.
1: She came there as a servant.
0: ఆ సర్వెంట్ ను మాస్టర్ గా చేసుకుంది ఈ కైక.
1: కైక మేడ్ హర్ సర్వెంట్ మందర హర్ ఓన్ మాస్టర్.
0: కళాతురికి ఈమెనే ఆ సర్వెంట్ కు బానిస అయిపోయింది.
1: దేర్ ఫోర్ ద క్వీన్ బికేమ్ ద సర్వెంట్ ఆఫ్ మందర.
0: కట్టగడపడికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది
0: ఎండ్? బానిసకే తాను సర్వెంట్ అయిపోతే కట్టగడపడికి ఏం కత్తి పెట్టింది? చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హెస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్, వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్? షీ హెస్ రూయిన్డ్ హర్ సెల్ఫ్.
0: పతిని కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హెడ్ టు సబ్మిట్ హర్ సెల్ఫ్.
0: సవిత్రమైన రామచంద్రుని అడవులకు పంపించింది.
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడ్పించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి?
1: వాట్ హ్యాపెన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: తన గతి కూడా ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
0: సర్వెంట్స్ సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
0: మాస్టర్.
1: యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: అది నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడా చాలా సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడా థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారం.
1: సంస్కారం మీన్స్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడా తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: దట్టలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: నీ డ్యూటీ ఇంకొకరి తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకనే మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరికి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం నుండి కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా నువ్వు ఎక్కడికి పంపాలా?
1: Can, should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: It's not good.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడా.
1: After all, the green vegetable you purchase is so cheap, 2 NS.
0: కూలియా పావలా.
1: Whereas you employ a labor paying more money than its cost.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: The labor charges is more than the vegetables.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: We should not waste money.
0: Misuse of money is evil.
1: Misuse of money is evil.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడా బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉన్నది?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డు?
0: అక్కడ ఏ మాత్రమూ చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
1: Nobody will observe you whatever you do there.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: The moment they don't have money, they serve as dish washers.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగు.
1: Instead of washing the dishes outside, better you wash your own dishes here at home.
0: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
1: You work in your own house.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం మనం.
1: వేర్ యూ డోంట్ వర్క్ ఎట్ హోమ్ బట్ వేర్ యూ వాష్ అదర్ డిషెస్
0: అనుకోకూడదు. మన ఇంట్లోనే మనం పని చేయాలి.
1: వీ షుడ్ వర్క్ ఎట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఉడుచుకోవాలి.
1: వీ హావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేని పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్ దెం.
0: నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దెర్ మే బి వైలెన్స్ సమ్వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్,
0: అలాంటి వైలెన్స్ ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరెంతో గుణవంతులే.
1: యు ఆర్ వర్చువస్ ఇండీ.
0: ఎంతో బలవంతులే.
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణం లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగము.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హావ్ వెల్త్ కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఫ్రెండ్షిప్ చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రెంగ్త్ బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagwan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
1: The first question: what is the relation between religion, spirituality and educare?
2: Talachinatti panulu tarumarainanu talachinatti panulu tarumarainanu వెనకవలదు ఎవరు తొణకవలదు. చీకు చింత వీడి చిరునవ్వు నవ్వినా, చీకు చింత వీడి చిరునవ్వు నవ్వినా, అతని గుండె పండినట్టి గుండె, అతని గుండె పండినట్టి గుండె.
1: ఇఫ్ ఆల్ ఆఫ్ ద టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, ఇఫ్ వన్ ఈజ్ టు ఫేస్ నెగటివ్ రిజల్ట్స్, వన్ నీడ్ నాట్ వేవర్ నార్ ఎఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్. వన్ హ్యాస్ టు గివ్ అప్ ది యాంగ్జైటీ అండ్ వరీ అండ్ స్మైలింగ్లీ యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే కమ్ టు అస్. సచ్ ఎ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రియల్లీ ఫుల్ఫిల్డ్.
2: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మతమునకు, ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు కూడాను ఉన్నటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్, because we are yet to know the difference between religion, spirituality and educare.
2: Motta modata religion ante emti din artham chesukondi.
1: We have to understand clearly in the first instance what religion is.
2: Religion means realize is religion.
1: Religion means realization is religion.
2: Deni realization cheyali.
1: What has got to be realized?
2: Neevevaro mottamodu neevu gurtinchinappude ee religion neeku chakkaga artham avutundi.
1: If you know who you are in the true sense, then you can understand what religion is.
2: Aadhyatmikam ante emti?
1: What is spirituality?
2: Kevalamu భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు జరపటము, దేవాలయములకు పోవటము, యాత్రలు జరపటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, to go on pilgrimage are all spiritual activities.
2: Idi kaadu aadhyatmikam.
1: This is not spirituality.
2: Nee yendu ye aatma kaladu aa aatmane sarvulyendu unnadi aneetvanti ekaatma bhavanu gurtinchadame nijamainatvanti aadhyatmikam.
1: The true spirituality means the self in you is present in everyone. That realization is spirituality.
2: Anekatvamloni ekatvanni gurtinchadame aadhyatmikamu.
1: Spirituality wants us to know unity in diversity.
2: Iniki oka chinna udaharana.
1: A small example.
2: Neevu kannulu musku.
1: You close your eyes.
2: Kani okka vyakti kudunu nee kanipinchadu.
1: You cannot see even one person.
2: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
2: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
2: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
2: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
2: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
2: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
2: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
2: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యూ ఎంక్వైర్,
2: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
1: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
1: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
2: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
1: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
2: నేను ఏకుణ్ణి కాదు, అనగా నీకు ఒక్కడు కాదు.
1: ఇట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
2: అనేకత్వంలో నేనొక్కడు.
1: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
2: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
2: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
2: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
2: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈజ్ నాట్ సెపరేట్.
2: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ద సెల్ఫ్ బీయింగ్ సెపరేట్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హెన్స్ వీఆర్ పుట్ టు సఫరింగ్ డౌట్స్, సస్పిషన్స్.
2: ఇది అన్నీ కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ఎమనేట్ అవుట్ ఆఫ్ యువర్ లవ్ ఓన్లీ.
2: కనుక మతమునకు, అనగా రిలీజియస్ కూడా, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి ఒక సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
2: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
1: Realization is religion. To know thyself, the self, is spirituality.
2: Oka chinna udaharanamu.
1: A small example.
2: Idi naa kerchief.
1: This is my kerchief.
2: Idi naa tumbler plate.
1: This is my tumbler plate.
2: Idi naa dehamu.
1: This is my body.
2: Idi naa cheyi.
1: This is my hand.
2: Annitini naadi naadi annannavu.
1: You claim all these mine.
2: Kaani, who are you?
1: Then who are you?
2: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
2: మీ. ఐ యామ్ నాట్ ది బాడీ.
1: ఐ యామ్ నాట్ ది బాడీ.
2: బట్ హూ యామ్ ఐ?
1: దెన్ హూ యామ్ ఐ?
2: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ విల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
2: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
2: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
2: కనుకనే master the mind, be a master mind.
1: Master the mind, బీ ఏ మాస్టర్ మైండ్.
2: కనుక ఇవన్నీ కూడాను అన్నింటికి నీవే మాస్టర్.
1: యు ఆర్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
2: ఆ మాస్టరే ఆత్మ.
1: దట్ మాస్టర్ ఇస్ ఆత్మ.
2: ఆత్మనే సర్వులు ఎందు ఉన్నటువంటిది.
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
2: అదే నీలో కూడా ఉన్నది.
1: దట్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
2: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది.
1: ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ దిస్ యూనిఫామ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ఇంకా ఎడ్యుకేర్ అన్నారు.
1: దెన్ ఎడ్యుకేర్.
2: మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
1: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
2: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది.
1: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్.
2: విద్య అనే అర్థము.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య.
2: ఎడ్యుకేషన్, నాట్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్.
2: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య.
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఎడ్యుకేషన్?
2: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్.
2: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
1: ఆరిజిన్ ఇస్ ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ అవుట్.
2: ఎడ్యుకేర్, ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు.
1: ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ సెపరేట్.
2: రెండు ఒక్కటే.
1: బౌత్ ఆర్ వన్.
2: అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం.
1: హౌఎవర్ ఎడ్యుకేషన్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్.
2: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం.
1: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
2: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
1: దిస్ కుడ్ బి మేడ్ పాసిబుల్ బై టూ వేస్.
2: ఒక్కటి,
1: ఫస్ట్
2: జీవనోపాధి.
1: వన్ ఈజ్ లివింగ్.
2: రెండవది జీవిత పరమావధి.
1: సెకండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
2: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
1: వాట్ వీ డు నాట్ నో వీ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: మనకు తెలియనటువంటిది ఎన్ని లోపల అగోచరంగా ఉంటున్నాయి.
1: దెర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో.
2: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
1: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్.
2: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: ద బిగినింగ్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి.
2: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
1: దీస్ ఆర్ ద లెటర్స్ దట్ యూ హావ్ లెర్న్డ్.
2: భౌతికమైనటువంటి యొక్క లక్షణం.
1: దేర్ ఆర్ ఫిజికల్.
2: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేటప్పటికి ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
1: లెటర్ ఇఫ్ యూ పుట్ దీస్ లెటర్స్ జి ఓ టి దాట్ ఈస్ ద వర్డ్ గాడ్.
2: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివి.
1: దిస్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
2: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లెటర్స్ వర్ దేర్ ఎర్లియర్.
2: అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
1: ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్ ఇన్ బ్రింగింగ్ దీస్ లెటర్స్ టుగెదర్ టు మేక్ ఎ వర్డ్.
2: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్ వాట్ ఆల్ దట్ ఈస్ నోన్ అండ్ వాట్ ఆల్ దట్ ఈస్ నాట్ నోన్.
2: ఎడ్యుకేర్ అనేది ఏమిటి? లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ విదిన్.
2: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి బ్రాట్?
2: ఎడ్యుకేషన్ ను ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి.
1: ఎడ్యుకేషన్ ఈస్ టు బి బ్రాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేర్.
2: అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది.
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
2: ఉన్నదాననే మనం తీవటం.
1: దట్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్.
2: కనుక
1: సో
2: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకు, మతమునకును ఎట్టి భేదము లేదు.
1: Hence, there's no difference at all between these two, three terms, education,
2: spirituality
1: and religion.
2: You say religion.
1: Religion doesn't end with the mere realization.
2: Religion anaga love.
1: Religion meant love.
2: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
2: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
2: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
2: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
2: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: He is not bad truly.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: Your feeling towards him is bad and he is not bad in the true sense.
2: ఇంకొకని మంచివాడు అని అంటున్నావు.
1: You call another person good.
2: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: In fact you don't see his goodness.
2: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: It is only your good feeling towards him appears as reflection.
2: కనుక మంచి చేతలు అన్నీ కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: So good and bad both are the reflection of the inner being.
2: నీ యొక్క రిఫ్లెక్షన్ నీ రియాక్షన్ నీ రీసౌండ్ లే.
1: It's all your own reaction, your own reflection, and your own resound.
2: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: And so in every matter, your own true nature appears outside.
2: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డాని భావించకూడదు.
1: Therefore, we should not judge anyone as bad.
2: చెడ్డాని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
2: అతని చెడ్డతనం అనేటువంటిది నీకు ఏ రీతిగా గుర్తింపజేస్తున్నావు?
1: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
2: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతనికి చెడ్డవాడు అంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్ యు కాల్ హిమ్ బ్యాడ్.
2: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of good.
2: అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: And it's not possible to you to know them all.
2: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: ఇప్పుడు
1: Now.
2: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: You say Anil Kumar is a name given to identify him.
2: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: He has put on cream colored coat.
2: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: He has glasses.
2: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: And he is holding pen.
2: 5'2" ఉన్నాడు.
1: And his height is 5'2".
2: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
2: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
2: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
2: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
2: కానీ
1: బట్
2: అతని ఎందు ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: How many good qualities are there in him?
2: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: There may be compassion.
2: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: There may be love in him.
2: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: There may be anger.
2: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: You don't see them.
2: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమే అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ఇన్ ది ట్రూ సెన్స్.
2: గుర్తించినటువంటివి ఎన్నియో అతని యందు ఉన్నాయి.
1: దేర్ మే
2: చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
2: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్.

0: తెలిసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
0: కనుకనే ఈనాడు లోకము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
0: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
0: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
0: అతని మంచి చెడ్డలుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వి జడ్జ్ దెం గుడ్ అండ్ బ్యాడ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: నీలో ఎలాంటి తప్పులున్నాయో
1: ద మిస్టేక్స్ ఇన్ యూ
0: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
0: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్
0: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: So mistake is not
0: seen. దృష్టిలోని దోషమే కాని సృష్టిలో దోషం కాదు.
1: All mistake lies in your vision and not in creation.
0: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: If you put on red colored glasses, all look red.
0: నీవు బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గా కనిపిస్తారు.
1: Similarly, blue colored glasses make everyone look blue.
0: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
1: So it all mistake lies with the individual.
0: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించటము ఇతరులను పూజించటము ఇతరులను దండించటము ఇతరులను కోపించటము ఇతరుని ప్రేమించటము ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: A fool only goes on criticizing others, harming others, angry with other people because he does not know the reality.
0: కనుక నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్ నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
0: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వం నందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్ హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
0: భగవంతుని ఎత్తులు ఎన్నియో ఉంటున్నాయి.
1: In God there are many.
0: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many valuables.
0: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: In God's store limitless things are there.
0: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: But one comes and asks for a locket.
0: ఎందుకు నీవు ఈ లాకెట్ ని అడుగుతున్నావు?
1: Why do you ask for a locket?
0: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
1: What more precious things are kept in store for you?
0: నీవు గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
1: Without knowing them you want a petty things.
0: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: God is ready to give you many more.
0: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: There nothing that he runs short of.
0: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
1: Highly valuables are with him.
0: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
0: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
0: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడో నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడో.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
0: కనుక నీ దేశ పాత్ర పురస్కారం చేసుకుని
1: Basing on the position, circumstances,
0: అనుసరించి
1: అలాంగ్ విత్
0: టైమ్స్ ఆచరిస్తుంటాడు.
1: గాడ్ డస్.
0: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: సమ్టైమ్స్ హీ హింసెల్ఫ్ ఆస్క్స్ అండ్ కన్ఫర్స్.
0: కనుక దైవత్వం యొక్క విషయంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: One cannot understand divinity in full.
0: అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
1: Only fools who don't understand the meaning, they are perverted.
0: యదార్థాన్ని మర్చిపోయి
1: they forget the reality.
0: వివేకమైనటువంటిని ఏమాత్రం గుర్తించుకొనక
1: they lose their discrimination.
0: అనర్థాలను పెంచుతున్నాడు.
1: And then they go on increasing this confusion.
0: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: We should never succumb to these factors.
0: మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
1: What all that you find in front of your eye is your own reflection.
0: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ ఆధ్యాత్మికమనేటువంటిది కానీ మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, ఎడ్యుకేర్, స్పిరిచువాలిటీ, రిలిజన్ ఆర్ నాట్
0: సెపరేట్. మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: We take it in a limited sense.
0: ఇది ఒక ఉంగరము.
1: This is a ring.
0: ఇది ఒక చైను.
1: This is a chain.
0: ఇది ఒక కమ్మలు.
1: అండ్ ఇయర్ రింగ్స్.
0: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
1: దీస్ ఆర్ డిఫరెంట్ జ్యువెల్స్ విత్ ఎ ఫామ్.
0: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద సేమ్ గోల్డ్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
0: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.

0: సో డివినిటీ ఇస్ ఓన్లీ వన్.
1: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
0: యు మే సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ది డివినిటీ.
1: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ ద ప్రైమార్డియల్ ఫౌండేషన్.
1: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
0: సో షేర్ లవ్ అండ్ రిసీవ్ లవ్.
1: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
1: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందు కనిపించవు.
0: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
1: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
0: దేర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్. రిలిజియన్
1: రిలిజియన్ ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
0: కీప్ అసైడ్ రిలిజియన్.
1: రిలిజియన్ ఆఫ్ లవ్
0: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
0: దెన్ కమ్స్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
0: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
1: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
1: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
0: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
0: ఇఫ్ యూ నో దిస్,
1: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
1: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజన్.
1: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
1: అందరూ ఐకమత్యంగా కూడి,
0: ఆల్ విల్ బి యునైటెడ్.
1: అందరూ ఆనందంగానే ఉంటారు.
0: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
1: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతూ ఉంటాయి.
0: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
1: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
1: మానవులందరూ ఒక్కటి.
0: ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్.
1: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
0: హ్యూమన్ రేస్ ఈజ్ వన్, దట్స్ రిలిజియన్.
1: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
0: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
1: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
0: It is enough if you have this right.
1: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మనం క్వశ్చన్ వేయనక్కర్లేదు.
0: You don't need to question his community and to which country he belongs to.
1: You are man, I am man.
0: You are man, I am also man.
1: You are humanity, I am humanity.
0: We belong to humanity, you and I.
1: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
0: We have to know this humanness, that is enough.
1: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
0: When once we know the human values,
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గము ఒక్కటే.
0: Path is one.
1: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
0: If you know the path, all religions will be unified.
1: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
0: If our minds are good, which religion is bad?
1: వినుడు భారతీయ వీరసుతుడా,
0: ఓ సన్ ఆఫ్
1: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
0: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజియన్స్.
1: మతములేమని చూడకూడదు.
0: డోంట్ గో బై ద రిలిజియన్.
1: మతిని చూడు.
0: Think of your mind.
1: నీ గతిని చూడు.
0: And your destination.
1: నీ స్థితిని చూడు.
0: And your position.
1: నీ సంపత్తిని చూడు.
0: And your affluence.
1: అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
0: That's what you have to learn.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: మతి, గతి, స్థితి, సంపత్తి,
1: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
0: దేర్ ఇస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ఆల్ దీస్ ఫోర్.
1: కనుక
0: సో
1: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
0: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్?
0: వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
1: కనుకనే ఎడ్యుకేషన్ కును ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్.
1: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
0: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
1: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
0: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
1: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
0: When once you see it for first time, it is new.
1: Tarvada idi mana hrudayamlo cheri tappitike adiki mana paatadai poyindi.
0: Then once it is imprinted in your heart, it is old. ఇట్స్ ప్రింటెడ్ దేర్.
1: ప్రింట్ అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
0: అండ్ దట్ విచ్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ మస్ట్ బి బ్రాట్ అవుట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: భగవంతుడు,
0: గాడ్,
1: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
0: వాంటెడ్ టు కన్ఫర్ లిబరేషన్ టు ఎ పర్సన్ అండ్ కేమ్ క్లోజ్ టు హిమ్.
1: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వముగా యముణ్ణి పంపించాడు.
0: ప్రయర్ టు హిస్ అరైవల్ దేర్ హీ సెంట్ యమ, ద గాడ్ ఆఫ్ డెత్.
1: అతను చాలా తెలివితేటలు గలవాడు.
0: హీస్ హైలీ ఇంటెలిజెంట్.
1: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటురా అన్నాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్ టు గో అండ్ ఫైండ్ అవుట్ సమ్ మేక్ సమ్ ఎంక్వైరీ.
1: ఆ యముడు వెళ్ళాడు.
0: యమ, గాడ్ ఆఫ్ డెత్ వెంట్ దేర్.
1: నేనెవరో నీకు తెలుసునా అన్నాడు.
0: హీ ఆస్క్డ్ హిమ్, డు యు నో హూ ఐ యామ్.
1: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
0: దట్ పర్సన్ సెడ్, ఐ డు నాట్ నో, యు ఆర్ న్యూ టు మీ.
1: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
0: దెన్ హీ సెడ్, I'll come back to you when once you know me later.
1: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
0: After 3 days Yama, god of death, came once again.
1: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
0: Then he asked, do you know who I am?
1: ఆ, నాకు తెలుసండి, మొన్న చూచినాను కదా నిన్ను.
0: He said, I know because I saw you the other day.
1: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడో దినం పాతవాడు.
0: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ వాస్ న్యూ, లేటర్ హీస్ క్వైట్ ఫెమిలియర్, ఓల్డ్.
1: అదే విధంగానే మొట్టమొదట నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
0: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
1: తర్వాత అన్ని మనకు పాతవే.
0: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
1: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
0: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్ యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
1: తర్వాత భేదములే దూరం చేస్తాం.
0: When once they are known, there will be no difference.
1: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: When there are no differences, then you can know the unity.
1: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: We have to develop this unity.
1: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
0: Have strong faith that same principle of self, atma, is in everyone.
1: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
0: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
1: ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
0: Are there two forms of education? One Satya Sai education, another government education.
1: Okate education.
0: Education is one.
1: Aithe.
0: However,
1: government danikini mana danikini unnatundi sanni sambandhanni manam yochin cheyali.
0: However, we must investigate the relationship between our institution and government institution.
1: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
1: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
0: బికాస్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
1: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
0: బట్ గవర్నమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎవ్రీబడి.
1: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్.
1: వాళ్ళ సబ్జెక్ట్స్, వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
0: ఆబ్జెక్ట్స్, దేర్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిఫరెంట్.
1: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే దానిపైన చర్య తీసుకుంటారు.
0: ఇఫ్ యూ యాక్ట్ అగేన్స్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్,
1: కనుక గవర్నమెంట్ రూల్స్
0: ప్రొసీడ్ అగేన్స్ట్ యూ.
1: విరుద్ధంగా పోకూడదు.
0: వీ షుడ్ నెవర్ గో అగేన్స్ట్ గవర్నమెంట్.
1: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోండి.
0: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
1: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
0: Our institution has no rules.
1: మన రూల్స్ అంతా ఒక్కటే.
0: We have only one rule.
1: Love is rule.
0: Love is the rule of our institution.
1: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
0: We follow our rules with this love.
1: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
0: We love wholeheartedly and practice.
1: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
0: While studying there in government school, you can still follow Satya Sai education.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ వాల్యూస్.
1: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
0: You have to uphold the human value.
1: దాన్ని నిలబెట్టుకుని నీవు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
0: విత్ హ్యూమన్ వాల్యూ ఫాలో ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
1: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడాను
0: while studying in government institution
1: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన నీ సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
0: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి
1: హ్యూమన్ వాల్యూస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
0: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
1: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
0: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్
1: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
0: వీ ఆర్ బోర్న్ ఇన్ దిస్
1: ప్రపంచంలో చదువుతున్నాము.
0: వీ స్టడీ హియర్
1: ప్రపంచంలో ఉంటున్నాము.
0: వీ లివ్ హియర్
1: వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
0: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికేట్ అండ్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్
1: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
0: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
1: దాన్ని ఫాలో చేస్తూ
0: ఫాలోయింగ్ ఇట్ ది సేమ్ టైం
1: నీకు కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
0: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం
1: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
0: 24 hours ఆర్ గివెన్ టు యూ పర్
1: డే. నీవు గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
1: అక్కడంతా చేర్చి తెల్లవారి 3 గంటలు సాయంకాలం 3 గంటలు.
0: యూ హావ్ 3 hours ఇన్ ద మార్నింగ్, 3 hours ఇన్ ద
1: ఆఫ్టర్నూన్. 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
0: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 hours.
1: ఇంకా ఉంది 18 గంటలు.
0: యూ హావ్ 18 hours స్టిల్.
1: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
0: 6 hours యూ స్లీప్.
1: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైం.
0: 6 hours ఫర్ యోన్ సింగింగ్, ఫర్ యోన్ ఎంటర్టైన్.
1: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
0: స్టిల్ దర్ 6 hours.
1: 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
0: డ్యూరింగ్ దీ 6 hours డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
1: కనుక నీ మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
1: ఒక భాగము స్వార్థమునకు.
0: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
1: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
0: సెకండ్ టు అటెండ్ యువర్ డ్యూటీస్.
1: మూడవ భాగము నిద్రాహారములకు.
0: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు.
0: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
0: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్ దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
1: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదం అనేటువంటిది మీరు పాటించకూడదు.
0: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
1: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
0: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
1: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
0: ద అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
1: మనదంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
0: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్
1: నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
0: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
1: దాన్ని కూడా ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: ద బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. While practical knowledge is for
1: యమునకు పరమునకు రెండు విద్యలు అత్యవసరము.
0: టూ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ నెసెసరీ.
1: గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
0: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
0: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: ఈ రెండింటిని కూడా తీసుకుని
0: we have to take these.
1: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
0: we should never differentiate.
1: ఒక కాయిన్ కు రెండు సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ లైక్ టూ సర్ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
1: ఒకటే కాయిన్.
0: కాయిన్ ఈజ్ వన్.
1: దానికి రెండు వైపులు ముఖములు ఉంటున్నాయి.
0: ఇట్ హెస్ టూ సర్ఫేస్.
1: ఆ రెండింటిని మనం రెండు స్వీకరించాలి.
0: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
1: కానీ దీంట్లో మనం భేదాలు ఏమాత్రం పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
1: ఇంకా మూడవది,
0: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
1: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎక్క ఉంటాదో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
0: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
1: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
0: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
1: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
1: నీలో మంచి మనసును నీవు అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
1: కనుక మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
1: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తున్నారు.
0: యూ హ్యావ్ టు ఫాలో ద కండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
1: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు,
0: హౌ ఈస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్,
1: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు,
0: హౌ డస్ హి కండక్ట్ అట్
1: హోమ్, ఏ విధంగా ఉంటున్నాడు,
0: అండ్ ఈస్ దేర్ అట్
1: స్నేహితులతో చేరినప్పుడు ఎట్ట ఉంటాడు,
0: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ
1: చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
0: యు హావ్ టు ఇన్క్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ అట్ హోమ్.
1: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
1: నువ్వు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకునలేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు.
0: Without inquiring properly how he is behaving outside, at home, among his classmates, how do you expect to know him?
1: ఇంతే కాకుండా,
0: not only this,
1: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
0: Parents give too much of freedom to children.
1: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
0: Therefore, children behave with absolute freedom at home.
1: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
0: Friends also absolutely free.
1: వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
0: They too give you too much of freedom.
1: కానీ స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
0: When once he comes to school, there are restrictions.
1: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
0: We have to see how he is there in other two places, how he is there in this place and change.
1: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
0: You cannot know him at home.
1: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
0: Out of love, parents give too much of freedom to
1: children.
0: But
1: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
1: ఈనాటి తల్లిదండ్రులు,
0: పేరెంట్స్ టుడే,
1: ది మోడర్న్ ఏజ్,
0: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్,
1: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
0: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
1: కావలసినంత ధనం ఇస్తున్నారు.
0: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
0: The children are spoiled. The mistake lies 99% with parents only.
1: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్రం ఇవ్వాలి.
0: I should give freedom to my son.
1: వాడికి ఒక మనసు ఉంది.
0: Yes, mind.
1: వాడికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలి.
0: I have to act according to him.
1: ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
0: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
1: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
0: When he is free, you should be happy.
1: నీవు ఏడుస్తున్నావు?
0: Why do you cry?
1: ఇదే తప్పు.
0: This is a mistake.
1: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: Therefore, you should control your children from the beginning.
1: మన కార్లు అంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్ గా పోతుంటాము.
0: You can drive your cars when the road is fine.
1: కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో,
0: when there's traffic jam,
1: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల,
0: when there are so many turnings,
1: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
0: There you find speed breakers along the way.
1: ఎందుకోసము?
0: Why?
1: కొంతవరకు క్షేమం కోసమని.
0: It's for your security.
1: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
0: It is safe and secure for you, so also other passengers.
1: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
0: So we have to apply brakes while giving freedom to our
1: children. ఎలాంటి దానికి స్వేచ్ఛని ఇవ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛని ఇవ్వకూడదు.
0: Freedom, it should be given to certain things and not to other aspects.
1: వాడు ఏదైనా చెడ్డ మార్గంలోకి ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
0: When the child goes along the wrong path, you should punish him.
1: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
0: You should not give him freedom.
1: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
0: No matter if a boy is to die, but you should never give him freedom.
1: మంచి దానికా నీకెంతైనా ఇచ్చేసేయి.
0: For good things, you can give
1: him
0: any amount of freedom. Give money also.
1: వస్తువులు ఇచ్చేసే.
0: Give objects.
1: కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో.
0: But yet you watch him from behind.
1: అప్పుడే ఆ పిల్లవాడు మనసు సరైన మార్గానికి రాగలడు.
0: Then the boy will be perfect.
1: కనుకనే
0: so,
1: పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది.
0: Therefore, the first responsibility lies with the mother to train the child.
1: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
0: Here also we find some differences.
1: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
0: If son is spoiled, the mistake lies with the father.
1: డాటర్ గని తప్పైపోతే మదర్ మిస్టేక్.
0: If daughter is spoiled, the mistake lies with the mother.
1: కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి.
0: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
1: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
0: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
1: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
0: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
1: కనుకనే ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
0: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
1: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
0: ఇఫ్ ద సన్ ఈస్ రాంగ్ ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
1: తండ్రి సరైనటువంటి రీతిలో చూసుకోవటం లేదు.
0: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
1: ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
0: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
1: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
0: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
1: అక్కడ టీచర్స్ వీళ్ళని సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
0: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
1: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
0: టీచర్ విల్ హ్యావ్ టు టెల్ ద చైల్డ్ యు ఆర్ బిహేవింగ్ అవుట్సైడ్.
1: నీ పేరు పాడైపోతుంది.
0: యు విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ టుమారో.
1: నీ పేరు మాత్రమే కాదు, తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
0: నాట్ ఓన్లీ దట్ యు గెట్ ఎ బ్యాడ్ నేమ్, యువర్ పేరెంట్స్
1: వంశం యొక్క పేరే పాడైపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
1: నీవు గృహం పేరు నిలబెట్టు.
0: సో యు హావ్ టు అప్హోల్డ్
1: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
0: కీప్ అప్ ద నేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
0: అండ్ ఆల్సో ద రెప్యుటేషన్
1: ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. మంచి మార్గంలో మంచి బోధన చేస్తూ రావాలి.
0: సో ద టీచర్స్ షుడ్ టీచ్ వెల్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: కనుకనే వారి సరైన మార్గంలో తేవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చుకుపెట్టుకోవచ్చు.
0: We have to speak them in a nice way and conduct them in the right direction.
1: అనేక విదేశాల్లోపల
0: in foreign countries
1: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: Children do not know what humility is, what obedience.
1: అలాంటి వారందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
0: సత్యసాయి స్కూల్ టీచర్స్ explain clearly.
1: నాయనా నీవు మానవుడిగా పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
1: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్.
1: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
0: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్.
1: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
0: యు షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్, నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: నీవు మానవుడవు.
0: యు ఆర్ ఎ హ్యూమన్.
1: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి నాట్ ఫ్రైటన్ అదర్స్.
1: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
0: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: వాళ్ళు సరైన మార్గంలోకి తిప్పాలి.
0: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
1: నాయనా లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
0: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
1: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
0: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్ ఆర్ ఇంటర్రప్టెడ్.
1: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాల పోయినా పర్వాలేదు.
0: ఇఫ్ ఇట్స్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
1: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నువ్వు దివ్యమైన జీవితాన్ని జీవి.
0: ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
1: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
1: దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హస్ టు బి ఎస్పైర్డ్.
1: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
0: వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్లీ.
1: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లెడ్ బై ద పేరెంట్స్ ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్.
1: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్
1: నేమ్. నీవు ఆచార్యుడవు.
0: యు ఆర్ ఆచార్య.
1: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
0: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్.
1: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్.
1: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్.
1: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
0: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
1: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
0: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఆ అభ్యాసాలు మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
0: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
1: టీచర్ కాలేజీ లోపల కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
0: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
1: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్ కు వచ్చేస్తాడు.
0: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
1: ఎందుకంటే నీ స్మోక్ చేస్తావు అని టీచర్ చూస్తాడు.
0: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
1: సార్ మీరు చేస్తున్నారు కదా.
0: సార్ యూ ఆర్ స్మోకింగ్.
1: దానికి ఏం జవాబు చెప్పగలడు.
0: దెన్ వాట్ రిప్లై యూ గివ్.
1: నో రిప్లై.
0: నో రిప్లై.
1: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
0: He merely applies but there is no reply.
1: కనుకని ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
0: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
1: కనుక ఏది మంచిదని నువ్వు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
0: వాట్ ఎవర్ యూ వాంట్ టు టీచ్ ఫస్ట్ యూ షుడ్ ప్రాక్టీస్
1: చేయకుండా ఉండాలి.
0: యూ షుడ్ నాట్ కమిట్ ఎనీథింగ్ బ్యాడ్.
1: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
0: యూ డూ గుడ్ అండ్ ఆస్క్ దెమ్ టు బి గుడ్.
1: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము శరీరకు విద్య యొక్క లక్షణము.
0: దిస్ ఇస్ ది ప్రాపర్ టీచింగ్ అండ్ ద ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
0: దెన్ ఆల్ ద గుడ్ ఇన్ ఎ స్టూడెంట్ విల్ కమ్ అవుట్.
1: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు, టీచర్ దగ్గరకు వచ్చి సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
0: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
1: ఇది నాకు బాగా తెలుసు.
0: దిస్ భగవాన్ నోస్ వెల్.
1: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
0: భగవాన్ పనిషస్ బాయ్స్ ఇన్
1: అరుస్తూ ఉంటాను.
0: హీ షౌట్స్ అట్ దెమ్,
1: చెప్తూ ఉంటాను.
0: హీ గోస్ ఆన్ టెలింగ్,
1: మరి ప్రేమిస్తుంటాను, అన్ని ఇస్తుంటాను.
0: హీ గివ్స్ దెమ్ ఆల్.
1: కానీ కొన్ని కొన్ని సమయాల లోపల నేను చాలా కఠినంగా ఉంటాను.
0: ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్.
1: అప్పుడు పిల్లలే వచ్చి స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
0: Boys themselves will come. They say, Swami, we have committed mistakes.
1: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
0: I didn't practice what you said.
1: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
0: Now I realize the truth in it.
1: కనుక నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
0: I will not commit mistakes once again, Swami.
1: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
0: Then Swami melts.
1: నాయన ఇంక పైన నీవు బాగుండు.
0: Boy, be good hereafter.
1: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
0: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
1: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్
1: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
0: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్.
1: ఇంకేమి?
0: ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
1: అది చాలా ఇంపార్టెంట్.
0: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
0: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
0: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
1: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
0: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
1: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
0: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
1: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాస్ నాలుగో క్లాస్.
0: హి స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
1: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
0: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
1: హెచ్ఐఎం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
0: హెచ్ఐఎం గారు వాజ్ ద టీచర్.
1: ఆయన ఎక్కడైనా బజార్ లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
0: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
0: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
1: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
0: వెన్ ద టీచర్ గోస్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
1: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
0: This was noticed by the teacher.
1: నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
0: Finding out that I'm walking this way, you are going that way, I know.
1: కాలేజీకి స్కూల్కు పోయిన తర్వాత,
0: after reaching school,
1: అక్కడ ఆ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
0: Who is the monitor of the class?
1: నేనే.
0: భగవాన్ is the monitor of the class.
1: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండే.
0: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
1: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
0: యాజ్ ది టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
1: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
1: కర్ర తీసుకున్నాడు.
0: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
1: రాజు రా.
0: He said, Raju, come here.
1: నేను ధైర్యంగా వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
1: ఎందుకంటే నేనే తప్పులు చేయలేదు.
0: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
1: కనుక నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
0: ద టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
1: మిమ్మల్ని నేను చూడలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ంట్ సీ హిమ్.
1: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండాలి.
0: దేర్ భగవాన్స్ నోట్ బుక్ వాజ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్.
1: ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
1: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
0: ఐ హావ్ నాట్ సీన్ యు.
1: సత్యం చెప్పాను.
0: హీ సెడ్ ట్రూత్.
1: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
0: ద టీచర్ షౌటెడ్ హావ్ యూ నాట్ నోటీస్డ్ మీ.
1: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
1: నిన్ను కొడతానన్నాడు.
0: హీ సెడ్ ఐ విల్ బీట్ యూ.
1: నిన్ను కొట్టాలంటే మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చెయ్యి ఇచ్చాను.
0: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
1: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఎం గారికి కంటిదారలు కారినాయి.
0: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్. దగ్గరికి
1: వచ్చాడు రాజు, నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
0: He said, Raju, I know you don't do mistakes.
1: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
0: I know that you never commit a mistake, but having noticed one, I was so angry.
1: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
0: You will never commit a mistake.
1: నాకు తెలుసును.
0: I know.
1: అని తర్వాత పిలిచి,
0: he called him later.
1: చాలా సంతోషించి,
0: he was very happy with
1: him. రేపటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
0: హి సెడ్, టుమారో యాజ్ యు రిటర్న్ హోమ్ యు ఫాలో మీ, యు విజిట్ మై రెసిడెన్స్ అండ్ గో, ఇట్ ఈస్ ఆన్ ద వే.
1: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
0: హీ వాస్ ప్రొసీడింగ్ యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ ద టీచర్.
1: వరండాలో వెళ్ళినాను.
0: హీ అప్రోచ్
1: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
0: హీ డిడ్ంట్ గో స్ట్రైట్ అవే ఇన్ టు హౌస్.
1: లేడీస్ అంతా ఉంటారు.
0: దేర్ లేడీస్ ఎట్ హోమ్.
1: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారిలోకి వెళ్ళాను.
0: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది టీచర్ హీ షుడ్ నాట్ గో ఇన్ సైడ్, సో హీ వాస్ వెయిటింగ్ దేర్.
1: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
0: ద టీచర్ టోల్ హిస్ వైఫ్, ద బాయ్ విల్ బి కమింగ్, అషర్ హిమ్ ఇన్.
1: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంటుంది.
0: ద వైఫ్ ఆఫ్ ది టీచర్ కేమ్ అండ్ సెడ్, ఆర్ యూ రాజు?
1: అవునమ్మా అన్నాను.
0: అండ్ స్వామి సెడ్, ఎస్.
1: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్నా.
0: యువర్ టీచర్ ఇస్ కాలింగ్ యూ, కమ్ ఇన్.
1: లోపల వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ ఇన్.
1: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
0: దేర్ ఆర్ నో లిమిట్స్ ఫర్ ద లవ్ ఆఫ్ ది టీచర్ టువర్డ్స్ హిమ్.
1: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
0: అల్యూమినియం, అల్యూమినియం,
1: అల్యూమినియం ప్లేట్,
0: ప్లేట్, అల్యూమినియం ప్లేట్.
1: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
0: అండ్ హి సర్వ్డ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
1: రాజు,
0: రాజు,
1: నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
0: ఐ షౌటెడ్ అట్ యూ.
1: నాది చాలా తప్పు.
0: ఇట్స్ మై మిస్టేక్.
1: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
0: యు ఆర్ సో గుడ్, బట్ ఐ హావ్ మిస్టేకెన్ యూ. ఐ వాంటెడ్ టు బీట్ యు.
1: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
0: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యూ నౌ.
1: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
0: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
1: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
0: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
1: మీరెక్కడ
0: సార్? వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఎమ్ ఐ?
1: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
0: సిన్స్ యూ హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
1: వయసు ప్రధానం కాదు.
0: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: చదువు ప్రధానం కాదు.
0: నాట్ ఎడ్యుకేషన్.
1: మానసిక హృదయం ప్రధానం.
0: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ, ది హార్ట్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: నీవు చాలా గుడ్ బాయ్, గుడ్ బాయ్ అన్నాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
1: నాయన బానే చదువుతున్నావా అన్నాడు.
0: ఆర్ యూ స్టడీయింగ్ వెల్?
1: చదువుతున్నాను సార్ అన్నాడు.
0: స్వామి సెడ్, ఎస్ సార్, ఐఎమ్ స్టడీ.
1: వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
0: నెక్స్ట్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్. హి సెడ్, స్టడీ వెల్
1: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
0: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
1: నేను రాస్తున్నాను.
0: భగవాన్ వాజ్ రైటింగ్.
1: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైము.
0: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైం.
1: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
0: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
1: పెట్టేశాను,
0: రెడీ,
1: వెళ్లిపోయినాను.
0: స్వామి రిటర్న్.
1: ఆయన చూస్తున్నాడు.
0: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
1: ఈమె రాజు, ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
0: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటన్ ఎనీథింగ్.
1: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
0: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ది స్క్రిప్ట్.
1: నేను రాశాను, అన్ని కరెక్ట్ గా రాశాను.
0: ఐ రోట్ కరెక్ట్.
1: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
0: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
1: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
0: And he has collected Swami's paper script first.
1: చూచాడు, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
0: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
1: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
0: On the top of the paper he wrote very very very very very very very very good.
1: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్ కు పంపించే పద్ధతి లేదు.
0: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
1: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
0: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
1: ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు.
0: అండ్ హీ కాల్స్ ఫార్ హిమ్ నెక్స్ట్
1: భార్యతో చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్
1: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
1: నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
0: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
1: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
0: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
1: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
1: పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
0: అట్లీస్ట్ యాక్సెప్ట్ వన్ దోశ.
1: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
0: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో.
1: What any time?
0: Any time. This is not the right time.
1: Okay. Right, sir.
0: This is not the right time to eat.
1: ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతో మందికి అవకాశం ఉంటుంది.
0: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దెం టీచర్స్ హ్యాపీ.
1: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
1: కానీ నాకు భయం లేదు.
0: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నో మిస్టేక్.
0: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
1: ఎందుకు భయపడాలా?
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి?
1: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
0: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
1: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే
0: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్
1: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్
0: ఇంగ్లీష్ టీచర్
1: మహబూబ్ ఖాన్
0: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
1: అతను ఇంగ్లీష్ టీచర్.
0: హీ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
1: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
0: హీ ఇస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇంటు హిస్ క్లాస్.
1: ఎవరో ఒకరు వచ్చి ఉంటే తరతరగా వెళ్ళిపోవను అనేది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్ హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
1: క్లాసుకు పోయేటప్పటికి
0: బై టైమ్ హీ వెంట్
1: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్డ్ టు ఆస్క్ స్వామి గో టు హిమ్ గో టు యువర్ టీచర్.
1: చేసేది ఆయన పిలుస్తాడు, రాజు రా అంటాడు.
0: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆ స్వామి టు కమ్ క్లోజ్.
1: తలంతా నిమురుతూ ఉంటాడు.
0: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
1: హెడ్. అంతా పట్టుకుంటాడు.
0: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్.
1: అంతా గిల్లుతాడు.
0: అండ్ ద పించింగ్ హిస్ చీక్స్.
1: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
0: అండ్ హీ యూజ్డ్ టు ఫాండల్ హిమ్, కరెస్.
1: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
0: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
1: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
0: హీ ఇస్ 50 ఇయర్ ఓల్డ్.
1: అప్పుడు ఆయనకు, నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
0: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్.
1: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
0: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
1: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
0: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
1: ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
0: టిల్ దట్ డే he was leading everybody in prayer.
1: In head of the department.
0: And this he is the
1: head of the office also.
0: He is head of the office and of the department.
1: Cheppevadu Raju itra anevadu.
0: Raju come here.
1: Neevu repati nunchi neevu prarthana cheyali.
0: You should lead everybody in prayer.
1: Ee prarthana maaku andariki hrudayanni karigippa chestundi.
0: And in fact the prayer that you offer will convince everybody, make everybody happy.
1: Neevu oka prarthanaku neeve paata paadu.
0: So you start singing first.
1: నీవే రాయి అన్నాడు.
0: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
1: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
0: సార్ హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్.
1: నేనేమైనా చేయగలను.
0: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
1: తప్పక చేయి అన్నాడు.
0: డూ ఇట్ డెఫినెట్లీ.
1: అప్పుడు చెప్పాను నేను.
0: దెన్ స్వామి సేడ్
1: అహర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదారవాణి హిందూ బౌద్ధ సిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆధార్ జయగణమని అధినాయక జయహే జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మదు క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
0: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హెస్ బీన్ మేడ్.
1: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
0: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్.
1: ఆనాడే సర్వమత సమతమనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
1: ఆ పాట రాసింది నేనే.
0: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
1: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
0: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
1: నేను సాయిని తెలియము నిక్కముగను.
0: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
1: మమత బాయము యత్నము మానుకొనుము.
0: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
1: మీతో సంబంధం ఇంకా.
0: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
1: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
1: నేను వెళ్ళొచ్చాను.
0: అండ్ దెన్ హీ రిటర్న్.
1: పిల్లలు అందరూ ఆశ్చర్యపడ్డారు.
0: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్,
1: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
0: టీచర్స్ వర్సెస్ ప్రైడ్,
1: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
0: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
1: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
1: నేరుగా వచ్చాను.
0: హి కేమ్ స్ట్రైట్.
1: ఆ ఉరవ కొండ లోపల,
0: నేను ఉరవ కొండ,
1: ఆంజనేయులు అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
0: ఆంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
1: తోట లేక నేను వెళ్ళాను.
0: స్వామి వెంట
1: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
0: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
1: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
0: భగవాన్ స్టార్టెడ్
1: మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
0: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
1: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
0: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్.
1: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలి?
0: వై షుడ్ వి స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ నో రాజు?
1: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
0: దేర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
1: ఆయన రిజైన్ చేసేసాడు.
0: హీ రిజైన్డ్.
1: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
0: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
1: రాజు ఇక్కడ లేడు.
0: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్. ఐ విల్ గో.
1: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
0: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
1: నాకు ఇక్కడ పని లేదు.
0: ఐ కెనాట్ వర్క్.
1: రాజు ఉండినాడు కాబట్టి అతను చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
0: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈస్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
1: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
0: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
1: రెండవ దినము,
0: సెకండ్ డే,
1: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
0: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
1: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
0: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
1: ఎక్కేటప్పటికి
0: at that moment
1: swami kanipinchaledu.
0: He could not see swami.
1: Okay, yedupu.
0: He started crying loudly.
1: Atanu yedchetappudike paata paadaledu.
0: He could not sing.
1: Andaru yedcharu.
0: All cried there in the school.
1: Aanaatu nunchi aa stage ni maanesesaru.
0: Since that day that practice was discontinued.
1: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
1: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
1: స్టూడెంట్స్ కూడా మన వశం చేసుకోవచ్చు.
0: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
1: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
0: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
1: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
0: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
1: మొట్టమొదటి మనలో రావాల్సినటువంటి సత్యం.
0: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
1: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదటి వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చర.
0: ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ దీస్ టు ఆర్ ఎంఫసైజ్డ్. స్పీక్ ట్రూత్, ఫాలో రైచియస్నెస్.
1: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
0: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
1: ఇప్పుడు కూడా పిల్లలకి అదే చెప్తుంటాను, యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
1: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
0: వెన్ యు టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
1: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
0: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
1: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
0: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
1: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
1: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
0: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
1: కనుక అధ్యాపకులారా,
0: సో టీచర్స్,
1: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో మనం దగ్గర చేర్చాలి.
0: While controlling your students, you should show love, express love.
1: వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
0: If they have committed any mistakes, explain them clearly, correct them.
1: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
0: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
1: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
0: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
1: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి తప్పులు చేయకుండా ఉండాలి.
0: హౌఎవర్ దే షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తుంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
0: ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ బై టీచర్స్, యూ విల్ బి హెల్పింగ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: కనుక దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద టీచర్స్ షుడ్ హ్యావ్ ఎగ్జెంప్లరీ లవ్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్.
1: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపొచ్చు.
0: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
1: ఇంకా ఐదవది,
0: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్.
1: దట్ ఈ వాట్
0: with children from deprived slum areas.
1: Slum areas.
0: Including children from broken homes who present discipline problems in a class.
1: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
0: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ టు రెండర్.
1: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
1: క్లీన్ గా ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
1: ఇల్లు చిన్నదైనప్పటికీ
0: హౌస్
1: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చోత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
0: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
1: ఇది చదువులో వచ్చే కాదు,
0: దట్ యూ డోంట్ గెట్ అవుట్
1: ఆఫ్ స్టడీ. కానీ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
0: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
1: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
0: When you start visiting villages and clean the premises, they themselves will come later and say, you don't have to do it, we'll maintain cleanliness for ourselves.
1: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
0: టీచర్స్ కెన్ టేక్ అప్ టు ది సోషల్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్స్.
1: ఇంకోటి
0: సిక్స్త్ క్వశ్చన్, హౌ డు వీ మోటివేట్ చిల్డ్రన్ ఇన్ ది ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్
1: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది.
0: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
1: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టొచ్చును.
0: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
1: అంటే దానికి పూర్వం అంతా కూడా నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
0: Prior to that, you can tell them, you should have good thoughts
1: in mind. ఈ చదువులోపల కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
0: You can say,
1: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు.
0: హరిశ్చంద్ర sacrificed his life for
1: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
0: You can tell them the stories of great noble people.
1: ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
0: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ
1: క్యారెక్టర్. వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైన గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
0: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
1: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
0: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: ఇంకోటి
0: సెవెంత్ క్వశ్చన్, హౌ డు వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
1: ఇది చాలా అవసరమైనటువంటిది.
0: This is very essential.
1: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
0: Parents don't know anything about Sai Baba.
1: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
0: As children attend our schools, they know.
1: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
0: And we have to develop the spirit of understanding among children.
1: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
0: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
1: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
0: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ సాఫ్ట్లీ.
1: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
0: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
1: అమ్మా నాన్న మీరు ఏమో చెప్తున్నారు, సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
0: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path.
1: నిజంగా సాయి బాబా స్కూల్ కేకి పోకుండా పోతే ఏ విధంగా పాడేయండేటువంటి వాడను.
0: జస్ట్ ఇమాజిన్, ఐ వుడ్ హావ్ బీన్ స్పాయిల్డ్ మై కెరియర్ హ్యాడ్ ఐ నాట్ ఫాలోడ్ సాయి బాబా పాత్.
1: స్కూల్ పోవటం చేత నేను ఇంత మంచివాడిగా తయారైనాను.
0: బికాస్ ఐ హావ్ బీన్ అటెండింగ్ సాయి బాబా స్కూల్ ఐఎమ్ సో గుడ్.
1: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
1: నీవు భోంచేసే సమయం లోపల కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మావీర్ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు,
0: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
1: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
0: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
1: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
0: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
1: కనుక భగవంతుడికి అవి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
0: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
1: ప్రసాదంగా మారిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
0: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
1: కనుక ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
0: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
1: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
0: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
1: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
1: మనం చేసేటువంటివన్నీ మంచిగా చెయ్యాలి.
0: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
1: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి కొంచెం పరిశుద్ధం చెయ్యాలి.
0: బై టైమ్ వి రిటర్న్ హోమ్ వి షుడ్
1: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
0: వి షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
1: వాడు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చి అని ఇది ఆనంద పెట్టాలి.
0: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్ రిటర్న్.
1: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
0: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, how do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the such a Sai schools?
1: Schools lopala manam tallidandulaku amitanga manam bodhinchadaniki veelu kaadu.
0: It's not possible to teach parents in schools.
1: Pillalike manam aacharalo pettalani taginta bodhinchi vaari dwarane tallidandulaku tagetti margaanni andinchali.
0: We should encourage our students to practice Sai teachings so that parents will learn from them.
1: కనుక మనము తల్లిదండ్రులు మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్. వీ కాంట్ గో దట్
1: ఫార్. మొట్టమొదట పిల్లల్ని మార్చు.
0: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
1: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
0: వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
1: ఓ చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇంటి లోపల
0: ఎట్ హోమ్
1: ప్రతి వారం కూడాను
0: ఎవ్రీ వీక్
1: మటన్ చేసేటువంటి వాళ్ళు.
0: Every week, once a week, they used to make non-vegetarian
1: food. Our children, when they
0: go home, children. Our children, when
1: they go home, నాయనా ఒక సంవత్సరమంతాని పుట్టపత్రిలో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు, గొర్రే తినలేదు, చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్ని తెచ్చి పెట్టించారు.
0: The parents come and say, oh my son, you have been there in Puttaparthi, you have never had any kind of non-vegetarian stuff, and they start feeding you with the non-vegetarian food, fish.
1: వాడు చెప్పాలి.
0: The boy should say,
1: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
0: మదర్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
1: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
0: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
1: ఇది నాకు మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
1: నీవు దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
0: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
1: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
0: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ ఆఫ్ ఫ్లెష్ ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
1: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
0: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ ఆఫ్ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
1: పవిత్రమైనటువంటి యొక్క భోజనం భోజించాలి.
0: అండ్ వీ హావ్ టు పార్టేక్
1: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
0: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
0: వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
1: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానివేస్తారు.
0: దెన్ వన్స్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్ దే విల్ చేంజ్ దేర్ పేరెంట్స్.
1: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
0: భగవాన్ నోస్ మెనీ మెనీ.
1: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
0: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్. త్రూ స్టూడెంట్స్
0: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
1: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
0: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
1: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేం అర్థం?
0: పేరెంట్స్ దెంసెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
1: కనుక ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
0: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
1: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండదు.
0: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
1: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
0: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
1: మీకు తెలుసు నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
0: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హి హస్ బీన్ టెల్లింగ్ అస్.
1: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
0: హి సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
1: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
0: ఎస్ కంప్యూటర్ ఈజ్ నాట్ is not a bar, it is all suffering from computer bugs.
1: Appudu nen cheppanu.
0: Bhagavan said,
1: neev composer kaani computer kaakoodu.
0: You are the composer, never be a computer.
1: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
0: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
1: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడు కంప్యూటర్ చెడిపోతుంది.
0: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
1: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి.
0: టెక్నాలజీ ఇన్ రిలేషన్ టు సైన్స్ యూ మే డూ ఎనీథింగ్.
1: నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్ లో ఇంట్లో దాంట్లో పోయే దానికంటే మొట్టమొదట మన కంప్యూటర్ ను చక్క చేసుకోవాలి.
0: భగవాన్స్ టెక్నాలజీ ఎంఫసైజెస్ ఆన్ దిస్, మేక్ యూర్ కంప్యూటర్ హెడ్ పర్ఫెక్ట్.
1: ప్రతి దానికి కూడా కంప్యూటర్ తూగుతుంటారు.
0: యు గో ఆన్ అప్లైయింగ్ కంప్యూటర్ ఫర్
1: ఈ ఆడవాళ్ళు కూడాను ఒక షాప్ కు వెళ్తారు.
0: లేడీస్ గో టు షాప్.
1: వన్ సారీ, టూ బ్లౌజ్, ఒక టవల్, టూ యాంకర్ చీప్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
0: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేజ్ సారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
1: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుందే.
0: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్ కంప్యూటర్
1: ఉపయోగం పెట్టుకో,
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
0: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
1: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
0: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
1: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
1: నేను వద్దని చెప్పను.
0: భగవాన్
1: ఆ స్టేజ్ అది చేసుకుంటూ రావాలి.
0: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
1: ఏదో కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
0: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యు ఆర్ ఆఫ్టర్ ఇట్.
1: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను,
0: భగవాన్
1: చక్కగా గుర్తించి వర్తించాలి.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
1: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
0: అర్లియర్ ఎవ్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: దాన్ని ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
1: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
0: డోంట్ గో.

0: చేసేటువంటి వారు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్డ్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపెన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
0: ఒక సింగిల్ కంప్యూటర్ చేయటం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
1: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయ్డ్.
0: వీళ్ళకే పని లేకుండా పోవటం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెద్ద మార్గం పడుతున్నారు.
1: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడు అంతా చేతికి పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: ప్రతి చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఏ ఫ్యాక్టరీ, ఏ ప్లేస్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి వర్క్ షాప్ గా పెట్టాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఏ వర్క్ షాప్.
0: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
1: దెన్ వీ విల్ ప్రాస్పర్.
0: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెషినరీ.
0: ఈ మిషనరీ పైన పోవటం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
1: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మెషినరీ. 11th క్వశ్చన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సచ్చసాయి స్కూల్, వాట్ షుడ్ బి డన్?
0: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
0: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
1: పీపుల్ డు నాట్ హావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
1: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
0: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
1: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
0: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
1: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
1: లెట్ us do it to the best of our capacity and ability.
0: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్ళు.
1: There are some lady teachers.
0: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
1: Today one very important thing is to be said.
0: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
1: The work done by women is not done by men.
0: బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: Ladies, బాల వికాస్ టీచర్స్.
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
1: you may go any country,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: They do very great work, very high magnitude.
0: సంసారం చూసుకుంటూ,
1: they take care of the family,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: take care of children,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: and serve husband.
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: When they find some time, they start బాల వికాస్ activity.
0: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాస లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటుంది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాడికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనం మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో చక్కగా బోధించారు.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్. వాట్ ఈజ్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్యసాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
0: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తురండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఫ్యూచర్ యోచన నీవు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈజ్ ప్రెజెంట్ ఆల్సో నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్ ప్రెజెంట్ గా తీసుకోండి.
1: అండ్ గో బై దిస్ ఆమ్ని ప్రెజెంట్.
0: తర్వాత ఫ్యూచర్ లో అంతా అదే మార్పు జరుగుతుంది.
1: ద ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్
0: సెల్ఫ్. ఈనాడు మీరు ఈ స్థితికి వస్తారని మీరు ఏనాడైనా అనుకున్నారా?
1: డిడ్ యూ ఎవర్ డ్రీమ్ బిఫోర్ దట్ యూ విల్ బి హియర్?
0: లేదు.
1: నో.
0: అదే

0: చేసేస్తుంది.
1: ఇట్ హస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్ అంతా ఇస్తుంటారు.
1: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్, వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. థర్టీన్త్ క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ ఎ సాయి స్కూల్?
2: కేజీ నుంచి చేర్చాలా, పెద్ద చేర్చుకోవచ్చు?
0: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
1: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, యాజ్ ద కేస్ మే బి.
0: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
1: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్.
0: మీ అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
0: దానికి నిర్బంధం ఏమీ లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
0: 14th.
1: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
0: ఇది నేను చెప్పను.
1: భగవాన్ డస్ నాట్ సే దట్.
0: ఎందుకంటే
1: వై
0: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
1: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
0: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
1: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాను.
1: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
0: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతం కాదు, ఒక దేశం కాదు.
1: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
0: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైటీ.
0: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
0: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: భూర్భువస్వః.
1: భూర్
0: బాడీ, మెటీరియలైజేషన్.
1: బాడీ మెటీరియలైజేషన్.
0: భూహ మైండ్.
1: భూవః మైండ్.
0: సువః
1: సువః
0: రేడియేషన్.
1: రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
1: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
0: భూవః సువః.
1: భూర్భువః సువః.
0: ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
1: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్ కమ్యూనిటీస్ క్రీడ్స్.
0: తత్ అదే
1: తత్ దట్
0: సవితా వరేణ్యం అనగా అట్ దాన్ని నేను వరిస్తున్నాను.
1: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
0: అట్టి దాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
1: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
0: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో అనగా ఏమి? చీకటి.
1: భర్గ మీన్స్ డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్ అంటే అజ్ఞానము,
1: ఇగ్నోరెన్స్.
0: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలి.
1: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
0: నాకు మంచి బుద్ధినిచ్చేసి.
1: ధియో యోన
0: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
1: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect.
0: నన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టి.
1: See that I am in the right path.
0: నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి.
1: Help me to dispense with all bad qualities.
0: ఇది వారి వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు.
1: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్.
0: ఇందులో ఏమాత్రం వదిలినా తప్పు లేదు, చేసినా తప్పు లేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
0: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
1: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: నాదంతా సోర్సే.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
0: మిలిటరీ ఫోర్స్.
1: ఫోర్స్ ఇస్ మిలిటరీ.
0: కనుక ఆ మిలిటరీ పని నేను చేయను.
1: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
0: ప్రేమతో సోర్స్. Source.
1: He is all the source, all the love.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
1: You can follow the path that makes you happy.
0: ఇంకా ముందుకు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
1: We have got program to follow.
0: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
1: There are number of questions put to
0: you. ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
1: The answer also is same.
0: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
1: But Bhagwan explained to us in a brief way.
0: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
0: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసా వహించండి.
1: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
0: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పు లేదు.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్, అల్లా
0: అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామా అనండి, కృష్ణ అనండి.
1: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్, అల్లా, జీసస్, రామా, కృష్ణ, జొరాస్ట్ర.
0: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
1: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
1: థింకింగ్ గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
0: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
1: ఇన్ రెస్ట్ రెస్పెక్ట్ ఆఫ్ స్వామి దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
0: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయం లోపల కాలు దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సత్యసాయి ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: శిరసా వహించి చేయండి.
1: You follow whatever
0: that is good for you, good for you, good for you.
1: Everything is good for you, good for you.
0: అనుసరించి
1: you follow,
0: ఆనందించి
1: be happy,
0: అందరికీ అంచిపెట్టండి
1: and share with everybody.
0: అది నేను ఆశించేటువంటి.
1: That's what Bhagavan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers Bhagwan Baba during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.

0: సత్సత్యం.
1: ద హోల్ వరల్డ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డివైన్ అండ్ ద డివైన్ లార్డ్ యు కెన్ ఎక్స్పీరియన్స్ బై అడ్హరింగ్ టు ట్రూత్ అండ్ దట్ ట్రూత్ ఈస్ స్పోకన్ అండ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరదేవత.
1: అండ్ దట్ ట్రూత్ ఈస్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్ అండ్ దట్ నోబుల్ సోల్ ఈస్ డివైన్ ఆల్ టుగెదర్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు సుఖాన్ని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ టు బి హ్యాపీ.
0: దుఃఖాన్ని వలదని విలపిస్తుంటాడు.
1: హి ఫీల్ సో సాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ మిజరీ.
0: సత్యము కాని అధర్మము కాని న్యాయము కాని అన్యాయము కాని రెండు కూడాను కేవలము స్థిరమైనవి కాదు.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent, they do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad. And he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఃఖములను అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: రాగద్వేషములను స్వాగతం చేస్తున్నాడు.
1: He welcomes attachment and also hatred.
0: విచార దంపతులను కేవలము ఆహ్వానిస్తున్నాడు.
1: In fact, he is after anxiety and worry.
0: కాని ఇట్టి మానవత్వానికి ఎక్కడ శాంతి?
1: How do you expect man to experience peace?
0: సుఖదుఃఖ సమేకృత్వ అని రెండింటి యొక్క సమత్వాన్ని విశ్వసించినటువంటి వాడే మానవుడు.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure and pain.
0: సుఖమును ఏ రీతిగా స్వాగతం చేస్తున్నాడో దుఃఖమును కూడాను అదే విధంగా స్వాగతం చేయాలి.
1: జస్ట్ యాజ్ హి వెల్కమ్స్ హ్యాపీనెస్ హీ షుడ్ ఆల్సో వెల్కమ్ సాడ్నెస్.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: With the feeling of equal mindedness we accept things, understand the divinity over there and experience with joy and love.
0: Manamu evarini gauravinchalani aashistunnamo leka evaru manavalni gauravinchalani aashistunnamo mottamota manam andarini gauravinchali.
1: Just as you expect yourself to be respected, you should learn to respect others.
0: ధనము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ మనీ.
0: గుణము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపద లేకపోవచ్చును,
1: యు మే నాట్ బి వన్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: తాను బీదవాడు కావచ్చును లేక రిచ్ మ్యాన్ కావచ్చును,
1: యు మే బి పూర్ ఆర్ రిచ్.
0: కానీ ప్రతి మానవుని ఎందు కూడాను ఆత్మ గౌరవం అనేటువంటిది సమానంగా ఉంటున్నది.
1: But in everyone there is this sense of self respect uniform.
0: Kanuka ee naati nundi manavudu mottamodata aatma gauravani nilupukuntagi tagina krushi cheyali.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: Kanuka manavudu koravalasinatundi aatma gauravam.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వులను కూడా గౌరవిస్తుంటాడు.
1: ద వన్ హూ హాస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ రెస్పెక్ట్ అదర్స్ యాజ్ వెల్.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమీ లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: love. దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: అండ్ ద లైఫ్ ఇన్ జనరల్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి నోన్ బై ఎవ్రీ డివోటీ.
0: హృదయంలో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ స్వీట్నెస్ ఆల్ ద టైమ్.
0: మానసికమనందు అత్యద్భుతమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: మెంటలీ వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ మోర్ అండ్ మోర్.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: దిస్ ఈస్ ద మెయిన్ వెల్త్ దట్ వీ షుడ్ ఎక్వైర్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతి మనకు ప్రత్యక్ష సాక్షి.
1: భవానీ శంకర హ్యాస్ గాట్ దిస్ మీనింగ్ నేచర్ విచ్ ఇస్ ద విట్నెస్.
0: అనగా శివశక్తాత్మక స్వరూపమే భవానీ శంకరులు.
1: భవానీ శంకర ఈజ్ ద వెరీ రిప్రజెంటేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి.
0: భవానీ అనగా శ్రద్ధ.
1: భవానీ మీన్స్ శ్రద్ధ, స్టెడ్ ఫస్ట్నెస్.
0: శంకరుడనగా విశ్వాసము.
1: శంకర విశ్వాస, ఫెయిత్.
0: భవానీ అనేటువంటి యొక్క విశ్వాసం శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసం అనేటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవానీ దెన్ యూ ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
1: ఇన్ఫాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి యొక్క నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి ఎందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వం అనేటువంటి శంకరులు కూడా అందరి ఎందు ఉంటున్నాడు.
1: శంకర సింబలైజింగ్ డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: ప్రకృతి అంతా కూడా అర్ధనారీశ్వరమే.
1: ద హోల్ నేచర్ సింబలైజెస్ ఆండ్రోగైనస్ డివినిటీ.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: అండ్ హెన్స్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ టు నో డివినిటీ.
0: ఇటువంటి ఆధ్యాత్మాన్ని ఇంతకంటే గొప్ప అయినటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self,
0: bhavani
1: beyond
0: yokka aaradhane prati manavuniki ni pradhanamainatundi yokka kartavyamu.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: Prati manavuni endukudanu ఈ విధమైనటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు ఆవిర్భవిస్తున్నాయంటే ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
0: Manasu
1: to experience.
0: Dvaita bhavamulo kootam chetane, ivanni kudunu manaku kanipistunnavi.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavam penchukunnappude indilo ye matram kodanu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ వి డిరైవ్
0: ప్రాచీన
1: పురుషులు
0: ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్,
0: సుఖం నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖం నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందం.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In that great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్, ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ye naadu na kumarulu aranyavasam chesi kanna kashtamulaku guri ainaro aa naatu nundi nee chintanu nenu abhiruddhi gaavinchukuntu vachanu.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: Kanuka krishna naaku dukkham ne anugrahinchamani prarthinchindi.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: Sukha dukkhamulo rendintini kodunu samadattvanga manam vishwasinchali.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticed.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
0: కనుకొని భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భ అనగా ప్రకాశము,
1: భ ఎఫల్జెన్స్,
0: వ అనగా వర్తించటము,
1: వ కండక్ట్,
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వ మీన్స్ డెవలపింగ్,
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్ వాస్ట్నెస్,
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ స్ప్రెడ్స్ హిస్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: హీ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆకాశముల కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: హీ సెటలర్ దాన్ స్పేస్.
0: అణువు కంటేను చాలా అణువుగా మారు.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్
0: ఫార్మ్. బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మం ఉండే.
1: God is in you and you are in God.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతని అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: బికాస్ యూ ఆర్ డ్యూయల్ మైండెడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ నాన్ డ్యూయాలిటీ వీ సఫర్ టుడే.
0: కనుక దైవత్వం అనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: యూ కెనాట్ డిసైడ్ ఎ స్పెసిఫిక్
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: సత్యంబునందుండి సర్వము సృష్టించి
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్.
0: సర్వ సత్యంబునండి సర్వం అణగే
1: ఎవ్రీథింగ్ మర్జెస్ బ్యాక్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్నా
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: సత్వం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: Kanuka satyam ekkada unnadi?
1: Where is truth?
0: Sarvatra vyapinchinatide.
1: It spreads everywhere.
0: Satyam leni sthanam ledu.
1: There is no place where it is.
0: Kanukane daivam leni sthanam ledu.
1: So there is no place where there is no God.
0: Daivam sarvavyapakudu.
1: God spreads everywhere.
0: Deenini puraskarinchukoni Bhagavad Gita sarvata paanipadam tasarvata vachi shiromukam sarvata srutimalloki sarvam avrutishtati annadu.
1: Basing on this Bhagavad Gita declared that all heads are his, all hands are his, all feet are his. సత్యమునకే
0: అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి కాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటి కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is పాది
0: మధ్యాంతర హితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను సావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor annihilated.
0: పాండి రూపమై ఉండునటువంటి వాడు.
1: God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: అనే తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God.
0: హృదయమంటే భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart.
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకూడను అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు
1: when you face difficulties
0: ee kashtamulo ento sukham unnadaneetvanti satyanni lotuga digi vicharinchali.
1: Understand in depth there lies hidden in it the trace of happiness.
0: ee kashtamule lekundina sukhamulaku viluve ledu.
1: Without problems the happiness has no value.
0: Prati manavudu kudanu nirantaram kudanu happy gaane undali.
1: Every man in fact should always be happy.
0: nenu vastu unte prati vekkaru kudanu happy birthday annaru.
1: as Bhagavan started there this morning, everyone said happy birthday.
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతలకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ ద కంపాషన్ ద లవ్ బీయింగ్ ద సేమ్.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: దే కన్సిడర్డ్ హ్యూమన్ హార్ట్ యాజ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ సెంటిమెంట్ విచ్ ఇస్ సో నోబుల్ పీపుల్ కుడ్ అటైన్ డివినిటీ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: మ్యాన్ షుడ్ ఆల్సో today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైనే ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడాను కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడాను ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopana kodunu bhagavantudu aa reethiga chakkariga roopamgalo unnadu.
1: Just as you find sugar in the milk, you also find happiness in misery.
0: Kalukane sukadukkhamulo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: Manam nirantaram kodunu happy gaane undali.
1: We have to be happy all the time.
0: Edo konni kashtamulu nashtamulu bhautikamainatuvanti sambhavistuntayi.
1: Difficulties and worries come in between.
0: Aa sambhavinchinanta maatramana manam deeniki kashtamani bhavinchakoddu.
1: Because of these problems and worries we should not be
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరముల కష్టములు అనుభవించడం చేతనే
1: పాండవస్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎగ్జైల్.
0: కట్టగడిపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: ఫర్ దట్ రీజన్ కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్, ఇన్ దెమ్, అరౌండ్ దెమ్, అబౌ దెమ్, బిలో దెమ్ అండ్ కన్ఫర్డ్ సక్సెస్.
0: ఆ కష్టమునందు కూడాను దైవం యొక్క ఆ సహాయము ఎంతైనా ఉంటుంటది.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ అండ్ హెల్ప్ యూ.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను ఫస్ట్ గాడ్.
1: పాండవస్ కన్సిడర్డ్ God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venaka pettukunnaru.
1: In fact they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep God
0: prapanchamunu venaka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place, they kept behind I, the ego.
0: Kaani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏ మాత్రం వెతికినా చిక్కలేదు.
1: They never experienced happiness nor success.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడాను నిండి ఉంటుంది.
1: The one who is close to God experiences him will be blessed.
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవం రెండింతలుగా మనకు వెనుకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్,
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీ,
0: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ,
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్,
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్,
0: దుఃఖం అనేటువంటి ఆరంజి ఫలం లోపల,
1: and this dukkha, the term
0: aranthamaneetundi phalam pai tuttinaatundi throade dukkhamu,
1: the sadness is like the outer skin or the rind with a sweet happiness inside.
0: సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసోవై సహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ దట్ స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ హ్యాడ్ హిస్ బర్త్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీ.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: యాజ్ హీ వాస్ గోయింగ్ టు స్కూల్ హిస్ క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi, nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame,
0: ee gauravam maryadal kosame ee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect,
0: aatma gauravani nee nilipko.
1: Keep up that, maintain self respect.
0: Adiye nee yokka aasti.
1: That is your property.
0: అదియే నీ యొక్క సంపద.
1: That your wealth.
0: అదియే నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు కుచూచిన పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందుంటున్నది.
1: The self
0: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికీ తాను ఒక క్లాస్ లో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికీ తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకోవన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nen ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda, aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: na thalli yokka aatmavishwasamu.
1: I depend on my
0: self-confidence.
1: I'll fight with self-confidence.
0: Danto aatmavishwasanto poraadi.
1: As he fought with that,
0: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
1: At the end he became president of America.
0: Ee Lincoln enta chinna vaadu, prime minister ga kaavadaniki edi kaaranamu.
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చు.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: దేర్ఫోర్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుక ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
0: Atmavan anaga emiti dehamlo sarvatra undinatundi sthanam kaakunda hrudayamnandu maatrame shashtanga undetundi vaadu ani deeniki artham.
1: Atmavan meant that God resides in the altar of your heart permanently.
0: Kanuka mana aatma kante mana hrudayam kante minchinatundi lokamlo marokati ledu.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
1: వి హావ్ టు డెవలప్ దట్ ఫెయిత్.
0: అన్ని జీవులను కూడాను మనం ప్రేమించి
1: వి హావ్ టు లవ్ ఆల్.
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు డోంట్ హేట్ ఎనీబడీ నార్ హేటెడ్.
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ మే హేట్ యు.
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
1: బట్ నెవర్ హేట్ ఎనీబడీ.
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్. His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికీ, నన్ను ఎవరు విమర్శించినప్పటికీ, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను.
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకనే దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారి పొందుతారు.
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this name?
0: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి ఒక విలువ.
1: Bhagavan's love is the main thing, highly valuable.
0: ఇదే నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని
1: consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
1: and develop self confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
1: Bhagavan doesn't want to talk to you for more
0: of a long,
1: nor either plan for
0: it. మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉంటుండి భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడాను మీరు ఆశిస్తూ రావాలి.
1: Bhagavan wants everybody to lead a blissful life. You should aspire for happiness and prosperity not only of Bharat
0: but the entire world. Loka samasta sukhino bhavantu. Andaru sukhanga undali.
1: Let everybody be happy.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాన్ని నెట్టి పెట్టండి.
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
0: ఎవరైనా మనల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
1: if you are put to any harm or injury or suffering
0: ni opik cheta ivanni na manchi kosam na manchi kosam ani sahajanga meeru anubhavinchandi.
1: Have patience and think that everything is for your own good.
0: Daniki minchinatundi marokati ledhu.
1: There's nothing more than patience.
0: Dehamu panchabhautikamu.
1: Body is full of senses.
0: Dehamu koolaka tappa eppudu.
1: It is bound to fall someday.
0: Dehi nirabayundu.
1: But the indweller is permanent.
0: Padutimpaka dehi chaavu puttukal moha nibandha bandhana muddalu levu.
1: The indweller has no birth nor the end nor beginning nor an end.
0: Nijambu chuda aa dehiye deva devudu.
1: That indweller, the spirit, is God himself.
0: Kanuka andari endukudunu ee dehi unnadu.
1: This indweller self is
0: in everybody. Ichigalu kuda vachi dehi bhavati bichhan dehi ani adugutunnaru.
1: Even a beggar approaches at the doorstep.
0: Evaru adugutunnadu mimmalni kaadu adigedi.
1: Beggar is not begging you actually.
0: Nee endunnatundi dehini adugutunnadu.
1: He prays to
0: daivanni adugutunnadu.
1: He prays to God, the spirit in you.
0: Aa satyanni meeru gurtinchukoleka
1: you don't understand
0: that God nannu bichcham adugutunnadu ani bhavistunnavu
1: and you think that the beggar is begging you.
0: Adi nee yokka ajnanamu.
1: That's your ignorance.
0: Adi nee yokka ahankaramu.
1: That's your ego.
0: Vaadu adigedi ninnu kaadu.
1: He is not asking you.
0: Bhavati bichchan dehi dehi dehi ani dehini adugutunnadu.
1: He is praying to the self or the spirit God in you.
0: Nee deha swaroopudu.
1: You have the body.
0: Neevu dehi kaadu.
1: You are not the indweller.
0: Nee lopala undinatundi yokka divya shaktiye dehi.
1: The divinity latent in you is God himself.
0: అతి దివ్యత్వమైనటువంటిది సర్వలయందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదము లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అతి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందర్ని ప్రేమించండి.
1: Love all.
0: తప్పు లేదు.
1: Nothing wrong in it.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: What sort of love? Selfless love.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికీ సమత్వంగా ఉంటుంటాది.
1: That love which is beyond body attachment is present to everybody.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: This body attachment is narrow mindedness.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: It is a connection between body to body.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈస్ హార్ట్ టు హార్ట్ లవ్ టు లవ్
0: కనుక మీరు ప్రేమను ప్రేమతో చూడాలి
1: దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి రిలేషన్షిప్ బిట్వీన్ లవ్ టు లవ్
0: ఈనాడు
1: టుడే
0: ఎవరికి నేను ఇన్విటేషన్ పంపలేదు
1: భగవాన్ హ్యాస్ నాట్ సెంట్
0: ఇన్విటేషన్
1: In fact, invitations are not printed.
0: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నా పైన ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart. ఇంతలో
0: ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
1: In fact, some do not deserve the love of their parents.
0: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు కోట్లు ఎంతమందో ఉంటున్నారు
1: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్
0: పిల్లల మొదలుకొని పెద్దల వరకు వృద్ధుల మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత
0: ఆత్రుతో వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆత్రుత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములకును ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్
0: ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ది పాస్ట్,
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ బ్లిస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనము బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడి.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైండ్.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అది ఏ పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ ద అదర్ వన్ ఈశ్వరి
0: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటాది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ Always aspires for happiness of the body.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటాది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఈస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: Without this faith,
0: ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: కనుక మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్.
0: అది ఉంటే మనం సాధించలేనటువంటిది లోకంలో మరొకటి ఉండదు.
1: వెన్ వన్స్ యూ హావ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్,
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్,
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్,
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: They are all the qualities of faith.
0: కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: Strengthen that faith in you.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: As there is a principle of భవానీ శంకర in everybody, you should not partake anything that comes on the way.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే ఫాలో అండ్ ఇంప్రూవ్ అపాన్ ద 3 ప్రిన్సిపల్స్, 1 ఫియర్ ఆఫ్ సిన్, లవ్ ఫర్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ అబ్జర్వ్ మొరాలిటీ ఇన్ సొసైటీ, యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: When once you love God more, you will be afraid of sin.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: There is no fear of sin today.
0: అది సరైనటువంటిది కాదు, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: It is just against the nature of a human being.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతా చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత. జీవించడం ఒక చింత. చెడుకు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత.
1: వింత
0: చింత. చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింతార్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రము లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కలుగునే మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలు కూడా పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికనే మనలారా ప్రేమతోడ.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our anxieties and worries. In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచుకంటే,
1: దేర్ఫోర్ డు నాట్ వరీ.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: బై ప్రేయింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ
0: విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కుడ్ అచీవ్ సక్సెస్.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ కుడ్ రిడీమ్ దేర్ లైఫ్.
0: మొట్టమొదట బాహ్యమైన రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: దేర్ ఫోర్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ దిస్ ఫార్మ్, జస్ట్ కన్సిడర్ యువర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్.
0: మొట్టమొదట తల్లిని మీరు ప్రేమించండి.
1: ఫస్ట్ లవ్ యువర్ మదర్.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: దెన్ వన్స్ యూ లవ్ యువర్ మదర్, యూ విల్ ఆల్సో లవ్ యువర్ ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ టీచర్.
0: కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్, లవ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: The secret of greatness is this faith in yourself and faith in God.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: We have to understand the principle, these two principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారములు ఎంతో ఉంటున్నాయి. కానీ మొట్టమొదట తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: బిఫోర్ యూ లవ్ యువర్ మదర్, లవ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.

0: చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ వెయిటెడ్ ఫర్ లాంగ్.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: ఎస్ యు హావ్ గాట్ టు ఈట్.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
1: Better you go and think what all Bhagavan said.
0: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
1: Be courageous enough and develop self-confidence.
0: ఆ ప్రామిస్ నీవు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
1: Take this oath today that you will be more and more self-confident.
0: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
1: Have all the courage that you have self-confidence.
0: దైవాగ్ని శిరసు వహించు.
1: Follow the command of God.
0: సర్వము నీకు సిద్ధిస్తుంది.
1: And everything will follow.
0: సర్వము నీకు ఫలిస్తుంది.
1: And everything will fructify.
0: సర్వదీని విజయాన్ని పొందవచ్చును.
1: And you will be successful.
0: భజన బినా సుఖ సా

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 10th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 12th August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్విప్స్ us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, kama and krodha, that is desire and anger. Sai Bhagavan uvacha.
1: Krodhamu kama nundi aavirbhavistundi.
2: Anger takes its birth in desire.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవద్దు.
2: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైర్ అండ్ యాంగర్.
1: దారము లేక వస్త్రం ఏ విధముగా కాదు, కామము లేక క్రోధం ఆ విధముగా రూపొందదు.
2: జస్ట్ యాస్ యూ కెనాట్ గెట్ క్లోత్ వితౌట్ స్ట్రెయిట్స్, సో ఆల్సో యూ విల్ నాట్ గెట్ యాంగర్ వితౌట్ డిజైర్.
1: కనుక కామ క్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఏ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: దిస్ హెస్ గాట్ ద కెపాసిటీ టు బర్న్.
1: అగ్ని దూరం నుండి ఉండి కూడాను ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
2: దెర్ ఈస్ రూమ్ ఫార్ getting harmful effects from fire even from a distance.
1: అలాంటి అగ్ని మన యందు మన అంతఃకరణ యందు ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధములైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: Such being the case, when fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care would exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలము గావించి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: This fire has an extraordinary capacity of destroying the qualities of humanity itself and suppressing the qualities of divinity and leading you on to the qualities of demonic nature.
1: ee kaamamunaku oka vidhamainatundi yokka trupti aneyatundi telli.
2: This desire does not have any end or any contentment at all.
1: Analam anaga maroka artham kuda untundali.
2: Analam has another meaning also.
1: Chaladu ani oka artham.
2: It is endless and it is impossible to satisfy it. That is the meaning.
1: Agniki enni vidhamula entundi yokka tailamu kosina karralu vesina idi chaladu aneyatundi trupti yokka sthitiki raadu.
2: Whatever fuel you give to fire by way of oil or by way of the wood etc., it will never be quenched, it will never be satisfied.
1: Alam anaga trupti ani.
2: అలం రెఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: అనలం రెఫర్స్ టు ద వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: జగత్తులో అనేక విధములైనటువంటి మంటలు ఉంటున్నవి.
2: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: For the types of flame that exist in the world, there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఎక్స్టింగ్విష్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్.
1: మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది.
2: సర్టన్ అదర్ టైప్స్ ఆఫ్ ఫైర్ మే లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్.
1: అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు.
2: దే విల్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ దాట్.
1: కారణం ఏమనగా నస్వేయు నియమం ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వరల్డ్.
1: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహములో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
2: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్ దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
1: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
2: వన్ కెనాట్ సేవ్ ది అదర్, ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఎ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఎ థింగ్ టు సేవ్ అదర్స్?
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: అయితే కామక్రోధములనేటువంటి అగ్నికి ఏ మాత్రము ఒక హద్దు కాని ఒక నియమం కాని ఒక గమ్యము కాని లేదు.
2: But for the fire of desire and anger, there is no limit whatsoever, no boundaries and no goal also.
1: ఎన్ని విధముల అనుభవించినప్పటికీ ఇంకనూ అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya he says conquer anger through love.
1: Vairagyam che kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకని ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి నుండి ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta paryayam cheptanu mana hrudayam oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamunu kudanu evariki okariki maatrame idi sadhira parchukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశాన్ని కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: సాధకాసులు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: యు హ్యావ్ టు రికగ్నైజ్ దట్ అవర్ హార్ట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యూజికల్ చైర్.
1: కనుక ఈ యొక్క ప్రేమ చేతనే క్రోధమును సాధించాలనుకున్నప్పుడు ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni dosamulaina enni konni tappulaina tavarinchukoni chaminchukoni danni anugrahinchadaniki oka vidhamaina avakasam untundali.
2: Love is prepared to bypass and overlook many defects and many weaknesses and prepared to shower itself.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: చైల్డ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా సాధించవచ్చును.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దెర్ ఈస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరులను ద్వేషించుట కానీ ఇతరులపైన కోపంను సాధించుట కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ ఈస్ ది ఇంటర్నల్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ and your loving God who is residing in your heart is also residing in every other heart, then there is no room for hating or becoming angry with any other person in the world.
1: Nee hrudayavasi sarvulo iko hrudayavasi ga kuda undam.
2: The dweller of your own heart is the dweller of every other heart.
1: Isha vasyam idam sarvam. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in your heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: కనుకని ప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను, ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: కనుకనే ప్రేమని సత్యం, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: దేర్ఫోర్ లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ రైచియస్నెస్, లవ్ ఈజ్ పీస్, లవ్ ఈజ్ నాన్ వైలెన్స్. ఇట్ ఈస్ ది అండర్ కరెంట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుక అన్నింటి యందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైటియస్నెస్ అండ్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్పో, మిఠాయి, జిలేబ్, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: స్వామి హెస్ టోల్డ్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
1: the nijamaina 20 divyase.
2: This is the divine principle, divine power.
1: Idhi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said, love is God and live in love.
1: ఈ యొక్క ప్రేమ చేత మనం క్రోధమును సులభంగా సాధించటకు సాధ్యం అవుతుంది.
2: By this process of love, we can easily conquer hatred and anger.
1: క్రోధము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్.
1: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫామ్.
1: అది క్రమక్రమేణ జీవితానంతా ఆవరిస్తుంది.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమక్రమేణా పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: కనుక మనము ఇలాంటి దుర్మార్గమైనటువంటి మన జీవితమునకి ప్రమాదం కలిగించేటువంటి ఇలాంటి శక్తులకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ ప్రేమలో స్థానం ఇవ్వకూడదు.
2: దేర్ఫోర్ ఫర్ సచ్ హార్మ్ఫుల్ అండ్ బ్యాడ్ ఐదర్ పర్సన్స్ ఆర్ థాట్స్ ఆర్ ప్రిన్సిపల్స్ వి షుడ్ నాట్ గివ్ రూమ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: ఈ క్రోధమునకు సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: నయా పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: ఇఫ్ వీ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ నయా పైసే, ఈవెన్ విత్ యూ 40,000 rupees, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఒకటి. క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
2: నౌ దిస్ యాంగర్ విచ్ ఇస్ రాదర్ డేంజరస్ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ కార్ వెన్ బిఫోర్ ది కార్ కమ్స్ టు ఎ స్టాప్ ది రెడ్ లైట్ ఫ్లికర్స్.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: In the same way, before we become angry, our eyes will become red.
1: Redumulu adurtai.
2: Lips will shiva.
1: Dehamanta vedekkutundi.
2: The entire body becomes hot.
1: Ee paristhitini modale gurtinchi kramakramena aa sthanamunu vadali neevu ekantanga kurcho.
2: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
1: Ninnu cheppinattuga తక్షణమే నీవు చల్లిన స్నానమైనా
2: చేయి.
1: కారణం ఏమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: Kalukani, anudvega karam vakyam satyam iti hita visheshanam. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగంగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగానే ఇతరులు మనం అహితము చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
1: రెండవది కామం.
2: The second one is desire.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: Aasti paastulu vadali manam sanyasitvam swikarinchatam kaadu.
2: It doesn't even mean that you have to give up your property and accept the sanyasatva.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్, ఆటోమేటిక్
1: వస్తువులుగానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్లీ లైఫ్, ఈవెన్ దెన్ వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన కట్టలో ఒట్టించుకుని భుజించటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వీ మే హ్యావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వీ రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
2: వీ లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములు తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థములు అయినా కూడా తాను విసర్జిస్తాడు.
2: ద కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్సెస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ బికాస్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హ్యాస్ ఫాలన్ అండ్ ఇట్ హస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: ద మోమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యు ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్, యు విల్ నెవర్ కమ్ ఫార్వర్డ్.
1: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములు మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితమునకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
2: ఇన్ ద సేమ్ వే యూ హావ్ టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will not be very enthusiastic to enjoy
1: loka nivarana kai vichinchitundi aaharamlanu bhogamulu kaaneru.
2: What which is only a medicine for the disease of hunger cannot become a object of enjoyment.
1: Aakali roganiki anubhavinchetundi annamanta bhogam avutunda.
2: What which is only a medicine for the disease of hunger can it become really a luxury or a
1: beauty of God? రోగములకు సంబంధించినటువంటి ఔషధమే
2: మెడిసిన్ ఫార్ డిసీజ్.
1: అయితే కొంతమంది ఔషధాన్ని మనం మధురమైన ఔషధాన్ని సేవించాలని ఆశిస్తుంటారు.
2: మెడిసిన్
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇది సేమ్ వే సంపూర్ణ చెప్తే డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హ్యావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఫాలో చేస్తూ
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతి మందులు మాత్రంగానే
2: భావించాలి.
1: ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఇది నిజముగా భోగములు కానే.
2: But these are all not mere things. Really ఒక ప్రతిఫలమైనటువంటి
1: ముందు ఎన్నికలు ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్స్ స్టార్ట్ ఫాలింగ్.
1: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
2: ఇస్ ఇట్ బికాస్ దట్ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్?
1: ఏంటి ఎరువు తక్కువయ్యా కాదు.
2: Shortage of menu?
1: No. In the roots,
2: there is some kind of pest which is destroying the very root system.
1: Veru purugu cheri vrutchammu chadagottu. Cheera purugu cheri chettu chadachu.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఇల్లు కోల్పోతాం.
2: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్, వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
1: ప్రపంచంలో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
2: In the world we think that rich man is a very big man.
1: Kani aadhyatmika margamulo dhanam goppadi kaadu.
2: But in the world of spirituality wealth is not a very important thing.
1: Dhanam kante daaname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daaname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi varasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: Mottamodati varasudu dharmam.
2: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
2: The second one is government.
1: Moodu varasudu donga.
2: The third one is thief.
1: Nalugu varasudu hakki.
2: The fourth one is fire.
1: Mottamodati anni vidhamula adhikari ainatunti yokka modati putrudu ainatunti ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: Among the people who are trying to inherit these things, if you were to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
1: Dharmamu cheseetunte yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseetunte vyaktini chusi agni kudanu bhayapadutundi.
2: Even fire gets a little frightened when he sees a person who is
1: kanuka dharmam aneetunte varasunaku daanam chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
2: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy.
1: దానము ఉండి కూడాను దానము చేయనటువంటి వాణిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వములకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇంకో రైట్ చేసి దానంత లాక్కోవాలని చూస్తారు.
2: In case that if a person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudumu marchipoyinarante adnaina ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్నంతా భస్మం చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డు నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ డిస్పాయిల్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనముల కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఇస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఇస్ కన్సిడర్డ్ టు బి
1: ట్రూత్.
2: ట్రూత్ ఇస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: One, a person may be able to talk, but it will not carry any value.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనము నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా విలువ ఎక్కుతుంది.
2: If the utterances are based on truth, then it will take a value.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడా నిర్ణయించింది గీత.
2: Therefore, truth is declared as more valuable than mere talk.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
2: గీత హాజ్ ఆల్సో సెడ్ దట్ ఫేమ్ అండ్ నేమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
2: లైఫ్ డివైడ్ ఆఫ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ యూజ్లెస్.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి వరువు.
2: విత్ సచ్ పీపుల్ దెర్ ఇస్ నో యూజ్ వాట్స్ ఎవర్.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
2: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ, ది ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ,
1: మంచి తీరును పొందాలి.
2: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
2: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ ఎ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనం మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్, గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్, హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
2: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
2: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
2: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తములో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
2: Selfishness has made a man a doll in its hands.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలిచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్, టాక్స్, డస్, దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్, స్పీచ్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నెట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశపెట్టుకోవాలి.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: Appude manavattam sarthakavatam nundutundi.
2: Only then humanity gets some sanctity.
1: Manava jeevitam jantunam naradharma durlabham annaru.
2: It is impossible or it is very difficult to get the life of a man. It is
1: aithe manamu ee kamakrodhamulanu, ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనము దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించటము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
2: As it was not known to whom this particular dog belongs, it was a little, one was afraid of tying it down, and therefore, in order to enjoy that beauty of that particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
2: On that day, a little food was given to it. And second day also, proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి ఒక అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
2: Because he liked the dog, even the second day, a little food was given to him.
1: క్రమక్రమేణా ఈ రాగం పెరిగింది.
2: Gradually, over a period of time, attachment increased.
1: ఈ కుక్కకు ఇంటికి రావడం అలవాటైపోయింది.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: కట్టకడపటికి కొన్ని దినములు ఈ విధంగా జరిగేటప్పటికి ఆ కుక్క మన ఇల్లును వదిలిపోవటం లేదు.
2: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: Joy without beauty and beauty without joy, they are useless, it is said.
1: Kanuka ee andam kaani aanandam kaani laukikamainatu jagatunaku ivi shashvatamainavi kaadu.
2: Beauty and joy therefore are not permanent entities for this world.
1: Konni dinamulu ee vidhanga pettetappudiki ee andam visigettindi ee inti vaayi inti yajamanulaku.
2: For the master of this house, after some time, he got a little distaste and disgust.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తరగటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగం ఉపయోగపెట్టాలి?
2: Then he began just thinking, how to get rid of this dog.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
2: Then he began thinking, what is responsible for this dog to come into the house?
1: Sani yokka abhyasame karanam.
2: It is the practice which is responsible for that.
1: Kanuku deenini bayata pamputa kodunu oka vidhamaina abhyasanni konchu kani pettali.
2: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
2: For a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
2: Whatever method was used and practice was used to attract it and to make it dear, by the same process, by reversing it, you can get it away.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి ధ్యానమునకు, ధ్యానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసో. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
2: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
1: Anika janmala nundi, manam ee kamakrodhamulanu, veeti yokka andachandamulanu, ee yokka aanandamulaku murichipoyi, daniki manam aneka vidhamuluga avakasalu nichcham.
2: Over a number of verses, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
2: This practice has struck deep roots in the heart.
1: జన్మ జన్మము నుంచి కూడాను మనలో పాతుకొనిపోయినటువంటివి ఈ కామక్రోధములు.
2: This desire and anger have left their roots for a period of a number of births.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
2: By mere words you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
2: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
2: బై సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ వీ హావ్ డెవలప్డ్ దెమ్ అండ్ దే హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ us. By renunciation and by the reversing process, we'll have to get rid of them, remove them from our heart.
1: కాము మానవులకు ప్రప్రథములో చాలా ఇష్టంగా ఉంటుంటది.
2: Desire in the very first instance will be very very attractive.
1: అది మధురంగా ఉంటుంటది.
2: It will be extremely sweet.
1: కాని ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
2: But over a period of time one will develop a sort of distaste for it.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యము కాదు.
2: Then if we want to get rid of it is very difficult, impossible.
1: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకును దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
2: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో నుంచుకోవాలి.
2: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
2: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళం లేని గుర్రము,
2: an ox which cannot come under control and a horse similarly,
1: brakeulu leni car, indi nigraham lenatunte jeevithamu chaala pramadam unnadu.
2: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kalukani indri nigraham chaala avasaram.
2: Control of senses therefore is very important.
1: Deenine patanjali yoga chitta vritti nirodhakaha annaru. మనం చిట్టవృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దానిని వినియోగించుకోవాలి.
2: పతంజలి హస్ దేర్ఫోర్ సెడ్ దట్ దిస్ టెండెన్సీస్ ఆఫ్ ద మైండ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో స్కాట్ ఫ్రీ, విల్ హావ్ టు కీప్ దెమ్ అండర్ చెక్ అండ్ కంట్రోల్.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
2: Even happiness which exceeds certain limits is likely to lead to
1: ఏనికైన ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
2: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
2: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
2: In the physical body there is temperature, there is a particular
1: 98.6 అని ఉండాలి.
2: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
2: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
2: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితి మీరిపోతే ఇది రోగం.
2: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
2: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
2: ఇఫ్ ఇట్ ఈస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్, ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
2: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
2: సపోజ్ ది హార్ట్ బీట్స్ నంబర్ ఇంక్రీజెస్ దెన్ దేర్ మస్ బి సమ్
1: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు గాని అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కారిపోతుంది.
2: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will form retina.
1: మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుందిగా, అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమే ప్లెయిన్ లో పోయే వారికి తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్ అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ దెన్ యుల్ బి ఎంటరింగ్ ఇన్ టు
1: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we will have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: దీనిని క్రమశిక్షణయును డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
2: The same thing has been described as discipline.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనప్పుడు అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
2: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
2: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: Even this discipline must be within certain limits and that's we will have to enjoy the
1: life. నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
2: There is a need for discipline for discipline itself.
1: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి ఒక పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, you as you are, you'll have to just in the very first instance take note of this dreadful enemies of man, the desire and anger, and try to have complete control over them.
1: ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
2: These enemies and foes are not external to you.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు?
2: A person
1: లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
2: ఎ పర్సన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
2: దేర్ ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ద ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
2: ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ యూ ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దట్.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులని కూడా నియమించింది.
2: Therefore, Bhagavad-gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repadi dinam maatladukundam.
2: Tomorrow we will think of miserliness and jealousy.
0: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి ద గుడ్ విజన్ ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని యందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుక మానవునకు మొట్టమొదట సమ్యక్ దృష్టి.
1: Therefore, for man, the good look, the good vision is needed.
0: Rendavadi, samyak sankalpam, pavitramaina sankalpamulu undali.
1: The second, good thoughts, samyak sankalpa, are needed.
0: Samyak drishtini alavarchukunnatvanti vyaktiki maatrame ee yokka samya sankalpam, pavitramaina sankalpamulu aavirbhavinchagalavu.

0: The one with good outlook can easily entertain good thoughts.
1: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
0: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
1: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
0: The good actions will facilitate man to know the human quality latent.
1: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
0: A human being is not a human merely by form.
1: దివ్యమైన భావములతే దివ్యమైన సంకల్పములచే దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
1: నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
0: One has to listen to sacred things. Fourth thing.
1: అపవిత్రమైనటువంటి శ్రవణము చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
0: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
1: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
0: The fifth one, సమ్యక్ జీవన, good life.
1: జీవితం అంటే ఏమిటి?
0: What is life?
1: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
0: The life does not mean carrying on the life sojourn on this earth in
1: అన్నింటి ఎందు కూడాను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: One has to sanctify the human life through good sacred action, ideal life.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
0: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్, ద కాండక్ట్.
1: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనమనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండేటువంటి యొక్క దుర్భావంలో దూరం చేసుకుని సద్భావాలను పోషించుకోవటమే సాధన.
0: The next one is samyak sadhana, which means giving up all the bad thoughts and developing, fostering good
1: thoughts. మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
0: Giving up all that is polluted is the true sadhana.
1: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
0: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
1: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలము గావించుకోవటమే సాధన.
0: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
1: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణము.
0: The next comes సమ్యక్ సమాధి, నిర్వాణం.
1: సమాధి అనగా ఏమిటి?
0: What is meant by సమాధి?
1: సుఖదుఃఖే సమే కృత్వా లాభములా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
0: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: సమాధి, ఇదే సమాధి.
0: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్.
1: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
0: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇది ఏ నిర్వాణము అన్నారు.
0: దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము.
0: హ్యూమన్ లైఫ్ బికమ్స్ రియలీ సీక్రెట్ ఇఫ్ ఓన్లీ మేక్స్ యూజ్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ టంగ్ సేక్రెడ్.
1: దీనిని సమ్యక్ వాక్కు అన్నారు.
0: మేకింగ్ ద టంగ్ సేక్రెడ్ మీన్స్ టాకింగ్ గుడ్.
1: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను భావి దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
0: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. దట్ మేక్స్ అవర్ టంగ్ సేక్రెడ్.
1: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
0: ద ఫస్ట్ వన్ సమ్యక్ దర్శనం.
1: పవిత్రమైన దానిని దర్శించాలి.
0: వీ షుడ్ సీ ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
1: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
1: ప్రాకృతమైనటువంటి దృశ్యమునంతా కూడాను దృశ్యములు కాదు.
0: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
1: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
0: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
1: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
0: When once we have good outlooks, we will develop good thoughts thereby.
1: Samyak vak.
0: Then good words.
1: Mana kannulu unnavi kada ani andarni chudakoodu.
0: For the simple reason we have eyes, we should not look at everyone.
1: Annintini chudakoodu.
0: We should not see all.
1: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
0: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
1: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
0: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
0: In all ages, divine incarnations have set an ideal and gave a sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching.
1: Buddhudu, yajnamulu, yagamulu, kratuvulu, ityadi danni thanu visheshinchadam ledu.
0: Buddha had no faith in rituals like yajna and yaga.
1: Karanam emanaga, mottamota manavuniki anugrahinchinatundi yokka ee panchendriyamulu kudanu pavitram gavinchukovali.
0: The reason is, we have to make our five senses sacred first.
1: Kanukane buddhiniki motta mota manovikalpam kalagadaniki moola kaaranam emiti?
0: What is the reason for the distortion of the mind of Buddha at the beginning?
1: Kashta jeevulanu chuchi taanu bharinchaledu.
0: He could not bear the suffering of the poor people.
1: Vruddhulanu chuchi anaga vayasainatvanti oka dehamulanu chuchi taanu chaala baadhapadetvanti vaadu.
0: He felt so sad watching the old people.
1: Mrutu dehamunu chuchi taanu vismarinchetunti vaadu.
0: He was very much surprised looking at the dead body.
1: Lokamulo ee prakrutamainatunti oka sahajamulu tanaku e maatram kodanu manasunuku santrupti kaliginchaledu.
0: None of the natural things in the world ever satisfied him.
1: Tanaloni moola bhavamu surya chandradulu modakoni panchabhootamulu varaku kodanu ఉన్నటువంటివన్నీ కూడా ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
0: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్, ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ నేచురల్.
1: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
0: హీ హాస్ అండర్టేకెన్ మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు నో ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడా దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
0: He was disgusted, approached many people to know the primal principle.
1: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
0: None could clarify his doubts.
1: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
0: Ultimately he reached Gaya, sat under the banyan tree and inquired.
1: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
0: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
1: ఇది పరమ ధర్మము.
0: ఇట్ ఈస్ రాంగ్ టు సే సో.
1: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
0: బుద్ధ హ్యాడ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
0: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
1: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
0: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
1: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసింపబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
0: Buddha felt so sad watching the suffering of people around.
1: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
0: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, బాసెస్ మేడ్ దేర్ పీపుల్ సఫర్ అండ్ ఎ బిగ్ ఫిష్ స్వాలోయింగ్ ద స్మాలర్ వన్.
1: ఎవరిని హింసించకూడదు, ఇది ఏ నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
1: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
0: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
1: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
1: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
0: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
1: సత్యమే భగవంతుడు.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
0: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
0: Therefore, the main teachings of Buddha are these two.
1: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
0: దేర్ఫోర్ వన్ షుడ్ నాట్ గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్. వై వన్ షుడ్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
0: At the beginning he was christened like this as Sarvartha Siddha.
1: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
0: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
1: కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
0: ఫాదర్ గాట్ హిమ్ మ్యారీడ్ బికాస్ హీ థాట్ దట్ హీ వుడ్ బి డిటాచ్డ్ టోటలీ బై కాన్స్టెంట్ ఎంక్వైరీ.
1: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
0: బుద్ధ రియలైజ్ ద ట్రూత్ అట్ ది ఎండ్ అండ్ ఫెల్ ద డిఫెక్ట్.
1: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
0: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ హీస్ బౌండ్ బై దిస్ వరల్డ్.
1: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
0: ద ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఆర్ ద కాజ్ ఫర్ ద బాండేజ్.
1: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
0: ద కంపెనీ అండ్ ద పీపుల్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిజరీ.
1: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
0: Therefore he declared everything is misery, sadness alone.
1: Sarvam chanikam chanikam chanikam annadu.
0: He said everything is fleeting, momentary.
1: Sarvam nasyam nasyam nasyam.
0: That everything is bound to perish.
1: Idi yedi kudunu satyam kadu.
0: Nothing is true.
1: Talli dandrulu pillalanu aneka vidhamulaitundi yokka margamlo pravesha petti variki aneka bandhamulaku kudunu katti petti taamu tama biddalu kudunu భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
0: ద పేరెంట్స్ విల్ పుట్ దేర్ వాచ్ ద చిల్డ్రన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ బాండేజ్ అల్టిమేట్లీ దేశ
1: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
0: అట్ ది రైట్ ఏజ్ ద పేరెంట్స్ డిసైడ్ టు గెట్ ద సన్ మ్యారేడ్.
1: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
0: ఈవెన్ పేరెంట్స్ డు నాట్ నో ద హ్యాపీనెస్ బిహైండ్.
1: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
0: Because it's a big ignorance.
1: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
0: To what extent the parents
1: ఏ సుఖం అనుభవించారు?
0: What happiness they experience?
1: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
0: Is it physical happiness or mental happiness? What kind of happiness?
1: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: One may be a great intellectual, but he doesn't make an attempt.
1: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
0: One may be highly educated, but he treads along the sacred path.
1: అంటే ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు, కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
0: He wants this fleeting pleasure, but not the transcendental.
1: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
0: Buddha felt so sad that his parents, the relations and the people around
1: అర్ధరాత్రి సమయంలో
0: his misery.
1: అర్ధరాత్రి సమయ లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
0: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
1: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
1: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
0: He has determined to know the transcendental principles behind this.
1: ఏమిటి ఈ జీవితం?
0: What is this life?
1: జన్మ దుఃఖం.
0: Life is misery.
1: జరా దుఃఖం.
0: Old age is sad.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
0: The life, the birth and the old age, both give you the
1: pain. జాయా దుఃఖం పునఃపునః.
0: And it is repeated time and again.
1: అంత్యకాలే మహా దుఃఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: At the end you will face that infinite misery, therefore be careful.
1: ఏమిటి ఈ యొక్క సుఖము?
0: What is this?
1: సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
0: Where is happiness? Is there happiness in family? Or in job or in business?
1: క్షణికమైనటువంటి సుఖములు.
0: That's all momentary.
1: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తల్లియందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
0: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
1: ఇది అంతయి కూడాను మిథ్యము మిథ్యము మిథ్యము.
0: All this is illusion.
1: సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: అది ఏ నిర్వాణం.
0: The truth is nirvana.
1: నిర్వాణం అనగా ఏమిటి?
0: What is nirvana?
1: ఏకాత్మ తత్వమే నిర్వాణం అన్నాడు.
0: That unitedness, that single mindedness is nirvana.
1: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
0: Making our mind sacred and tread along that path is nirvana.
1: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
0: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ సమండ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
1: తమ్ముడు
0: ఈ సమండ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
1: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
0: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
1: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
0: ఆన్ ది వెరీ సెవెంత్ డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
1: శుద్ధోదనుడి రెండో భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది.
0: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హు హస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
1: కనుక గౌతమి పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
1: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యములకు ప్రవేశించాడు.
0: At the age of 28, he left everything, sacrificed everything.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance of all this?
1: సంఘం శరణం గచ్చామి. Hands in the society, head in the forest.
0: సంఘం శరణం గచ్చామి. హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
1: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
0: హి స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
0: హి మేడ్ ఇంక్వైరీ ఇన్ డెప్త్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
0: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్
1: ఈ ధరణము ధర్మము.
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: అది ఏ అహింస పరమో ధర్మ.
0: దట్ ఈస్ అహింస.
1: బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
0: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
1: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యముల యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
0: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
1: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకుని
0: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
1: క్రమక్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
0: అండ్ దట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
1: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
0: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
1: ఎఫెమెరల్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
0: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
0: ఇఫ్ యూ టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
1: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
0: దేర్ఫోర్ బుద్ధ సెడ్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
1: దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్.
1: మన దృష్టియే సృష్టి.
0: దేర్ఫోర్ దృష్టి విజన్ ఈ సృష్టి
1: ప్రత్యేకంగా లేదు.
0: It is not separate.
1: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
0: If you have bad looks, the whole creation looks
1: bad. మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
0: If you have good outlook, everything is sacred.
1: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నవి కానీ సృష్టిలో లేవు.
0: So good and bad lie in your vision, not in creation as such.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
0: Therefore every human being must exercise control.
1: దీనివల్లనే మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
0: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
1: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
0: For all this pollution, it's only our vision that's the cause.
1: కనులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
0: Why God has given us the eyes?
1: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
0: Eyes are gifted to see sacred things around.
1: అందరిని చూచే కోసం కాదు.
0: Not to see everybody.
1: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
0: Because of our looks, which are not proper, the human life itself is polluted.
1: సూచన దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
0: All the outlooks, all the scenario is absorbed within.
1: కనుక మనం సరియైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should develop good looks.
1: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకును సార్థకమవుతుంది.
0: When once we develop good outlooks, the whole creation.
1: రెండవది వాక్ శుద్ధి.
0: The next one is
1: సమ్యక్ వాక్.
0: Next one is good words.
1: ఈనాడు ఎదురు పడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
0: Today what we do is we talk to everybody that we meet on the way.
1: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
0: You are wasting lot of divine energy.
1: అన్నెసెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
0: వై డు యూ టాక్ అన్నెసెసరీ విత్ అదర్స్?
1: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
0: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ ది
1: వల్ల మాటల వల్లని మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
0: బికాజ్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ గాసిప్ యు బికమ్ ఎ డెమన్.
1: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
0: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. యు షుడ్ బి రెడీ ఫర్ బోత్.
1: ఇది సత్ సంకల్పం.
0: The next one is good thought, sat sankalpa.
1: అది సమ్యక్ సంకల్పం.
0: That's good thought, సమ్యక్ సంకల్పం.
1: దీనిని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
0: Basing on this, good pursuit, good path.
1: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
0: The good spiritual path is very essential.
1: తద్వారా మానవుని యందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
0: Because of this true spiritual path, the human qualities, values will improve.
1: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
1: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణమునే తనకు కనిపెట్టుకోలేనప్పుడు మానవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
0: దెన్ వన్స్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్?
1: అసలు మానవుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ ది హ్యూమన్ బీయింగ్?
1: ఇదియే సమ్యక్ దర్శనం.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ సమ్యక్ దర్శనం.
1: అనగా ఏంటి? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ఇట్ మీన్స్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి.
0: ఓన్లీ మీన్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ అవర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
1: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
0: దెన్ హీ బికమ్స్ ట్రూ హ్యూమన్.
1: దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడిగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
0: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలు.
0: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
1: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
0: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
1: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు.
0: హీ డిడ్ నాట్ రిఫర్ టు సింగిల్ గాడ్ ఆర్ ఎ సింగిల్ సేక్రెడ్ టెక్స్ట్.
1: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు?
0: హీ డిడ్ నాట్ కన్సిడర్ యజ్ఞ.
1: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
0: హీ హాడ్ ఫుల్ ఫెయిత్ దట్ యజ్ఞ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయటం కాదు.
0: యజ్ఞ ఇస్ నాట్ ఆఫరింగ్ మంత్రాస్.
1: త్యాగేనేకి అమృతత్వ మానసు.
0: యజ్ఞ మీన్స్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
1: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
1: దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
0: యూ కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యూ సాక్రిఫైస్.
1: ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
0: యూ స్విమ్.
1: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
0: యూ హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
1: త్యాగం చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
0: దెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ విల్ హావ్ యోగా ద డిజర్వ్డ్.
1: యోగమే నిర్వాణము.
0: అండ్ దిస్ యోగా డిజర్వ్డ్నెస్ ఇస్ నిర్వాణ.
1: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
0: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: అన్నింటికి ప్రేమ ప్రధానము.
0: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ఎట్టి ప్రేమ?
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
1: లౌకికమైన ప్రేమ?
0: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్?
1: లేక భౌతికమైన ప్రేమ?
0: ఆర్ ఫిజికల్?
1: లేక ధార్మికమైన ప్రేమ?
0: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
1: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
0: ఆర్ సైంటిఫిక్?
1: కాదు కాదు.
0: నో.
1: దివ్యమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ డివైన్ లవ్.
1: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
0: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
1: పెద్దలంత పిల్లలను బంద బాధనలో ముంచుతున్నారు.
0: The elders are responsible for the bondage.
1: అది ప్రేమ అని భావిస్తున్నారు.
0: They take it as love.
1: అది ప్రేమ కానే కాదు.
0: It is not love at all.
1: ఒక కుమారుడు ఉంటాడు.
0: It is a son.
1: నాయన నీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
0: He insists that his son should get married. Is that love?
1: కాదు కాదు.
0: No.
1: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
0: If he wants him to marry.
1: నీ ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
0: Why should you force him?
1: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
1: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్ సైడ్ సోర్స్ ఉండాలి.
0: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్ సైడ్ సోర్స్.
1: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి బోధ.
0: ది ఇన్ సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: నా త్యాగమునకు అడ్డు తగిలి,
0: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్,
1: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
0: యు గెట్ మీ మ్యారీడ్,
1: నన్ను బంధంలో ముంచినారు.
0: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్
1: బాండేజ్. కనుక బంధువులు ఎవరిని నమ్మకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
1: ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీ
1: పర్సన్. బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిలే.
0: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
1: కష్టకరపడి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
0: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
1: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
0: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
1: నేను మహారాజును.
0: ఐఎమ్ ఎన్ ఎంపరర్.
1: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are leading the life of a beggar.
1: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
0: Father says not proper on your part to be served.
1: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
0: బుద్ధ గేవ్ హిమ్ స్ట్రైట్ ఆన్సర్.
1: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
0: He said, you are divine, I am also divine.
1: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
0: You are not the father and I am not the son.
1: మన ఇద్దరు కూడాను బ్రహ్మనే.
0: Both of us are divine.
1: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
0: But from the worldly sense, you are born in the clan of kings.
1: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
0: I am born in the clan of renunciants.
1: కాబట్టి నా యొక్క ఆదర్శమైన వారంతా కూడాను విరాగులే.
0: Therefore all my ideals are one of renunciation.
1: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
0: The whole of your clan is full of
1: రాగము, ఇది విరాగము.
0: That is raga attachment, this is viraga attachment.
1: అదే ఒక పెద్ద రోగము.
0: So this raga attachment is a roga disease.
1: విరాగము ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
0: This viraga detachment is nirvana, liberation.
1: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరకు పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
0: He taught his father and the wife Yashodhara equally.
1: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
0: బుద్ధిజం, బుద్ధి టీచింగ్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ సెంటెన్సెస్. సంఘం శరణం గచ్చామి,
1: ధర్మం శరణం గచ్చామి, మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి?
0: వేర్ షుడ్ వి సరెండర్ అవర్ ఇంటలెక్ట్? బుద్ధి.
1: బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, ధర్మంలో ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి.
0: It means our intellect should follow the path of righteousness.
1: సదుపరి ఏం చేయాలి?
0: Then what should we do?
1: ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలము ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు.
0: It's not he taught his father and the wife Yashodhara equally.
1: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
0: Buddhism, Buddhist teaching should not be limited to these three sentences. Sangham saranam gacchami.
1: Buddham saranam gacchami. Mana buddhi ni ekkada deeniki saranagati cheyali?
0: Where should we surrender our intellect? Buddhi.
1: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhi ni praveshapettali.
0: It means our intellect should follow the path of righteousness.
1: Tadupari em cheyali?
0: Then what should we do?
1: Ee yokka dharmam anetundi dani kevalamu praveshapettinanta matram chaladu.
0: It's not enough if we follow righteousness.
1: Sangham saranam gacchami. Ee dharmanni sanghamlo praveshapettali.
0: This righteousness should be put to use in sangha.
1: Buddhini dharmamulo, dharmamulo sanghamlo praveshapettinappude idi sarthakam aipothundi.
0: Therefore buddhi intellect should follow dharma, righteousness in sangha.
1: Sanghamanta kodunu pavitramainatu roopanga pontundi.
0: Then the whole society will be sacred.
1: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
0: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
1: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
1: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇంటు
1: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
0: అట్లీస్ట్ వి షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
1: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
0: వి ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
1: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైం వి ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
0: Slowly we should develop detachment.
1: గ్రంథాలు చదవాలి.
0: We should go through the text.
1: చదివినంత మాత్రం చాలదు.
0: It's not enough if you read.
1: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
0: We should know the meaning well.
1: తెలుసుకున్నంత మాత్రం చాలదు.
0: Not enough if you know.
1: దాన్ని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
0: We should repeat, recapitulate.
1: మననం చేసినంత మాత్రం చాలదు.
0: It's not enough if you
1: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: You should also put it into practice.
1: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
0: Because of this the bookish knowledge becomes superficial knowledge.
1: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
0: Bookish knowledge, superficial knowledge are useless.
1: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రియవది.
0: Therefore the book has become the head, but the head has not been put into practice.
1: And here the head and God.
0: And here we find the three steps: food, head and God.
1: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
0: We should know the nature of God very clearly.
1: God అంటే ఏమిటి?
0: Who is God then?
1: G O D.
0: God spelling G O D.
1: G anaga empty.
0: What do you mean by G?
1: Manamu enno rakamuga bhavistunnamu.
0: We take it in a different sense.
1: Kani G ante manaku sariyana artham telusukovali.
0: We should know the correct meaning of G.
1: G ante empty.
0: What is G?
1: Idi kevalam srishtiki moola karanamainatundi.
0: It is the one, the cause for creation, generation.
1: Generation. Kabatti G ante generation.
0: G stands for generation.
1: O ante organization.
0: O stands for organization.
1: D destruction.
0: D destruction.
1: Idi G O D.
0: This is G O D.
1: Sriti sthiti layamu.
0: This is generation, organization, destruction. G O D, God.
1: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
0: When once we know this latent meaning, the divinity will blossom well.
1: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు

0: చేసినాడని ఈ బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ అస్ హావ్ ఎవర్ సీన్ ద క్రియేటర్ బ్రహ్మ.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది. జనరేషన్ మనందే ఉంటుంది.
1: జనరేషన్ ఇస్
0: ఆర్గనైజేషన్ మనందే ఉంటుంది.
1: ఆర్గనైజేషన్ ఇస్
0: విత్ఇన్ మన దగ్గర.
1: సో ఆల్సో ది డిస్ట్రక్షన్.
0: డిస్ట్రక్షన్ అనేటువంటిది మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్ఇన్.
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే.
1: ఎవరి
0: హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వి బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
1: యు సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలముందంటే కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యూఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదువు ఎందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ
0: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావందనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దర్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూల్కు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: ఇట్ వాజ్ అఫ్రైడ్ బికాస్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగినప్పటికీ ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: మూసిపెట్టి పాసిపాయ అన్నట్టుగా మూసిపెట్టం వల్ల అది పూర్తి పాసిపోయింది.
1: ఆల్ దట్ ఈస్ ట్రెజర్డ్ బికమ్స్ రాటన్.
0: కనుకనే జగత్తుకంతా కూడా ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ఏమిటి ఈ సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్
0: అహింస అనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: నీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్.
0: జా కమింగ్.
1: జా కమింగ్.
0: గత్ గోయింగ్.
1: గత్ గోయింగ్.
0: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
1: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రావటం పోవటం, రావటం పోవటమే.
1: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్లీ.
0: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
1: హి ఇస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
0: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.

0: నథింగ్, నో వన్ విల్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ, నన్ కెన్ ప్రొటెక్ట్ యూ, నో ఇట్స్ నో యూజ్ ఆఫ్ లర్నింగ్
1: విత్ దెమ్. ఇదంతా మనం కాపాడుతున్నాయా?
0: Do you think that you will be protected by these things?
1: కట్టకడపికి పోయే సమయం ఎవరు రక్షిస్తున్నారు?
0: As you leave this world, what is that you carry?
1: ఏది మన వెంట వస్తుందది?
0: What is that follows you?
1: ఎవడు రక్షించడం లేదు.
0: No one will ever.
1: ఏది మన వెంట రావటం లేదు.
0: Nothing will follow you.
1: కట్టకడపికి నీ ఒక్కడే.
0: You remain alone.
1: వెంట వచ్చేది, వెంట ఉండేది, కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనం ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: Etta kanipistundi.
0: How does it look?
1: Teeni boosina katti vale kanipistundi.
0: As if like a sword smeared with
1: honey. Teeni naaputu naaputu pothe naaluku kosestundi.
0: As you go on licking the honey smeared over the sword, your
1: tongue
0: will become.
1: Nimuru gappina nippu vale untundali jagattu.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉందని కదా అని చేయబెట్టే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్, యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ మూన్ లైట్.
1: వెన్న వంటి పలుకు.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ లైక్
1: తేనె వంటి శృతి.
0: అండ్ దృష్టి
1: ఉండాలి. ఇది కావాలి. వెన్న వంటి దృష్టి ఉండాలి.
0: వి షుడ్ హావ్ లుక్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బర్డ్.
1: వెన్నెల వంటి హృదయం ఉండాలి.
0: అండ్ హార్ట్ షుడ్ బి లైక్
1: తేనె వంటి పలుకు ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్
1: మానవుడు.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్.
1: కానీ ఈనాడు మాట మాట్లాడితే భయంకరమైనటువంటి మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయంలో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రత్ దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద
1: ఆల్ దిస్. కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: నీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు,
0: బుద్ధ,
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కాని, దేహంతో కాని, కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్, నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మానీయులు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధురం